శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై మా ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 10వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబరు నెల 1వ తేదీ మంగళవారం. శ్రోతలకు శుభోదయం.

ప్రబోధగీతం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఈ ప్రసారాలు వింటున్నారు.

భక్తిరంజని కార్యక్రమంలో ఆంజనేయ భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఈ ప్రసారాలు వింటున్నారు. సమయం 6:30 దాటి 10 సెకండ్లు.

0: సూక్తి ముక్తావళి. నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian. సూక్తి ముక్తావళి కార్యక్రమంలో ఇప్పుడు సిహెచ్ వెంకట రాజారెడ్డి గారి వ్యాఖ్యానం వినండి.
1: శ్రేష్టమైనటువంటి భక్తితో కూడుకున్నటువంటి విలువలతో కూడుకున్నటువంటి ఆహారం జ్ఞానం మనం అందుకోవాలి. శ్రేష్టత లేనటువంటి పదార్థాన్ని మనం ఎంత సేవించినా అది నిష్ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ప్రయోజనాన్ని సిద్ధింపజేసేటువంటి ఆధ్యాత్మిక ఆహారం మనిషికి చాలా అవసరం. దైవస్థుతితో కూడిన జీవన విధానం మనిషి మోక్ష మార్గం వైపు నడిపిస్తుంది. విలువలతో కూడినటువంటి జీవితం సంఘ ప్రక్షాళన కోసం, సామాజిక నైతిక విలువలతో పయనింప చేయటం కోసం అది ఎంతగానో తోడ్పడుతుంది. అందుకే రచయితలు కవులు విలువలతో కూడిన సమాజాన్ని నిర్మించటానికి కలం పట్టి బుద్ధి వికాసాన్ని వికసింపచేయటం కోసం అనేక ప్రయత్నాలు సాగించినారు. మనుగడ సాగించడంలో అనేక అవాంతరాలను ఎదుర్కొంటూ ఉన్నాం. వాటిని అధిగమించడానికి సరి అయినటువంటి మార్గదర్శక విలువలతో కూడినటువంటి జీవన విధానాన్ని అభ్యసించాలి. అభ్యాసం కూచు విద్య. సరి అయినటువంటి విద్యను సాధన చేస్తూ ఆ సాధన ద్వారా మనం సరి అయినటువంటి ఉన్నతమైనటువంటి జీవితాన్ని, ఒక ఉన్నతమైనటువంటి కళని సాధించగలం. కళ ఒక తపస్సు లాంటిది. దాన్ని సాధించి ముందుకు పయనించాలి అంటే సాధన చాలా అవసరం. సాధన లేకుండా దేన్ని మనం సాధించలేము. సాధించాలనుకున్నది జయించవచ్చు, జయించాలనుకున్నది సాధన ద్వారానే నిరూపించుకోవచ్చు. ఆ సాధన గుణాన్ని బాల్యము నుంచి, విద్యార్థి దశ నుంచి అలవర్చుకోవాలి. సాధన అన్న గుణం, ఆత్మవిశ్వాసం అనేటువంటి గుణం ఉన్నవాడే ఉన్నతమైనటువంటి విజయాలను అందుకుంటాడు. ఆదర్శంగా జీవించడానికి మనిషికి ఆత్మవిశ్వాసం కొన్నంత బలాన్ని ఇస్తుంది. ఆత్మవిశ్వాసంతో ఎంతటి స్థాయినైనా చేరుకోవచ్చు. అంగవైకల్యం చెందిన వారు కూడా తమ యొక్క ఆత్మవిశ్వాసంతో ఇతరులు సాధించలేనటువంటి కార్యాల్లో కూడా ఆత్మవిశ్వాసంతో సాధించి మార్గదర్శకులుగా ఈ సమాజం ముందు నిలబడగలుగుతున్నారు. సమాజానికి ఒక గొప్ప సందేశాన్ని అందించగలిగేటువంటి వాళ్ళు వికలాంగుల్లో కూడా ఉన్నారు అని ఇవాళ మనం తెలుసుకోగలుగుతున్నాం. పట్టుదల దీక్ష ఉంటే ఏదైనా సాధించవచ్చు, సాధించలేనిది ఏదీ లేదు అనేటువంటి సందేశం అంధత్వం అభివృద్ధికి ఆటంకం కాదు అని చెప్పి అంధులు వికలాంగులు ఇవాళ సమాజంలో పురోగతి సాధించి ఉత్కృష్టమైనటువంటి జీవితాన్ని పొందుతూ ఆదర్శప్రాయులుగా జీవిస్తూ ఉన్నారు. బుడ్డి దీపము కన్నా బుద్ధి దీపమే మిన్నా. బుడ్డి దీపం అది దాని యొక్క వెలుగు పరిధి మనం ఎంత చూస్తే అంతవరకే ఉంటుంది. బుద్ధి దీపం యొక్క పరిధి చాలా విస్తృతమైనది. బుద్ధి దీపము అనగా జ్ఞానదీపం. ప్రతి మనిషి బుద్ధి దీపంగా జ్ఞానదీపంగా పరిణమించాలి, వికసించాలి. అంటే జ్ఞానాన్ని పెంచుకోవాలి. జ్ఞానం విద్య వల్లనే వస్తుంది. విద్య అనే ధాతువు నుంచి విద్య వికసించి జ్ఞానం అనే వెలుగు ద్వారా జ్ఞానదీపంగా పరిణామం చెందాలి. అందుకే బుడ్డి దీపము ట్యూబు లైటుగా పొడుగు పెరుగుట పురోగమనమా, బుద్ధి దీపము వెలిగినప్పుడే వృద్ధికర్తము మానవా. ఈ బుడ్డి దీపము ట్యూబు లైటు, ఆ కాంతి అది ఎంత వికసించినా దాని యొక్క పరిధి కంటే కూడా బుద్ధి దీపం యొక్క పరిధే గొప్పది. కాబట్టి బుద్ధి దీపం ని మించినటువంటి గొప్ప వెలుగు ఎక్కడా లేదు. జ్ఞానదీపం ఎక్కడ ఉంటుందో ఆ సమాజం అందంగా ఉంటుంది. ప్రతి చదువుకున్నటువంటి వాడు, చదువుకున్న ప్రతి అక్షరాస్యుడు ఒక జ్ఞానదీపమే. మరి బుద్ధి దీపముతోనే, జ్ఞానదీపముతోనే ఈ ప్రపంచం వర్ధిల్లుతుంది.
0: సూక్తి ముక్తావళి విన్నారు శ్రీ సిహెచ్
2: వెంకటరాజారెడ్డి వ్యాఖ్యానం.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడిక పొలం కబుర్లు.
2: శుభోదయం, రైతు మిత్రులకు నమస్కారం. ఈనాటి పొలం కబుర్లలో జీవన ఎరువులు, అట్లే కంది పంట పూత దశలో ఆశించే చీడపేడలు నివారణ అన్న విషయాల గురించి తెలుసుకుందామా.

ప్రస్తుత పరిస్థితుల్లో రసాయనిక ఎరువుల ధరలు అధికంగా ఉండడం వల్ల, సేంద్రియ ఎరువుల లభ్యత తక్కువగా ఉండడం వల్ల వ్యవసాయంలో జీవన ఎరువుల ప్రాముఖ్యత రోజురోజుకు పెరుగుతోంది. సమగ్ర ఎరువుల వాడకంలో జీవన ఎరువులు ఒక భాగమై నేల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతూ దిగుబడి నాణ్యత పెంచడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. జీవన ఎరువులు అంటే బయోఫెర్టిలైజర్స్. పంటలకు అవసరమైన పోషకాలను నేల లేదా వాతావరణం నుంచి గ్రహించి మొక్కలకు అందించే సూక్ష్మజీవుల సముదాయాన్ని జీవన ఎరువులు అంటారు. జీవన ఎరువులు లేదా మైక్రోబియల్ ఇనాక్యులెంట్స్ అనేవి పొడి రూపంలో లేదా ద్రవ రూపంలో ఉన్న ఉపయోగకరమైన సూక్ష్మజీవులను కలిగి ఉండి విత్తనానికి కలిపి లేదా నేలలో వేసే ఎరువులు. జీవన ఎరువులు భూమిలో వేసినప్పుడు నేలలో ఉన్న సూక్ష్మజీవుల సంఖ్య అనూహ్యంగా పెరిగి మొక్కలు చురుకుగా పెరగడానికి వివిధ పోషకాలతో పాటు అవసరమైన హార్మోన్లు విటమిన్లు అందించే సహజ సిద్ధమైన ఎరువులు. వీటి వల్ల వాతావరణ కాలుష్యం ఉండదు, పంటలకు ఎటువంటి హాని జరగదు. నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువులు విషయానికొస్తే, ఇవి వాతావరణంలోని నత్రజనిని గ్రహించి పైరుకు అందజేస్తుంటాయి. వీటి వల్ల రసాయన ఎరువుల వాడకం 20 నుండి 30% తగ్గించవచ్చు. ఇవి రైజోబియం, ఎజిటోబ్యాక్టర్, నీలి ఆకుపచ్చ నాచు అంటే బ్లూ గ్రీన్ ఆల్గే, సైనోబ్యాక్టీరియా, అజొల్లా. భాస్వరమును కరిగించే సూక్ష్మజీవుల విషయానికొస్తే, ఈ రకం సూక్ష్మజీవులను నేలలో వేయడం వల్ల భూమిలో ఎంజైములను రకరకాల ఆమ్లాలను ఉత్పత్తి చేసి నేలలో ఉండి కూడా కరగని భాస్వరాన్ని కరిగించి మొక్కల వేర్లు తీసుకునేలా దోహదం చేస్తాయి. బాసిల్లస్, సూడోమోనాస్, శిలీంధ్రాలైన ఆస్పరిల్లస్, పెన్సిలియాలు భాస్వరం కరిగించడంలో తోడ్పడతాయి. ఈ జీవన ఎరువులను అన్ని రకాల పంటలలో వాడి లాభాలు పొందవచ్చు. ప్రతి హెక్టారుకు 25 కిలోల భాస్వరం అందుతుంది. పొటాషియంను మొక్కలకు అందించేవి బాసిల్లస్ జాతి సూక్ష్మజీవులు కరగని పొటాషియంను కరిగించి మొక్కలను తేలికగా అందుబాటులో ఉంచుతాయి. ఈ జీవన ఎరువులను అన్ని రకాల పంటలలో వాడవచ్చు. జింకును కరిగించే సూక్ష్మజీవులు బాసిల్లస్ జాతి సూక్ష్మజీవులు జింకును కరిగించే సామర్థ్యం కలిగి ఉంటాయి. అన్ని రకాల పంటలలో వాడవచ్చు. సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేసే జీవన ఎరువులు. ఈ జీవన ఎరువులు సెల్యులోజ్, ఆగ్నిన్ పదార్థాలను కుళ్ళింపజేయడానికి వాడతారు. వేరు మండలంలో ఉండే వేరు బ్యాక్టీరియా అంటే ప్లాంట్ గ్రోత్ ప్రమోటింగ్ రైజోబ్యాక్టీరియా, సూడోమోనాస్, బాసిల్లస్, ఎజిటోబ్యాక్టర్, రైజోబియా రకాల సూక్ష్మజీవులు వేరు మండలంలో నివసిస్తూ మొక్కల పెరుగుదలకు క్రియాత్మకంగా పాటుపడతాయి. తర్వాత వామ్ అంటే విఏఎం అంటారు, దీనినే మైకోరైజా అని పిలుస్తారు. ఇవి ఆహారానికి మొక్కల వేర్లపై ఆధారపడతాయి, అందుకు బదులుగా నేల నుండి భాస్వరాన్ని మొక్కలకు అందిస్తాయి. అంతేగాక వేరు ద్వారా కలుగు చేసే రోగకారకాల ప్రవేశాన్ని నిరోధిస్తుంది, నీటి ఎద్దడిని తట్టుకోవడానికి సహకరిస్తుంది. ఈ జీవన ఎరువును రాగి, సోయాబీన్, మిరప, శనగ, వేరుశనగ మొదలగు పైర్లలో వాడవచ్చు. ఎకరానికి 8 నుండి 20 కిలోల వరకు భాస్వరం లభ్యమవుతుంది. దిగుబడి 10 నుండి 25% పెరుగుతుంది. ఇక జీవన ఎరువులు ఉపయోగించే పద్ధతుల విషయానికొస్తే,

0: విత్తనానికి పట్టించడం. రైజోబియం, ఎజిటోబ్యాక్టర్, ఎజోస్పైరిల్లం, ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా వంటి జీవన ఎరువులను 200 గ్రాములు 200 నుండి 500 మిల్లీలీటర్ల నీటిలో కలిపి ద్రావణం తయారు చేసి ఎకరానికి సరిపడే విత్తనంపై చల్లి వాటికి అంటేలా కలిపి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. తర్వాత నారుకు పట్టించడం. 1-2 కిలోల జీవన ఎరువును వరి నారుకైతే 15 నుండి 20 లీటర్ల నీటిలో, కూరగాయలు మిగతా పంటలకైతే 10 లీటర్ల నీటిలో కలిపి ద్రావణం తయారు చేసి ఎకరా పొలంలో నాటడానికి సరిపోయే నారు మొక్కల వేర్లను 20 నుండి 30 నిమిషాలు ద్రావణంలో ముంచి తర్వాత 2 నుండి 3 గంటల్లోగా పొలంలో నాటాలి. ఇక నేలలో కలపడం. 2 నుండి 3 కిలోల జీవన ఎరువును 40 నుండి 60 కిలోల ఇసుక లేదా మాగిన పశువుల ఎరువుతో బాగా కలిపి పంట విత్తడానికి 24 గంటల ముందు నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు ఎకరానికి పొలంలో సమంగా వెదజల్లి కలయిదున్నాలి. ఇక కంది పంట పూత దశలో ఆశించే చీడపేడలు నివారణ అన్న విషయానికి వస్తే, కంది పంట ముఖ్యంగా కొన్ని రకాల చీడపేడలు ఆశించి పంట దిగుబడులను తగ్గిస్తాయి. మారుకా మచ్చల పురుగు విషయానికి వస్తే, ఈ పురుగు ఆకులను పూతనంతా ఒక దగ్గరకు చేర్చి గూడుగా మార్చి నష్టపరుస్తుంది. దీని నివారణకు క్లోరిపైరిఫాస్ 2.5 ml లీటర్ నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో కనీసం 2 సార్లు పిచికారీ చేయాలి. ఉధృతి ఎక్కువైతే స్పైనోసాడ్ లేదా ఫ్లూటెండుమైడ్ 0.3 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. శనగపచ్చ పురుగు విషయానికి వస్తే, ఈ పురుగు పూత, పిందె, కాయ, గింజలు గట్టిపడే దశ వరకు ఆశిస్తుంది. పూత దశలో ఆశించినప్పుడు పూత పిందెగా మారకుండా పూర్తిగా రాలిపోతుంది. కాయ దశలో ఆశిస్తే కాయలకు రంధ్రాలు చేసి గింజలను తింటూ ఒక మొక్క నుంచి మరో మొక్కకు వ్యాపిస్తుంది. దీని నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలను తప్పక పాటించాలి. శనగపచ్చ పురుగు నివారణకు పూత దశలో చేపట్టాల్సిన చర్యలు ఏవంటే, లింగాకర్షక బుట్టలను ఎకరాకు 5 చొప్పున అమర్చి పురుగు ఉనికిని గమనించి తగిన చర్యలను చేపట్టాలి. పురుగులను తినే పక్షులను ఆకర్షించడానికి వై ఆకారం గల పంగకర్రలను పక్షి స్థావరాలుగా ప్రతి ఎకరాకు కనీసం 8 నుండి 10 ఏర్పాటు చేయాలి. పురుగు గుడ్లను, తొలిదశ పురుగులను గమనించిన వెంటనే వేపగింజల కషాయాన్ని లేదా వేప నూనెను 5 మిల్లీలీటర్ల చొప్పున 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. మొక్కలను బాగా కదిపి నేలపై పడిన పురుగును నాశనం చేయాలి. బాగా ఎదిగిన పురుగులను ఏరివేయాలి. రసాయన పురుగు మందులను విచక్షణారహితంగా వాడకూడదు. పురుగు ఉధృతిని బట్టి పైరు, మొగ్గ లేదా తొలి పూత దశలో ఉన్నప్పుడు క్లోరిపైరిఫాస్ 2 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పూత లేదా కాయదశలో పురుగు ఉధృతి ఉన్నప్పుడు ఎసిఫెట్ 1.5 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఈ మందులు వాడిన తర్వాత కూడా శనగపచ్చ పురుగును నివారించలేకపోతే ఇమోమెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రాములు లీటర్ నీటికి లేదా స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటరు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కాయ ఈగ, ఈ పురుగు ఆశించినప్పుడు లేత కాయలపై సన్నటి గుండు సూది లాంటి రంధ్రాన్ని ఏర్పరిచి కాయల్లోని గింజల నుంచి రసాన్ని పీలుస్తాయి. దీంతో గింజలు తాలుగా ఏర్పడతాయి. దీని నివారణకు కాయ ఈగ ఉధృతిని అరికట్టడానికి పిందె దశలో ఈగ గుడ్లు పెట్టకుండా 5% వేపగింజల కషాయాన్ని లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. గింజ గట్టిపడే దశలో ఎసిఫేట్ 1.5 గ్రాములను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
1: పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. ఈ కార్యక్రమాన్ని మీరు 103.2 107.5 MHz పై వింటున్నారు. సమయం 6:45 ఇక ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారంలో.

0: చదువుతున్నది కేసు గుణం ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీ కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటారు. తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యానికి అంతర్జాతీయ భాగస్వామ్యాలు మరింత దోహదం చేస్తాయని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఆక్వా కాలుష్య నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇక వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఈరోజు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా పొన్నపల్లిలో నిర్వహించే ఎన్టీఆర్ భరోసా పింఛను లబ్దిదారులతో ముఖాముఖి నిర్వహించి నగదు పంపిణీ చేస్తారు. అనంతరం ప్రజావేదికలో జరిగే సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు. తర్వాత నర్సాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమావేశంలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు తెలిపారు. అమెరికా బ్రిటన్లకు చెందిన ప్రముఖ విదేశీ విద్యా సంస్థలు హైదరాబాద్లో తమ ఆఫ్షోర్ క్యాంపస్లను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అమెరికా బ్రిటన్లలో పర్యటించిన తెలంగాణ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఈ ఒప్పందాలకు సంబంధించిన ప్రత్యేక నివేదికను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డికి నిన్న అందజేసింది. నివేదికను స్వీకరించిన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల భాగస్వామ్యంతో తెలంగాణ విద్యార్థులు యువతకు హైదరాబాద్లోనే ప్రపంచస్థాయి విద్యా నైపుణ్యాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి విదేశీ పర్యటనలు అంతర్జాతీయ భాగస్వామ్యాలు మరింత దోహదం చేస్తాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పెదనందిపాడులో ఆర్థిక సంఘ నిధులతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనానికి కేంద్ర మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ ఆరోగ్య కేంద్రాల్లో ఆపరేషన్ థియేటర్, ప్రయోగశాల, ఫార్మసీ, టీకా వేసే సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామని తెలియజేస్తూ
1: పెదనందిపాడులో దాదాపు 1.9 కోటి రూపాయలతోటి కట్టబోయేటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్ కేంద్ర రాష్ట ప్రభుత్వాల భాగస్వామ్యంతో కేవలం బేసిక్ కాకుండా ఒక ఆపరేషన్ థియేటర్, ముఖ్యంగా గ్రామాల్లో అవసరమైనటువంటి స్టెరిలైజేషన్, ట్యూబెక్టమీ, వ్యాసెక్టమీ, చిన్న చిన్న హైడ్రోసీల్ ఇలాంటి బేసిక్ సర్జరీస్ అన్ని చేసుకునే విధంగా ఒక ఆపరేషన్ థియేటర్, అదేవిధంగా ఫార్మసీ, వ్యాక్సిన్ ఇచ్చేటువంటి ప్లేస్, ల్యాబొరేటరీ, 14 మంది స్టాఫ్ తోటి ఒక రియల్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ని ఇక్కడ డెవలప్ చేయబోతా ఉన్నాం.
0: ప్రజల అభిప్రాయాల ఆధారంగా పౌరసేవలను మరింత మెరుగుపరచాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్పై సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మహిళలపై నేరాలు, గంజాయి నియంత్రణ, పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. సంక్షేమ వసతి గృహాల్లో పరిశుభ్రత, ఆహారం, తాగునీటిపై ప్రత్యేక శ్రద్ద వహించాలని సూచించారు. ప్రభుత్వ ధృవపత్రాలన్నీ ఆన్లైన్లో జారీ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రస్తుత నీటి వనరులను సద్వినియోగం చేసుకుని ఉద్యాన పంటలను సాగులోకి తీసుకురావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆక్వా కాలుష్య నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆయన ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు రాష్ట వ్యాప్తంగా ఆక్వా ప్రాసెసింగ్ కేంద్రాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఆక్వా కేంద్రాల్లోని నీటి విడుదల వ్యవస్థల నుంచి నమూనాలు సేకరించి ప్రయోగశాలలకు పంపించారు. ఆక్వా కేంద్రాల్లో వ్యర్థాల నిర్వహణను పరిశీలించడంతో పాటు కాలుష్య నివారణ చర్యలపై యాజమాన్యాలకు అవగాహన కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. గ్రామాలు అభివృద్ది చెందితే రాష్టం అభివృద్ది చెందుతుందని ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలను ఆయన నిన్న ప్రారంభించారు. ఇందులో భాగంగా చల్లచింతలపూడి, కండ్రిగ నరసింహాపురం రహదారి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ది కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. చల్లచింతలపూడి శ్మశాన వాటిక అభివృద్దికి నిధులు మంజూరు చేశామని ఆయన తెలుపుతూ
2: గ్రామాలు బాగుపడితే మండలాలు బాగుంటాయి, మండలాలు బాగుంటే పట్టణాలు

0: బాగుంటాయి, పట్టణాలు బాగున్నాయి అంటే రాష్ట్రం బాగుంటది. మొదటి అడుగు పల్లెల్లో నుంచి రావాలి. ఇవాళ గ్రేవ్యార్డ్ గురించి ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ లో నుంచి చాలా గ్రామాలలో ఇచ్చుకుంటా వస్తున్నాం. ఎన్ఆర్జీఎస్ లో ఒక క్లాజ్ మార్చి ఫండ్స్ ఉపయోగించుకుంది, బరియల్ గ్రౌండ్స్ అయినా గానీ రోడ్స్ అయినా గానీ ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేసి ఇచ్చాం. ఇవాళ పల్లెల్లో రోడ్లు, మేజర్గా డ్రైనేజ్లు, గ్రేవ్యార్డ్లు, తాగేనీరు, మేజర్ గా ఈ సమస్యల్లో దిందలూరు పార్లమెంట్ లో సాల్వ్ చేసి పనిచేస్తున్నారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ నుంచి శ్రీ కె సంతోష్ నేత ఐపీఓఎస్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: ఐపీవీ ద్వారా మనం ప్రతి ఇంటికి తీసుకెళ్లడం జరుగుతోంది. సాధారణంగా కస్టమర్ బ్యాంకు శాఖకు వెళ్లాలి, కానీ ఐపీవీ లో పోస్ట్ మ్యాన్ లేదా గ్రామీణ డాక్ సేవ కస్టమర్ ఇంటి వద్దకే వచ్చి అనేక బ్యాంకింగ్ సేవలు అందించగలరు.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
1: తెలంగాణలో రైతులు, భూ యజమానులు ఎదుర్కొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురంలో 60 ఏళ్లుగా పరిష్కారం కాని అసైన్డ్ భూముల సమస్యను భూభారతి రీసర్వే ద్వారా పరిష్కరించినట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా 780 మంది రైతులకు 1378 ఎకరాలకు సంబంధించిన భూ ఆధార్, పట్టాదార్ పాస్ పుస్తకాలను ఆయన నిన్న పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని భూ వివాదాలు లేని తెలంగాణగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పారు. ప్రతి అంగుళం భూమిని సర్వే చేసి క్యూఆర్ కోడ్, మ్యాప్తో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలను రైతులు, భూ యజమానులకు అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 8,71,00,000 రూపాయల వ్యయంతో చేపట్టిన బైపాస్ రోడ్డు నిర్మాణ పనులను అధికారులతో కలిసి మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తయితే ఆత్మకూరు ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని అన్నారు. సంగం నుంచి కలిగిరికి వెళ్లే మార్గంలో దెబ్బతిన్న 5 కిలోమీటర్ల రహదారి మరమ్మతులకు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. అలాగే ఆత్మకూరు, సోమశిల రహదారిని 5 కోట్ల రూపాయలతో ఆధునీకరించనున్నట్లు వెల్లడించారు. వాతావరణం. ఉత్తర తీర ఒడిశా, వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఆగ్నేయ దిశగా కదులుతూ తూర్పు మధ్య బంగాళాఖాతం వైపు పయనించనుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల, విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను నిన్న నిర్వహించారు. జూ ప్రాంగణాలను పరిశుభ్రంగా, పర్యావరణ హితంగా తీర్చిదిద్దడంతో పాటు జంతువులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడం, సందర్శకులకు మెరుగైన అనుభూతిని అందించడం కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. జంతు ప్రదర్శనశాలలు కేవలం వినోద కేంద్రాలుగా కాకుండా వన్యప్రాణుల సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణ, పర్యావరణ అవగాహనకు కేంద్రాలుగా నిలవాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఈ రోజు పాల్గొంటారు. తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యానికి అంతర్జాతీయ భాగస్వామ్యాలు మరింత దోహదం చేస్తాయని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఆక్వా కాలుష్య నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాల అనంతరం 7:05 తెలుగులో వార్తలు ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 ప్రసారమయ్యే ప్రభాత రేఖలు కార్యక్రమంలో ఈ ఉదయం ముందుగా చరిత్రలో ఈరోజు విశేషం వింటారు. ఆ తర్వాత ఓ బాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాలను గురించిన కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. 7:45 ఉదయరాగం కార్యక్రమంలో సినిమా పాటలు ప్రసారమవుతాయి. 8:15 ఆంగ్లంలో వార్తలు ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 మన్యం జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. ఈ ఉదయం 8:35 వరదగుడి కార్యక్రమంలో సినీ హీరో పవన్ కళ్యాణ్ గారు నటించిన చిత్రగీత కదంబం ప్రసారమవుతుంది. ఉదయం 9:00 చిత్రలేఖ కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఈ ఉదయం 10:00 విజయవాడ 8 ఏళ్ల ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుపై ప్రత్యేక ముఖాముఖి ప్రసారమవుతుంది. అతిథి శ్రీ కె సంతోష్ నేత, డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ ఆంధ్రప్రదేశ్, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఈ కార్యక్రమాలను తిరిగి 12:10, 12:40, 1:30, 3:10 ప్రసారంలో వినవచ్చు. ఇక మధ్యాహ్నం 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి, 12:30 హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో వార్తలు ప్రసారం, 1:20 ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి, మధ్యాహ్నం 3:05 ఢిల్లీ కేంద్రం నుంచి ఆంగ్లంలో వార్తలు ప్రసారం. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో తిరుపతి రాస్లోని జనశిక్షణ్ సంస్థానంలో పనిచేస్తున్న శిక్షకులు ఇంకా శిక్షణ పొందుతున్న అభ్యర్థుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి జె నిర్మల. సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత క్రీడా ప్రపంచం, ఈ అంశాలు ఉంటాయి. సాయంత్రం 6:30 జాతీయ పోషకాహార వారోత్సవాలను గురించిన కొన్ని వివరాలు ప్రసారమవుతాయి. అనంతరం భక్తి కుసుమాలు కార్యక్రమంలో భక్తి గీతాలు ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణలో. రాత్రి 8:00, 8:40 చిత్రకుసుమాలు కార్యక్రమంలో సినిమా పాటలు ప్రసారమవుతాయి. 8:30 రాత్రి తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 9:00 ఢిల్లీ కేంద్రం నుంచి ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. స్పాట్లైట్ రాత్రి 9:15 ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారంలో వింటారు. ఈరోజు రాత్రి 9:30 ఆపాత మధురాలు కార్యక్రమంలో పాత సినిమా పాటలు ప్రసారమవుతాయి. 10:00 విజయవాడ కేంద్రం నుంచి హరికథ కాలక్షేపం. 5:00 వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో తిరుపతి రాస్లోని జనశిక్షణ్ సంస్థానంలో పనిచేస్తున్న శిక్షకులు ఇంకా శిక్షణను పొందుతున్న అభ్యర్థుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం వింటారు. ఇవండి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెడ్స్పై ఈ ప్రసారాలు వింటున్నారు.

త్వరగా ఉషారమని. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ లో ఈరోజు జరగనున్న 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. అమెరికా

అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లయనల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్బాల్ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. కిర్గిజ్స్థాన్ రాజధాని బిష్కెక్లో ఈరోజు జరగనున్న 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. షాంఘై సహకార సంస్థ రజతోత్సవ వేడుకల సందర్భంగా ఈ సదస్సు జరుగుతోంది. చైనా, రష్యాతో పాటు ఈ సంస్థలో 10 సభ్య దేశాలున్నాయి. 2015 సంవత్సరం నుంచి భారత్ షాంఘై సహకార సంస్థలో పూర్తి స్థాయి సభ్యదేశంగా కొనసాగుతోంది. 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రసంగించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భద్రత, అనుసంధానత, అవకాశాల రంగంలో భారతదేశం ప్రాధాన్యతలను స్పష్టం చేయనున్నారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదాలపై పోరులో ద్వంద్వ ప్రమాణాలను భారత్ నిలకడగా వ్యతిరేకిస్తూ వస్తోంది. ప్రాంతీయ శాంతి సమృద్ది కోసం సభ్యదేశాల మధ్య మెరుగైన అనుసంధానం ఎంతో అవసరమని మన దేశం భావిస్తోంది. అదే సమయంలో అనుసంధానంతో చేసే ప్రాజెక్టులు అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని కూడా మన దేశం కోరుతోంది. షాంఘై సహకార సంస్థ సభ్యదేశాల యువతకు కొత్త అవకాశాలు కల్పించడం, స్టార్టప్ వ్యవస్థను ప్రోత్సహించడంపై కూడా భారత్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కిర్గిజ్స్థాన్లో 2 రోజుల పర్యటనలో భాగంగా నిన్న మొదటి రోజు బిష్కెక్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా, ఇరాన్, కిర్గిజ్ రిపబ్లిక్, ఆర్మేనియా దేశాల అధినేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. నిన్న సాయంత్రం బిష్కెక్లో ఇతర సభ్య దేశాల అధినేతలతో కలిసి 6వ ప్రపంచ నోమాడ్ క్రీడల అధికారిక ప్రారంభోత్సవ వేడుకల్లో కూడా మోదీ పాల్గొన్నారు. ప్రతి 2 ఏళ్లకొకసారి జరిగే ఈ క్రీడోత్సవం సంచార జాతుల సంస్కృతి, వారసత్వాన్ని, వారి క్రీడా సంప్రదాయాలను ఘనంగా చాటి చెబుతుంది. క్రీడల్లో పాల్గొంటున్న భారతీయ క్రీడాకారుల బృందానికి మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. బిష్కెక్ ప్రపంచ నోమాడ్ క్రీడల ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నానని, భారతీయ బృందానికి శుభాకాంక్షలని మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ క్రీడల్లో 100కి పైగా దేశాల నుంచి అథ్లీట్లు పాల్గొంటుండగా 33 మంది క్రీడాకారులు, 10 మంది భారతీయ వారసత్వాన్ని ప్రదర్శించే సభ్యులతో కలిపి మొత్తం 87 సభ్యుల భారతీయ బృందం కూడా ఈ క్రీడోత్సవంలో పాల్గొంటోంది. టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్దుగాన్, పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్, కజకిస్తాన్ అధ్యక్షుడు కాసిం జుమార్ టొకాయెఫ్, బెలరూస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో కూడా మోదీతో పాటు ప్రారంభోత్సవానికి హాజరైన నాయకుల్లో ఉన్నారు. అమెరికాలో నాష్విల్లో 2 రోజులుగా జరుగుతున్న G20 ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల సమావేశంలో ఈవేళ చివరి రోజున మన దేశం పాల్గొంటుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. అమెరికా G20 అధ్యక్షతలో జరుగుతున్న ఈ సమావేశం ప్రపంచంలో ఆర్థిక వృద్ధి, ఆర్థిక స్థిరత్వం, పెరుగుతున్న రుణాలు, వాణిజ్యం, పెట్టుబడులు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలపైన దృష్టి సారిస్తోంది. ప్రపంచంలో పెరుగుతున్న అప్పులను ఎదుర్కొనేందుకు బలమైన వృద్ధి, అధిక పెట్టుబడులు, మెరుగైన ఉత్పాదకత ఎంతో అవసరమని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బేసెంట్ ఈ సమావేశంలో చెప్పారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల అవసరాలను ప్రముఖంగా ప్రస్తావించేందుకు, అలాగే సుస్థిర వృద్ధిని, వాణిజ్యాన్ని, పెట్టుబడులను ప్రోత్సహించేందుకు భారత్ ఈ సమావేశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. బెల్జియం ప్రధానమంత్రి బార్డి వెవర్ రేపటి నుంచి 3 రోజుల పాటు భారతదేశంలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సంబంధాల్లో పూర్తిస్థాయి అంశాలపైనను, ప్రాంతీయ ప్రపంచ అంశాలపైన ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో ఒక వాణిజ్య కార్యక్రమంలో బెల్జియం ప్రధానమంత్రి ముఖ్య ఉపన్యాసం చేస్తారు. ఆయన ముంబైలో వజ్రాలు, ఓడరేవులు, లాజిస్టిక్స్ రంగాలకు చెందిన వివిధ దిగ్గజాలతో సమావేశమవుతారు. భారత బెల్జియం భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి బెల్జియం ప్రధానమంత్రి పర్యటన ఒక అవకాశం ఇస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్షా సమావేశాన్ని నిన్న నిర్వహించారు. మన దేశంలో హరిత వృద్ధిని వేగవంతం చేయడం, దేశవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలను బలోపేతం చేయడంపై ఈ సమావేశం దృష్టి సారించిందని, ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేకంగా ప్రాధాన్యతనిచ్చామని ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియాలో తెలియజేశారు.
పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్, పీఎం జన్మన్ వంటి కీలక కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కూడా మంత్రి సమీక్షించారు. అమల్లో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు భారత్ పునరుత్పాదక ఇంధన సమర్థ

0: ప్రపంచాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపైన ఈ సమావేశంలో చర్చించారు. ఈ నెల 28వ తేదీ నాటికి ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం 1,71,00,000 హెక్టర్లకు పైగా నమోదైనట్లు వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 114,00,000 హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో వరి సాగు చేయగా మొత్తం పప్పు ధాన్యాలు 117,00,000 హెక్టర్లకు పైగా ప్రాంతంలో వేశారు. శ్రీ అన్నం లేదా చిరుధాన్యాలు 177,00,000 హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేశారని, అదనంగా నూనె గింజలు 190,00,000 హెక్టర్లకు పైగా సాగు విస్తీర్ణాన్ని నమోదు చేశాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సహకార సమాఖ్య స్ఫూర్తిని బలపరిచేందుకు, జాతీయ ప్రాధాన్యతలపై సమిష్టి బాధ్యతను పెంపొందించేందుకు కేంద్రం రాష్ట్రాల మధ్య సన్నిహిత సహకారంతో ఫలితాలను వేగవంతంగా సాధించేందుకు సంబంధించి జలశక్తి మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో ఒక సదస్సు నిర్వహిస్తుంది. వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ప్రధానమంత్రి ప్రతిపాదించిన సదస్సుల శ్రేణిలో ఇది మొదటిది. నీటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సమానుకూలంగా అమలు చేయడం, జల్ సంచయ్, జన్ భాగీదారీ, క్యాచ్ ద రెయిన్, తాగునీటి వ్యవస్థల వనరుల స్థిరత్వం, జల్ జీవన్ మిషన్ 2.0, గ్రామీణ తాగునీటి సరఫరా పథకాల నిర్వహణ అనే వివిధ విభాగాల్లో ఈ 2 రోజుల్లో సదస్సులో అనేక చర్చలు జరుగుతాయి. ప్రాజెక్టుల అమలు, వివిధ సంస్థల మధ్య సమన్వయం, నీటి సంరక్షణ, వర్షపు నీటి నిల్వ, సమాజ నేతృత్వంలో నీటి పాలన బలోపేతం చేయడం వంటి అంశాలపై చర్చలు జరగనున్నట్టు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పీఎం ప్రగతి కింద క్షయవ్యాధి నిర్మూలన ప్రయత్నాల పురోగతిని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్తో కలిసి సమీక్షించారు. టీబీ ముక్త భారత్ అభియాన్ కోసం అంతర్ మంత్రిత్వ శాఖల సమన్వయాన్ని బలోపేతం చేయడంపై ఈ సమావేశం దృష్టి సారించింది. మై భారత్ వాలంటీర్ల ద్వారా యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ, అలాగే ఎన్సీసీ క్యాడెట్ల ద్వారా రక్షణ మంత్రిత్వ శాఖ క్షేత్రస్థాయిలో క్షయవ్యాధి నిర్మూలన నివారణ గురించి అవగాహన ప్రచారాన్ని బలోపేతం చేస్తున్నట్లు పేర్కొంది. ఈ జాతీయ ప్రయత్నంలో విద్యా సంస్థలు, కార్యాలయాలను కూడా భాగస్వాములు చేస్తున్నామని, కార్మికులకు టీబీ స్క్రీనింగ్ సహాయాన్ని ఈఎస్ఐసి మరింత బలపరుస్తోందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. యాసిడ్ రీటైల్ అమ్మకంపై పూర్తిగా నిషేధం విధించాలా లేక మరింత కఠినమైన నిబంధనల పరిధిలోకి తీసుకురావాలనే అంశంపైనా కేంద్ర ప్రభుత్వం స్పందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. యాసిడ్ రీటైల్ అమ్మకాన్ని నియంత్రించేందుకు 2013లో మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ యాసిడ్ ఇంకా సులభంగా అందుబాటులో ఉండడంపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు వెలువరించింది. యాసిడ్ దాడి బాధితుల కోసం తగిన పునరావాస చర్యలను 6 వారాల్లో రూపొందించాలని కేంద్రం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. అంతర్జాతీయ ఫుట్బాల్కు అర్జెంటీనా దిగ్గజం లయనల్ మెస్సీ రిటైర్మెంట్ ప్రకటించారు. 20 సంవత్సరాల అర్జెంటీనా క్రీడాకారుడిగా ఆయన తన ఫుట్బాల్ జీవితానికి ముగింపు పలికారు. సుదీర్ఘమైన తన కెరీర్లో ఆయన 1 ప్రపంచకప్ విజయం, 2 కోపా అమెరికా టైటిల్స్ సాధించడంతో పాటు తన దేశం తరఫున రికార్డు స్థాయిలో 207 మ్యాచ్ల్లో ప్రాతినిధ్యం వహించారు. విశేషాలు మరొకసారి. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో ఈరోజు 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. అమెరికాలోని యాష్విల్లో G20 ఆర్థిక మంత్రుల సదస్సుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరవుతున్నారు. క్షయవ్యాధిపై పోరాటంలో విద్యా సంస్థలు, కార్యాలయాలను భాగస్వామ్యం చేస్తున్నామని ప్రభుత్వం చెప్పింది. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లయనల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్బాల్ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఈ ప్రసారాలు వింటున్నారు. సమయం 7:15 దాటి 15 సెకండ్లు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ-కేవైసీ.
4: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
5: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, the bank to every Indian.
6: ప్రభాత రేఖలు కార్యక్రమంలో ఇప్పుడు ముందుగా చరిత్రలో ఈరోజు విశేషంలోకి వెళ్దాం. ప్రముఖ ఉర్దూ రచయిత, నాటకకర్త, హిందీ సినీ రచయిత రాజేందర్ సింగ్ బేడి ఇదే రోజున అంటే సెప్టెంబర్ 1 జన్మించారండి. 1915 వీరు పంజాబ్లోని సియాల్కోట్లో జన్మించారు. ఆధునిక ఉర్దూ కల్పనా సాహిత్యంలో ప్రముఖులు వీరు. మొదట పోస్టల్ శాఖలో క్లర్కుగా పనిచేశారు. తర్వాత లాహూర్లోని ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తూ నాటకాలు కూడా రాశారు. దేశ విభజన తర్వాత భారత్కు వచ్చారు. ఉర్దూ రచయిత సాదత్ హసన్ మంటో తర్వాత అత్యంత ప్రతిభావంతులైన ఉర్దూ కల్పనా రచయితగా రాజేందర్ సింగ్ బేడి గుర్తింపును పొందారు. ప్రగతిశీల రచయితల ఉద్యమంలో వీరు కీలక సభ్యులు అని చెప్పాలి. వీరి ప్రముఖ రచనలు లజ్వంతి, గారంకోట్, కోఖ్ జలి ఇలాంటి ప్రసిద్ధ లఘు కథలను కూడా రాశారు. తర్వాత ఏక్ చాదర్ మైలీసీ అనే ప్రసిద్ధ నవలకు 1965 ప్రతిష్టాత్మక సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. హిందీ సినిమాలలో సహజమైన వాస్తవిక సంభాషణలకు రాజేందర్ సింగ్ బేడి మార్గదర్శకత్వం కూడా వహించారు. 1970 విడుదలైన దస్తక్ చిత్రానికి వీరు దర్శకత్వం వహించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఫాగన్, నవాబ్ సాహిబ్ వంటి చిత్రాలకు కూడా వీరు దర్శకత్వం వహించారు. చరిత్రలో ఈరోజు విశేషాలు తెలుసుకుంటున్నాం. ఇక జాతీయ పోషకాహార వారోత్సవాలను భారత్లో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1 నుంచి అంటే ఈరోజు నుంచి 7 వరకు జరుపుకుంటారు. అయితే ఈ జాతీయ పోషకాహార వారోత్సవాల సందర్భంగా ఈ సంవత్సరం వాటి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే న్యూట్రిషన్ యొక్క శక్తిని కనుక్కోవడం, అంటే న్యూట్రిషన్ వాల్యూ తెలుసుకోవడం, సమతుల్య ఆహారం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచడం, జీవనశైలి వ్యాధులను నివారించడం అనేది మరి మంచి న్యూట్రిషన్ ఆహారం ద్వారానే మనకు అందుతుంది. అలాగా ఈ సమతుల్య ఆహారాన్ని రోజువారీ ఆహారపు అలవాట్లలో చేర్చుకొని ఆరోగ్యంలో మంచి మార్పులు తెచ్చుకోవడం అనేదే ముఖ్య ఉద్దేశం. శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు ఇంకా ఖనిజ లవణాల ప్రాధాన్యతను వివరించడం అనేది ముఖ్య ఉద్దేశం. ఇంకా దేశంలో పిల్లలు, గర్భిణీ స్త్రీలలో రక్తహీనత మరియు పోషకాహార లోపాన్ని అరికట్టడం ముఖ్య ఉద్దేశం. జంక్ ఫుడ్స్ని పూర్తిగా తగ్గించేయడం, తృణధాన్యాలు, ఆకుకూరలు, స్థానికంగా లభించే పండ్లను ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకోవడంపై

0: మంచి అవగాహనను అందరిలో కల్పించడం జాతీయ పోషకాహార వారోత్సవాలలో ముఖ్య ఉద్దేశం, ముఖ్య భాగం కూడా. ఈ ఉత్సవాన్ని భారత ప్రభుత్వం పరిధిలోని ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బోర్డ్ 1982లోనే ప్రారంభించింది. అప్పటి నుంచి ప్రతి ఏటా సెప్టెంబర్ మొదటి వారంలో దేశవ్యాప్తంగా అవగాహన సదస్సులు, పాఠశాలల్లో వ్యాసరచన, ఇంకా వంటల పోటీలను కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి జాతీయ పోషకాహార వారోత్సవాల సందర్భంగా అందరూ సమతుల్య ఆహారం ద్వారా మనం రోగనిరోధక శక్తిని ఎలా పెంచుకోవచ్చో అవగాహనను పెంచుకుని మరింతగా అందరికీ మరి ఆ ప్రాముఖ్యతను తెలియచేద్దాం. చరిత్రలో ఈరోజు విశేషాలు విన్నారు.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. GRT జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: ఇప్పుడిక ఓ బాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాలను గురించిన కార్యక్రమం వింటారు. సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. వినండి

శ్రోతలకు నమస్కారం. ఓ బాటసారి కార్యక్రమానికి స్వాగతం. విశాలమైన మన ప్రపంచంలో మన ఆలోచనలకు అందనంత అందమైన ప్రదేశాలు ఎన్నో ఉంటాయి. మరి ప్రపంచమనే ఈ పుస్తకంలోని ప్రతి పేజీని మీరు చదవాలంటే నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉండాలి. ఈ ప్రయాణం కేవలం ఆనందానే కాదు, అనుభవాన్ని, జ్ఞానాన్ని, ప్రశాంతతను కూడా కలిగిస్తుంది. కాబట్టి వీలు దొరికినప్పుడల్లా కొత్త కొత్త ప్రాంతాలను సందర్శిస్తూ ఉండండి. వీలు దొరకకపోతే మాత్రం ప్రతి మంగళవారం ఉదయం తప్పక ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసారం చేస్తున్న మన ఓ బాటసారి కార్యక్రమాన్ని వినండి. పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు, ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూనే ఉంటాం. మీకు ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు వినిపిస్తూ ఉంటాం.

మరి గతవారం సహయాద్రి పర్వతాల ఒడిలో మబ్బుల కొండలను తాకుతూ పచ్చని లోయలు మన కళ్ల ముందు పరుచుకునే మహాబలేశ్వర్లోని పంచ

గంగ మందిరంలో కృష్ణ, వెన్న, కోయన, సావిత్రి, గాయత్రి నదుల పవిత్ర జలధారల కథను తెలుసుకున్నాం. మహాబలేశ్వర్ ఆలయంలో రుద్రాక్ష ఆకారంలోని స్వయంభూ శివలింగాన్ని దర్శించి మహాబలుడు, అతిబలుడి స్థలపురాణాన్ని గుర్తు చేసుకున్నాం. కృష్ణాబాయి ఆలయం వద్ద నది, ప్రకృతి, భక్తి కలిసిన ప్రశాంతతను ఆస్వాదించాం. అక్కడి నుంచి వెన్నా సరస్సు చేరుకొని పడవలో నీటిని చీల్చుకుంటూ సాగుతూ నీటిలో ప్రతిబింబించే కొండలను చూస్తూ మనసుకు విశ్రాంతినిచ్చాం. తరువాత ఆర్థర్ సీటు వద్ద లోతైన లోయలను, మబ్బుల మధ్య కనుమరుగయ్యే కొండలను చూస్తూ ప్రకృతి ముందు మనిషి ఎంత చిన్నవాడో అనుభవించాం. ఎలిఫెంట్ హెడ్ పాయింట్ వద్ద ప్రకృతి చెక్కిన శిల్పాన్ని చూసి, చివరగా బ్యాబింగ్టన్ పాయింట్ వద్ద పచ్చని కొండల మధ్య కొద్దిసేపు నిశ్శబ్దాన్ని ఆస్వాదించాం. కాని మహాబలేశ్వర్ అసలు అందాలు ఇంకా ప్రారంభమవ్వలేదు. మనం కొండలపైనుంచి చూశాం, లోయలను చూశాం, సరస్సులో ప్రయాణించాం, దేవాలయాల్లో నిశ్శబ్దాన్ని అనుభవించాం. ఇప్పుడు అదే సహయాద్రి తన మరో రూపాన్ని చూపించబోతుంది. నీటి రూపంలో మన తదుపరి అడుగు మహాబలేశ్వర్లో జాలువారే జలపాతాల వైపు. ముందుగా మనం చేరుకునేది లింగమాల జలపాతం. కొండ గుండెలోంచి దూకే నీరు వర్షాకాలంలో కొండ గుండెలోంచి దూకే నీరుని చూస్తుంటే మహాబలేశ్వర్ ఎంతో అందంగా కనిపిస్తుంది. పచ్చని కొండలు, తడి రహదారులు, మబ్బులతో నిండిన ఆకాశం, ప్రతి కొండ అంచు నుంచి జాలువారే చిన్న చిన్న నీటిధారలు లింగమాల వైపు వెళ్తున్నా కొద్దీ దూరం నుంచి నీటి గర్జన వినిపించడం మొదలవుతుంది. మనం ముందుకు వెళ్లగానే ఆ శబ్దం మరింత పెరుగుతుంది. చివరికి మన ముందు కొండ అంచు నుంచి తెల్లటి నీటి ప్రవాహం కిందికి దూకుతుంది. ఎత్తునుంచి పడుతున్న నీటి తుంపర్లు గాలిలో కలుస్తాయి. చుట్టూ పచ్చదనం, మబ్బులు, నీటి శబ్దం. ఒక క్షణం మనం మాట్లాడడం మర్చిపోతాం. అది జలపాతం కాదు, సహయాద్రి తన గొంతుతో పాడుతున్న పాట. వర్షాకాలంలో లింగమాల జలపాతం తన పూర్తి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తుంది. తర్వాత మనం చేరుకునేది ధోబీ జలపాతం. వర్షాలు పెరిగినప్పుడు రాతికొండల మధ్య నుంచి కిందికి జారే నీరు అచ్చం వెండి పట్టీలా కనిపిస్తుంది. జలపాతం దగ్గర నిలబడితే నీటి గర్జన మన మాటలను మింగేస్తుంది. మనసులోని ఆలోచనలు కూడా కొద్దిసేపు ఆ శబ్దంలో కలిసిపోతాయి. ప్రకృతిని చూడడానికి వచ్చిన మనకు ప్రకృతిని వినడం కూడా ఒక అనుభవమని ఇక్కడ అర్థమవుతుంది. ఆ తరువాత మబ్బుల మధ్య మరో జలపాతం, అది చైనామన్ జలపాతం. ఆ జలపాతం వైపు మనం అడుగులు వేయగానే పచ్చని కొండల మధ్య నుంచి కిందికి జారే నీరు మనల్ని ఆహ్వానిస్తుంది. చుట్టూ తడినేల, చెట్ల ఆకులపై నీటి బిందువులు, మబ్బుల్లో కాసేపు కనిపించి కాసేపు కనుమరుగయ్యే ఆ జలపాతం. ప్రకృతి మధ్య ఇంతసేపు ప్రయాణించిన తర్వాత మన ప్రయాణం చరిత్రలోకి మలుపు తిరుగుతుంది. మన గమ్యం ప్రతాప్గఢ్, మహాబలేశ్వర్ పరిసరాల్లోని ఈ కోట మరాఠా చరిత్రలో అత్యంత ప్రాధాన్యత ఉన్న కోటల్లో ఒకటి. శివాజీ మహారాజ్ ఆదేశాలతో 1656 సంవత్సరంలో నిర్మాణం ప్రారంభమైన ఈ కోట 1659 జరిగిన ప్రతాప్గఢ్ యుద్ధంతో చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. ప్రతాప్గఢ్ వైపు ప్రయాణం మొదలవ్వగానే మహాబలేశ్వర్ పట్టణం నెమ్మదిగా వెనక్కి వెళ్లిపోతుంది. రోడ్డు మెలికలు తిరుగుతుంది. ఇరువైపులా దట్టమైన అడవులు, మధ్య మధ్యలో చిన్న గ్రామాలు, కొండలు మరింత ఎత్తుగా కనిపిస్తాయి. ఒక మలుపు వద్ద దూరంగా ఒక రాతి నిర్మాణం కనిపిస్తుంది. అది దగ్గరవుతున్న కొద్దీ మనలో ఆసక్తి పెరుగుతుంది. అది కేవలం ఒక కోట కాదు, సహయాద్రి గుండెల్లో నిలిచిన ఒక చరిత్ర పుట. ప్రతాప్గఢ్ను కేవలం రాళ్లతో నిర్మించిన కోటగా చూడకూడదు. దాని స్థానాన్ని గమనిస్తే శివాజీ మహారాజ్ సైనిక వ్యూహం ఎంత తెలివైనదో అర్థమవుతుంది. ఎత్తైన కొండ, చుట్టూ లోయలు, దట్టమైన అడవులు. కోటకు చేరుకునే మార్గాలు చాలా పరిమితం.
పైనుంచి చుట్టుపక్కల ప్రాంతాలను గమనించే అవకాశం.

అంటే ప్రకృతే కోటకు మొదటి రక్షణ గోడ, దాని తర్వాతే మానవ నిర్మిత గోడలు, బురుజులు ఇంకా ద్వారాలు. ప్రతాప్గఢ్లో పైకోట, దిగువ కోట అనే రెండు ప్రధాన భాగాలు ఉన్నాయి. రక్షణ గోడలు, బురుజులు, ద్వారాలు, నీటి వనరులు, దేవాలయాలు ఇవన్నీ కలిసి ఒక సంపూర్ణ గిరిదుర్గం నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. మహాద్వారం దాటుతున్నప్పుడు కోటకు చేరుకొని రాతిమెట్లు ఎక్కుతాం. మన ముందు ఒక భారీ ప్రవేశద్వారం కనిపిస్తుంది, అదే మహాద్వారం. ఆ ద్వారం ముందు ఒకప్పుడు ఎలాంటి దృశ్యం ఉండేదో ఊహిస్తే, కాపలాదారులు, సైనికులు, గుర్రాలు, ఆయుధాలు, లోపలికి వస్తున్న వారిని పరిశీలించే కళ్ళజోడు లేని కాపలాదారుల అప్రమత్తత. ఇప్పుడు అదే ద్వారం గుండా కెమెరాలు పట్టుకున్న పర్యాటకులు వెళ్తూ కనిపిస్తారు. కాలం మారింది, కోట మాత్రం అలాగే ఉంది. పైకోట నుంచి సహ్యాద్రిని చూస్తే కోట పైభాగానికి చేరుకున్న తర్వాత మన ముందు మరో ప్రపంచం తెరుచుకుంటుంది. చుట్టూ సహ్యాద్రి కొండలు, కింద పచ్చని లోయలు, దూరంగా కొండల వరుస, మధ్యలో మబ్బులు. ఇదే దృశ్యాన్ని ఒకప్పుడు సైనికులు శత్రువుల కదలికను గమనించడానికి చూసుండవచ్చు. ప్రతాప్గఢ్ పేరు వినగానే మనకు గుర్తొచ్చే పేరు ఛత్రపతి శివాజీ మహారాజ్. సహ్యాద్రి భౌగోళిక స్వరూపాన్ని అర్థం చేసుకుని కొండ కోటలను స్వరాజ్య రక్షణలో కీలకంగా ఉపయోగించిన నాయకుడు శివాజీ. ప్రతాప్గఢ్ నిర్మాణం కూడా ఆ వ్యూహాత్మక దృష్టిలో భాగమే. కాని ఈ కోటకు ప్రత్యేకమైన చారిత్రక గుర్తింపు తెచ్చింది 1659లో జరిగిన శివాజీ మహారాజ్ అఫ్జల్ ఖాన్ ఘర్షణ. బీజాపూర్ సుల్తాన్కు చెందిన సేనాధిపతి అఫ్జల్ ఖాన్ శివాజీ మహారాజ్ను ఎదుర్కొనేందుకు వచ్చిన సందర్భంలో ప్రతాప్గఢ్ పరిసరాల్లో జరిగిన సంఘటనలు మరాఠా చరిత్రలో కీలక మలుపుగా నిలిచాయి. ఆ సంఘటనను గుర్తుచేసే అఫ్జల్ ఖాన్ సమాధి కూడా కోట పరిసరాల్లోనే ఉంది. ప్రతాప్గఢ్లోని భవానీ ఆలయం మరో ముఖ్యమైన ప్రదేశం. ఒకవైపు యుద్ధానికి సిద్ధమైన కోట, మరోవైపు దేవాలయం. ఇది ఆ కాలపు జీవన విధానాన్ని మనకు పరిచయం చేస్తుంది. సైనికుడి చేతిలో ఆయుధం ఉండేది, అదే సమయంలో అతని మనసులో దైవంపై విశ్వాసం ఉండేది. కోటలోని భవానీ దేవాలయం శివాజీ మహారాజ్కు సంబంధించిన భక్తి సాంప్రదాయంతో ప్రత్యేకంగా గుర్తించబడుతుంది. ఆ కాలం నాటి మనుషులు వెళ్ళిపోయారు, కాని వారి అడుగుల కథలను రాళ్ళు ఇంకా మోస్తూనే ఉన్నాయి. ప్రతాప్గఢ్ను సందర్శించడమంటే కేవలం ఒక కోటను చూడటం కాదు, సహ్యాద్రి ఎలా ఒక రాజ్య నిర్మాణానికి సహజ వేదికగా మారిందో అర్థం చేసుకోవడం. ఇంత చరిత్ర తరువాత మన ప్రయాణానికి ఒక తీపి విరామం అవసరమవుతుంది. అప్పుడు మనం చేరుకునేది మ్యాప్రో గార్డెన్, మహాబలేశ్వర్, పంచగనీ ప్రాంతం. స్ట్రాబెర్రీ సాగుకు ఎంతగానో ప్రసిద్ధి. అక్కడున్న స్ట్రాబెర్రీ తోటల్లోకి వెళ్ళినప్పుడు చిన్న మొక్కల మధ్య ఎర్రగా కనిపించే పండ్లు, చుట్టూ చల్లటి గాలి, ఆ గాలిలో స్ట్రాబెర్రీల పరిమళం, జామ్లు, క్రష్లు, చాక్లెట్లు, స్ట్రాబెర్రీ క్రీమ్. ఒక కప్పు స్ట్రాబెర్రీ క్రీమ్ చేతిలో పట్టుకుని దూరంగా కొండలను చూస్తూ కూర్చుంటే అది కూడా మన ప్రయాణంలో ఒక చిన్న అనుభవమే. సాయంత్రం వేళ మనం పట్టణంలోని మార్కెట్ వైపు ప్రయాణిస్తాం. అక్కడంతా పర్యాటకుల సందడి, చిన్న దుకాణాలు, తాజా పండ్లు, స్ట్రాబెర్రీలు, రాస్బెర్రీలు, బ్లాక్బెర్రీలు, తేనె, మసాలాలు, చేతి పనుల వస్తువులు, వేడి మొక్కజొన్న, చాయ్. స్థానిక మహిళలు తమ ఉత్పత్తులను అమ్ముకుంటూ కనిపిస్తారు. ఇక్కడ స్థానిక మహిళలు తమ ఉత్పత్తులను అమ్ముకుంటూ కనిపిస్తారు. ఇక్కడ కొద్దిసేపు నడిస్తే ఒక విషయం అర్థమవుతుంది. మహాబలేశ్వర్ కేవలం పర్యాటకుల కోసం ఉన్న ప్రదేశం కాదు, ఇది ప్రజల జీవనంతో ముడిపడిన ఒక కొండ పట్టణం. చల్లని వాతావరణంలో వేడి ఆహారానికి ఉండే రుచి వేరు. మహాబలేశ్వర్ వెళ్ళాక మహారాష్ట్ర వంటకాలను రుచి చూడకుండా ఉండలేం. మిసల్ పావ్, భాక్రీ, పిట్లా, వడాపావ్, మసాలా చాయ్, చివరగా స్థానిక స్ట్రాబెర్రీ డెజర్ట్.

బయట మబ్బులు, లోపల వేడివేడి ఆహారం. ఒక ప్రయాణానికి ఇంతకంటే మంచి ముగింపు ఏముంటుంది? వర్షాకాలంలో మహాబలేశ్వర్ మరో ప్రపంచంలా మారిపోతుంది. ఉదయం హోటల్ కిటికీ తెరిచి చూస్తే ఏమీ కనిపించదు, అంతా మబ్బులు. 5 నిమిషాల తర్వాత ఒక కొండ కనిపిస్తుంది. మళ్ళీ ఆ కొండను మబ్బు కప్పేస్తుంది. కొద్దిసేపటికి ఒక జలపాతం ప్రత్యక్షమవుతుంది, మళ్ళీ మాయమవుతుంది. రోడ్డు పక్కన చిన్న నీటిధారలు, చెట్ల ఆకులపై నీటి బిందువులు, తడిమట్టి వాసన, మబ్బుల్లో కనిపించే వాహనాల హెడ్లైట్లు. ఇది ప్రకృతిని చూడటం కాదు, ప్రకృతిలో మనమే భాగమైపోవటం. ఇప్పుడు మన వాహనం మహాబలేశ్వర కొండల నుంచి కిందికి దిగుతుంది. మలుపు తిరిగిన ప్రతిసారి కొండలు కొంచెం కొంచెంగా వెనక్కి వెళ్తుంటాయి. కాసేపటి క్రితం మనతో ప్రయాణించిన మబ్బులు ఇప్పుడు దూరంగా కనిపిస్తాయి. వెన్నా సరస్సు నీటి మెరుపు, లింగమాల జలపాతం గర్జన, ఆర్థర్ సీట్ లోయ, విల్సన్ పాయింట్ సూర్యోదయం, కృష్ణాబాయ్ ఆలయ నిశ్శబ్దం, పంచగంగ పవిత్ర జలధార, పంచగని గాలి, స్ట్రాబెర్రీల రుచి, ప్రతాప్గఢ్ రాతిగోడలపై నిలిచిన చరిత్ర, అన్నీ మనతో పాటు తిరుగు ప్రయాణం చేస్తాయి. అప్పుడు ఒక విషయం అర్థమవుతుంది. ప్రయాణం అంటే ఒక ప్రదేశానికి వెళ్ళి తిరిగి రావడం కాదు. మనలో ఏదో ఒకటి అక్కడ వదిలేసి అక్కడి నుంచి ఏదో ఒకటి మనతో తీసుకురావడం. మరి ఆలస్యమెందుకు? ఓబాటసారి, నీకోసం ఎదురు చూస్తున్నది నువ్వు పయనించని ఈ దారి. వచ్చేవారం మరొక ప్రదేశం వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరీ.

0: ఇంతవరకు ఓ బాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాలను గురించిన కార్యక్రమం విన్నారు. సమర్పించిన వారు శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
2: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతినిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తిముక్తావళి మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి FM లో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తిముక్తావళి ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
0: ఇప్పుడు ఒక చక్కని చిత్రగీతం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఈ ప్రసారాలు వింటున్నారు. సమయం 7:45 దాటి 28 సెకన్లు. ఇక ఉదయరాగం కార్యక్రమంలో సినిమా పాటలు.

మరి శ్రోతలు, ఉదయరాగం కార్యక్రమంలో మరి ఉత్సాహమైన పాటలకు ఆహ్వానం పలికేద్దాం. సూర్యుడు ప్రతిరోజు కొత్తగానే ఉదయిస్తాడు, అలాగే మనం కూడా. కొత్త ఉదయం, కొత్త ఉత్సాహంతో మనం కూడా ముందుకెళ్ళిపోదాం. అందుకనే ఎప్పుడూ

ఉదయరాగం కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నాం. మరి ఉల్లాసంగా గడపాలంటే మనకి జోష్ అయిన మ్యూజిక్ ఉంటే చాలు కదండి. ప్రత్యేకమైన బడ్జెట్ టైము ఏది అవసరంలా, ఏ పని చేస్తున్నా మనం హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. పదండి మరి ఇంకో పాట కోసం. ఇప్పుడు లలిన్ చిత్రం నుంచి పాట విన్నాం, అనంత శ్రీ.

0: విరామ గీతానికి ఎస్ఎస్ థమన్ సంగీతంలో.
1: కట్టుకోబోయేటోడికి కళ్ళతో మాట్లాడినా ఆయన పడతాదంట. ఏంది ఇన్నావా బంగారం?

0: సాహిత్యాన్ని స్నేహపూర్వక స్వరంలో అందించి
1: శ్రోతల్లో సాహిత్యాభిమానం పెంపొందించేందుకు
0: ప్రతి గురువారం ఉదయం 8:35
1: మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న అపురూప కార్యక్రమం పుస్తకవాణి.
0: ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత రచయితల నవలలు, కథలు, మహనీయుల జీవిత చరిత్రలను, ప్రసిద్ధ రచనలను
1: శ్రోతల హృదయాలకు చేరువ చేసేందుకు వినూత్న ప్రయత్నం చేస్తుంది ఆకాశవాణి.
0: మర్చిపోకండి, ప్రతి గురువారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణిలో పుస్తకవాణి.
2: ఉదయరేవం కార్యక్రమంలో సినిమా పాటల్ని ఎంజాయ్ చేస్తున్నాం కదా. ఇంటి పనిలో బిజీగా ఉన్నవారికి, చదువుతో కుస్తీలు పడుతూ కొనుకు తీసేవారికి ఆ కొనుకులు మానేయండి. నోనో చక్కగా ఈ పాటలను వింటూ మీకు ఇచ్చే ఉల్లాసాన్ని మీ పాకెట్లోనే దాచుకోండి, స్మైల్ చేయండి, ఎంజాయ్ చేయండి. ఎందుకంటే మీరు ఉదయరాగం పాటల వేదికపై ఉన్నారు. ఈ సాంగ్ని ఇప్పుడు ఎంజాయ్ చేయండి.

0: శ్రోతలు, ఈ ఉదయం 8:35 వరదగుడి కార్యక్రమంలో సినీ హీరో పవన్ కళ్యాణ్ గారు నటించిన చిత్రగీత కదంబం ప్రసారమవుతుంది 8:35.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
0: 103.2, 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు వింటున్నారు. ఇప్పుడు ఉదయరాగం కార్యక్రమంలో మరి సినిమా పాటల్ని ఎంజాయ్ చేస్తున్నాం. ఎప్పుడు జోషైనా హుషారైన పాటలేనా అని మిమ్మల్ని బుద్ధిగా మీ బుద్ధి గోముగా అడిగిందనుకోండి, ఇదిగో మెలడీ మెల్లమెల్లగా మీ మనసును మెల్లి తిప్పేస్తే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా, వినండి ఈ పాట. వి చిత్రం నుంచి ఈ పాట

లైఫ్ అంటేనే ఫన్ ఉండాలి, ఫ్రెండ్స్ ఉండాలి, మ్యూజిక్ ఉండాలి, అలా ఉంటే ఎవరికి ఇష్టం ఉండదు. అందుకని మీ చెవిని ఎప్పుడు ఈ పాటల వేదికపైకే లాక్ చేసి ఉంచండి. ఆ ఎనర్జీని ఊరికే పోనివ్వద్దండి. ఇంకొక మెలడీ వెయిట్ చేస్తుంది మీకోసం, రండి. ఇప్పుడు విందాం 8 వసంతాలు చిత్రం నుంచి పాట. హేషమ్ అబ్దుల్ వహాన్ స్వీయ సంగీతంలో అవధి మల్హర్తో పాడిన పాట.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, ద బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: ఉదయదాగం కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు కదా. మీరు క్యాంటీన్ వైపు నడుస్తున్నా, కిక్కిరిసిన బస్సులో ఉన్నా, కారు స్టార్ట్ చేస్తున్నా, ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ఎవరితో ఉన్నా, మ్యూజిక్తో మన జర్నీని ఆపకండి. మరి వింటూనే ఉండండి ఆకాశవాణి తిరుపతి FM. ఇప్పుడు మరొక జోష్ అయిన సాంగ్ మీకోసం.

0: స్కేల్ ఆఫ్ హెవీ టు వెరీ హెవీ రెయిన్ విత్ ద ఇండియా మెట్రోలజికల్ డిపార్ట్మెంట్ ఐఎండి ఇష్యూయింగ్ ఎ రెడ్ వార్నింగ్ ఫర్ సుందర్గఢ్ అండ్ కేఉంజర్ టుడే. ఆరెంజ్ వార్నింగ్ ఇస్ ఇన్ ఫోర్స్ ఫర్ ఝార్సుగుడ, బర్గఢ్, సంబల్పూర్, దేవగఢ్, అన్గుల్ అండ్ మయూర్భంజ్, వైల్ 12 డిస్ట్రిక్ట్స్ ఆర్ అండర్ యెల్లో వార్నింగ్. ద రెయిన్ ఇస్ అసోసియేటెడ్ విత్ ఎ వెల్ మార్క్డ్ లో ప్రెషర్ ఏరియా ఓవర్ గంగేటిక్ వెస్ట్ బెంగాల్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ కోస్టల్ ఒడిశా. ఒడిశా రికార్డెడ్ 91% ఎక్సెస్ రెయిన్ఫాల్ లాస్ట్ జులై. బిట్వీన్ ద లాస్ట్ 1st of June and 26th of August, the state received 1,104 millimeters of rain, about 31% above normal. IMD expects rainfall activity to decrease after tomorrow, though isolated rain may continue in this month. Prakash Das for Akashvani News, Bhubaneswar.
1: Lionel Messi has announced his retirement from international football, bringing an end to a 21-year Argentina career that included a World Cup triumph, 2 Copa America titles, and a record 207 appearances for his country. Messi said the decision has been on his mind since the World Cup final defeat to Spain before the death of his father further convinced him it was time to step away. The 39-year-old revealed the decision in a statement posted on his official Instagram account, confirming that he would no longer wear the Argentina jersey after one of the most celebrated international careers in football history. Messi said the decision has been painful, particularly because of the emotional bond he has shared with the national team and Argentina's supporters throughout his career. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
2: Thank you, Abhishek. Prime Minister Modi at the Shanghai Cooperation Organization Summit in Bishkek is noticed prominently by the dailies. The statesman quotes Prime Minister Modi telling Putin, end hostilities and pursue peace. Ensure peace, freedom of navigation, Prime Minister urges Iran, says the Hindu. SIR draft leaves out 47.7 lakh Delhi voters, informs the Asian Age. One nation, one time, India moves towards self-reliance in timekeeping, reports the Tribune, adding IST to be mandatory time reference from March. Singapore diplomat, Myanmar activist and Bangladeshi aid giver win Magsaysay Awards, reports the Indian Express. Messi closes the Argentina chapter, reports Hindustan Times. Football loses part of its soul as legend calls time on Argentine career after failure to defend World Cup crown and death of his father George, writes the Indian Express. And with that, it's back to you, Abhishek.
1: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to address SCO summit in Kyrgyzstan's capital Bishkek today. Country's GDP grows 7.8% in the first quarter of the current financial year, beating RBI's projection of 7%. US describes India as dynamic, strong and resilient economy. New Delhi rejects Court of Arbitration award on Indus Water Treaty. Nepal rescuers blast hillside in search of hydropower workers as families wait anxiously. And Lionel Messi announces retirement from international football, ending legendary 21-year career with Argentina national team. And with that, we end the morning news. Have a nice day.
3: ఆకాశవాణి మంజన్ జిల్లా సమాచారాలకు వింటారు. రచన శ్రీ సిహెచ్ శ్రీనివాసరావు.
4: గిరిజన గ్రామాల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి, జిల్లాలో పర్యటించిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్దికి సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించిన ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎం నాయక్ తదితర అంశాలతో కూడిన పార్వతీపురం మన్యం జిల్లా సమాచారాలకు ఇప్పుడు విందాం. గిరిజన ప్రాంతాల్లో రహదారి సౌకర్యం ఎంతో కీలకమని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కోటుపరుపు పంచాయతీ పరిధిలో సుమారు 52 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న 15 సీసీ రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రతి గిరిజన గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. గిరిజన గ్రామాలకు డోలీ మోతల రోజులు పోయాయని, ప్రతి గ్రామానికి మంచి రోడ్డు, తాగునీరు, విద్యా సదుపాయాలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వెల్లడించారు. గిరిజన హక్కులు, సంక్షేమం, అభివృద్దికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి, పార్వతీపురం మన్యం జిల్లా ఇన్ఛార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఐటీడీఏ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొని మాట్లాడారు. గిరిజన ప్రాంతాల సర్వతోముఖాభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రహదారి సౌకర్యం లేని గ్రామాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తల్లిబాట కార్యక్రమం ద్వారా ఇప్పటికే 1000 కిలోమీటర్లకు పైగా రహదారులు నిర్మించామని, రెండో విడతలో

0: మరో 2600 కోట్ల రూపాయల పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. టోలీ మోతలతో ఆసుపత్రులకు వెళ్లే పరిస్థితికి శాశ్వతంగా ముగింపు పలకడమే ప్రభుత్వం లక్ష్యమని తెలియజేశారు. గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్దికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎం నాయక్ అధికారులను ఆదేశించారు. సీతంపేట ఐటీడీఏలో విస్తృతంగా పర్యటించి వివిధ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. ముక్కిడి పోలమ్మ వనధన్ వికాస్ కేంద్రాన్ని సందర్శించి అక్కడ తయారవుతున్న జీడిపప్పు ఉత్పత్తులను పరిశీలించారు. గిరిజన ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించి ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీతంపేట సంత వద్ద నిర్మిస్తున్న అగ్రికల్చర్ మార్కెటింగ్ భవన పనులను పరిశీలించి నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దని అధికారులను ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ శాఖలో ఆయుధాల భద్రత నిర్వహణను మరింత పటిష్టం చేసే దిశగా మరో ముందడుగు పడింది. పార్వతీపురం రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద నూతనంగా నిర్మించిన బెల్ ఆఫ్ ఆర్మ్స్ ను విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలీసు శాఖలో ఉపయోగించే ఆయుధాలు, పరికరాలు, సంబంధిత సామగ్రిని సక్రమంగా భద్రపరచడం, నిర్వహించడం, అవసరమైన సమయంలో అందుబాటులో ఉంచేందుకు ఈ బెల్ ఆఫ్ ఆర్మ్స్ ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ సదుపాయం పోలీసు శాఖ సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని అన్నారు. విధి నిర్వహణలో ఆయుధాల భద్రత, సంరక్షణ, సాంకేతిక నిర్వహణ అత్యంత కీలకమని, ఆయుధ సామగ్రి విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా నిబంధనల ప్రకారం భద్రపరిచి ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువుల ఆరోగ్యం, భద్రతకు రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణ తెలిపారు. జిల్లాలోని సాలూరు ఏరియా ఆసుపత్రిలో 1-02 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాన్ని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో నివసించే తల్లులు, బిడ్డలకు ఈ సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం తల్లి బిడ్డలను ఉచితంగా, సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చడంతో పాటు అవసరమైన సమయంలో ఆసుపత్రికి రవాణా సౌకర్యం కల్పించడమే ఈ సేవల ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు. విపత్తు నిర్వహణ రంగంలో అత్యుత్తమ సేవలందించిన వ్యక్తులు, సంస్థలను గుర్తించి గౌరవించేందుకు కేంద్ర ప్రభుత్వం సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ 2027 అవార్డులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. జిల్లాలో విపత్తుల నివారణ, ముందస్తు సన్నాహకాలు, సహాయక చర్యలు, శిక్షణ, అవగాహన కార్యక్రమాలు, పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణల రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి దరఖాస్తులను సమర్పించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటివరకు పార్వతీపురం మన్యం జిల్లా సమాచారాలకు విన్నారు. రచన సిహెచ్ శ్రీనివాసరావు, పార్వతీపురం మన్యం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: హోతను ఎవరే నడిచే తారా తడు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఈ ప్రసారాలు వింటున్నారు. సమయం 8:35 దాటి 5 సెకండ్లు. ఇప్పుడు వరదగుడి. వరదగుడి కార్యక్రమంలో సినీ హీరో పవన్ కళ్యాణ్ గారు నటించిన చిత్రగీత కదంబం.
2: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
4: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా బురద పుల్లా.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు.

0: సెప్టెంబర్ 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

అవును శ్రోతలు, ఈ పాట వినగానే అందరికీ అర్థమైపోతుంది ఈ పాట కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడ అంటే సినీ హీరో పవన్ కళ్యాణ్ గారిది అని. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన అగ్ర హీరోలలో పవన్ కళ్యాణ్ గారు ఒకరు. అభిమానులు పవర్ స్టార్ అని పిలుస్తారు. నటునిగానే కాకుండా రాజకీయ నాయకునిగా ఆయన అగ్రస్థానంలో ఉన్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కూడా సేవలు అందిస్తున్నారు, అందరికీ తెలుసు. పూర్తి పేరు కొణిదల కళ్యాణ్ బాబు. వీరు సెప్టెంబర్ 2న 1971లో ఆంధ్రప్రదేశ్లోని బాపట్లలో పుట్టారు. మరి ఈ పాట, ఇప్పుడు వినబోయే పాట అప్పట్లో యువతకు ఎంత ఉత్సాహాన్నిచ్చేదో తెలుస్తుంది. ఆ పాట వింటుంటేనే యువతల పెదవుల మీద సన్నగా మెరిసే నవ్వు. ఈ పాట వినండి, మీకు కూడా అర్థమవుతుంది.

వరదగుడి కార్యక్రమంలో సినీ హీరో పవన్ కళ్యాణ్ గారు నటించిన చిత్రగీత కదంబం వింటున్నాం కదా. 1996లో విడుదలైన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం ద్వారా పవన్ కళ్యాణ్ గారు వెండితెరకి పరిచయమయ్యారు. తొలి ప్రేమ తమ్ముడు బద్రి ఖుషి గబ్బర్ సింగ్ అత్తారింటికి దారేది సుస్వాగతం వకీల్ సాబ్ భీమ్లా నాయక్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్తో టాలీవుడ్లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారి చిత్రాల్లోని పాటకు పాటలన్నిటికీ కూడా ఒక వైవిధ్యమైన తీరు కూడా ఉందండి. యువతకు ప్రత్యేకించి అది చాలా ఆకర్షణ. ఈ పాట వినండి, తెలుస్తుంది.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
1: వరదగుడి కార్యక్రమంలో సినీ హీరో పవన్ కళ్యాణ్ గారు నటించిన చిత్రగీత కదంబం వింటున్నాం.
0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.
1: మనం ముందే చెప్పుకున్నాం కదా, తొలి ప్రేమ, తమ్ముడు, బద్రీ, ఖుషి, గబ్బర్ సింగ్ ఇలాంటి సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ అని. ఆ సినిమాల్లో ఆయన మేనరిజమ్స్, ఫైటింగ్ స్టైల్, అంటే మార్షల్ ఆర్ట్స్లో కరాటేలో ప్రత్యేకమైన బెల్ట్ ఉంది కదా పవన్ కళ్యాణ్ గారికి, వారి డైలాగ్ డెలివరీ కూడా యువతలో భారీ ఫాలోయింగ్ ఉందండి.

వరదగుడి కార్యక్రమంలో సినీ హీరో పవన్ కళ్యాణ్ గారు నటించిన చిత్రగీత కదంబం వింటున్నాం కదా. నటుడిగా, నిర్మాతగా, దర్శకునిగా, రచయితగా తెలుగు చిత్ర పరిశ్రమలో వీరు ప్రత్యేక గుర్తింపును పొందారని అన్నారు. అందులో సందేహం లేదు. తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, గోకులంలో సీత ఇలాంటి చిత్రాల్లో అమాయకంగా కనిపించే వర్షన్ నుంచి సుస్వాగతం చిత్రంలో కొంచెం ఎమోషనల్ సీన్స్ని పండిస్తూ, అత్తారింటికి దారేది చిత్రం వంటి చిత్రాల్లో కొంచెం చిరుపితనాన్ని మేళవించి, ఆ తర్వాత వకీల్ సాబ్, భీమ్లా నాయక్ వంటి చిత్రాలలో నటనలో తన పరిణితిని చూపించగలిగిన సినీ నటులు పవన్ కళ్యాణ్. ముందే అనుకున్నాం కాబట్టి మార్షల్ కరాటే ప్రావీణ్యం పవన్ కళ్యాణ్కు అదనపు అర్హతగా నిలిచింది అని చెప్పాలి. సుస్వాగతం అనే సినిమాలో పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఎమోషనల్గా ఒక వైవిధ్యమైన సీన్స్లో నటించి పండించారు. ఈ పాట వినండి.

ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు, ఓజీ 2, ఇవన్నీ కూడా ఆయన ఇటీవల నటించిన చిత్రాలు. ప్రతి చిత్రం ఆయనలోని నటనలోని పరిణితిని పెంచుతూనే వచ్చింది.

ప్రతి చిత్రానికి వైవిధ్యాన్ని చూపిస్తూ యూత్ క్రేజ్కి కేరఫ్ అడ్రస్గా నిలుస్తూ పరిణతి చెందిన నటనను చూపించే వరకు అడుగడుగునా శ్రమపడుతూ తనకొక ప్రత్యేక శైలిని, ట్రెండ్ను సృష్టించుకున్న సినీ నటులు పవన్ కళ్యాణ్ గారికి బెస్ట్ ఆఫ్ లక్ చెబుతూ ఆయన నుంచి మరిన్ని మంచి చిత్రాలు ఆశిద్దాం.

వరదగుడి కార్యక్రమంలో ఇంతవరకు సినీ నటులు పవన్ కళ్యాణ్ గారు నటించిన చిత్రగీత కదంబం విన్నాం.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఈ ప్రసారాలు వింటున్నారు. సమయం 9 గంటలు దాటి 10 సెకండ్లు. ఇప్పుడు చిత్రలేఖ. చిత్రలేఖ కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటలు.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

మరి శ్రోతలు, చిత్రలేఖ కార్యక్రమానికి స్వాగతం. శ్రోతల పాటలపై ఉన్న అభిరుచిని అందమైన అక్షరాలతో కూర్చిన చిత్రలేఖలను ఇప్పుడు తెరుద్దాం. చక్కని సంగీతానికి ఆహ్వానం పలుకుదాం. ముందుగా వినండి. ఏలూరు నుంచి ఆర్ రఘువీర్ సింగ్, సుగుణాభాయి, రాధా, మున్నా, సుధారాణి, సాయి, తేజ, లీలాసింగ్, వీరందరూ ఆనంద్

చిత్రం నుంచి చక్కటి వానజల్లు పాటను వినిపించమంటూ కోరారండి. గానం చిత్ర, గీతరచన వేటూరి, సంగీతం కేఎం రాధాకృష్ణన్. వినండి ఈ చక్కటి సంగీతాన్ని.

ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4th లోపల అప్లై చేసుకోండి.

0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండ్ అప్ కరెంట్ అఫైర్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
0: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5, 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: చిత్రలేఖ కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుతున్న సినిమా పాటలు విన్నారు, ఇంకా వింటున్నారు. అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, డిఎన్ లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుక చౌదరి, వీరంతా వినిపించమంటున్నారు. ప్రేమ ఖైదీ చిత్రం నుంచి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన యుగళ గీతం, వేటూరి గీతానికి రాజన్ నాగేంద్ర సంగీతంలో వినండి.

0: பிரபலா
1: சைபால்
0: நடுவுல தாமரா
1: சைபால்
0: வரத புள்ளா
1: சைபால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సైబాల్.
3: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
4: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
5: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
6: చిక్కుకున్నాడు.
7: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
8: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
9: చిత్రలేఖ కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుతున్న సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు తడ మండలం నుంచి భాగ్యలక్ష్మి గారు ఈ ఉత్తరం రాశారండి. వీరు ఇంకా క్లియర్గా ఊరి పేరు సరిగ్గా రాయలేదు. అల్లరి ప్రేమికుడు, అల్లరి ప్రియుడు చిత్రం నుంచి పాటను వినిపించమంటూ కోరారు వీరు. ఎంఎం కీరవాణి స్వీయ సంగీతంలో సీతారామ శాస్త్రి గీతానికి పాడిన పాట ఇది. మరి భాగ్యలక్ష్మి గారి కోసం ఈ పాట. వీరు మరో ఉత్తరంలో మరి వీరి వివరాలు క్లియర్గా ఎక్కడి నుంచి కరెక్ట్గా అనేది రాయాలి. తిరుపతి జిల్లా తడమండలం నుంచి మాత్రం రాశారు. వీరి కోసం ఈ పాట.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: 103.2, 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు వింటున్నారు. చిత్రలేఖ కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుతున్న సినిమా పాటలు వింటున్నాం. ఇప్పుడు తిరుపతి భవానీ నగర్ శ్రోతలు దివ్య, శాంతి, మంజీర, హంసిక, మానస, చిన్ని, చందు, శేఖర్, శ్రీనివాస్ వీరంతా 35 చిన్న కథ కాదు చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. గానం భరద్వాజ, సంగీతం వివేక్ సాగర్.

0: శ్రోతలకు ఒక గమనిక. మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు, ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224665 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
1: నూట 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు వింటున్నారు. చిత్రలేఖ కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుతున్న సినిమా పాటలు వింటున్నాం. ఇప్పుడు త్రిశూలం చిత్రం నుంచి పి సుశీల బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను వినిపించమంటున్నారు. ఆత్రేయ గీతానికి కెవి మహదేవన్ సంగీతంలో వినిపించమంటూ ఈ లేఖను రాశారు చంద్రగిరి కొత్తపేట బస్టాండ్ నుంచి చంద్రబాబు, రమాదేవి, ప్రతిభా భారతి, ప్రదీప్ కుమార్, దశకాంత్, యశ్కాంత్, ధరజ్, ధీరజ్, శశాంక్, సౌమ్య, పూర్ణానందం వీరందరూ కూడా. పాట నిడిపితో సమానంగా పేర్లు కూడా ఉన్నాయండి. అయినా పర్లేదు, పాట విందామా మరి.

0: ఎల్ఐసి వారి బీమా లక్ష్మి మహిళలకు ఆకర్షణీయమైన ప్లాన్. చిన్నపాటి పొదుపుతో పెద్ద ప్రయోజనం పొందండి. మెచ్యూరిటీ బీమా మొత్తంతో పాటు గ్యారంటీడ్ ఎడిషన్ కూడా, అలాగే మనీ బ్యాక్ పాలసీ ప్రయోజనాలతో. మరిన్ని వివరాలకు ఎల్ఐసి ఇండియా .in విజిట్ చేయండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: మీరు HIV బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర AIDS నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నంబర్ 8772426605. ఈ నంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: నూట 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు వింటున్నారు. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుతున్న సినిమా పాటలు వింటున్నాం. చిత్రలేఖ కార్యక్రమంలో ఇప్పుడు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి గ్రామం శ్రోతలు ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్, వీరందరూ వినిపించమంటున్నారు నువ్వే కావాలి చిత్రం నుంచి పాట. శ్రీరామ్ ప్రభు, గోపిక, పూర్ణిమ పాడారి పాటను సీతారామ శాస్త్రి గీతానికి కోటి సంగీతంలో వినండి.

చిత్రలేఖ కార్యక్రమంలో మరో శ్రోత రాసిన లేఖ చూద్దాం. నిజామాబాద్ ఎన్జీఓస్ కాలనీ శ్రోతలు నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, హృషికేశ్, అక్షయ్ వీరంతా పండుగ చిత్రం నుంచి చంద్రబోస్ సాహిత్యంలో నాగూర్బాబు చిత్రపాడిన పాటను వినిపించమని కోరుతున్నారు. ఎంఎం కీరవాణి సంగీతంలో వినండి వీరందరి కోసం ఈ పాట.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, ద బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: చిత్రలేఖ కార్యక్రమంలో ఇప్పుడు వినండి. సత్యవేడు మండలం అల్లప్పగుంట గ్రామం శ్రోతలు ముత్యాల శెట్టి, లాకయ్య, సాయి, కిరణ్, హరీష్, కమల, నవీన, గీత, గోవిందయ్య వీరంతా అల్లూరి సీతారామరాజు చిత్రం నుంచి సుశీల గానాన్ని వినిపించమంటున్నారు. సి నారాయణరెడ్డి గీతానికి పి ఆదినారాయణరావు సంగీతంలో.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: చిత్రలేఖ కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుతున్న సినిమా పాటలు వింటున్నారు. ఈ చివరి చిత్రలేఖలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం శ్రోతలు కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి, కట్ల రాజేశం, సరోజిని, మాయా వీరంతా లారీ డ్రైవర్ చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్నారండి. బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాటకు గీతరచన సీతారామశాస్త్రి, సంగీతం చక్రవర్తి. వినండి ఈ పాట వీరందరి కోసం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఈ ప్రసారాలు వింటున్నారు. సమయం 10 గంటలు కావస్తుంది. ఇక కొద్ది నిమిషాల క్షణాల్లో విజయవాడ కేంద్రం నుంచి 8 ఏళ్ల ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ పై ప్రత్యేక ముఖాముఖి ప్రసారమవుతుంది. అతిథి శ్రీ కె సంతోష్ నేత, డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ ఆంధ్రప్రదేశ్. మరికొద్ది క్షణాల్లో ఈ 10 గంటలకు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారంలో వింటారు.

0: ఆకాశవాణి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. అతిథి శ్రీ సంతోష్ నేత ఐపీవైఎస్ గారు, డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ నుంచి. పరిచయం చేస్తూ ఉన్నవారు రావల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. దేశంలోని ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలు చేరువ చేయాలి అనే లక్ష్యంతో 2018లో ప్రారంభమైన ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఐపీపీబీ నేడు తన 8 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. తపాలా శాఖకు ఉన్న విస్తృతమైన నెట్వర్క్ ను ఆధునిక డిజిటల్ బ్యాంకింగ్ సేవలతో అనుసంధానం చేస్తూ ముఖ్యంగా గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాల ప్రజలకు బ్యాంకింగ్ సేవలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. డోర్ స్టెప్ బ్యాంకింగ్, యూపీఐ, ఆధార్ ఆధారిత బ్యాంకింగ్, బిల్ పేమెంట్స్, డిజిటల్ రైఫ్ సర్టిఫికేట్ వంటి అనేక సేవలను ప్రజల ఇంటి వద్దకే చేరవేస్తూ ఆర్థిక సేవలను మరింత సులభతరం చేస్తూ ఉంది. ఐపీపీబీ 8 ఏళ్ల ప్రయాణం ఎలా సాగింది? ఆంధ్రప్రదేశ్లో దీని సేవలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతూ ఉన్నాయి? భవిష్యత్తులో ఎలాంటి కొత్త సేవలను అందుబాటులోకి తీసుకురానుంది? ఇటువంటి అంశాల గురించి పూర్తి వివరాలు మనకందించేందుకు ఈ రోజు మనతో పాటు ఉన్నారు శ్రీ కె సంతోష్ నేత ఐపీవైఎస్ గారు, డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ నుంచి. సార్తో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్
1: నమస్తే అండి.
0: సార్, కార్యక్రమంలో ముందుగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ 8 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటున్న సందర్భంగా ఈ 8 ఏళ్ల ప్రయాణాన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు?
1: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ 2018 సెప్టెంబర్ 1వ తేదీన దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. అట్టహాసంగా ప్రతి మినిస్టర్ వచ్చి ప్రతి లొకేషన్ లో 650 బ్యాంకింగ్ బ్రాంచెస్ లో ఈ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ 8 ఏళ్ల పాటు చాలా విజయాలను సాధించాము. అందులో ముఖ్యంగా ఒక బ్యాంక్ అంటే మనం బ్రిక్ అండ్ మోటార్ బ్యాంక్ మాత్రమే మన మైండ్ లో వస్తుంది. కానీ ఆ యొక్క ఆలోచనను మనము కొలగొడుతూ మనము ఈ రోజున బ్యాంక్ మీ ఇంటి వద్దకు అనే ఒక భావనను మనం ఆచరణలోకి తీసుకురావడం జరిగింది. సో ఇలాంటి ఒక సక్సెస్ మనం చూస్తున్నాము. ఇప్పుడు ఈ రోజున గ్రామీణ ప్రాంతాల వారికి, రిమోట్ ఏరియాస్ లో ఉండే వాళ్ళకి ఈ రోజున మనం బ్యాంకింగ్ సదుపాయం అందించగలుగుతున్నామంటే ఐపీబీబీ చేసిన కృషి వల్లనే. ఈ ఐపీబీబీ కస్టమర్ బేస్ ఈ రోజుకి 14 కోట్లకు పైగా చేరుకుంది. ఇందులో 80% మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారే కావడం విశేషం. అలాగే క్యాసా డిపాజిట్లు కూడా ఆగస్టు 2026 నాటికి 28,400 కోట్లకు చేరాయి. సో అందువల్ల ఈ 8 ఏళ్ల ప్రయాణాన్ని ఫైనాన్షియల్ ఇంక్లూజన్, డిజిటల్ బ్యాంకింగ్, డోర్ స్టెప్ బ్యాంకింగ్ అనే 3 ప్రధాన విజయాల ప్రయాణంగా నేను విశ్లేషిస్తున్నాను.
0: సార్, 2018లో ప్రారంభమైన యొక్క ఐపీపీబీ ప్రధాన లక్ష్యం ఏమిటి?
1: ముఖ్యంగా మనం గమనిస్తే ఐపీపీబీ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా అన్బ్యాంక్డ్ మరియు అండర్ బ్యాంక్డ్ ప్రజలకి సులభమైన, అందుబాటులో ఉండే బ్యాంకింగ్ సేవలను అందించడం మన యొక్క లక్ష్యం. ఈ లక్ష్యాన్ని సాధించడంలో ఐపీపీబీ గణనీయమైన విజయాన్ని సాధించింది. పోస్ట్ ఆఫీసులు, పోస్ట్ మ్యాన్లు, గ్రామీణ డాక్ సేవకుల ద్వారా బ్యాంకింగ్ సేవలను చివరి మైలుకు తీసుకెళ్లింది. ఐపీపీబీ అధికారిక సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా 1,65,000 పైగా పోస్ట్ ఆఫీసులు మన బ్యాంకింగ్ సేవలు అనుసంధానించబడ్డాయి. 2026-27లో ఐపీపీబీ కస్టమర్ సంఖ్య 14 కోట్లకు దారడం, అందులో 80% మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు కావడం, అలాగే 49% ఖాతాదారులు మహిళలు కావడం ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లో ఐపీపీబీ సాధించిన విస్తృత విజయంగా మనం స్పష్టంగా చూపిస్తోంది. ముఖ్యంగా మహిళలు ఈ బ్యాంకింగ్ సేవలను అందుకోవడం చాలా సాధికారంగా అనిపిస్తోంది.
0: సార్, సాధారణ బ్యాంకులతో పోలిస్తే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ప్రత్యేకత ఏంటంటారు?
1: ఐపీపీబీ అనేది ప్రత్యేకత పోస్టల్ నెట్వర్క్ ద్వారా వస్తుందండి. ఎర్లియర్ మనం బ్రిక్ అండ్ మోటార్ బ్యాంక్స్ ని మాత్రమే చూసాము. కానీ ఈ రోజున డోర్ స్టెప్ బ్యాంకింగ్ మోడల్ ని ఐపీపీబీ ద్వారా మనం ప్రతి ఇంటికి తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. సాధారణంగా కస్టమర్ బ్యాంకు శాఖకు వెళ్ళాలి, కానీ ఐపీపీబీలో పోస్ట్ మ్యాన్ లేదా గ్రామీణ డాక్ సేవ కస్టమర్ ఇంటి వద్దకే వచ్చి అనేక బ్యాంకింగ్ సేవలు అందించగలరు. సో అంటే ఐపీపీబీలో కస్టమర్ గోస్ టు ద బ్యాంక్ అనే విధానంతో పాటు బ్యాంక్ రీచెస్ ద కస్టమర్ అనే విధానం కూడా ఉంది. పోస్టల్ నెట్వర్క్ డిజిటల్ టెక్నాలజీ, బయోమెట్రిక్ ఆధారిత సేవలను కలిపి చివరి మైలుకు బ్యాంకింగ్ ను అందించడం ఐపీపీబీ యొక్క ప్రత్యేకత.
0: సార్, ఐపీపీబీకు అత్యంత ప్రత్యేకమైన సేవల్లో డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఒకటి కదా సార్? సో ఈ బ్యాంకింగ్ సేవలు ఎలా అందుతూ ఉన్నాయి?
1: పోస్ట్మెన్ మరియు గ్రామీణ డాక్ సేవకులు వారి చేతిలో మొబైల్ తో పాటు బయోమెట్రిక్ డివైస్ తీసుకుని ప్రతి కస్టమర్ దగ్గరికి వెళ్లి బ్యాంకింగ్ సేవలను అందిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 186,000 మంది పోస్ట్ మ్యాన్లు మరియు గ్రామీణ డాక్ సేవకులు డోర్ స్టెప్ సేవలను ప్రజలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరి ద్వారా బ్యాంకింగ్ సేవలు గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాల్లోని ప్రజల ఇంటి వద్దకు కూడా చేరుతున్నాయి. కస్టమర్ నగదు ఉపసంహరణ, నగదు జమ, రెమిటెన్స్, బిల్లుల చెల్లింపులు, బీమా, పెన్షన్ వంటి థర్డ్ పార్టీ సర్వీసెస్ కూడా, అలాగే బ్యాలెన్స్ ఎంక్వైరీ, నామినీ అప్డేట్స్ వంటి నాన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా అందుబాటులో ఉంటున్నాయి. సో అంటే ఒక కస్టమర్ బ్యాంక్ కి రావాల్సిన అవసరం ఉండదు, కానీ మన పోస్ట్ మ్యాన్, జీడిఎస్ వారి ఇంటికే వెళ్లి ఇవన్నీ సేవలను అందిస్తున్నారు.
0: సార్, గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకు శాఖకు వెళ్లలేని వృద్ధులు కానివ్వండి, దివ్యాంగులు, మహిళలు, సో ఇటువంటి వారికి డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఎంత ఉపయోగకరంగా ఉంది?
1: ఇది చాలా ఉపయోగకరం, ఎందుకంటే ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరిగా ఉన్న మహిళలు లేదా దూర ప్రాంతాల్లో నివసించే వారికి బ్యాంకు శాఖకు ప్రయాణించడం కష్టంగా ఉంటుంది. వారు ఇంటి వద్దే నగదు ఉపసంహరణ, నగదు జమ, డబ్బు బదిలీ, బిల్లుల చెల్లింపు, డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ వంటి సేవలను పొందగలరు. ఇది కేవలం బ్యాంకింగ్ సౌకర్యం మాత్రమే కాదు, ప్రయాణ సమయం, ఖర్చు మరియు శారీరక ఇబ్బందులను తగ్గించే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సాధనం.
0: సార్, ఇంటి వద్ద ఏ సేవలు అందుబాటులో ఉన్నాయంటారు?
1: మీరు చూసుకుంటే ఇక్కడ ఖాతా ప్రారంభించడం, నగదు జమ చేయడం, నగదు ఉపసంహరణ చేయడం, డబ్బు బదిలీ అంటే రెమిటెన్స్ కానీ, యూటిలిటీ బిల్ పేమెంట్స్, ఆధార్ మొబైల్ అప్డేట్, డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్, పెన్షన్ వంటి థర్డ్ పార్టీ సర్వీసెస్, బ్యాలెన్స్ ఎంక్వైరీ, నామినీ ఆర్ పర్సనల్ డీటెయిల్స్ మార్పులు, ఆధార్ లింకింగ్, బెనిఫిషియరీ అండ్ బిల్లర్ మేనేజ్మెంట్, ఇతర అందుబాటులో ఉన్న సర్వీస్ రిక్వెస్ట్లు వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. ఐపీపీబీ తాజా టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఈ సేవలను అధికారికంగా పేర్కొంది.
0: సార్, డిజిటల్ చెల్లింపులు వేగంగా పెరుగుతున్న ఈ రోజుల్లో ఐపీపీబీ ద్వారా యూపీఐ సేవలు ప్రజలకు ఏ విధంగా అందుతూ ఉన్నాయి?
1: ఐపీపీ మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కస్టమర్లు యూపీఐ ద్వారా డబ్బులు పంపడం, స్వీకరించడం, ఇతర బ్యాంకు ఖాతాలకు ఫండ్ ట్రాన్స్ఫర్ చేయడం, ఎలక్ట్రిసిటీ ఆర్ వాటర్ బిల్స్, యూటిలిటీ బిల్స్ పే చేయడం, మొబైల్ మరియు డిటిహెచ్ రీఛార్జ్లు చేయడం వంటి సేవలను పొందుతున్నారు. ఐపీపీబీ యూపీఐని గ్రామీణ ప్రాంతాల్లో కూడా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా డిజిటల్ చెల్లింపుల పరిధిని విస్తరించింది.
0: సార్, స్మార్ట్ ఫోన్ లేదా యూపీఐ సేవలపై వీటికి సంబంధించి అవగాహన లేని

0: యూపీఐని ఉపయోగించడానికి సహాయపడే విధంగా రూపొందించబడింది. సో ఇది చాలా ఉపయోగకరం అండి.
1: సార్, సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ఐపీపీబీ ఖాతాదారులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
0: ప్రజలు ముఖ్యంగా ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. ఒకటి, ఓటీపీ, ఎంపిన్, యూపీఐ పిన్ ఎవరితో చెప్పకూడదు, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, బ్యాంకు అధికారి పేరుతో ఎవరైనా పిన్ను ఓటీపీ అడిగితే ఇవ్వకూడదు. తెలియని లింక్స్ పై క్లిక్ చేయకూడదు. యూపీఐ పేమెంట్ స్వీకరించడానికి పిన్ అవసరం లేదని గుర్తుంచుకోవాలి. అనుమానాస్పద కాల్ లేదా మెసేజ్ వస్తే వెంటనే స్పందించకుండా అధికారిక ఐపీపీబీ ఛానల్స్ ద్వారా ధృవీకరించాలి. మొబైల్ పోయినా లేదా అనుమానాస్పద ట్రాన్సాక్షన్ కనిపించినా వెంటనే బ్యాంకు సమాచారం ఇవ్వాలి. ఐపీపీబీ లావాదేవీలు డిపాజిట్ లేదా విత్డ్రాయల్స్ బయోమెట్రిక్ ప్రామాణీకరణ ద్వారానే జరుగుతాయి, అంటే బయోమెట్రిక్ ఆథెంటికేషన్ ద్వారానే జరుగుతాయి. కాబట్టి ఖాతాదారుడు వేలి ముద్ర లేదా ప్రామాణీకరణ లేకుండా ఎలాంటి మోసపూరిత నగదు లావాదేవీలు జరగవు. ఇది ఐపీపీబీ ఖాతాదారులకు అత్యుత్తమ భద్రతను అందిస్తోంది. ఓటీపీ, పిన్, పాస్వర్డ్ ఎవరికి చెప్పకండి. సురక్షితమైన బయోమెట్రిక్ ఆధారిత లావాదేవీలను విశ్వసించండి. అనే జాగ్రత్తలు మిమ్మల్ని సైబర్ మోసాల బారి నుండి పడకుండా చేస్తాయి.
1: సార్, దేశంలో ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలు అందించాలి అనే ఫినాన్షియల్ ఇంక్లూషన్ ఈ లక్ష్యంలో ఐపీపీబీ పాత్ర ఏ విధంగా ఉందంటారు?
0: ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లో చాలా గొప్ప పాత్ర ధరించడం జరిగింది. ఈ రోజు వరకు పొదుపు, నగదు లావాదేవీలు, డిబిటి, ఇన్సూరెన్స్, పెన్షన్, డిజిటల్ పేమెంట్స్ వంటి అన్ని రకాల ఆర్థిక సేవలు ప్రతి ఒక్కరికి సులభంగా అందుబాటులో ఉండేలా చేయడం. సో ఈ లక్ష్యంలో ఐపీపీబీ చాలా కీలకమైన పాత్ర పోషించింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా దాదాపు 14 కోట్ల ఐపీపీబీ ఖాతాలు ప్రారంభించబడ్డాయి. అలాగే డిబిటిలో ఐపీపీబీకి దాదాపు 12% మార్కెట్ వాటా ఉంది. ఇప్పటి వరకు ఐపీపీ ఖాతాల ద్వారా 173,000 కోట్ల పైగా డిబిటి మొత్తాలను జమ అయ్యాయి. ప్రస్తుతం 6,69,00,000 ఖాతాలకు డిబిటి క్రెడిట్ సౌకర్యం అందుబాటులో ఉండగా సుమారు 9.5 కోట్ల ఖాతాలు ఆధార్ సీడెడ్ ఖాతాలుగా ఉన్నాయి. దీని ద్వారా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రయోజనాలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరేందుకు ఐపీపీ ఒక సమర్థవంతమైన వేదిక పనిచేస్తోంది. ఇక ఫైనాన్షియల్ ఇంక్లూజన్ దేశవ్యాప్తంగా మరింత విస్తృతంగా అందించడానికి మన అతిపెద్ద బలం 1,65,000 పైగా పోస్ట్ ఆఫీసుల విస్తృత నెట్వర్క్. ఈ పోస్ట్ ఆఫీసులు, పోస్ట్ మ్యాన్లు మరియు గ్రామీణ డాక్ సేవకుల ద్వారా దేశంలో గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాలకు కూడా బ్యాంకింగ్ సేవలను చివరి మైలుకు తీసుకెళ్లగలుగుతున్నాం. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ఐపీపీ ఖాతాదారుల్లో 49% మంది మహిళలు ఉండటం. ఇది మహిళలకు కూడా బ్యాంకింగ్ మరియు ఆర్థిక సేవలు పెద్ద ఎత్తున చేరుతున్నాయనడానికి ఒక మంచి సూచిక. ముఖ్యంగా పోస్ట్ ఆఫీసులు, పోస్ట్ మ్యాన్లు మరియు గ్రామీణ డాక్ సేవకుల ద్వారా గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాల ప్రజలకు బ్యాంకింగ్ సేవలను చివరి మైలుకు తీసుకెళ్లడం ఐపీపీ ప్రత్యేకత. అందువల్ల ఖాతా ప్రారంభించడం నుండి డిబిటి పొందడం, డిజిటల్ చెల్లింపులు చేయడం, పొదుపు, ఇన్సూరెన్స్, పెన్షన్ వంటి ఆర్థిక సేవలను ఉపయోగించుకోవడం వరకు 1,65,000 పైగా పోస్ట్ ఆఫీసుల విస్తృత నెట్వర్క్, 14 కోట్లకు పైగా ఖాతాలు మరియు 49% మహిళల ఖాతాదారుల భాగస్వామ్యంతో సమగ్ర ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సాధనలో ఐపీపీబీ విజయవంతంగా ముందుకు సాగుతోంది.
1: సార్, ఆంధ్రప్రదేశ్ లో మారుమూల గ్రామాలకు బ్యాంకింగ్ సేవలను తీసుకువెళ్లడంలో తపాలా శాఖ నెట్వర్క్ ఎంత కీలకంగా ఉంది?
0: ఆంధ్రప్రదేశ్ లో తపాలా శాఖ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విస్తృత నెట్వర్క్ ఐపీపీకి చాలా పెద్ద బలం. పోస్ట్ ఆఫీసులు, పోస్ట్ మ్యాన్లు, గ్రామీణ డాక్ సేవకులు ఇప్పటికే గ్రామీణ ప్రజలకు ప్రవర్శం ఉన్న వ్యక్తులు. అందువల్ల కొత్తగా బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలను నిర్మించాల్సిన అవసరం లేకుండా ఉన్న పోస్టల్ నెట్వర్క్ ను ఉపయోగించి బ్యాంకింగ్ సేవలను ప్రజల దగ్గరకు తీసుకెళ్లవచ్చు. ఆంధ్రప్రదేశ్ సర్కిల్ పరిధిలో దాదాపు 10,000కు పైగా పోస్ట్ ఆఫీసులు మరియు 11,000 పైగా ఉద్యోగుల పటిష్టమైన యంత్రాంగం ద్వారా మారుమూల గ్రామాల్లోని ప్రతి ఇంటికి నాణ్యమైన, వేగవంతమైన సేవలను అందుతున్నాయి. ఇది మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో మనం చేయగలిగిన ఇంప్రూవ్మెంట్ అండి.
1: సార్, పెన్షనర్లు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, సో ఇటువంటి వర్గాల వారికి ఐపీపీబీ ద్వారా అందుతూ ఉండే ముఖ్యమైన సేవలు ఏంటి?
0: పెన్షనర్లకు ముఖ్యంగా డోర్ స్టెప్ బ్యాంకింగ్ మరియు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్, అదే జీవన ప్రమాణ్ గా అంటాము, చాలా ఉపయోగకరమైనవి. ఎందుకంటే వారు ప్రతిదానికి బ్యాంక్ కి రాలేరు. అలాంటి వాళ్లకు మనం డోర్ స్టెప్ బ్యాంకింగ్ ద్వారా, డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ద్వారా చాలా ఉపయోగకరమైన సేవలను అందిస్తున్నాము. అలాగే వృద్ధులు కూడా, వృద్ధులు ప్రతి సంవత్సరం లైఫ్ సర్టిఫికేట్ కోసం కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరాన్ని తగ్గించేందుకు ఐపీపీ ఇంటి వద్దే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ జనరేషన్ సౌకర్యాన్ని అందిస్తోంది. అంతేకాకుండా క్యాష్ విత్డ్రావల్, బ్యాలెన్స్ ఎంక్వైరీ, ఫండ్స్ ట్రాన్స్ఫర్ వంటి ప్రాథమిక బ్యాంకింగ్ సేవలను కూడా ఇంటి వద్ద పొందే అవకాశం ఉంది.
1: సార్, మీరు ఇప్పుడే చెప్పారు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అనేసు. ఈ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ విషయంలో ఐపీపీబీ ద్వారా ఎలాంటి సౌకర్యం అనేది ముఖ్యంగా అందుతుందంటారు?

0: ఐపీపీబీ ద్వారా మనం ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ అథెంటికేషన్ తో డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ లేదా జీవన ప్రమాణం రూపొందించవచ్చు. సో ప్రత్యేకంగా ఏమిటంటే, పెన్షనర్ ఐపీపీబీ ఖాతాదారుడే కావాల్సిన అవసరం లేదు. ఇతర బ్యాంకుల్లో పెన్షన్ ఖాతా ఉన్న పెన్షనర్లు కూడా ఈ సేవను సద్వినియోగం చేసుకోవచ్చు. సో పోస్ట్మెన్ లేదా గ్రామీణ డాక్ సేవకు నేరుగా ఇంటికి వచ్చి ఈ బయోమెట్రిక్ ప్రామాణీకరణ పూర్తి చేసే సమగ్ర డోర్ స్టెప్ బ్యాంకింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది. అందువల్ల అనారోగ్యం లేదా వయోభారంతో బయటకు వెళ్లడం కష్టమైన వృద్ధులు, పెన్షనర్లు ఎక్కడికి వెళ్లకుండా తమ నివాసం వద్దే అతి తక్కువ సమయంలో సురక్షితంగా జీవన ప్రమాణ పత్రాన్ని సమర్పించవచ్చు.
1: సార్, ఐపీపీబీ ఖాతాను పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ తో అనుసంధానం చేసుకోవడం వల్ల ఖాతాదారులకు ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి?
0: ఇది రెండు రకాలుగా లాభం చేకూరుస్తుందండి. ఐపీపీబీ మరియు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లేదా పోసా అకౌంట్ అనుసంధానం వల్ల రెండు వ్యవస్థల మధ్య నిధులను సులభంగా నిర్వహించుకోవచ్చు. మీ అందరికి తెలుసు, ఐపీపీబీ మొబైల్ బ్యాంకింగ్ లో చాలా అగ్రగామిగా ఉంది స్వీప్. అండ్ అలాగే పోసా అకౌంట్ కూడా మన చిన్న మొత్తాలను పొదుపు చేసుకునే ఒక ఇంధనంగా ఎప్పటి నుండో ఉంది. ఇలాంటి సమయంలో మన స్వీప్ ఇన్ స్వీప్ అవుట్ సదుపాయం ద్వారా లింక్డ్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ లోని నిధులు నిర్వహించుకునే అవకాశం ఉంది. అలాగే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అయిన పీపీఎఫ్, సుకన్య సమృద్ధి, ఆర్డి అండ్ లోన్ అగేన్స్ట్ ఆర్డి వంటి ఎలిజిబుల్ ప్రొడక్ట్స్ కు చెల్లింపులు చేయవచ్చు. అంటే ఐపీపీ మరియు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ సేవలు కలిసి కస్టమర్ కు మరింత సమగ్ర ఫైనాన్షియల్ ఎకో సిస్టమ్ ను అందిస్తున్నాయి.
1: సార్, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా ఇన్సూరెన్స్, పెన్షన్ మరియు ఇతర ఆర్థిక సేవలను ప్రజలకు ఏ విధంగా చేరువ చేస్తూ ఉన్నారు?
0: ఐపీపీ కేవలం డిపాజిట్ మరియు పేమెంట్ సర్వీసులకే పరిమితం కాలేదండి. ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, పెన్షన్ ప్రొడక్ట్స్ మరియు లోన్ రిఫరల్ స్కీమ్స్ సర్వీసెస్ వంటి సేవలను కూడా అందిస్తోంది. ఉదాహరణకు పీఎంజేజేబీవై మరియు సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, జనరల్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్, పెన్షన్ ప్రొడక్ట్స్ మరియు సేవలను పోస్టల్ నెట్వర్క్ ద్వారా మరియు డోర్స్టెప్ ఛానల్స్ ద్వారా ప్రజలకు చేరువ చేస్తున్నాయి. దీంతో ఒకే నెట్వర్క్ ద్వారా ప్రజలకు బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, పెన్షన్, సోషల్ సెక్యూరిటీ వంటి అనేక ఆర్థిక సేవలు అందుతున్నాయి.
1: సార్, మనకి డైలీ యుటిలిటీస్ ఉంటాయి కదా సార్, అంటే విద్యుత్ బిల్స్, మొబైల్ రీఛార్జెస్. సో ఇటువంటి బిల్ పేమెంట్స్ ఐపీపీపీ ద్వారా ఏ విధంగా అందిస్తున్నారు? వీటి వినియోగం అనేది ఎలా ఉంది?
0: మన బ్యాంక్ పేరే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్. అంటే ఈ పేమెంట్స్ యూటిలిటీ చెల్లింపుల కొరకు మన ఈ అకౌంట్ ను ఉపయోగించుకోవడానికి ముఖ్యంగా రూపొందించబడింది. ఐపీపీ మొబైల్ బ్యాంకింగ్ ద్వారా వాటర్, ఎలక్ట్రిసిటీ మరియు యూటిలిటీ బిల్స్, ప్రీపెయిడ్ మొబైల్ మరియు డిటిహెచ్ రీఛార్జ్ వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. బిల్ పేమెంట్ సర్వీసులను గ్రామీణ ప్రాంతాల్లో కూడా అందుబాటులోకి తీసుకురావడం వల్ల ప్రజలు ఒక్కో బిల్ కోసం వేర్వేరు కౌంటర్స్ లేదా ఆఫీసుకి వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. ఫాస్ట్ ట్యాగ్ వంటి పేమెంట్ రిలేటెడ్ సర్వీసెస్ కూడా ఐపీపీబీ ఎకో సిస్టమ్ లో అందుబాటులో ఉండే సేవల విస్తరణలో భాగంగా ఉన్నాయి. సేవల అవైలబిలిటీ మరియు ట్రాన్సాక్షన్ లిమిట్స్ కాలానుగుణంగా మారవచ్చు, కాబట్టి కస్టమర్లు తాజా ఐపీపీబీ వివరాలను పరిశీలించడం మంచిది.
1: సార్, ఆంధ్రప్రదేశ్ లో ఐపీపీబీ సేవలు ఉపయోగిస్తున్న ఖాతాదారుల సంఖ్య మరియు లావాదేవీల పరంగా ఇప్పటి వరకు ఎలాంటి వృద్ధి నమోదైందంటారు?
0: ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారుల నమోదు మరియు లావాదేవీల పరంగా అద్భుతమైన వృద్ధిని కనబరుస్తున్నాము. పోస్ట్ మ్యాన్లు మరియు గ్రామీణ డాక్ సేవకుల ద్వారా విస్తృత స్థాయి డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలు అందిస్తూ ప్రజలకు ఆర్థిక సేవలను మరింత చేరువ చేస్తోంది. ఖాతా విస్తరణను చూసుకుంటే ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో జూలై 2026 నాటికి 3,05,000 పైగా కొత్త ఖాతాలను ప్రారంభించి విస్తృత ఆదరణ పొందింది. అలాగే ఏపీఎస్ సేవలను గమనిస్తే 5,08,000 పైగా ఏవిపిఎస్ లావాదేవీలను విజయవంతంగా నిర్వహించింది. అలాగే సిఎల్సి అంటాము, చిల్డ్రన్ ఎన్రోల్మెంట్ స్కీమ్, ఆధార్, చైల్డ్ ఆధార్ అంటాము, బాలాధార్, వాళ్ళకు కూడా 5 సంవత్సరాల లోపు పిల్లల ఆధార్ నమోదుతో పాటు ఆధార్ కు మొబైల్ నెంబర్ అనుసంధానం అప్డేట్ చేసే ప్రక్రియలో దాదాపు 72,500 సేవలను ప్రజల ముంగిటకే చేర్చింది. జనరల్ ఇన్సూరెన్స్ 1 కోటికి పైగా ప్రీమియం సేకరించింది. పోస్టల్ నెట్వర్క్ మరియు మైక్రో ఏటీఎం సాంకేతికత ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఐపీ ఆర్థిక సమ్మిళిత్వాన్ని అంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ వేగవంతం చేస్తూ నిరంతరం ముందంజలో కొనసాగుతోంది.
1: సార్, ఆంధ్రప్రదేశ్ లోని రైతులు, స్వయం సహాయక సంఘాలు, చిన్న వ్యాపారులు ఐపీపీబీ సేవలను ఎలా ఉపయోగించుకోవచ్చు?
0: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో రైతులు, మహిళా సంఘాలు మరియు చిన్న వ్యాపారుల కోసం సమగ్రమైన డిజిటల్ మరియు డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలను అందిస్తోంది. ఇందులో మీరు గమనిస్తే ముఖ్యంగా డిబిటి స్కీమ్స్ ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల నిధులు నేరుగా ఐపీపీ ఖాతాల్లో జమ అవుతున్నాయి. పీఎం కిసాన్ రికార్డు మైలురాయి. దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ 23వ విడత దాదాపు 1,36,00,000 లబ్ధిదారుల ఐపీపీ ఖాతాల్లో సుమారు 2,800 కోట్ల నిధులు జమ

0: అలాగే ఆంధ్రప్రదేశ్ సర్కిల్ అన్నదాత సుఖీభవ ఘనత కూడా మనం గమనించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా దాదాపు 1800 కోట్ల నిధులను పోస్టల్ శాఖ తన విస్తృత నెట్వర్క్ ద్వారా రైతులకు పంపిణీ చేయడం జరిగింది. అలాగే డోర్ స్టెప్ బ్యాంకింగ్, రైతులు తమ తమ గ్రామంలో లేదా పొలం వద్ద ఏపీఎస్ ద్వారా నగదు ఉపసంహరణ, యుటిలిటీ పేమెంట్స్ మరియు డబ్బు బదిలీ చేసుకోవచ్చు. స్వయం సహాయక సంఘాలను గమనిస్తే ఇదంతా రైతుల గురించి చూస్తే, అండ్ అలాగే ఎస్ఎస్జి ని కూడా గమనిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాగస్వామ్యం డిజిలక్ష్మి ప్రాజెక్ట్ అనే కొత్త ప్రాజెక్ట్ తో ముందుకు రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం ద్వారా 200 మందికి పైగా డిజి లక్ష్మీలను ఐపీవీ యొక్క ఇండివిజువల్ బిజినెస్ కరెస్పాండెంట్లు గా నియమించి వారికి స్థిర జీవనోపాధిని కల్పించడం జరిగింది. చిన్న వ్యాపారులకు క్యూఆర్ లేదా యూపీఐ కలెక్షన్లు, అలాగే కస్టమర్ల నుంచి సున్నా ఛార్జీతో యూపీఐ ఆర్ క్యూఆర్ కోడ్ ద్వారా డిజిటల్ చెల్లింపులను స్వీకరించవచ్చు. మర్చెంట్ లోన్స్, చిన్న వ్యాపారుల అభివృద్ధి మరియు పెట్టుబడి అవసరాల కోసం మర్చెంట్ లోన్స్ అందుబాటులో ఉన్నాయి. ఐపీబీ లోన్ రెఫరల్ సర్వీసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. దాంట్లో భాగంగా హోమ్ లోన్ మరియు పర్సనల్ లోన్, వెహికల్ లోన్ మరియు గోల్డ్ లోన్, అలాగే బిజినెస్ లోన్ కూడా అందజేసే ప్రయత్నాలు చేస్తున్నాము.
1: సార్, ఫ్యూచర్ లో మనం చూస్తే కనుక ఐపీపీపీ ఏ విధంగా ఎటువంటి ప్రధాన రంగాలపై దృష్టి సారిస్తూ ఉంది?
0: మీరు గమనిస్తే ఇప్పటికే చాలా ప్రోగ్రెస్ అయింది, అండ్ తదుపరి దశలో ప్రధానంగా చాలా విషయాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా మొబైల్ బ్యాంకింగ్ మరియు డోర్ స్టెప్ బ్యాంకింగ్ మీద సాంకేతికత మరింత వేగవంతం, సురక్షితంగా చేయడం ఒక లక్ష్యం. అలాగే లాస్ట్ మైల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ని కూడా ఇంకా స్థిరపరచడం, వాటి మీద ఇంకా పనిచేస్తా ఉన్నాము. అలాగే డిజిటల్ చెల్లింపులను సులభతరం చేస్తూ యూపీఐ అసిస్టెడ్ యూపీఐ మరియు ఏఈపీఎస్ వంటి సేవలను మరింత మందికి సులభంగా దత్తమయ్యేలా చేయడం, సమగ్ర ఆర్థిక సేవల పంపిణీ, మైక్రో ఇన్సూరెన్స్, పెన్షన్, ఇన్వెస్ట్మెంట్స్ మరియు క్రెడిట్ రిఫరల్ సేవలను విస్తరించడం, అలాగే మర్చెంట్ లోన్ ఎక్స్పాన్షన్, చిన్న వ్యాపారులకు అందిస్తున్న మర్చెంట్ లోన్స్ ని సదుపాయాన్ని మరింత విస్తరించడం, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గా పరివర్తన ప్రణాళిక, భవిష్యత్తులో ప్రతి స్థాయి రుణ సేవలు మరియు విస్తృత ఆర్థిక సేవలను నేరుగా అందించేందుకు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ విభాగంలోకి ప్రవేశించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడం, అలాగే భవిష్యత్తులో టెక్నాలజీ, పోస్టల్ నెట్వర్క్ మరియు హ్యూమన్ అసిస్టెన్స్ అనే 3 అంశాలను సమన్వయం చేస్తూ అత్యంత ప్రభావవంతమైన సమగ్రం సమ్మిళిత బ్యాంకింగ్ మోడల్, అంటే ఇంక్లూజివ్ బ్యాంకింగ్ మోడల్ ను నిర్మించడం ఏపీవీకి ఉన్న అతిపెద్ద అవకాశం.
1: సార్, కార్యక్రమంలో చివరగా మన ఆకాశవాణి శ్రోతలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు మీరు అందించాలనుకునే సందేశం సార్?
0: నా ముఖ్యమైన సందేశం ఒకటేనండి, బ్యాంకింగ్ సేవలు మీకు దూరంగా లేవు, బ్యాంకింగ్ సేవల వ్యవస్థే మీ ఇంటి ముంగిటకు వచ్చింది. ప్రతి 5 కిలోమీటర్ల పరిధిలో అందుబాటులో బ్యాంకింగ్, గ్రామీణ ప్రజలు బ్యాంకింగ్ పనుల కోసం నగరాలు పట్టణాలు వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రతి 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న పోస్ట్ ఆఫీస్ నెట్వర్క్ ద్వారా మీ స్వగ్రామంలోనే అన్ని రకాల బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు. అలాగే రెండవ అతిపెద్ద అంశం ఏంటంటే అత్యంత చవకైన సులభమైన బ్యాంకింగ్ మరియు జీరో బ్యాలెన్స్ ఖాతాలు. మనం అతి తక్కువ ఛార్జీలతో జీరో బ్యాలెన్స్ అకౌంట్ సముదాయంతో సులభంగా ఖాతా ప్రారంభించవచ్చు. తక్షణ ఆధార్ సీడింగ్ మరియు ఎన్పీసీఐ లింకింగ్ ద్వారా ప్రభుత్వ సేవల సంక్షేమ పథకాల నిధులు నేరుగా ఖాతాలో జమ అవుతాయి. అలాగే కాగిత రహిత మరియు బయోమెట్రిక్ విధానం, ఇతర బ్యాంకుల మాదిరిగా విత్డ్రా లేదా డిపాజిట్ ఫారాలు, స్లిప్పులు రాయాల్సిన అవసరం లేదు. ఖాతా నెంబర్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ఆధార్ కార్డు మరియు వేలి ముద్ర అంటే బయోమెట్రిక్ ద్వారా నగదు, డిపాజిట్, విత్డ్రా లేదా లావాదేవీ పూర్తి చేసుకోవచ్చు. ఇలాగా సమగ్ర సేవలు మీ ఇంటి ముంగిటికే తీసుకొస్తున్నాము. ఖాతా తెరవడం, డబ్బు బదిలీ, యూపీఐ బిల్లుల చెల్లింపు, డీబీటీ మొత్తాలు తీసుకోవడం, ప్రమాద బీమా, ఇన్సూరెన్స్ అండ్ పెన్షన్ మరియు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ వంటి అనేక సేవలను జీడిఎస్ పోస్ట్ మ్యాన్ల ద్వారా ఇంటి వద్దే పొందవచ్చు. ముఖ్యంగా చివరిది సైబర్ భద్రతపై అప్రమత్తత. గ్రామీణ ప్రజలు డిజిటల్ లావాదేవీలను సులభంగా అలవరించుకుంటూనే తమ ఓటీపీ పిన్ నెంబర్లు ఎవరికి చెప్పకుండా సైబర్ భద్రత విషయంలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఈ విధంగా చూసుకుంటే ఐపీపీ అంటే కేవలం ఒక బ్యాంకు మాత్రమే కాదు, తపాలా శాఖ యొక్క విస్తృత నెట్వర్క్ ద్వారా ప్రతి గ్రామానికి, ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసాను చేకూర్చి ఒక గొప్ప ఆర్థిక సమ్మిళిత తత్వ ఉద్యమం లాగా మనం చూస్తున్నాము. ఇది ఒక ఫైనాన్షియల్ ఇంక్లూజన్ మూవ్మెంట్ లాగా ముందుకెళ్తోందని మా యొక్క ముఖ్య సందేశం.
1: సార్, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఏటీఎస్ పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఐపీపీబీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మై ప్లెజర్. థ్యాంక్ యూ.
1: ఇంతవరకు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ నుంచి శ్రీ కె సంతోష్ నేత ఐపీఓఎస్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: మరి సెకండ్ క్వశ్చన్ విషయానికి వస్తే 2026 సంవత్సరం న్యూట్రిషన్ వీక్ యొక్క థీమ్ ఏంటి? 2026 సంవత్సరానికి కాను న్యూట్రిషన్ వీక్ యొక్క థీమ్ ఏంటి? రైట్ ఆన్సర్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని నాకు పంపిస్తూ ఉండండి. వాట్ ఇస్ ద థీమ్ ఫర్ ద ఇయర్ ఆఫ్ న్యూట్రిషన్ వీక్ 2026? ఇది నా క్వశ్చన్.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
1: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.
3: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు, జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా. వా, చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, RBI అంటుంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
1: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.
6: వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. మీ జయస్వితో నేను అడిగినటువంటి ప్రశ్న 2026 సంవత్సరానికి కాను న్యూట్రిషన్ వీక్ యొక్క ఇతివృత్తం ఏంటి అని. సో చాలా మంది మనకి మెసేజెస్ పంపించారు. సుశ్లా వేణుగోపాల్ దత్త గారు ఫస్ట్ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే మాతృభాష గురించి మీ యొక్క భావన భావుకత చాలా అద్భుతంగా ఉందండి. మాతృభాష అంటే మనం నేర్చుకున్న మొదటి భాష కాదు, మనకు తెలియకుండానే మనలో మేల్కొన్న మొట్టమొదటి అర్థం అంటూ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ముసపేట్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్ మెర్సీ విజయ ఇందాకటి ప్రశ్నకి రైట్ ఆన్సర్ పంపించారు. సో రేడియో శ్రోతలకు నమస్కారం. రాంగ్ ఆన్సర్, ఈట్ రైట్ ఫర్ బెటర్ లైఫ్ అనేది రాంగ్ ఆన్సర్ అండి. కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు, సుజాత, సాయిప్రీత విజయవాడ నుంచి, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ పంపించారు. కుసుమా గారు అంబటి నగర్ నుంచి, అలాగే నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి, అంబికా గారు భవానీపురం నుంచి, వీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ మ్యామ్, హౌ ఆర్ యూ? నేను చాలా బాగున్నాను. సురేంద్రనాథ్ గారు అలాగే ఒడిశా నుంచి మనకి పంపించారనమాట, జెర్సీ కూడా ఒడిశా. నమస్తే ఆర్జే జయస్వి గారు, నమస్తే అండి. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు రైట్ ఆన్సర్ పంపినందుకు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, బడు నవి ఫ్రమ్ తులసీదాస్ నిజామాబాద్ డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు ఇందాకటి ప్రశ్నకి ఇప్పటి ప్రశ్నకి సరైన సమాధానాన్ని అందించారు. ఇంతకీ ఈ సంవత్సరం న్యూట్రిషన్ వీక్ ఇతివృత్తం ఏంటి అంటే డిస్కవర్ ద పవర్ ఆఫ్ న్యూట్రిషన్. డిస్కవర్ ద పవర్ ఆఫ్ న్యూట్రిషన్. సో వెల్, మరి నెక్స్ట్ క్వశ్చన్, విబీజీ రామ్జీ అనేటువంటి పథకం యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ద విబీజీ రామ్జీ అనేటువంటి ఈ యొక్క పథకం యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? అండ్ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ద మిషన్ విబీజీ రామ్జీ? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని నాకు ఆన్సర్స్ పంపించండి 8662488144 కి. అండ్ ప్రియాతి ప్రియమైన జయస్వి గారికి, విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి వ్రాయునది, ఏమనగా మీరు వచ్చట క్షేమమా, మేమిచ్చట క్షేమమే, ఉభయ కుశలో పరి నేను క్షేమమేనండి. థ్యాంక్ యూ. ఆన్సర్ పోషకాహార శక్తికి కనుగొనడం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి. అండ్ ఇంకా కొన్ని మెసేజెస్ వస్తూ ఉన్నాయి. ఎనీవేస్, విబీజీ రామ్జీ అనేటువంటి పథకాన్ని ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగాను. ఆన్సర్స్ తెలిస్తే 8662488144 కి నాకు వాట్సాప్ చేస్తూ ఉన్నాడు. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తోంది, నిన్నే ప్రేమిస్తా మూవీ నుంచి.

పది గంటల 41 నిమిషాలు దాటి పరుగులు తీస్తోంది మన క్లాక్ల టైం. విబిజీ రామ్జీ ఈ పథకం యొక్క పూర్తి పేరు ఏంటి అని అడిగాను, సో ఫుల్ ఫామ్. చాలా మంది ఆన్సర్స్ పంపిస్తున్నారు. హాయ్ జయస్వి గారు, గుడ్ మార్నింగ్, బిలేటెడ్ గా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బండారు త్రిమూర్తుల గుప్తా గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, రాఖీ పౌర్ణమి సందర్భంగా థ్యాంక్స్ అలాట్ పెద్దాపురం నుంచి. అండ్ సరైన సమాధానం పంపించారు, ధన్యవాదాలు సార్ మీకు కూడా. అండ్ నెక్స్ట్ హాయ్ జయస్వి, హాయ్ అండి, గుడ్ మార్నింగ్ మీకు కూడా. సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు జయస్వి గారు. ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ముసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి, థ్యాంక్ యూ. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే బొడ్డు తులసిదాస్ నవీపేట నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్, పెడల జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు, అనంతపురం నుంచి అనురాధ గారు సరైన సమాధానాన్ని పంపించారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ భవానీపురం విజయవాడ నుంచి సరైన సమాధానం. విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి సరైన ఆన్సర్ అందించారు. ఎంఎస్ దుర్గారావు గారు వికసిత్ భారత్ సగమే పంపించారు. సో ఓకే, నేను రివీల్ చేస్తాను ఆన్సర్. కె సురేంద్రనాథ్ ఒరిస్సా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, ధన్యవాదాలండి. అనంతపురం నుంచి టైలర్ రమేష్ చలపతి గారు అండ్ రైట్ ఆన్సర్ అందించారు. నమస్తే జయస్వి గారు, నమస్కారం అండి మీకు కూడా. అండ్ అంబికా గారు ఫ్రం భవానీపురం నుంచి, హాయ్ అంబికా గారు, గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ ఫర్ ద రైట్ ఆన్సర్. కుసుమ గారు అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్ అందించారు. అలాగే ముసాపేట్ మహబూబ్ నగర్ నుంచి సీతారామం అంటూ పంపించారు. సీతారామంకి నేను అడిగిన క్వశ్చన్ కి సంబంధం లేదండి, బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ. అండ్ మేడం గారు, ఇందాక మీరు నా ఫస్ట్ మెసేజ్ చదివి ఉంటారని అనుకుంటున్నాను, అప్పటికే నేను బయటికి వెళ్ళొచ్చానండి, సో నేను మీ మెసేజ్ చదివానండి. సనబండ వాసు గారి మెసేజ్ నా మెసేజ్ చదివే ఉంటారు అనుకుంటున్నాను. నేను ఇరువురు మెసేజెస్ చదివాను, సో మీరు వినలేదు, నేనేం చేయలేను. రామచంద్రరావు గారు రాజమహేంద్రవరం నుంచి, బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి సరైన ఆన్సర్ ని పంపించారు, ఓకే థ్యాంక్ యూ. మరి విబిజీ రామ్జీ అనేటువంటి ఈ పథకం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజ్వికా మిషన్ అన్నమాట. ఇది 2026 సంవత్సరం జులై 1 నుంచి ఆరంభమైందన్నమాట. అండ్ దీనికి మునుపు పేరు MGNREGA అనేటువంటి ప్రోగ్రామ్ కి ప్రతీకగా దీన్ని విబిజీ రామ్జీగా పేరు మార్చారన్నమాట. సో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2025, సో దానికి సంబంధించి విబిజీ రామ్జీ అనేటువంటి పేరుని ఈ జులై 1, 2026 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. సో వెల్, మరి నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ మీ అందరి కోసం. 2026 పోషణ్ అభియాన్ యొక్క ఇతివృత్తం ఏంటి? 2026 సంవత్సరానికి గాను పోషణ్ అభియాన్ యొక్క ఇతివృత్తం ఏంటి? సో ఈ యొక్క రైట్ ఆన్సర్స్ మీకు తెలిస్తే 8662488114 కి వాట్సాప్ చేయండి. ఈ సంవత్సరానికి గాను పోషణ్ అభియాన్ యొక్క ఇతివృత్తం ఏంటి? సో చూద్దాం ఎంతమంది ఆన్సర్స్ పంపిస్తారు. అండ్ ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తోంది ఫ్రమ్ ద మూవీ స్టాలిన్.

0: ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
2: స్టాలిన్ మూవీ నుంచి పరారే పరారే ఈ పాట విన్నాక, అంటే మార్నింగ్ నుంచి ఒకలా ఉంటుంది, 10 గంటలు అయిన తర్వాత ఇంకొకలా ఉంటుంది అనమాట. ఆ జోష్, ఆ ఎనర్జీ మొత్తం ఈ పాటలో వినిపించింది. సో వెల్, మరి నేను అడిగిన క్వశ్చన్, పోషణ్ అభియాన్ ఇతివృత్తం ఏంటి 2026 సంవత్సరానికి కాను అని చెప్పి. సో చాలా మంది ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. మరి మీరు కూడా అంతే ఎనర్జెటిక్ గా ఆన్సర్స్ పంపించాలి అనుకుంటే 8662488144 ఇది మన వాట్సాప్ నెంబర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రరావు గారు మెసేజ్ పంపించినందుకు. మల్లికార్జున్ గారు అభిరామ్ కేశవ్ నగర్ ధర్మవరం నుంచి పంపించారు. సో రైట్ ఆన్సర్ అండి. అండ్ రేడియో మిత్రులకు శుభోదయం అంటూ కోట శ్రీమన్నారాయణమూర్తి గారు కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్. విజయలక్ష్మి గారు పెద్ద కొండూరు నుంచి సరైన సమాధానం పంపించారు. రమాసుందరి ఫ్రం నెల్లూరు నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండి సరైన ఆన్సర్ అందించినందుకు. శ్రీనివాస్ గారు తిరుపతి నుంచి పోషకాహారం అంటూ పంపించారు. కరెక్టేనండి, ఆ పోషణ్ అభియాన్ యొక్క ఇతివృత్తం ఏంటి అన్నాను. సో ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి టైలర్ రమేష్ గారు, మెకానిక్ వెంకట చలపతి గారు సరైన ఆన్సర్ అందించారు. కుసుమ గారు అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్. పెడన జోగానంద్రరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు సరైన సమాధానం. అనంతపురం నుంచి అనురాధ గారు సరైన ఆన్సర్ అండి. అండ్ బండారు త్రిమూర్తుల గుప్తా గారు పెద్దాపురం మండలం నుంచి సరైన ఆన్సర్ అందించారు. ధన్యవాదాలు మీకు కూడా. అండ్ జాన్సన్ గారు ఫ్రం విజయవాడ నుంచి, నాకైతే మీ మెసేజ్ ఇంకా చేరలేదు జాన్సన్ గారు. కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి ఇందాకటి ప్రశ్నకి సరైన ఆన్సర్ ని అందించారు. సో వెల్, మరి 10:52 దాటి అలా అలా అలా పరుగులు తీస్తుంది క్లాక్ లో టైం. మరి ఈ సంవత్సరానికి కాను పోషణ్ అభియాన్ ఇతివృత్తం, మ్యాక్సిమైజింగ్ బ్రెయిన్ డెవలప్మెంట్ ఇన్ ద ఫస్ట్ 6 ఇయర్స్ ఆఫ్ లైఫ్. సో మొదటి 6 సంవత్సరాలలోనే మనిషి లేకపోతే శిశువు యొక్క మెదటి ఆరోగ్యం, మెదడు ఆరోగ్యాన్ని చూసుకోవడం అనమాట. సో ఆ బ్రెయిన్ డెవలపింగ్ ఆస్పెక్ట్స్ ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇది మొదటి 6 ఏళ్ల వయసులో మేధో వికాసానికి సంబంధించి పోషణ్ అభియాన్ వారు ఈ సంవత్సరం ఈ యొక్క థీమ్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అంటూ మనకి మెసేజ్ చేశారు సౌజన్య గారు మంగళగిరి నుంచి, న్యూట్రిషన్ వీక్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడుగుతున్నందుకు. థ్యాంక్స్ అ లాట్ అండి మీకు కూడా. న్యూట్రిషన్ వీక్ లో భాగంగా ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఇంకా పిల్లలు ప్రప్రథమంగా ఇంకా ఆనాటి వాళ్ళకే చక్కగా ఎనర్జెటిక్ గా ఉన్నారు. అండ్ ఈ జనరేషన్ లో ఉన్న పిల్లలకి మెజారిటీ ఇన్ ద కేసెస్ D3 లోపం ఉంటుంది, అలాగే B12 లోపం ఉంటుంది. వీటి వల్ల మనకి తెలియకుండానే చాలా యంగ్ ఏజ్ లో షుగర్, థైరాయిడ్ స్పైక్ అవ్వడం, ఇలా ఇతర ఇతర కాంప్లికేషన్స్ కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి. సో దయించి మీరు కూడా జాగ్రత్తగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. పోషకాహారాన్ని మీ యొక్క ఆహారంలో భాగం చేసుకోండి. రుచించకపోయినా కూడా వాటిని మనం పొట్ట కోసం, మన శరీరం కోసం తీసుకోవడం మంచిది. ఎప్పుడు నోటికి రుచించేవి తింటే ఎలా? ఆహారాన్ని కూడా మనకి హితవు చేసుకొని ఇంట్రెస్ట్ లేనటువంటి వాటిని కూడా ఎలాగ చక్కగా వండుకోవచ్చు అనేటువంటి పద్ధతుల ద్వారా, మన అమ్మ చేతి ముద్ద ద్వారా వెళ్తే ఆటోమేటిక్ గా పోషణ అనేది అద్భుతంగా ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండండి. సో వెల్, మరి ఇది ఈనాటి నా షో. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ దిస్ బ్యూటిఫుల్ డే. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇండియన్ స్టాండర్డ్ టైం గురించి మాట్లాడుకున్నాం, ఎల్ఐసి ఫార్మేషన్ గురించి మాట్లాడుకున్నాం, ఫ్లోరిగ్రఫీ గురించి మాట్లాడుకున్నాం, అండ్ హ్యాండ్ రిటర్న్ లెటర్స్ గురించి ఎన్నో మధురానుభూతుల్ని పంచుకుంటూ చివరికి పోషకాహారంతో ఆనందంగా టాటా బై బై చెప్పేస్తోందనమాట. మీ JSV కలుసుకుందాం మరొక ఇంట్రెస్టింగ్ డే, మరొక అద్భుతమైనటువంటి మాటతో పాటతో. అంటిల్ దెన్ వింగ్ టు ఆనందిస్తూ ఉండండి వివిధ్ భారతి FM.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ప్రతి నెల మొదటి ఆదివారం విద్యార్థుల తల్లిదండ్రులను వసతి గృహాలకు ఆహ్వానించి అక్కడి పరిస్థితులు, వసతులను వివరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో రియల్ టైం గవర్నెన్స్ పై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనంతరం నంద్యాలకు వచ్చిన మంత్రులు కందుల దుర్గేష్, ఎన్ఎండీ ఫరూక్ నిన్న మీడియా సమావేశం నిర్వహించారు. ఈ ప్రాజెక్టు కృష్ణా జలాలను విడుదల చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం మరో చారిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించిందని హర్షం వ్యక్తం చేశారు. విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, ఎచ్చెర్ల శాసనసభ్యులు నడకుదిటి ఈశ్వరరావు, రణస్థలం మండలం కొచ్చెర్ల, ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి ఈ ఉదయం పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎంపీ అప్పలనాయుడు మాట్లాడుతూ, పేదల ఆరోగ్య ఆర్థిక భద్రతకు కూటమి ప్రభుత్వం 28 రకాల సామాజిక పింఛన్లను అందిస్తూ అండగా నిలుస్తోందని తెలిపారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో సమీకృత భూగర్భ బొగ్గు వాయువు ఉత్పత్తి కాంప్లెక్స్ ఏర్పాట్లపై రాష్ట పరిశ్రమలు, గనుల శాఖ కార్యదర్శి డాక్టర్ ఎన్ యువరాజు అమరావతి రాష్ట సచివాలయం నుండి నిన్న ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్టిసెల్వి సంబంధిత శాఖల అధికారులతో దృశ్య మాధ్యమం ద్వారా సమీక్షించారు. ఈ అంశాలపై జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను కలెక్టర్ కార్యదర్శికి వివరించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తీర ప్రాంత భద్రతను మరింత పటిష్టం చేసి అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్టు వేసేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అధికారులను ఆదేశించారు. ఆయన అధ్యక్షతన నెల్లూరులో జిల్లా స్థాయి తీర భద్రతా కమిటీ సమావేశం నిన్న జరిగింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 327 కోట్ల రూపాయలతో చేపడుతున్న విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ది పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ విద్యుత్ శాఖకు సంబంధించిన అంశాలపై నిర్వహించిన సమీక్షలో పలు కీలక సూచనలు చేశారు. అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాథూర్, అమలాపురం శాసనసభ్యులు ఐతబత్తుల ఆనందరావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్టం, దేశం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తూ తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో కారీరిష్టియాగం, వరుణజపం, పర్జన్య శాంతి హోమాలు నిన్న శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వింటారు.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: ప్రభాతి ఎఫ్ఎం 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

హలో నమస్తే, గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. సో ఇక సినిమా కబుర్ల టైం అయిపోయింది కదా. సినిమా కబుర్ల నుంచి ఈవినింగ్ వివిధ వరకు కూడా బ్యోళ్లంత మంచి మంచి ఇన్ఫర్మేషన్ తో పాటు బ్యూటిఫుల్ సాంగ్స్ కూడా వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. మరి ఫస్ట్ అయితే ఫిల్మ్ అప్డేట్స్ విషయానికి వచ్చేస్తే, కార్తీ నటించిన సర్దార్ 2కు సంబంధించి ఒక ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. మీరు కూడా చూసే ఉంటారు. ఇది ఒక స్పై థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఫిల్మ్ అనమాట. మరి ఈ ట్రైలర్ కనుక చూస్తే మన హీరో కార్తీ గారు ఎలా కనిపిస్తున్నారో తెలుసా? చూసే ఉంటారు కదా, పల్లెటూరి వ్యక్తులుగా కనిపిస్తారు. అండ్ ఒక ఏజెంట్ గా కూడా ఆయన పనిచేసే ఒక క్యారెక్టర్ అనమాట. సో చూడడానికి మాత్రం పల్లెటూరి వ్యక్తిగా, కానీ ఒక ఏజెంట్ రోల్ అది. సో ఆయన యాక్టింగ్ మాత్రం సూపర్బ్ గా ఉంది అని మాత్రం ఇప్పటికే మంచి పేరు కూడా వచ్చేసింది. సో మామూలుగా అందులో ఉన్న డైలాగ్స్ కూడా చాలా హైలైట్ గా ఉన్నాయన్నమాట. అండ్ సర్దార్ గా మరి ఎలా ఆయనని చూపించబోతున్నారు ఏంటి అనేది మాత్రం తెలియాలి అంటే ఇంకొన్ని డేస్ మనం వెయిట్ చేయాల్సిందే. ఎప్పటి వరకు? సెప్టెంబర్ 10th వరకు అనమాట. సో ఆశిగా రంగనాథ్ అండ్ మాళవిక నటించిన ఈ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 10th. అండ్ విలన్ గా ఎస్జే సూర్య నటిస్తున్నారు. మరి చూడాలి ఎలా ఉంటుంది అనేది. మరి ఈ టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పేస్తూ మీ అందరి కోసం ఒక లవ్లీ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
4: SBI, the bank to every Indian.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
3: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
4: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
3: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. Type 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. Type 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను Type 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 11:26 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మరి రజనీకాంత్ గారు నటించిన ఫిలిమ్స్ అన్ని కూడా మనకి ఎంతో ఎంతో ఫేవరెట్ ఫిలిమ్స్. అండ్ అనిరుద్ధ్ కంపోజిషన్ లో వచ్చే సాంగ్స్ కూడా మన రజనీకాంత్ గారి ఫిలిం తో పాటుగా ఆ సాంగ్స్ ఇంకా దానికి బ్యాక్గ్రౌండ్ ఇంకా ఆ హైప్ ని క్రియేట్ చేస్తాయి కదా. సో ఇప్పుడు ప్రజెంట్ జైలర్ మూవీ గురించి మనం ఆల్రెడీ విన్నాం, చూసేసాం. జైలర్ ఎంత సూపర్ హిట్ అయింది కూడా తెలుసు, కానీ ఇప్పుడు జైలర్ 2 సినిమా గురించి అందరం వెయిట్ చేస్తున్నాము. సో సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో వస్తున్న ఈ జైలర్ 2 సినిమా మాత్రం రిలీజ్ కాస్త లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని కూడా వస్తోంది న్యూస్. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మాత్రం కొంచెం తెలియాల్సి ఉంది మనకి, కొంచెం టైం పడుతుంది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అండ్ యాక్షన్ సీన్స్ షూటింగ్ అయితే ఇంకా కంప్లీట్ చేయలేదట. దాంతో అక్టోబర్ 15 యాక్చువల్ గా రిలీజ్ చేయాలి అని ప్లాన్ చేశారు కాబట్టి ఆ డేట్ ని మాత్రం రిలీజ్ చేయడానికి కుదరకపోవచ్చు అని మాత్రం చెప్తున్నారు. మరి చూడాలి అది ఎలా ఉంటుందనేది. అండ్ ఇప్పటికే దసరా టైంలో రాబోయే ఫిలిమ్స్ గురించి మనకు ఒక ఐడియా ఉంది కదా. సో మన హీరో విజయ్ దేవరకొండ నటించిన రణబాలి ఫిలిం అయితే రెడీగా ఉంది, తర్వాత ఆదర్శ కుటుంబం. మరి ఈ రెండు కాకుండా జైలర్ 2 కూడా అదే దసరాకి రావాలని మనం కూడా చూద్దాం, మరి ఎక్స్పెక్ట్ చేద్దాం అదనమాట విషయం. మరి మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ముందు మీ అందరి కోసం ఒక లవ్లీ ట్రాక్ ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూస్తావుగా ఈ కాళ్ళి ఆడించే ఆట.
2: రచ్చాడు.

ఎవడు పైన ఎవడు కింద ఎల్ల మనుషులు ఒకటే రబాసు. ప్రతి ఒక్కరిని ఆదరించు, తల మీదెట్టుకుని చూస్తాది ఊరు. న్యాయం వెనకే అడుగు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 సూపర్ హిట్ సాంగ్ దావుది సాంగ్ అయితే వినసారు కదా, ఫ్రమ్ ద మూవీ దేవరా. మరి ఎన్టీఆర్ గారు నటించిన దేవరాకి పార్ట్ 2 ఎప్పుడొస్తుంది? ప్రెసెంట్ అయితే ఆయన డ్రాగన్ ఫిల్మ్ తో బిజీగా ఉన్నారు కదా, అది ఎప్పుడు కంప్లీట్ అవ్వాలి, దేవరా ఎప్పుడు రావాలి? సో అన్ని క్వశ్చన్ మార్క్సే. సో ప్రెసెంట్ అయితే డ్రాగన్ ఫిల్మ్ కి కూడా చిన్న బ్రేక్ పడింది కదా గాయం కారణంగా. అయితే త్వరలోనే మళ్లీ షూటింగ్ లో ఆయన పాల్గొంటారు. సో గాయం కొంచెం తగ్గడం వల్ల సో నెక్స్ట్ ఇక ఫిల్మ్స్ టకటకా కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు మన యంగ్ టైగర్ అని చెప్పేసి మాత్రం తెలుస్తోంది. ఎనీహౌ మరి ఆయన ఎప్పటిలాగానే మనల్ని అందరినీ ఇలానే అలరిస్తూ మంచి మంచి ఫిలిమ్స్ త్వరగా లేట్ చేయకుండా త్వరగా మనం ముందుకు రావాలని మనం కూడా ఎక్స్పెక్ట్ చేద్దాం. ఇక ఇంకొక ఫిలిం గురించి మనం మాట్లాడుకుంటే మన హీరో నందమూరి బాలకృష్ణ గారు వరుసగా ఫిలిమ్స్ చేసుకుంటూ చాలా బిజీ బిజీగా ఉన్నారండి. సో ఎన్బికే 111 ఈ ఫిలింతో ఆల్రెడీ బిజీగా ఉన్నారు ఆల్రెడీ. సో టైటిల్స్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఇదిలా ఉండగా కొరటాల శివ గారి డైరెక్షన్ లో తర్వాత ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ 112 సో 112వ సినిమా కూడా షూటింగ్ అయితే జరుపుకోవడానికి సిద్ధంగా ఉందన్నమాట. దీని గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం కూడా తెలుస్తోంది. అండ్ ఈ ఫిలిం లో అయితే మాత్రం తమిళ హీరో ఆర్య ఒక పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారంట. సో ఆర్య ఆల్రెడీ మనకి అల్లు అర్జున్ గారు నటించిన సినిమా, సో ఆల్రెడీ మన తెలుగులో హీరోగానే కాకుండా ఇట్లా విలన్ గా కూడా ఆయన ఆర్య మనకు బాగా పరిచయం కదా. మరి చూడాలి పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్ అంటే అది విలన్ క్యారెక్టరా లేకపోతే ఏదైనా క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ రోల్ ఇచ్చారా, ఇది మాత్రం తెలియాల్సి ఉంది. సో మొత్తానికి ఎప్పటిలాగానే మన హీరో బాలయ్య గారిని మాత్రం ఫుల్ మాస్ యాక్షన్ తో పాటుగా ఫ్యామిలీ సెంటిమెంట్ తో ఈ సినిమాలో చూపించబోతున్నారు కొరటాల శివ గారు. మరి చూడాలి సామాజిక అంశాల నేపథ్యంలో సాగే ఫిల్మ్ అన్నమాట ఇది. దీని మీద అయితే చాలా అంచనాలు అయితే ఉన్నాయి. మరి ఎప్పుడు రిలీజ్ అవుతుంది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అయితే తెలియాల్సింది, అది విషయం. మరి మీ అందరి కోసం ఇప్పుడైతే డాకు మహారాజ్ నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: మీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్లను కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయి అని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
1: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
2: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
3: శవబాత్ టబ్బాత్లను వీలైనంత వరకు అవాయిడ్ చేయండి.
4: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్లిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
0: మీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

వింటూ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 హ్యాపీ డేస్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. 11:51 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే హీరో నాని గారు కీర్తి సురేష్ కాంబినేషన్ అంటే ఎంత మందికి ఇష్టమండి? సూపర్ కదా. నేను లోకల్ ఫిల్మ్ తోనే ఇద్దరు సూపర్ హిట్ పేరుగా పేరు తెచ్చుకున్నారు. మరి వీళ్ల కాంబినేషన్ లో అండ్ నేను లోకల్ కి మాత్రం ఫుల్ ఆపోజిట్ రోల్ లో కనిపించబోతున్నారనే చెప్పాలి. ది పారడైజ్ మూవీలో సో ఆల్రెడీ పారడైజ్ నుంచి రిలీజ్ అయిన సాంగ్ ఒకటి ఆల్రెడీ అందరినీ అలా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సెకండ్ సాంగ్ ఏషనాగుల వీడియో సాంగ్ అయితే మాత్రం అసలు మామూలు క్రేజ్ గా లేదు. ప్రెజెంట్ ఇది ట్రెండింగ్ లో ఉందన్నమాట ఈ సాంగ్ అయితే. సో థియేటర్స్ లో అందరికీ పూనకాలు తిప్పిచ్చేస్తుంది అని మాత్రం ఫ్యాన్స్ అందరూ కామెంట్స్ చేసేస్తున్నారు కూడా ఈ సాంగ్ చూసి. మొత్తానికి అనిరుద్ధ్ అందించిన ఈ మాస్ బీట్స్ కి ఈ పాటలో నానిగారు కీర్తి సురేష్ వేసిన స్టెప్స్ అయితే మాత్రం సూపర్ గా ఉన్నాయి. జంగిరెడ్డి గారు ప్రభా గారు పాడిన పాట అనమాట ఇది. కాసల శ్యామ్ గారు లిరిక్స్ అందించారు. ఏషనాగుల సాంగ్ చూసే ఉంటారు మీరు కూడా. సో మొత్తానికి ఈ పాటతో అందరినీ అలా అలా మళ్లీ మ్యాజిక్ క్రియేట్ చేసేశారు. మొత్తానికి పారడైజ్ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో సెప్టెంబర్ 24 ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. మరి మూవీ టీమ్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం. అండ్ ఇంకా మీ అందరి కోసం నేను లోకల్ నుంచి ఒక లవ్లీ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నాను. విండో స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ జూన్ నెలల మొదటి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 7.8% నమోదు కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కిర్గిస్థాన్ పర్యటనలో ఉన్న ఆయన ఈ మేరకు ఇన్స్టాలో వీడియో విడుదల చేశారు. పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలో ఈరోజు సామాజిక పింఛన్లను పంపిణీ చేశారు. రాష్టంలో 62 లక్షల కుటుంబాలకు ప్రభుత్వం పింఛన్లను అందిస్తోందన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు పాల్గొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 33,990 మంది లబ్ధిదారులకు 14,97 లక్షల రూపాయల పింఛన్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో 8-9 వార్డులో ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొని లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేశారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని, అర్హులు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా 62 లక్షల మంది లబ్దిదారులకు ప్రతి నెల 2,694 కోట్ల రూపాయలను పింఛన్గా ప్రభుత్వం అందిస్తోందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం వంగల్లు గ్రామంలో ఈరోజు సామాజిక పెన్షన్లను ఆయన లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఏలూరు జిల్లాలో ఈరోజు 2,53,845 మందికి 111.60 కోట్ల రూపాయల మేర ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె వెట్టిశెట్టి తెలిపారు. అనివార్య కారణాలతో ఈ రోజు తీసుకున్న వారికి రేపు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న న్యాయస్థానాల్లో ఈ నెల 12వ తేదీన లోక్ అదాలత్ జరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఏ నరసింహమూర్తి వెల్లడించారు. ప్రజలకు సత్వర న్యాయం అందించడంతో పాటు సమయం, డబ్బు ఆదా చేసుకునేందుకు జాతీయ లోకాదాలత్ ఎంతో దోహదం చేస్తుందని పేర్కొన్నారు. కాకినాడ జిల్లా తునిలో ఈ ఉదయం ఓ ప్రైవేటు బస్సు ఒడిశా నుంచి విజయవాడ వెళ్తుండగా లారీని ఢీకొన్న కారణంగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది ప్రయాణికులకు గాయాలు కాగా అందరూ సురక్షితంగా ఉన్నట్లు, క్షతగాత్రులను తుని ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు వింటారు.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఠాగూర్ ఫిల్మ్ నుంచి సాంగ్ అయితే వినేశారు. నేను మీ ఆర్జే తేజు. 12:11 అయిపోయింది క్లాక్ టూ టైం చూస్తే, రహస్యం ఉన్న చోటే ఆసక్తి అయితే ఉంటుంది, మరి ఆసక్తి ఉన్న చోటే అన్వేషణ మొదలవుతుంది. ఈ మధ్య మనం చూస్తున్నాం మిస్టరీ రిలేటెడ్ సినిమాలకి బాగా ఆదరణ పెరిగిపోయింది మన తెలుగులో కదా. అలాంటి ఫిల్మ్స్ అన్ని కూడా సూపర్ డూపర్ హిట్ అయిపోతున్నాయి. నిజంగా ఎక్కడో జరిగే ఇన్సిడెంట్స్ తోనే ఈ సినిమాలు అనేవి తీస్తూ ఉంటారు. అయితే మన దేశంలో ఉన్న రియల్ మిస్టరీ ప్లేసెస్ గురించి మనం తెలుసుకుందాం ఇవాళ అన్నాను కదా. సో ఫస్ట్ ప్లేస్ ఏంటో తెలుసా? రాజస్థాన్లోని భాన్గర్ ఫోర్ట్. సో భాన్గర్ కోట అని పిలుస్తారు. భారతదేశంలోని అత్యంత రహస్య ప్రదేశాల్లో ఈ కోట కూడా ఒకటి. 17వ శతాబ్దంలో రాజా మాన్సింగ్ తమ్ముడు మాతో సింగ్ నిర్మించారు ఈ కోటని. మరి దీని వెనక రహస్యం ఏంటి అనేది తెలియదు కాని సరిగ్గా ఈ కోటలోకి మాత్రం సాయంత్రం 6 గంటల నుంచి మార్నింగ్ 6 గంటల వరకు వెళ్లడమే నిషేధం. సో భారత పురావస్తు శాఖ వారు చట్టరీత్యా నేరంగా అయితే ప్రకటించేశారు, అలా వెళ్లిన వాళ్లకి శిక్షలు కూడా విధిస్తారు తెలుసా. సాయంత్రం 6 నుంచి మార్నింగ్ 6 వరకు ఎవరూ వెళ్లడానికి లేదు. ఎందుకు? అక్కడేవో కథనాలు, స్థానికంగా కొన్ని కథలు ఉంటాయి కదా. సో అక్కడ ఎవరో తిరుగుతున్నట్టుగా, ఎవరో ఏదో శబ్దాలు చేస్తున్నట్టుగా శబ్దాలు వినిపిస్తున్నాయి. సో ఎవరు అటువైపు వెళ్లకూడదు, డేంజర్ ప్లేస్ అది అని. సో ఇలాంటి మాటలు అయితే వినిపిస్తున్నాయి కాబట్టి ఎవరు ప్రజలు ఎవరు కూడా అక్కడికి వెళ్ళడానికి ధైర్యం చేయరు. సో ఇక మన పురావస్తు శాఖ వారు కూడా చట్టరీత్యా నేరంగా అయితే ప్రకటించేశారనమాట, ఎవరు అటువైపు వెళ్ళకూడదు. సో టూరిస్టులు ఎవరైనా వెళ్ళినప్పుడు డే టైంలో జస్ట్ దూరం నుంచి ఏంటి అనేది చూడొచ్చు, కానీ ఇక ఈవినింగ్ 6 అవుతోంది అనగానే అసలు ఎవరిని అలో చేయరనమాట. సో అది విషయం. సో ఇండియాలోనే మిస్టరీ ప్లేసెస్ లో ఇది టాప్ లో ఉందన్నమాట, ఇది అది విషయం. అండ్ ఇంకా ఉన్న ప్లేసెస్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకునే ముందు మీకోసం ఇంకొక లవ్లీ ట్రాక్ ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ టక్కరి దొంగ. సో స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి

0: తీసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

BFM 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. 12:25 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే మనమున్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. అయితే మన ఇండియాలోని మిస్టీరియస్ ప్లేసెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, సో మరొక మిస్టీరియస్ విలేజ్ గురించి చెప్పుకుందామా. సో ఇది కూడా రాజస్థాన్ లోనే ఉంది, కుల్దారా విలేజ్ అనమాట దీని పేరు. సో కుల్దారా ఈ గ్రామాన్ని 1291లో స్థాపించారు. ఫస్ట్ లో అంతా బాగానే ఉండేది, జనాలందరూ హ్యాపీగా నివసిస్తూ ఉండేవారు. కానీ తర్వాత సడన్ గా 1825లో జరిగిన ఒక సంఘటనతో ఒక్క రాత్రిలోనే 84 గ్రామాల ప్రజలు, అంటే దాదాపు 1500 మంది పైగా, ఈ గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారంట. సడన్ గా రాత్రి రాత్రికే ఖాళీ చేసేసి జనాలందరూ వెళ్లిపోయారు. మరి దీన్ని అప్పటి నుంచి ఘోస్ట్ విలేజ్ గా పిలుస్తున్నారు తెలుసా అక్కడ స్థానిక ప్రజలందరూ కూడా. సో ఎవరైనా ఎంత ట్రై చేసినా ఇప్పటికీ కూడా ఒక్కరోజు కూడా ఆ గ్రామంలో ఉండలేకపోతున్నారంట. దీనికి భయాలు కారణం కావచ్చు, ఏదో అక్కడ ఏదో ఉన్నాయి, ఏదో చప్పుళ్లు వినిపిస్తున్నాయని కానీ, ఎవరో ఆకారాలు కనిపిస్తున్నాయి, నీడలు కనిపిస్తున్నాయని, ఇలాంటి ఆలోచనలు ఇలాంటి చెప్పుకుంటూ ఉంటారనమాట అక్కడంతా. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మాత్రం ఇప్పటికీ ఎవరికి తెలియదు. ఎంత నిజము ఉంది దీని వెనక, రీజన్స్ ఏంటి, అసలు వీళ్ళు గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవడానికి కారణం ఏంటి అనేది మాత్రం ఇంకా కొంత మిస్టరీగానే మిగిలిపోయింది. కానీ ఏదేమైనా చుట్టుపక్కల ప్రజలు మాత్రం అసలు ఏదో శాపం వల్లనే ఎవరు అక్కడ ఉండలేకపోతున్నారు అని భయపడి ఎవరు అటువైపు వెళ్లరు. మరి ప్రజెంట్ అయితే ఈ కుల్దారా విలేజ్ కూడా భారత పురావస్తు శాఖ రక్షణలోనే ఉంది, ఒక పర్యాటక ప్రదేశంగా అయితే ఉందన్నమాట, అది విషయం. అండ్ ఇలాంటి ఇంకా మిస్టరీ ప్లేసెస్ చాలానే ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఉగ్రవాద నిధులు, నియామకాలు, సురక్షిత ఆశ్రయాల పూర్తి వ్యవస్థ నిర్మూలించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షాంఘై సహకార సంస్థ సభ్యదేశాన్ని కోరారు. భారత్ సాధించిన 7.8% ఆర్థిక వృద్ధి 140 కోట్ల మంది పౌరుల కష్టపడే తత్వానికి, సమిష్టి సంకల్పానికి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సింధు జలాల ఒప్పందానికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కోర్టు ఇచ్చిన తీర్పును మన దేశం తిరస్కరించింది. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్బాల్ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ లో జరుగుతున్న 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ప్రసంగించారు. ఉగ్రవాద నిధులు, నియామకాలు, రాడికలైజేషన్, సురక్షిత ఆశ్రయాల పూర్తి వ్యవస్థను నిర్మూలించాలని ఆయన సభ్యదేశాలను కోరారు. ఉగ్రవాదం విషయంలో ద్వంద్వ ప్రమాణాలకు తావు ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న సంఘర్షణలపై కూడా మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. యుద్దాలు, ఘర్షణలు ఏ సమస్యకు పరిష్కారం కాదని, చర్చలు, దౌత్య మార్గం ద్వారానే అన్ని వివాదాలు పరిష్కారమవ్వాలని ఆయన చెప్పారు. మార్కెట్లను అనుసంధానించి, వాణిజ్యాన్ని సులభతరం చేసి, అభివృద్దికి కొత్త మార్గాలను తెరిచే అన్ని ప్రయత్నాలకు భారత్ మద్దతిస్తుందని కూడా ప్రధానమంత్రి చెప్పారు. అయితే ఎటువంటి ప్రయత్నాలైనప్పటికీ అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను పూర్తిగా గౌరవించాలని కూడా ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ఈ సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ గత ఏడాది షాంఘై సహకార సంస్థ సివిలైజేషన్ సంభాషణ వేదికను భారత్ ప్రతిపాదించిందని మోదీ వెల్లడించారు. ఈ ఏడాది మొదటి సమావేశం మన దేశంలో జరుగుతుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. భారత్ సాధించిన 8% ఆర్థిక వృద్ధి 140 కోట్ల మంది పౌరుల శ్రామిక తత్వానికి, సమిష్టి సంకల్పానికి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈరోజు సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేస్తూ కోవిడ్ మహమ్మారి సమయం నుంచి కొనసాగుతున్న యుద్దాలు, అస్థిరత వంటి అంతర్జాతీయ సమస్యలున్నప్పటికీ భారత్ వేగంగా పురోగమిస్తోందని మోదీ అన్నారు. ఈ వృద్ధిని నిలకడగా కొనసాగించాలంటే ఆత్మ నిర్భర్ భారత్ గా ఆవిర్భవించడం ఎంతో ముఖ్యమని మోదీ చెప్పారు.
1: దేశవాసియో కో బహత్ బహత్ బధాయి. 7.8% గ్రోత్, దేశ్ ఖుషియో సే భర్ గయా. దేశవాసియో కో మే బధాయి దేతా హూం ఉన్కే సంకల్ప శక్తి కే లియే, ఉన్కే పురుషార్థ్ కే లియే. ఏక్ సామూహిక శక్తి కా ప్రతిబింబ హై. దునియా యుద్ధ మే డుబీ హుయి, చారో తరఫ్ యుద్ధ కీ ఖబరే ఆ రహీ, విశ్వ సంకటో సే గిరా హువా హై, సప్లై చైన్ పూరీ తరహ డిస్టర్బ్ హై. 2020 మే కోవిడ్ కాల్ సే లేకర్ అబ్ తక్ కహీ పర్ భీ స్థిరతా నజర్ నహీ ఆ రహీ హై. ఉస్కే బావజూద్ భీ భారత్ తేజ్ గతి సే ప్రగతి కర్ రహా హై.
0: 7.8% అభివృద్ధి రేటు కేవలం పౌరుల శ్రమకు ఫలితమని ఆయన అన్నారు. పౌరులు స్వదేశీ వస్తువులు స్వీకరించాలని, లోకల్ వోకల్ ఫర్ లోకల్ ను ప్రోత్సహించాలని, మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను ఆదరించాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. పౌరులు విదేశీ ప్రయాణాలు తగ్గించుకోవాలని, విదేశాల్లో వివాహాలు ప్లాన్ చేసుకోవడం మానుకోవాలని, అవసరం లేకపోతే బంగారం కొనుగోలు చేయవద్దని కూడా ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు. స్వదేశీ పద్దతిని పాటిస్తే స్వాతంత్ర వజ్రోత్సవాల నాటికి వికసిత్ భారత ఆకాంక్ష నెరవేరుతుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. దేశీయ ఉత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ, ఇంధనం, ఎరువుల దిగుమతులపై ఆధారపడి ఉన్నప్పటికీ తన వృద్ధికి ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వచ్చే మార్పులకు తగినట్లుగా భారత్ సర్దుబాటు చేసుకోగలదన్న విషయం నిరూపితమైందని కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. భారతదేశం వెలుపల నుంచి వచ్చే సవాళ్లను ఎదుర్కోగల శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ అని ఆర్థిక మంత్రి అభివర్ణించినట్లు వార్తలు తెలియజేస్తున్నాయి. ప్రపంచంలో మునుపెడిన

లేనంతగా ముడి చమురు పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతికి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటి. కొన్ని దేశీయ ఉత్పత్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ అనేక ఎరువులను వాటి ముడి పదార్థాలను కూడా దిగుమతి చేసుకుంటున్నామని ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఎప్పటికప్పుడు తన అంచనాలు వెల్లడిస్తుందని, సూచికలు సానుకూల దిశలోనే ముందుకు సాగుతున్నాయని ఆర్థిక మంత్రి అన్నారు. బెల్జియం ప్రధానమంత్రి బాడ్డి వేవర్ రేపటి నుంచి 3 రోజుల పాటు భారతదేశంలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మన ప్రధానమంత్రితో ద్వైపాక్షిక సంబంధాల పూర్తి స్థాయి అంశాలపై, ప్రాంతీయ ప్రపంచ అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద నేపథ్యంలో ఒక వాణిజ్య కార్యక్రమంలో బెల్జియం ప్రధానమంత్రి ముఖ్య ప్రసంగం చేస్తారు. ముంబైలో వజ్రాలు, ఓడరేవులు, లాజిస్టిక్స్ రంగాలకు చెందిన వివిధ భాగస్వాములతో సమావేశమవుతారు. ఈ పర్యటన భారత్ బెల్జియం భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఒక అవకాశాన్ని ఇస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. సింధు జలాల ఒప్పందానికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కోర్టు ఇచ్చిన తీర్పును భారత్ తిరస్కరించింది. ఆ ట్రిబ్యునల్ అధికార పరిధిని తోసిపుచ్చుతూ దాని నిర్ణయాలు చట్టవిరుద్దమని తాము భావిస్తున్నట్లు పేర్కొంది. ఈ మధ్యవర్తిత్వ ధర్మాసనాన్ని తాము ఏనాడూ గుర్తించలేదని, విచారణలో తాము పాల్గొనలేదని, అటువంటి తీర్పు సంఘం తీర్పులకు తాము కట్టుబడి ఉండబోమని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక సోషల్ మీడియా పోస్టులో స్పష్టం చేసింది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేశామని న్యూఢిల్లీ మరోసారి తన విధానాన్ని స్పష్టం చేసింది. నేపాల్లోని త్రిశూలి 3A జల విద్యుత్ ప్రాజెక్టు ప్రాంతంలో మట్టితో నిండిపోయిన సొరంగాల్లో చిక్కుకుపోయినట్లు భావిస్తున్న 600కు పైగా కార్మికులను రక్షించేందుకు సహాయ బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. సొరంగాలను శుభ్రం చేయడానికి, ప్రాణాలతో బయటపడిన వారి కోసం వెతకడానికి సిబ్బంది పేలుడు పదార్థాలు, భారీ యంత్రాలు, ఎయిర్ పంపులను ఉపయోగిస్తున్నారు. నేపాల్ విపత్తు నిర్వహణ అధికారిక సమాచారం ప్రకారం 939 మంది మరణించగా 592 మంది విదేశీ జాతీయులతో సహా 3925 మంది ఆచూకీ లేకుండా పోయారు. ఇప్పటి వరకు జల విద్యుత్ ప్రాజెక్టు నుంచి 279 మందిని రక్షించారు. దేశవ్యాప్తంగా 11,000 మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రెస్క్యూ ఆపరేషన్తో పాటు బాధితుల గుర్తింపులో సహాయం చేసేందుకు మన దేశం ప్రత్యేక బృందాలను పంపింది. ఖాట్మండులో 19 మంది సభ్యులతో కూడిన భారతీయ ఫోరెన్సిక్ బృందం మృతదేహాల గుర్తింపు కోసం డిఎన్ఏ పరీక్షల్లో సహాయం చేస్తోంది. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో హబ్ అండ్ స్పోక్ అంతర్జాతీయ విమాన సర్వీసులను పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ సాయంత్రం ప్రారంభిస్తారు. ఎయిర్ ఇండియా ద్వారా నడిచే తొలి ఈజీ కనెక్ట్ సర్వీస్ అహ్మదాబాద్ నుంచి బయలుదేరి ఢిల్లీ మీదుగా పలు అంతర్జాతీయ గమ్యస్థానాలకు వెళ్లే ప్రయాణికులను చేరవేస్తుంది. గుజరాత్ రాష్ట్రానికి ఎంతో కీలకమైన ఈ విమానయాన కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా పాల్గొంటారు. ఈ సర్వీసుల ప్రారంభంతో భారతదేశంలో విస్తరిస్తున్న హబ్ అండ్ స్పోక్ అంతర్జాతీయ నెట్వర్క్లో వారణాసి, అమృత్సర్ల ద్వారా అహ్మదాబాద్ 3వ ప్రాంతీయ కేంద్రంగా ఆవిర్భవిస్తుంది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా, రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్తో కలిసి చురుకైన పాలన, సమయానుకూల అమలు కోసం ఏర్పాటు చేసిన పీఎం ప్రగతి క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం ప్రగతిని సమీక్షించారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కోసం అంతర్మంత్రిత్వ శాఖల సమన్వయాన్ని బలోపేతం చేయడంపై ఈ సమావేశం దృష్టి సారించింది. క్షేత్రస్థాయిలో స్పష్టమైన ప్రచారం చేయడంపై సమీక్షలో ముఖ్యంగా దృష్టి సారించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో తెలియజేసింది. బంగ్లాదేశ్లో అల్పసంఖ్యాక వర్గాలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోవాలని సెక్యులర్ మిషన్, ఆల్ ఇండియా రిఫ్యూజీ ఫ్రంట్తో సహా 4 సంస్థలు పిలుపునిచ్చాయి. ప్రొఫెసర్ డాక్టర్ అబ్దుల్ బర్కత్, షహరియార్ కబీర్, న్యాయవాది రాణాదాస్ గుప్తా, చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారికి న్యాయం చేకూర్చాలని ఈ సంస్థలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. నిన్న కోల్కతాలో జరిగిన విలేకరుల సమావేశంలో బంగ్లాదేశ్లో 2024 ఆగస్టు 5వ తేదీన జరిగిన రాజకీయ మార్పు తర్వాత హిందువులపై దాడులు మరింత తీవ్రతరమయ్యాయని పేర్కొన్నారు. అర్జెంటీనాకు చెందిన ఫుట్బాల్ దిగ్గజం లయనల్ మెస్సీ తన రిటైర్మెంట్ ప్రకటించారు. 20 సంవత్సరాలు అర్జెంటీనా క్రీడాకారుడిగా తన కెరియర్కు ఆయన తెరదించారు. సుదీర్ఘమైన కెరియర్లో మెస్సీ 1 ప్రపంచకప్ విజయం, 2 కోపా అమెరికా టైటిళ్లు సాధించడంలో తన జట్టుకు దోహదం చేయడంతో పాటు దేశం తరఫున రికార్డు స్థాయిలో 207 మ్యాచ్ల్లో ప్రాతినిధ్యం వహించారు. ప్రపంచకప్ ఫైనల్లో స్పెయిన్ చేతిలో ఓటమి పాలైనప్పటి నుంచి ఈ నిర్ణయం తన మనసులో ఉందని,
ఆ తర్వాత

తన తండ్రి మరణం వల్ల తాను తప్పుకోవడానికి సమయం ఆసన్నమైందని తాను నమ్మానని మెస్సీ ఈ సందర్భంగా చెప్పేర్కొన్నారు. విశేషాలు మరొకసారి. ఉగ్రవాద నిధులు, నియామకాలు, సురక్షిత ఆశ్రయాల పూర్తి వ్యవస్థ నిర్మూలించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షాంఘై సహకార సంస్థ సభ్య దేశాలను కోరారు. భారత్ సాధించిన 7.8% ఆర్థిక వృద్ధి 140 కోట్ల మంది పౌరుల కష్టపడే తత్వానికి, సమిష్టి సంకల్పానికి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సింధు జలాల ఒప్పందానికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కోర్టు ఇచ్చిన తీర్పును మన దేశం తిరస్కరించింది. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్బాల్ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. 12:41 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే మనం ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. ఇండియాలోని మిస్టరీ ప్లేసెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో వన్ ఆఫ్ ద ప్లేస్ జటింగా వ్యాలీ, ఇది అస్సాం లో ఉంది. సో జటింగా వ్యాలీ అస్సాం, ఎక్కువగా ఇక్కడ మాట్లాడుకునేది ఏంటంటే పక్షులు సూసైడ్ చేసుకునే ప్లేస్ గా చెప్తారనమాట ఈ జటింగా వ్యాలీని. అంటే ఇది ఒక లోయ అనమాట. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెల నుంచి నవంబర్ నెలల మధ్య సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఎన్నో వేల వలస పక్షులు అయితే ఉంటాయి కదండి, ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటాయి. కొన్ని నైట్ టైం జర్నీ చేసే ఉంటాయి, కొన్ని పగలు జర్నీ చేసే ఉంటాయి కదా పక్షులు. సో అలా నైట్ టైం తిరిగే పక్షులు ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా కొన్ని వందలాది పక్షులన్నీ కూడా అక్కడ భవనాలను చెట్లను చాలా వేగంగా ఢీ కొట్టి మరీ చనిపోతూ ఉంటాయంట. మరి దీని వెనక రీజన్ ఏంటి, అసలు ఏంటి అనేది చాలా కాలం పాటు అదొక మిస్టరీ లాగా ఫీల్ అయిపోయి జనాలు ఎవ్వరూ కూడా అసలు ఆ జటింగా వ్యాలీ వైపు అంటే ఆ లోయ వైపు ఎవ్వరూ వెళ్లేవారు కాదు, చాలా భయపడుతూ ఉంటారు. అయితే ఈ మన శాస్త్రవేత్తలు చెప్తున్న విషయం ఏంటో తెలుసా, జనరల్ గా ఎత్తైన ప్రదేశాలు కానివ్వండి, దట్టమైన పొగమంచు, అధిక వేగంతో వీచే గాలులు, ఇవన్నీ ఈ రాత్రిపూట ఎగిరే పక్షులను కాస్త గందరగోళానికి గురి చేస్తాయంట. దాంతో ఆ పక్షులు ఏం చేస్తాయి, తమ సేఫ్టీ కోసం మనుషుల ఇళ్లలోని దీపాల వైపు చాలా వేగంగా ఎగురుకుంటూ వెళ్లిపోతాయి. అవి కాస్త ఆ ఎగిరిన ఆ స్పీడ్ వల్ల ఏంటంటే ఆ దీపాలని గుద్దుకోవడం, గోడల్ని గుద్దుకుంటూ అలా కాస్త కింద పడిపోయి చనిపోతాయి. సో ఇది వాటి వెనక ఉన్న రహస్యం, అంతే తప్ప ఇంకేం లేదు అని మన శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు. సో ఏదేమైనా సరే ఈ జటింగా లోయలోకి మాత్రం ఎవ్వరు కూడా వెళ్లే సాహసం అయితే చేయరు. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ హాంటెడ్ ప్లేస్ ఇన్ ఇండియాగా చెప్తారనమాట ఈ జటింగా వ్యాలీని. సో అస్సాంలో ఉంది ఇది, అదే విషయం. సో ఇంకా ఇలాంటి మిస్టీరియస్ ప్లేసెస్ గురించి మాట్లాడుకునే ముందు మీ అందరి కోసం ఇంకొక లవ్లీ ట్రాక్ ప్లే చేస్తున్నాను కార్తికేయ ఫిల్మ్ నుంచి. సో కార్తికేయ కూడా ఎన్నో మిస్టరీలను ఛేదించి మరీ హీరో చివరికి ఒక కంక్లూజన్ కి అయితే తీసుకెళ్లిపోతాడు క్లైమాక్స్ లో చూస్తే. కార్తికేయ ఫిల్మ్, కార్తికేయ 2 అండ్ ఇంకా పాత సినిమాలు కూడా చాలానే ఉన్నాయి, అన్వేషణ. సో ఇలా వీటి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎలాగో సో ఆ మూవీ, అలాంటి మూవీస్ లోని సాంగ్స్ కూడా విందాం అనిపిస్తుంది. సో మీకోసం కార్తికేయ నుంచి ప్లే చేస్తున్నాను బ్యూటిఫుల్ సాంగ్, వింటూ ఉండండి విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: వివిధ భారతి FM 101.3.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3. సో మనమైతే కార్తికేయ ఫిల్మ్ విచ్ సాంగ్ వినిజం అండ్ 12:48 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే, నేను మీ ఆర్జే తేజు. ఇక నెక్స్ట్ మిస్టీరియస్ ప్లేసెస్ ఆ టాపిక్ లో మనం నెక్స్ట్ తెలుసుకోబోతున్న ప్లేస్ ఏంటంటే పూణే నగరంలోని ఒక చారిత్రక కోట గురించి ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. అదే శనివార్వాడ. మరి దీనిని 732 మొదటి బాజీరావు పెష్వా నిర్మించారు. మనం బాజీరావు మస్త్ అనే సినిమా చూసాం కదా, సో ఆ బాజీరావు గారే నిర్మించారనమాట. సో మొదటి బాజీరావు గారు 1732 నిర్మించారు. శనివారం

వాడ అంటే మరాఠీలో ఒక అర్థం ఉంది, అంటే మరాఠీలో శనివారం అంటే శనివారం, ఓకే. అండ్ వాడ అంటే నివాస సముదాయం అని అర్థం అన్నమాట. మరి దీన్ని శంకుస్థాపన చేసిన రోజున శనివారం కావడంతో ఈ పేరే పెట్టేశారంట. సో శనివారం వాడ అని పిలుస్తారు. ఇక 1732 నుంచి 1818 వరకు కూడా ఇది మరాఠా సామ్రాజ్య పెష్వాల ప్రధాన కార్యాలయంగా, రాజధానిగా ఉండేది. ఇక తర్వాత 1828 లో జరిగిన ఒక పెద్ద అగ్ని ప్రమాదం వల్ల ఈ కోట చాలా వరకు కూడా కాలిపోయి శిథిలమైపోయింది. తర్వాత ఇక అక్కడ స్థానికులు చెప్పే విషయం ఏంటంటే ఆ కోటలో దయ్యాలున్నాయని చెప్పి ఎవ్వరూ కూడా చీకటి సమయంలో అసలు అటువైపు వెళ్లరు అని కూడా చెప్తూ ఉంటారు. అండ్ రకరకాల స్టోరీస్ కూడా ఉన్నాయండి దీనికి వెనకాల. సో ఏది నిజం ఏది కాదు అనేది మాత్రం తెలియదు, కానీ ప్రజెంట్ అయితే అసలు పురావస్తు శాఖ వారు ఒక టూరిస్ట్ ప్లేస్ గా అయితే మార్చేశారనమాట దీన్ని. బయట మాత్రం కొంత ప్రాంతం వరకు సందర్శించడానికి పర్మిషన్ ఇస్తారు, కానీ కోటలో లోపల కొన్ని భాగాల్లో మాత్రం ఎంట్రీ అయితే లేదు. సో ఎందుకు, ఏంటి, అసలు ఏం జరిగింది, ఎందుకు లోపలికి వెళ్ళడానికి భయపడతారు అందరూ అనేది మాత్రం సరైన రీజన్స్ అయితే తెలియక ఈ ప్లేస్ అయితే ఎప్పటి నుంచో అలా మిస్టరీగానే మిగిలిపోయిందనమాట. సో అది విషయం. ఇంకా ఇంకొకటి ఉంది, ఇక ఎక్కడెక్కడో విషయాల గురించి మాట్లాడుకున్నాం, మన ఏపీలోని ఒక ప్లేస్ గురించి కూడా మాట్లాడుకోవాలి కదా, చెప్తాను. సో తెలుసుకునే ముందు మీ అందరి కోసం అన్వేషణ ఫిలిం నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ అన్వేషణ విని ఎంజాయ్ చేశారు కదా. నేను మీ ఆర్జే తేజు. ఇక మనమైతే కొన్ని మిస్టరీ ప్లేసెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్న లేపాక్షి కూడా మన దేశంలోని మిస్టీరియస్ ప్లేసెస్ లో ఒకటిగా చెప్తారు. మరి ఈ టెంపుల్లోని హ్యాంగింగ్ పిల్లర్ గురించేనండి, అందరికీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది కదా. మరి ఈ ఆలయం 16వ శతాబ్దంలో విజయనగర రాజుల కాలంలో విరూపన్న వీరన్న అనే ఇద్దరు బ్రదర్స్ నిర్మించారన్నమాట. మరి ఈ ఆలయంలోని 70 స్తంభాలలో ఒక స్తంభం మాత్రం పూర్తిగా నేలకు ఆనుకోకుండా గాలిలో వేలాడుతూ ఉంటుంది. మరి దీని కింద నుంచి ఒక బట్టను ఒకవైపు నుంచి మరోవైపుకు ఈజీగా తీసేయచ్చు. సో మరి ఈ నిర్మాణ శాస్త్రాన్నే అసలు ఆశ్చర్యపరిచే విధంగా ఉంటుందన్నమాట. ఈ స్తంభం సందర్శకులను ఇప్పటికీ కూడా ఆకట్టుకుంటుంది. మరి భారతదేశంలోని ఈ రహస్య ప్రదేశాలు మనకి ఒక విషయాన్ని అయితే గుర్తు చేస్తాయండి. యాక్చువల్ గా ఇందాక నేను చెప్పిన ప్లేసెసే కాకుండా ఇంకా చాలానే ఉన్నాయి, కానీ ఇప్పుడు మనకున్న సమయానికి తగ్గట్టుగా కొన్ని విశేషాలు మాత్రమే మాట్లాడుకున్నాం. మరి ఈ రహస్య ప్రదేశాలు మనకి విషయం ఒక విషయాన్ని గుర్తు చేస్తాయన్నాను కదా, ఏంటంటే ప్రతి ప్రదేశం వెనక ఒక స్టోరీ అయితే ఉంటుంది డెఫినెట్ గా కదా. మరి ప్రతి కథ వెనక ఒక ప్రశ్న కూడా ఉంటుంది కదా, ఎందుకు ఇలా జరిగింది ఏంటి అని. మరి ఆ ప్రశ్నకు సమాధానం వెతకడమే అసలైన అన్వేషణ. సో అదనమాట. సో ఎప్పటికైనా సరే ఈ మిస్టరీ ఛేదించేసి అసలు రీజన్స్ ఏంటో మనం ముందుకు రావాలని మనం కూడా కోరుకుందాం. ఇక ఇప్పుడు మీ అందరి కోసం తమ్ముడు ఫిల్మ్ నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఇది ఇవాళ మన మీకు తెలుసా ప్రోగ్రామ్ స్టేడియం 2 వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వారి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు సమీపంలోని పొన్నపల్లిలో ఈ రోజు నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల లబ్దిదారులతో ముఖాముఖి నిర్వహించి నగదు పంపిణీ చేశారు. ప్రజావేదిక సభలో ప్రసంగించారు. అనంతరం నర్సాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమావేశంలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారని అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన హడ్కో ఆర్థిక సాయంతో నెల్లూరు నగరంలో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ తాగునీటి పథకం పనులను త్వరలోనే పూర్తి చేస్తామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలో 28 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డును, 20 లక్షల రూపాయల నిధులతో కొనుగోలు చేసిన 2 యూడీజీ జెట్టింగ్ వాహనాలను ఆయన ఈరోజు ప్రారంభించారు. మెగా పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా గత రాత్రి శ్రీకాకుళం జిల్లాలోని సుమారు 830 గ్రామాల్లో పోలీసు అధికారులు, సిబ్బంది పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టి రాత్రి బస చేసినట్లు జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ స్వయంగా గార మండలం కళింగపట్నం గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏలూరు జిల్లాలో 2,55,107 మంది పింఛన్నుదారులకు 112.49 కోట్ల రూపాయల ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను అందిస్తున్నట్లు రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొల్సు పార్థసారథి తెలిపారు. నూజివీడు నియోజకవర్గంలోని మండల కేంద్రమైన ఆగిరిపల్లి గ్రామంలో పింఛన్లను ఇంటింటికి వెళ్లి ఈ రోజు పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట ప్రభుత్వం సామాజిక భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అర్హులైన ప్రతి లబ్దిదారునికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు సకాలంలో అందేలా చర్యలు చేపట్టడం జరిగిందని పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ప్రశాంత్ కుమార్ తెలిపారు. రంపచోడవరం మండలం పెద్దగెద్దాడ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఈరోజు పాల్గొని లబ్దిదారులకు స్వయంగా పింఛన్లు పంపిణీ చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషేక్ కిషోర్ ఆదేశించారు. నోటీసులు జారీ చేసి హియరింగ్ల నిర్వహణ, క్లెయిమ్స్ పెండింగ్ తదితర అంశాలపై కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో ఆయన ఈ రోజు సమీక్షించడంతో పాటు గత నెల 27 నుంచి 31 వరకు ఇందుకు సంబంధించి జరిగిన వినతుల పురోగతిని పరిశీలించారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే ఉద్దేశంతోనే విశాఖలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేసినట్లు గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీ ఎంఎం నాయక్ వెల్లడించారు. ఈ మేరకు గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థల కార్యదర్శి గౌతమి విశాఖ కలెక్టర్ అభిషేక్ కిషోర్లతో కలిసి కలెక్టరేట్ లో ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడారు. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వింటారు.

0: Saraswati FM 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. లిస్టింగ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. 1:04 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే మరి ధీరా ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం కదా. మరి ఈ రోజు ధీరాలో మన భారతదేశంలో విజ్ఞాన శాస్త్ర రంగంలో గొప్ప కృషి చేసిన ప్రముఖ జీవ రసాయన శాస్త్రవేత్త, అంటే బయోకెమిస్ట్ అని పిలుస్తాం కదా, సో ఆవిడ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆవిడ కమలా సోహోని గారు. భారతీయ మహిళలు శాస్త్ర పరిశోధనల్లో ముందుకు రావడానికి ఆమె ఒక మార్గదర్శకురాలిగా నిలిచారని చెప్పాలి. మరి కమలా సోహోని గారి గురించి కొన్ని విశేషాలు ఈ రోజు ధీరాలో తెలుసుకుందాం. అలాగే ఈరోజు పోషకాహార వారోత్సవాలు కూడా జరుగుతున్నాయి. ఎగ్జాక్ట్లీ ఈ రోజు నుంచే స్టార్ట్ అయిపోయాయి. సో న్యూట్రిషన్ వీక్ అనమాట. దీనికి సంబంధించింది కూడా చెప్పుకుందాం. సో మరి కొంచెం ఈ టాపిక్ అదే దానికి రిలేటెడ్ అనమాట. కమలా సోహోని గారి గురించి కూడా మాట్లాడుకుంటూ అలాగే పోషకాహార వారోత్సవాల గురించి కూడా చెప్పుకుందాం. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఎక్కువగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
1: 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 1:11 అయిపోయింది కదా. మరి బ్యూటిఫుల్ సాంగ్ ఆర్య నుంచి వినేశాము. నేను మీ ఆర్జే తేజు. ఇక కమలా సోహని గారి గురించి కొన్ని విశేషాలు మాట్లాడుకుందాం అన్నాను కదా. సో 1911 లో ఎంపీలోని ఇండోర్ లో జన్మించారు కమలా సోహని గారు. మరి ఆవిడ తండ్రి నారాయణరావు భగవత్, మరి అలాగే మామగారు మాధవరావు భగవత్, మరి వీళ్ళిద్దరూ కూడా రసాయన శాస్త్రవేత్తలు అనమాట. అయితే ఫ్యామిలీలోనే శాస్త్రంపై ఉన్న ఆసక్తి వల్ల ఏంటంటే ఆమె కూడా ఆ శాస్త్రం మీద ఆసక్తి అయితే కలగడం జరిగింది చిన్నప్పటి నుంచి కూడా. సో దాంతో కమలా గారు మంచిగా స్టడీస్లో రాణిస్తూ ఇక బాంబే యూనివర్సిటీ నుంచి భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రాల్లో పట్టా పొందారు. తర్వాత అసలు ఆ రోజుల్లో మహిళలు చదువుకోవడమే చాలా తక్కువ కదా. పైగా ఇండియాలో చూసుకుంటే శాస్త్ర పరిశోధనా సంస్థల్లో మహిళలకు అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉండేవి. మరి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో పరిశోధన చేయడానికి కమలా గారు దరఖాస్తు చేసుకున్నప్పుడంట అప్పటి డైరెక్టర్ సర్ సివి రామన్ గారు, సో అప్పుడు డైరెక్టర్ సివి రామన్ గారు ఆయనైతే ఫస్ట్ అసలు ఆమెకు అవకాశం కూడా ఇవ్వడానికి నిరాకరించారంట. ఇక తర్వాత కమలా గారు మాత్రం అస్సలు వదలకుండా ఎంతో పట్టుదలతో అవకాశం అయితే పొందారు తర్వాత. సో మొత్తానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో పరిశోధన చేయడానికి మాత్రం ఆవిడ జాయిన్ అవ్వడం జరిగింది. సో తర్వాత ఏమైంది తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. దాని గురించి తెలుసుకునే ముందు మీకోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఆజాద్ ఫిల్మ్ నుంచి ఈ సాంగ్ వింటూ ఉండండి. వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభార్తి ఎఫ్ఎం
0: 101.3. మీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్ళని కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
2: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
3: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
1: శవబాత్ టబ్బాత్లను వీలైనంత వరకు అవాయిడ్ చేయండి.
4: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్లిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
0: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.
5: ఇప్పుడు ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో భారత స్థూల దేశీయోత్పత్తి 7.8% వృద్ది నమోదు కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అర్హులైన వృద్దులు, దివ్యాంగులకు అక్టోబర్ నాటికి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. రాష్టంలో నవోదయ విద్యాలయాలతో పాటు 2 ఎయిమ్స్ సంస్థలను ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో భారత స్థూల దేశీయోత్పత్తి జీడిపి 7.8% వృద్ది నమోదు కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రజల సంకల్ప బలం, సమిష్టి కృషితోనే ఈ వృద్ది సాధ్యమైందని పేర్కొంటూ ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో సందేశాన్ని ఈరోజు ఆయన పంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంక్షోభ పరిస్థితులతో సరఫరా వ్యవస్థ దెబ్బతిన్నప్పటికీ భారత్ వేగంగా ఆర్థిక అభివృద్ది సాధిస్తోందని ప్రధానమంత్రి పేర్కొంటూ
1: దేశవాసియో కో బహుత్ బహుత్ బధాయి 7.8% గ్రోత్ దేశ్ ఖుషియో సే భర్ గయా దేశవాసియో కో మే బధాయి దేతా హూం ఉన్కే సంకల్ప శక్తి కే లియే ఉన్కే పురుషార్థ్ కే లియే ఏక్ సామూహిక శక్తి కా ఏక్ ప్రతిబింబ్ హై దునియా యుద్ధ్ మే డుబీ హుయీ చారో తరఫ్ యుద్ధ్ కీ ఖబరే ఆ రహీ విశ్వ సంకటో సే గిరా హువా హై సప్లై చైన్ పూరీ తరహ్ డిస్టర్బ్ హై 2020 మే కోవిడ్ కాల్ సే లేకర్ అబ్ తక్ కహీ పర్ భీ స్థిరతా నజర్ నహీ ఆ రహీ ఉస్కే బావజూద్ భీ భారత్ తేజ్ గతి సే ప్రగతి కర్ రహా.
0: భారత్ 7.8% జీడీపీ వృద్ది నమోదు కావడం దేశ ఆర్థిక బలానికి, సమిష్టి సంకల్పానికి నిదర్శనమని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 2014 నుంచి దేశంలో ఆర్థిక బలోపేతం, డిజిటల్ పరివర్తన, మౌలిక సదుపాయాల అభివృద్ది, స్వావలంబన దిశగా కీలక మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. యువతను ఆవిష్కరణలు, వ్యవస్థాపకత వైపు ప్రోత్సహిస్తూ భారత్ను బలమైన స్వయం సమృద్ది గల భవిష్యత్తుకు సిద్దమైన దేశంగా తీర్చిదిద్దుతున్నారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పొన్నపల్లిలో ఎన్టీఆర్ భరోసా పింఛను లబ్దిదారులతో ముఖాముఖి నిర్వహించి నగదు పంపిణీ చేశారు. అనంతరం మొగల్తూర్లో ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగిస్తూ
2: అనేక సంస్కరణలకు నాంది పలికాం, అనేకమైనటువంటి ప్రజా చైతన్య కార్యక్రమాలు తీసుకొచ్చాం, జన్మభూమి తీసుకొచ్చాం, శ్రమదానం తీసుకొచ్చాం, ప్రజల పాలన తీసుకొచ్చాం, నీరు చెట్టు గాని ఇలాంటి ఒకటి కాదు అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. పేదవాళ్ళకి చేయూతనిస్తే ఏదైనా సాధించే సత్తా ఉందని చెప్పా. ఒక స్వయం సహాయక సంఘం నేను ఆ రోజు పిలిపించాను, రూపాయి మీరు పొదుపు చేయండి, నేను ఒక రూపాయి ఇస్తా. పొదుపు ఉద్యమానికి నాంది పలికాం.
0: తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి రైల్వే స్టేషన్లో జన్మభూమి ఎక్స్ప్రెస్ హాల్టింగ్ కు రైల్వే శాఖ ఆమోదం తెలిపిందని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆమె ఈరోజు స్పందిస్తూ హాల్టింగ్ సౌకర్యంతో అనపర్తి నుంచి విశాఖపట్నం, హైదరాబాద్, అమరావతి, విజయవాడ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు మరింత సౌకర్యం కలగనుందని చెప్పారు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, ఇతర ప్రయాణికులకు ఈ రైలు హాల్టింగ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్టంలో పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం 28 రకాల సామాజిక పింఛన్లు అందిస్తోందని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. విజయనగరం జిల్లా రణస్థలం మండలం కొచ్చెర్ల ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లను ఆయన ఈరోజు పంపిణీ చేశారు. ఈ నెలలో రాష్ట వ్యాప్తంగా 61,92,000 మందికి పైగా లబ్దిదారులకు 2,693,90,00,000 రూపాయల పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పింఛన్లు పంపిణీ చేశారు. అర్హులైన వృద్దులు, దివ్యాంగులకు అక్టోబర్ నాటికి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని మంత్రి వెల్లడిస్తూ
3: పెన్షన్ల పథకం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 3,000 ఉన్నటువంటి పెన్షన్ ని 4,000 పెంచి వారింటికి వెళ్లి ఇవ్వాలనేటువంటి కార్యక్రమాన్ని అధికారంలోకి వచ్చి నుంచి జరుపుతున్నాం. ఈ నిడదవోలు మున్సిపాలిటీలో మనకి సెప్టెంబర్ నెలకి గాను 4,081 పెన్షన్లు, 1,83,34,000 రూపాయలు మనం ఈ పెన్షన్లు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నాం. ఇది ఒక నిరంతర ప్రక్రియ. కొత్త పెన్షన్లు కూడా సెప్టెంబర్ నెలాఖరు కానీ అక్టోబర్ లో కానీ వాటి మీద కూడా కార్యాచరణ ఏర్పాటు చేసుకుని ఇవ్వడానికి కూడా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.
0: రాష్టంలో నవోదయ విద్యాలయాలు లేని 13 జిల్లాల్లో కొత్త జవహర్ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయడంతో పాటు రాష్టంలో మరో 2 అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ సంస్థల ఏర్పాటుకు సహాయం అందించాలని రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి ఈరోజు వినతి పత్రం సమర్పించారు. గ్రామీణ ప్రాంతాలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు నవోదయ విద్యాలయాలు ఎంతో ఉపయోగపడతాయి యని పేర్కొన్నారు. అదేవిధంగా రాష్టంలోని ఉత్తరాంధ్ర, రాయలసీమతో పాటు గిరిజన ప్రాంతాల వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో 2 ఎయిమ్స్ సంస్థలను ఏర్పాటు చేయాలని కోరారు. వీటి ద్వారా అత్యున్నత వైద్య సేవలు, వైద్య విద్య, పరిశోధన మరింత అందుబాటులోకి వస్తాయని లింగమనేని రమేష్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ హడ్కో ఆర్థిక సహాయంతో నెల్లూరు నగరంలో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ తాగునీటి పథకం పనులను త్వరలోనే పూర్తి చేస్తామని రాష్ట పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు నగర నియోజకవర్గంలో 28 లక్షల రూపాయలతో నిర్మించిన కచ్చా రోడ్డును మంత్రి ఈరోజు ప్రారంభించారు. అలాగే 1,20,00,000 రూపాయలతో కొనుగోలు చేసిన 2 పారిశుద్ధ్య వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
4: ప్రతి ఇంటికి తాగునీరు ఇవ్వాలని గత ప్రభుత్వం దాన్ని ఇట్లే చేయకుండా ఆపేసింది. ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు కేంద్రాన్ని సంప్రదించి మళ్ళా దానిని తీసుకొచ్చారు. అదేవిధంగా అమృత్ 2.0 స్కీమ్ 8,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తే దానికి మ్యాచింగ్ ఇవ్వక అది ఆగిపోయింది. దాన్ని కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రివైవ్ చేశాం. ఈ రోజు రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలి. ఫస్ట్ ఇండస్ట్రీస్ వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఇండస్ట్రీస్ వస్తేనే రాష్ట్ర ఆర్థిక స్థితి పెరుగుతుంది. రాష్ట్రానికి ట్యాక్సులు రావాలంటే ఫస్ట్ ఇండస్ట్రీస్ రావాలా.
0: మాదక ద్రవ్య రహిత జిల్లాగా ఏలూరును నిలిపేలా కృషి చేస్తున్నామని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. ఏలూరులోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశంలో జిల్లా ఎస్పీ కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని, వాటి వల్ల భవిష్యత్తు దెబ్బతింటుందని హెచ్చరించారు. ప్రజల్లో మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. మాదక ద్రవ్యాల సమాచారం కోసం హెల్ప్ లైన్ 1,44,46, ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1,972 ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. విశాఖపట్నంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో ఎస్ఐఆర్ పురోగతిపై ఈరోజు ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొత్త ఓటర్ల నమోదుకు సంబంధించిన ఫారం 6 దరఖాస్తులను త్వరగా పరిశీలించాలని, ఫారం 7 దరఖాస్తులపై కూడా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. అక్టోబర్ 3వ తేదీన తుది ముసాయిదా ప్రచురించే వరకు ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని స్పష్టం చేశారు. ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేసి కనీసం 50% పైగా పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ ఆదేశించారు. రాష్ట పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. పోలీసు శాఖ ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ రాష్ట స్థాయి క్రీడా పోటీలు గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ లో జరగనున్నాయి. ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో భారత స్థూల దేశీయోత్పత్తి 7.8% వృద్ది నమోదు కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అర్హులైన వృద్ధులు, దివ్యాంగులకు అక్టోబర్ నాటికి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. రాష్టంలో నవోదయ విద్యాలయాలతో పాటు 2 ఎయిమ్స్ సంస్థలను ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
0: 101.3.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
4: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
5: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
6: SBI, the bank of every Indian.
7: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు అండ్ బ్యూటిఫుల్ సాంగ్ అభినందన ఫిల్మ్ నుంచి వినేశారు కదా. 1:36 అయిపోయింది క్లాక్ లో, టైం చూస్తే ధీర ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. అయితే మనమైతే కమలా సోహని గారి గురించి కొన్ని విశేషాలు మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. అయితే చిన్నతనంలోనే ఆవిడ ఫ్యామిలీలోనే శాస్త్ర రంగంలో ఉన్నారు, చాలా మంది రసాయన శాస్త్రవేత్తలు ఉన్నారు కాబట్టి అదే ప్రభావం ఆవిడ మీద కూడా పడటం. సో బాంబే యూనివర్సిటీ నుంచి భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రాల్లో పట్టా పొందడం జరిగింది. ఇక తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో మాత్రం పరిశోధన చేయడానికి ఆవిడ జాయిన్ అయ్యారు కదా. ఇక తర్వాత ఏం జరిగింది, కొన్నాళ్లకు ఆమె ఇంగ్లాండ్ లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పరిశోధన చేశారు. ఇక అక్కడ ఆమె సైటోక్రోమ్ సి అనే ఒక ప్రోటీన్ మీద పరిశోధన చేయడం స్టార్ట్ చేశారు. ఇదేంటంటే కణాల్లో శక్తి ఉత్పత్తికి సంబంధించిన ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తుందన్నమాట. సో కమలా సోహని గారు తన పరిశోధన ద్వారా మొక్కలు, ఆహార పదార్థాల్లో ఉండే పోషక విలువలు, మానవ ఆరోగ్యానికి వాటి సంబంధంపై కూడా ముఖ్యమైన కృషి చేశారు. మరి ఆమె చేసిన మోస్ట్ యూజ్ఫుల్ ఎక్స్పెరిమెంట్ ఏంటో తెలుసా? తాటి లేదా ఖర్జూర చెట్లు ఉంటాయి కదా, తాటి చెట్లు, ఖర్జూర చెట్లు, వాటి నుంచి లభించే నీర, దాంట్లో అయితే విటమిన్ సి అండ్ ఇతర పోషకాలు ఉన్నాయి అని చెప్పేసి అధ్యయనం చేయడం జరిగింది. సో విటమిన్ సి పోషకాలు ఉన్నాయి అని ఈ ఖర్జూర చెట్ల ద్వారా, దానిలో లభించే నీర అనే ఒక పార్ట్ ద్వారా ఆవిడ కనుగొనడం జరిగిందనమాట. సో ముఖ్యంగా ఏంటంటే పేద ప్రజలు, చిన్నపిల్లలు, ప్రెగ్నెంట్ ఉమెన్, ఇంకా వీళ్ళకి ఏంటంటే తక్కువ ఖర్చుతోనే పోషకాహారం అందించడంలో ఈ నీర అనేది ఎంతో ఉపయోగపడే అవకాశాలను ఆమె పరిశోధించడం జరిగింది. సో ఇలా కమలా సోహని గారైతే మాత్రం తన లైఫ్ టైంలోనే చూసుకుంటే శాస్త్ర పరిశోధనలో పాటుగా ప్రజల ఆరోగ్యం గురించి, పోషకాహారంపై కూడా ఎన్నో సేవలు చేయడం జరిగిందనమాట. సో ఆ విధంగా ఆవిడ రాష్ట్రపతి పురస్కారం కూడా అందుకున్నారు దీనికి గాను. సూపర్ కదా. మరి కమలా సోహని గారి లైఫ్ చూస్తే కనుక మనకి అర్థమయ్యేవేంటో తెలుసా? ఒక 3 లైన్స్ అయితే ఉన్నాయండి అర్థం చేసుకోవడానికి. సో ఏంటంటే అవి, అవకాశం లేకపోతే అవకాశాన్ని సాధించాలి. ఎలా అయితే సివి రామన్ గారు ఆవిడని ఫస్ట్ వద్దన్నారు, తర్వాత పట్టుదలతో వదలకుండా అలా కృషి చేస్తూ మొత్తానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ లో పరిశోధన చేయడానికి ఆవిడ మళ్లీ జాయిన్ అవ్వడం జరిగింది. సో అవకాశం లేకపోతే ఆ అవకాశాన్ని సాధించి తీరాలి. సో ఈ పాయింట్ మనం రియలైజ్ అవ్వచ్చు, అంటే నేర్చుకోవచ్చు. అలాగే ఇంకొకటి, పట్టుదల ఉంటే అడ్డంకులను అధిగమించవచ్చు. సో ఇది కూడా మనం ఆవిడ లైఫ్ ని చూసి తెలుసుకోవాల్సిన పాయింట్. అలాగే విజ్ఞానం అనేది సమాజానికి ఉపయోగపడినప్పుడే దాని అసలైన విలువ అనేది తెలుస్తుంది. సో అందుకే కమలా సోహని గారిని భారతదేశంలోనే మొదటి తరం మహిళా శాస్త్రవేత్తలలో ఒకరిగా గుర్తిస్తారు తెలుసా. సో ఆమె విజయగాథ నేటికి యువతకు, ముఖ్యంగా శాస్త్ర రంగంలోకి రావాలనుకునే మహిళలకు గొప్ప ప్రేరణ అని చెప్పచ్చు. సో అది విషయం. అండ్ ఇంకా ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడతాను న్యూట్రిషన్ వీక్ గురించి. సో తెలుసుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.

0: sbi.co.in. SBI, the bank to every Indian.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ధీర ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. అండ్ ప్రెసెంట్ అయితే అసలు న్యూట్రిషన్ వీక్ లో ఉన్నాం. సరే, అది పక్కన పడేస్తే మామూలుగా టీనేజ్ గర్ల్స్ హెల్త్ విషయాల గురించి మనం మాట్లాడుకోవాలి. వాళ్లల్లో మెయిన్ గా పోషకాహార లోపం అయితే కనిపిస్తుంది. సో చిన్న వయసులోనే, ఇప్పుడు ఒకప్పుడు ఫుడ్ తో పోలిస్తే ఇప్పుడు ఫుడ్ అంతా కూడా చేంజ్ చాలానే ఉంది కదా, చేంజెస్ చాలానే ఉన్నాయి. అండ్ ఇప్పుడు చిన్న చిన్న వాటికి కూడా మనము నీరసం పడిపోవడం, ఊరికే ఏదో ఒకటి హెల్త్ ఇష్యూస్ రావడం, సో ఇలా జరుగుతున్నాయి. కాబట్టి మనం తీసుకునే ఫుడ్ విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉండాలి, మెయిన్ గా టీనేజ్ గర్ల్స్. ఎందుకంటే టీనేజ్ లో మెయిన్ గా గర్ల్స్ లో చాలా హార్మోనల్ చేంజెస్ అయితే వస్తాయి. కాబట్టి ఈ వయసులో సరైన పోషకాహారం తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. స్లిమ్ గా ఉండాలి, బాగుండాలి, అందంగా ఉండాలి, ఎక్కువ ఫ్యాట్ ఉండకూడదు బాడీలో అని చెప్పేసి చిన్న వయసులోనే టీనేజ్ నుంచే మీరు డైట్లు, అలా డైట్ల పేరుతో సరిగ్గా భోజనం చేయకుండా ఉన్నారు అంటే అనవసరంగా హెల్త్ ఇష్యూస్ బారిన పడాల్సి వస్తుందన్నమాట. సో ఏదేమైనా ఫుడ్ మాత్రం మనం ఏమేం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, తినమన్నారు కదా అని మళ్ళీ ఎక్కువ మోతాదులో ఏదో తీసుకోవడం కాదు. సో దీనికంటూ ఒక బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అలా ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ మెయిన్ గా మీరు తీసుకోవాలి అనేది మాత్రం చిన్న చిన్న పాయింట్స్ నేను కొన్ని చెప్తాను. సో అవేంటో తెలుసుకుందాం ఒక సాంగ్ తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ధీరా ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం అండ్ వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ యువర్ ఆర్జే తేజు. 1:56 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే ఇక మనమైతే టీనేజ్ గర్ల్స్ లో పోషకాహార లోపం లేకుండా ఉండాలి అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది గురించి మాట్లాడుకుంటున్నాం కదా. కాలేజెస్ స్కూల్స్ అంటూ ఎర్లీగా స్కూల్ టైం అయిపోతుంది, కాలేజ్ టైం అయిపోతుంది అని చెప్పేసి చాలా మంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటారు, లేకపోతే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ లేవన్నా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, మీరు డే అంతా ఎనర్జెటిక్ గా యాక్టివ్ గా ఉండాలి అంటే మెయిన్ గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది అసలు మానేయకూడదు అనమాట. బ్రేక్ఫాస్ట్ చేస్తేనే మీరు మిగతా డే అంతా ఇంపాక్ట్ బ్రేక్ఫాస్ట్ ఇంపాక్టే కనపడుతుంది అంటూ ఉంటారు కదా. బ్రేక్ఫాస్ట్ మహారాజులాగా చేయాలి, మధ్యాహ్నం లంచ్ ఏమో ఒక మిడిల్ క్లాస్ పర్సన్ లాగా, నైట్ డిన్నర్ పేదవాడిలాగా. సో ఇలాంటివి చిన్నప్పటి నుంచి మనం చూస్తూ ఉన్నాం అంటే వింటూ ఉంటాం. సో మెయిన్ గా బ్రేక్ఫాస్ట్ అనేది అసలు స్కిప్ చేయకూడదు అనమాట. ఇడ్లీ దోశ ఉప్మా ఓట్స్ ఎగ్స్ మిల్క్ ఫ్రూట్స్, సో ఇలాంటివి పోషకాహారం ఉన్నవి మాత్రమే కంపల్సరీగా తీసుకోవాలి. అప్పుడు డే అంతా యాక్టివ్గా ఉంటారు. ఇంకా డైలీ ఫ్రూట్స్ అండ్ వెజీస్ ఆకుకూరలు, సో ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. అంటే బ్రేక్ఫాస్ట్లో అని కాదు, మెయిన్గా లంచ్ అండ్ డిన్నర్లో కానివ్వండి. సో ఫ్రూట్స్ వెజీస్ ఆకుకూరలు ఇవి ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇంకా మెయిన్గా టీనేజ్ గర్ల్స్కి ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది కదా, సో ఐరన్ డెఫిషియన్సీ లేకుండా ఉండాలి అంటే ఐరన్ సమ్మపాలల్లో ఉన్న ఫుడ్ ఐటమ్స్ కొన్ని ఉంటాయి, సో అవి మీరు చూసుకొని ఏ ఐటమ్స్ లో అయితే ఐరన్ లభిస్తుందో పుష్కలంగా సో అవి మాత్రం తీసుకుంటూ ఉండండి డెఫినెట్ గా. అండ్ ఇంకా అంటే ప్రతి ఒక్క ఐటమ్ గురించి ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునేంత టైం కూడా లేదు కాబట్టి, అండ్ ఇప్పుడు మనకి డాక్టర్స్ అందుబాటులో ఉన్నారు, ఒకసారి వెళ్లి వాళ్ళ సలహాలు తీసుకొని ఐరన్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ ఏమన్నా ఉన్నాయా అనేది ఖచ్చితంగా చెప్తారు. అండ్ ఇంకా విటమిన్ సి కాల్షియం ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ టీనేజర్స్ అవనివ్వండి, పెద్దవాళ్ళు అవనివ్వండి, ఎవరైనా సరే ప్రోటీన్ ఫుడ్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. సో జంక్ ఫుడ్ కాస్త తగ్గించేసి మిల్లెట్స్ హెల్దీ స్నాక్స్ అయితే తీసుకుంటూ ఉండాలి. ఇంకా బాడీకి తగినంత నీరు అయితే అందిస్తూ ఉండాలి, సో టైంకి నీరు కూడా తీసుకుంటూ ఉండాలి. ఇక ఈ టీనేజ్ లో ఏంటంటే కఠినమైన డైట్ చేయడాలు, భోజనం మానేయడాలు అస్సలు అయితే మంచిది కాదు. కాబట్టి సన్నగా ఉండడం కంటే ఆరోగ్యంగా ఉండటమే మంచిది, ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం అని మాత్రం దృష్టిలో పెట్టుకుని హ్యాపీగా హెల్దీగా ఉండండి. సో ఇది ఇవాళ మన ధీర ప్రోగ్రామ్. ఇక ఈ 1 వీక్ పాటు కూడా న్యూట్రిషన్ వీక్ లో ఉన్నాం కాబట్టి సో పోషకాహారం గురించి చాలా చోట్ల మనకి అవగాహన కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉంటాయి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు పోషకాహారం తీసుకోవాల్సిందే, సో అది ఉంటేనే మనం హెల్దీగా ఉంటాం అని చెప్పేసి చాలా చోట్ల అవగాహన కార్యక్రమాలు కండక్ట్ చేస్తూ ఉంటారనమాట. సో అది విషయం. ఇక 1:59 అయిపోయింది. ఇది ఇవాళ మన ధీర ప్రోగ్రామ్. దిస్ ఇస్ యువర్ ఆర్జే తేజు. ఆయన తర్వాత సందర్స్ నడిలో కలుసుకుందాం. ఇక్కడ 2 గంటలకు ఎగ్జాక్ట్ గా మనం ఇప్పుడు న్యూస్ అయితే వింటాం. సో వింటూ ఉండండి, ఇంగ్లీష్ లో న్యూస్ అయితే వస్తాయి. సో స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వింటూగా.
1: లైఫ్ ఇజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.0.
3: గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఈజ్ ఆకాశవాణి అండ్

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 2:25 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే మరి సందేశ్ నటి ప్రోగ్రామ్ లోకి మనమైతే వచ్చేస్తున్నాం. ఇక ఎగ్జాక్ట్లీ 5 మినిట్స్ లో నేను మిమ్మల్ని ఫస్ట్ క్వశ్చన్ ఏంటో అడిగేస్తాను ఈ రోజు మన షోలో. మరి సందేశ్ నటిలో మీరు కూడా పార్టిసిపేట్ చేస్తూ నేను అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ పంపించాలి అనుకుంటే తెలుసు కదా, వాట్సాప్ నెంబర్ 8662438114 నెంబర్ కి మీ పేరు ఊరు టైప్ చేసి ఆన్సర్ ని టైప్ చేసి పంపించేయచ్చు. మరి ఇక ఒక సాంగ్ తర్వాత ఈ రోజు మన సందేశ్ నటిలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అనేది అడిగేస్తాను. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఇస్ యువర్ ఆర్జే తేజు.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
3: डाउनलोड वेव्स OTT ऐप नाउ एंड वॉच फॉर फ्री.
4: FM 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈస్ యువర్ ఆర్జే తేజు. ఇక సందరేష్ నటి ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. మరి నేను అడగబోయే ఫస్ట్ క్వశ్చన్ ఈ రోజు మన షోలో ఏంటి అంటే, జాగ్రత్తగా వినండి, ఒక వ్యక్తి ఒక ఆవును 900 రూపాయలకి కొన్నాడు, దాన్ని 1200 రూపాయలకి అమ్మేశాడు, తర్వాత మళ్లీ అదే ఆవును 1300 రూపాయలకి మళ్లీ కొన్నాడు, ఇక తర్వాత దాన్ని కాస్త 1600 రూపాయలకి అమ్మేశాడు, అయితే మొత్తంగా ఆ వ్యక్తికి ఎంత లాభం వచ్చినట్టు. సో విన్నారా, ఒక వ్యక్తి ఒక ఆవును 900 రూపాయలకు కొన్నాడండి. ఫస్ట్ 900 రూపీస్కి కొన్నాడు, తర్వాత దాన్ని 1200 రూపీస్కి అమ్మేశాడు, మళ్లీ అదే ఆవును 1300 రూపీస్కి కొన్నాడు, దాన్ని ఈసారి 1600 రూపీస్కి అమ్మేశాడు. సో మొత్తంగా ఆయనకు వచ్చిన లాభం ఎంత? సో తెలిస్తే ఆన్సర్ పంపిస్తూ ఉండండి 8662488 14 నంబర్కి. మీ పేరు ఊరు టైప్ చేసి ఆన్సర్ ని టైప్ చేసి పంపించేసేయండి. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

స్కైవీ నెంబర్ 150 సినిమా నుంచి సాంగ్ అయితే వినేశారు కదా. మరి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3, నేను మీ ఆర్జే తేజు. ఇక సందరేసినరీ ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. నేనైతే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగేశాను. ఒక వ్యక్తి ఒక ఆవును 900 రూపాయలకి కొన్నాడు, దాన్ని 1200 రూపాయలకి అమ్మేశాడు. తర్వాత అదే ఆవును 1300 రూపాయలకి మళ్లీ కొన్నాడు. తర్వాత దాన్ని 1600కి అమ్మేశాడు. మొత్తంగా ఆ వ్యక్తికి ఎంత లాభం వచ్చింది? మరి ఈ క్వశ్చన్ కి ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి అన్నాను కదా. ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ, నరసింహ, యాదోజీ, సక్కుబాయి, బాగున్నారా మేడం అంటున్నారు. ముసాపేట గ్రామం, మహబూబ్ నగర్ జిల్లా. కానీ ఆన్సర్ రాలేదు. ఎస్, నేను బాగున్నానండి. మస్తాన్ అండ్ ఫ్యామిలీ, హాయ్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, ఆర్జే తేజు గారు అంటూ మెసేజ్ చేశారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. కానీ మీరు కూడా ఆన్సర్ పెట్టలేదు. సో ఇది మీరు నేను క్వశ్చన్ అడక్క ముందు పెట్టిన మెసేజ్ లాగా ఉంది. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం, తేజుజీ మై ఆన్సర్ ఈజ్ అంటూ పెట్టారు. కానీ కొంచెం దగ్గరగా వచ్చి మళ్ళీ రాంగ్ ఆన్సర్ పెట్టారండి. సో మీ ఆన్సర్ కి కొంచెం దగ్గరలోనే ఉంటుంది కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్ చేశారు, బట్ రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత పెడన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. హాయ్, హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడ నుంచి మెసేజ్ పంపించారు. ఏమని వచ్చిందంటే, మెసేజెస్ ఏంటో నెట్వర్క్ ప్రాబ్లమా, మొత్తానికి కొన్ని ఓపెన్ అవ్వట్లేదు సరిగ్గా. సగమే వచ్చింది మీ మెసేజ్, కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు సగమే వచ్చింది. ఇంకొక మెసేజ్ వచ్చినప్పుడు నేను చెప్తా. ప్రసాద్ గారు పాలకొల్లు నుంచి మెసేజ్ పంపించారు, హాయ్ తేజు అంటూ ఆన్సర్. కానీ రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నేతాజీ మస్తానీ, అలాగే గౌస్ భాషా, ఆశ్విక్ అశ్వక్ నాయుడుపేట నుంచి మెసేజ్ పంపించారు, నెల్లూరు జిల్లా, కరెక్ట్ ఆన్సర్. ఫణి సత్యశ్రీ గారు యూకే నుంచి, రాంగ్ ఆన్సర్ అండి. సరిగ్గా పంపించలేదు కొంతమంది అయితే మాత్రం. మెసేజెస్ ఆర్ వెయిటింగ్ అని వస్తుంది ఏంటో. సరే, నేను ఇంకా మిగతావి చూస్తాను. ఎంఎస్ దుర్గారావు గారు సగమైతే కరెక్ట్ ఆన్సరే పెట్టారు.

నిజాంపేట, విజయ్ కుమార్ గారు నిజాంపేట జిల్లా మెదక్ నుంచి మెసేజ్ పంపించారు, కానీ ఆన్సర్ రాంగ్ అండి. వివి రెడ్డి గారు ఏపీ, వివి రెడ్డి గారు పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. ఎం నరేష్, మెస్సీ, విజయ, రోజా వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఫ్రమ్ ముసాపేట గ్రామం, మహబూబ్ నగర్ జిల్లా. నెక్స్ట్ మెసేజ్. మస్తాన్ అండ్ ఫ్యామిలీ గారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత రణదీప్, రణదీప్ కాదు, లతా ఫ్రమ్ ఉయ్యూరు, లతా ఫ్రమ్ ఉయ్యూరు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి. అనంతపూర్ హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ గారు కరెక్ట్ ఆన్సర్. సో ఇంకా వస్తున్నాయి మెసేజెస్ అయితే మాత్రం మీరు పంపిస్తూ ఉండండి, నేను సాంగ్ తర్వాత మళ్ళీ అనౌన్స్ చేస్తాను. కొన్ని మెసేజెస్ ఏంటో వెయిటింగ్ ఫర్ ద మెసేజ్ అని ఇట్లా వస్తుంది. సరే, ఒక సాంగ్ తర్వాత మిగతా మెసేజెస్ అన్ని కూడా చదువుతాను, ఈ లోపు రిఫ్రెష్ అవుతాయి. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ఎస్ వింటున్నారు వివిధ భారతి 101.3 కిక్ మూవీ నుంచి సాంగ్ అయితే విన్నశారు కదా. అయితే నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే మీరు పంపించినవి. రీచ్ అవ్వడానికి కాస్త ఇష్యూ, టెక్నికల్ ఇష్యూ వల్ల కొంచెం లేట్ అవ్వచ్చు. సో ఏం పర్వాలేదు, మీ మెసేజెస్ అయితే నేను ఖచ్చితంగా చదివి వినిపిస్తాను. బట్ ఈలోపు కొంచెం మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈలోపు నేను ఒకసారి క్వశ్చన్ అయితే రిపీట్ చేస్తాను, ఓకేనా? సో ఒక వ్యక్తి ఒక ఆవును 900 రూపాయలకి కొంటే దాన్ని 1200 రూపీస్కి అమ్మేశాడు. తర్వాత అదే ఆవును 1300 రూపీస్కి మళ్లీ కొన్నాడు. తర్వాత దాన్ని 1600 రూపాయలకి అమ్మేశాడు. మొత్తంగా ఆ వ్యక్తికి వచ్చిన లాభం ఎంత అని అడిగాను కదా. చాలా సింపుల్ క్వశ్చన్, సరిగ్గా వింటే ఆన్సర్ ఈజీగా అర్థమైపోతుంది. మరి మీరు విన్నప్పుడు ఇప్పుడు ఆన్సర్ అర్థమైపోయి ఉంటే గనక ఇప్పుడు వింటున్న వాళ్ళు డెఫినెట్ గా ఆన్సర్స్ పంపించవచ్చు. సో వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో భారత స్థూల దేశీయ ఉత్పత్తి జీడీపీ 7.8% వృద్ది నమోదు చేయడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రజల సంకల్ప బలం, సమిష్టి కృషితోనే ఈ వృద్ది సాధ్యమైందని పేర్కొంటూ ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో సందేశాన్ని ఈరోజు ఆయన పంచుకున్నారు. భారత్ 7.8% జీడీపీ వృద్ది నమోదు చేయడం దేశ ఆర్థిక బలానికి, సమిష్టి సంకల్పానికి నిరసనమని రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్టంలో సంక్షేమ అభివృద్ది ఇంకా బాగా జరగాలని, అందుకోసం సలహాలు సూచనలు చెప్పాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఏర్పాటు చేసిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. రాష్టంలో పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం 28 రకాల సామాజిక పింఛన్లు అందిస్తోందని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. విజయనగరం జిల్లా రణస్థలం మండలం కొచ్చెర్ల ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు ఈ రోజు పంపిణీ చేశారు. ఈ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా 61,92,000 మందికి పైగా లబ్దిదారులకు 2,693.90 లక్షల రూపాయల పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. అలాగే తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పింఛన్లు పంపిణీ చేశారు. తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి రైల్వే స్టేషన్లో జన్మభూమి ఎక్స్ప్రెస్ కు హాల్టింగ్ కు రైల్వే శాఖ ఆమోదం తెలిపిందని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆమె ఈరోజు స్పందిస్తూ హాల్టింగ్ సౌకర్యంతో అనపర్తి నుంచి విశాఖపట్నం, హైదరాబాద్, అమరావతి, విజయవాడ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు మరింత సౌకర్యం కలగనుందని చెప్పారు. రాష్ట పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. పోలీసు శాఖ ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ రాష్ట స్థాయి క్రీడా పోటీలు గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఏపీఎస్పీ 6 బెటాలియన్లో జరగనున్నాయి. ఈ రోజు సాయంత్రం డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈ క్రీడా పోటీలను ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ హడ్కో ఆర్థిక సహాయంతో నెల్లూరు నగరంలో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ తాగునీటి పథకం పనులను త్వరలోనే పూర్తి చేస్తామని రాష్ట పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు నగర నియోజకవర్గంలో 28 లక్షల రూపాయలతో నిర్మించిన కచ్చా రోడ్డును మంత్రి ఈ రోజు ప్రారంభించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమైతే ఉన్నాం సందర్శన ఈ ప్రోగ్రామ్ లో. చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల మీ మెసేజెస్ అయితే ప్రజెంట్ రావట్లేదు కాబట్టి నేనైతే అన్ని చదవలేకపోతున్నాను. సో మెసేజెస్ రీచ్ అయిన తర్వాత వన్స్ రీచ్ అయితే గనక మాకు డెఫినెట్ గా చదివి వినిపిస్తాను. అండ్ ఇందాక ఫస్ట్ నేను అడిగినప్పుడు క్వశ్చన్ కి ఆన్సర్స్ కొంతమంది పంపించారు, నేమ్స్ అయితే కొన్ని చదివాను కదా. సో వాళ్ళందరూ మోస్ట్లీ కరెక్ట్ గానే గెస్ చేసి పంపించారు. సో ఒక వ్యక్తి ఒక ఆవును 900 రూపాయలకి ఫస్ట్ కొన్నాడు, తర్వాత దాన్ని 1200 రూపాయలకి అమ్మేశాడు, తర్వాత అదే ఆవును 1300కి మళ్లీ కొన్నాడు, తర్వాత దాన్ని 1600కి అమ్మేశాడు. మొత్తంగా ఆ వ్యక్తికి వచ్చిన లాభం ఎంత అని అడిగాను కదా, 600 అనమాట. సో ఫస్ట్ 900కి కొన్నాడు, 1200కి అమ్మేశాడు, అక్కడ 300 లాభం. మళ్లీ 1300కి కొన్నాడు, తర్వాత 1600కి అమ్మేశాడు, ఇక్కడ ఇంకొక 300. సో ఆ 3 3 6 6 అనమాట ఆన్సర్, 600. సో కొంతమంది ఆన్సర్స్ కరెక్ట్ గానే గెస్ చేసి పంపించేశారు. సో ఇక వన్స్ ఈ ప్రాబ్లమ్ టెక్నికల్ ఇష్యూ అంతా క్లియర్ అయిన తర్వాత మీ మెసేజెస్ కనుక రీచ్ అయితే డెఫినెట్ గా చదివి వినిపిస్తాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో ఒక టెక్నికల్ ఇష్యూ వల్ల మీ మెసేజెస్ ఏవి రీచ్ అవ్వలేదు అన్నాను కదా, సో మొత్తం ఇప్పుడైతే వచ్చాయి, ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. సో మీ మెసేజ్లన్నీ కూడా ఇప్పుడే కనిపిస్తున్నాయి అన్ని కూడా. సో భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్ 600 అని చెప్పి పెట్టేశారు. ప్రసాద్ గారు ఫ్రమ్ పాలకొల్లు హాయ్ తేజు అంటూ ఆన్సర్ పంపించారు. తర్వాత బ్రహ్మరా శర్మ గారు బాలాజీనగర్ కర్నూలు నుంచి మెసేజ్ పంపించారు. కాళ శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదా

ఎస్, అందరు కూడా కరెక్ట్ ఆన్సర్స్. ఇక నేతాజీ మస్తానీ గౌస్ బాషా అశ్వక్ నాయుడుపేట నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఎంఎస్ దుర్గారావు గారు కరెక్ట్ ఆన్సర్. హాయ్ తేజు గారు అంటూ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. తర్వాత నిజాంపేట నుంచి విజయ్ కుమార్ గారు మెసేజ్ పంపించారు, ఆన్సర్ 500 అంటున్నారా? కాదండి, 600. నేను ఆన్సర్ కూడా ఆల్రెడీ రివీల్ చేసేసాను కూడా. నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. లత ఫ్రమ్ ఉయ్యూరు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అక్తర్ అండ్ వలీ బాషా ఇమాంబి గారు. సో ఇక అందరూ కూడా కరెక్ట్ గానే పెడుతున్నారు కాబట్టి నేను మెయిన్ గా నేమ్స్ అదే చదువుతాను. ఓకేనా? సో ప్రీవియస్ క్వశ్చన్ కనమాట ఇది. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాని జైనుద్దీన్. తర్వాత కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ. అనంతపూర్ హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ గారు. తర్వాత నాగార్జున అండ్ లక్ష్మి గారు ఫ్రం వడియంపేట అనంతపూర్ డిస్టిక్. గడ్డం అంకయ్య గారు బందరుపల్లి నెల్లూరు జిల్లా. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు ఎం మురహరి యశోద జానకిరాజు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి అనమాట మెసేజ్. కమదం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రం భీమునిపాడు. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి డి గోవర్ధన్ రావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్ అండ్ నవ్య, లక్కీ, మీరాబాయి, మోతీబాయి. పుట్టుపాక నుంచి తిరుమలయ్య గారు, ఆండాలు గారు. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి శివదాసురెడ్డి గారు, తిరుపతమ్మ గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. సులోచన గారు ఫ్రం కరీంనగర్. భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మహమ్మద్ ఇనాయతుల్లా గారు. ఎండీ ఫజల్ నగర్ నుంచి కర్నూలు జిల్లా నుంచి ఓకే ఎండీ ఫజల్ గారు. శరత్ వల్లభనేని ఫ్రం కానూరు, విజయవాడ. పెడన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు. ఓకే, ఇంకా వస్తున్నాయి మెసేజెస్ అయితే. దస్తగిరి సంధ్య గారు ఫ్రం ప్రొద్దుటూరు, కడప జిల్లా. పూజారి ధనుంజయ్ గారు సిండికేట్ నగర్ పెద్దమగుడి దగ్గర. ఉర్వకొండ నుంచి ఈశ్వరయ్య గారు. ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు. రాజుల నుంచి జయన్న గారు. నున్న నుంచి శోభరాణి గారు, రంగారావు, సాగర్, చాందిని, అవిరాష్, రియాన్ష్, రుత్విక. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ అండ్ శ్యామల. సో మాధవి ఆంజనేయులు గారు ఫ్రం భూదాన్ పోచంపల్లి నుండి. కేవీ రమణమూర్తి గారు ఫ్రం శ్రీకాకుళం. ఓకే, నెక్స్ట్ సూర్యకుమారి గారు ఫ్రం పాలకొల్లు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రం మచిలీపట్నం. కీర్తి రాజ్ కుమార్ ఫ్రం నిజామాబాద్. దీప్తి గారు ఫ్రం పెనుమోలి. గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు. గౌస్ గారు ఫ్రం అనంతపూర్. డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రం రాజోలి. గాయత్రి ఫ్రం తిరుపతి. పోలపెల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల నుంచి. పాలం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి, ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష. రామకృష్ణారెడ్డి గారు ఫ్రం కర్ణాటక. నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్, దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రామలకోట నుంచి. కేదర్ వీరేష్ గారు ఫ్రం రాజోలి మండలం. కలమందలపాడు గ్రామం నుంచి ఖాసీ ముత్తుజావలి గారు. వి వెంకటరెడ్డి గారు. తర్వాత ఫణి సత్యశ్రీ గారు ఫ్రం యూకే. కిషోర్ గారు ఫ్రం నంద్యాల. చంద్రశేఖర్ శాఖాపూర్ విలేజ్ వనపతి డిస్టిక్ట్ నుంచి. ఓకే, సో వచ్చిన మెసేజెస్ అన్ని కూడా ఇవన్నమాట. సో ఇందాక చెప్పాను కదా సిగ్నల్ ఐ మీన్ చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల నేను మెసేజెస్ ఏవి కూడా నాకు రాలేదు, సో చదవలేకపోయాను. ఇప్పుడే వచ్చాయి, సో అన్ని మెసేజెస్ అయితే చదివి వినిపించేశాను. ఎనీహౌ ఈ క్వశ్చన్ ఇక్కడతో మనం అలా ఫుల్ స్టాప్ పెట్టేసి నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి మనకి మెసేజ్ శ్రీ రామకృష్ణయ్య గారు మెసేజ్ పంపించారనమాట. రాజశేఖర్, రేవతి వీళ్ళందరూ కూడా. ఓకే, సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే,

సో చాలా ఈజీ క్వశ్చన్ అడిగేస్తాను. మహాభారతం గనక తెలిసిన వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది కూడా. సో ఘటోత్కచుడు తెలుసు కదా, భీముడి కుమారుడు, భీమసేనుడి కుమారుడు ఘటోత్కచుడు. మరి ఆయనకి ఒక కొడుకు ఉన్నాడు కదా, సో ఆయన పేరేంటి? సో విన్నారు కదా, ఘటోత్కచుడి కొడుకు పేరు ఏంటి? తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి మీ ఆన్సర్స్ ని 8666 24 888 14 నెంబర్ కి. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. కృష్ణ ఫిల్మ్ నుంచి సాంగ్ అయితే వినేశారు. నేను అడిగాను ఘటోత్కచుడి కొడుకు పేరు ఏంటి, సో చాలా ఈజియెస్ట్ ఆన్సర్ అనమాట. మరి చూద్దాం ఆన్సర్స్ ఎవరెవరు పంపించేశారు. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు గారు కరెక్ట్ ఆన్సర్ అండి. నిజాం మధ్యలో ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ పంపించారు. ప్రీవియస్ క్వశ్చన్ కి 600 అని చెప్తూ, అలాగే ఇప్పటి క్వశ్చన్ కి కూడా ఏదో టైపింగ్ అనమాట. చూద్దాం. పెడన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రం పెడన కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ఫ్రం ప్రొద్దుటూరు కడప జిల్లా కరెక్ట్ ఆన్సర్. తర్వాత హలో తేజమ్మ లంచ్ అయిందా అంటూ చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి మెసేజ్ పంపించారు, కానీ ఆన్సర్ అయితే రాంగ్ అండి. రాజుల నుంచి జయన్న గారు ఓకే, సో మీరు సెకండ్ నేమ్ పెట్టారా, ఓకే. ఎవరు? మిర్యాలగూడ నుంచి చిన్నమ్మాయి గారు కరెక్టే. రాజుల నుంచి జయన్న గారు కూడా ఓకే కరెక్ట్ ఆన్సర్. పూజారి ధనుంజయ గారు అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. డి బాలాజీ గారు ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు ఓకే కరెక్ట్ ఆన్సర్. గౌస్ గారు ఫ్రమ్ అనంతపూర్, కానీ రాంగ్ అండి ఆన్సర్ మీది. అక్కరపాక నుండి రమా గారు, సుధాకర్ గారు కరెక్ట్ ఆన్సర్. ఆంజనేయ సారీ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి ఒక పేరైతే కరెక్ట్. కలమందలపాడు గ్రామం నుంచి ఖాసీ ముత్తుజావాలి గారు కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు గారు కరెక్ట్ ఆన్సర్. జల్లా జయరామ్ గారు, సరస్వతి గారు పదిపుట్ల బయల పాకాల మండలం, కానీ ఆన్సర్ అయితే రాంగ్ అండి. పాలెం పోలయ్య గారు ఆల్గడ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. రాజోలి మండలం వివర్స్ కాలనీ నుంచి మాదుగుండు రాజేష్ అండ్ చరణ్ సౌమ్య అంజలి కరెక్ట్ ఆన్సర్. బివి సుబ్బారావు గారు మార్కపూర్ నుంచి ఓకే కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూలు కరెక్ట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్. ఎం నరేష్, మెస్సీ విజయ, రోజా, శిరీష వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. గుంటూరు నుంచి ఉమా మహేశ్వరరావు గారు ఓకే కరెక్ట్ ఆన్సర్. తర్వాత గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి శివదాసిరెడ్డి, తిరుపతమ్మ మరియు వారి ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్. గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. మార్కాపురం శివాజీనగర్ నుంచి మస్తాన్ వలీ ఫాతిమా కరెక్ట్ ఆన్సర్ అండి. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రం భీమునిపాడు కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. రాజేష్, అంబిక, ప్రేమ్సాయి, వరుణ్, ఆదాం సోలాపూర్ మహారాష్ట నుంచి కరెక్ట్ ఆన్సర్. ఉదయగిరి నుంచి అనుష, డానియల్ మెసేజ్ పంపించారు ఓకే. ఓకే 600 అనేది కూడా ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ పెట్టారు. సో నాకు చెప్పాను కదా ఇందాక సమ్ ప్రాబ్లం వల్ల మెసేజెస్ చాలా వరకు రీచ్ అవ్వలేదు, కొన్ని అయితే లేట్గా వచ్చాయి. సో లేట్గా వచ్చిన వాటి వరకు అన్ని చూసి చదివేశాను కూడా ఆల్మోస్ట్ ఓకే. రేవతి రాజశేఖర్ వడియ వేదాయపాలెం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. చేబ్రోలు నుంచి రామకృష్ణయ్య కూడా మెసేజ్ చేశారు కరెక్ట్గా. తర్వాత ఓకే కిషోర్ గారు నంద్యాల నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. అశోక్ గారు ఫ్రమ్ గన్నవరం కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష కరెక్ట్ ఆన్సర్. రాయచూర్ జిల్లా నుంచి ఎల్లప్ప యాదవ్ గారు మెసేజ్ చేశారు కరెక్ట్గా. శోభారాణి గారు నున్న నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పంపించారు కరెక్ట్గా. వేటపాలెం రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవాంగ కరెక్ట్ ఆన్సర్ అండి. రామలకోట నుంచి దుబాయ్ భాష అబ్దుల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారు కరెక్ట్గా. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. కేవీ రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో విజయ్ కుమార్ నిజాంపేట నుంచి మెసేజ్ పంపించారు. కనకారావు గారు ఫ్రమ్ బెడన కరెక్ట్ ఆన్సర్. గ్యాదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి పంపించారు కరెక్ట్గా. పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మూసాపేట గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హన్మకొండ జిల్లా కాజీపేట మండలం తరాలిపల్లి నుంచి జరిపోతుల బుచ్చయ్య గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. కూనపురెడ్డి రమేష్ బాబు గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వెంకట్ గారు కరెక్ట్ ఆన్సర్. చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి కరెక్ట్ ఆన్సర్. సులోచన గారు ఫ్రమ్ కరీంనగర్ కరెక్ట్ ఆన్సర్. చేబ్రోలు నుంచి రామకృష్ణయ్య ఇందాక వచ్చింది కదండి మెసేజ్ ఓకే, సో కరెక్ట్గా పెట్టారు మీరు. గడ్డం అంకయ్య గారు ఫ్రమ్

బందరపల్లి నెల్లూరు జిల్లా. కరెక్ట్ ఆన్సర్ గోవర్ధన్రావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మోతీబాయి. కరెక్ట్ ఆన్సర్. వనపర్తి జిల్లా నుంచి వచ్చిన మెసేజ్ అనమాట ఇది. తర్వాత గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ప్రియా శ్రీనివాసరెడ్డి గారు సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్ గా. ఓకే, సో వచ్చిన మెసేజ్ అన్ని కూడా చదివి వినిపించేశాను, అందరు కూడా కరెక్ట్ గా గెస్ట్ చేశారు. నేనైతే మెయిన్ గా మనం యుద్ధం టైంలో కానివ్వండి, మెయిన్ గా ఘటోత్కచుడి కొడుకు పేరు మనం వింటూ ఉంటాం భారతంలో. సో ఆయన అసలు యాక్చువల్ పేరు ఏంటి అని అడిగాను కదా. సో ముగ్గురు కొడుకులు ఉన్నారు, ముగ్గురు పేర్లు అవసరం లేదు, నేను ఒకళ్ళదే అడిగాను, మనం ఎక్కువగా విన్న పేరు. సో సుభాషిణి గారు ఇనమడుగు నెల్లూరు నుంచి మెసేజ్ పంపించారనమాట. ఓకే, సో బార్బరికుడు, సో బార్బరిక్ ఈజ్ ద ఆన్సర్. ఘటోత్కచ్ సన్ నేమ్ బార్బరిక్, మనం తెలుగులో ఘటోత్కచుడు బార్బరికుడు అని అంటాం అదనమాట. 3:37 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. సో ఇక నెక్స్ట్ అయితే నేను ఒక ఫిలిం రిలేటెడ్ క్వశ్చన్ అయితే మిమ్మల్ని అడిగేస్తాను.

సో ఒక సినిమా డైలాగ్ అయితే చెప్తాను, అది ఏ ఫిల్మ్ లో అయి ఉంటుందో మీరు గెస్ చేయాలి. ఓకేనా? ఒక మనిషిని 100 ఏళ్లు గుర్తు పెట్టుకోవడానికి ఆ మనిషి 100 ఏళ్లు బ్రతకాల్సిన అవసరం లేదు, ఒక్కరోజు చాలు. సో ఇది చాలా ఎమోషనల్ గా వచ్చే డైలాగ్ అనమాట. ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుతూ ఒక సినిమాలో డైలాగ్ అనమాట ఇది. అంటే గొప్ప వ్యక్తి అంటే హీరో గురించి మాట్లాడుతూ, ఒక మనిషిని 100 ఏళ్లు గుర్తు పెట్టుకోవడానికి ఆ మనిషి 100 ఏళ్లు బ్రతకాల్సిన అవసరం లేదు, ఒక్కరోజు చాలు అని చెప్పి చెప్పిన డైలాగ్. సారీ, ఈ డైలాగ్ వినబట్టి మీరు ఏమైనా ఆలోచించారా? సో ఎక్కడ ఏ సినిమాలో విన్నట్టుగా ఏమైనా గుర్తొస్తోందా? సరే, గెస్ట్ చేసి నాకు పంపించేసేయండి సినిమా పేరేంటో. సో విన్న వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఇక మనమైతే విన్నాం కృష్ణం వందే జగద్గురం సినిమా నుంచి సాంగ్ అయితే. 3:45 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. నేను మిమ్మల్ని ఒక చిన్న డైలాగ్ అయితే అడిగాను కదా, అది ఏ సినిమాలోది గెస్ట్ చేయండి పంపించండి అన్నారు. ఒక మనిషిని 100 ఏళ్లు గుర్తు పెట్టుకోవడానికి ఆ మనిషి 100 ఏళ్లు బ్రతకాల్సిన అవసరం లేదు, ఒక్కరోజు చాలు. సో ఆ ఒక్కరోజు చాలు అని చెప్పేసి చెప్పించుకున్న ఆ హీరో ఎవరబ్బా, ఇంతకీ సినిమా పేరేంటి? చాలా మంది కరెక్ట్ గానే గెస్ట్ చేసి పంపిస్తున్నారు. మొత్తానికి కాదర్ వీరేజ్ గారు రాజోలి మండలి నుంచి పెట్టారు, కానీ రాంగ్ ఆన్సర్. పెద్ది అంటున్నారా మీరు? ఎవరు? గౌస్ గారు ఫ్రమ్ అనంతపూర్. రాంగ్ అండి. చెన్నకేశవరెడ్డి అంటున్నారు శాంతినగర్ నుంచి, ఒకే ఒక్కడు. రాంగ్ ఆన్సర్. ఇక రాజోలి నుంచి జయన్న గారు మాత్రం కరెక్ట్ గా గెస్ట్ చేశారు. మార్కాపురం శివాజీనగర్ నుంచి మస్తాన్ ఫాతిమా గారు. ఇంద్రా ఫిలిం అంటున్నారా? కాదండి. సింహాద్రి అంటున్నారు ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ముసాపేట గ్రామం నుంచి. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన. ఎస్, కరెక్ట్ ఆన్సర్. తర్వాత రాజోలి మండలం నుంచి మనకి మాదగుండు రాజేష్ గారు, చరణ్ అండ్ సౌమ్య, అంజలి పెట్టారు మెసేజ్. కానీ రుద్రమదేవి అంటున్నారా? కాదండి. నాన్నకు ప్రేమతో అంటున్నారు పెడన జోగనందన కాలనీ నుంచి అప్పలరాజు గారు. కాదు. మంగళగిరి నుంచి దామర్ల చినమస్తన్రావు, దామర్ల పెదమస్తన్రావు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కె సురేంద్రనాథ్ గారు జార్సుగూడా ఒడిశా నుంచి పెట్టారు మెసేజ్. స్టాలిన్ అంటున్నారు కానీ కాదు. అన్ని ఫిలిమ్స్ మీరు ఇప్పుడు చెప్పినవి కూడా సో ఆలోచిస్తే యా కొంచెం ఆ ఫిలిమ్స్ కూడా అయ్యి ఉండొచ్చేమో అనిపిస్తుంది, కానీ కాదండి. నేను అనుకుంటున్నా నేను అడిగిన డైలాగ్

అండ్ మీరు పెట్టిన మూవీస్ అయితే కాదు. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి మెసేజ్ పంపించారు, సూపర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లీడర్ అంటున్నారు ఎల్లప్ప యాదవ్ గారు రాయచూర్ జిల్లా నుంచి, కానీ రాంగ్ ఆన్సర్ అండి. నాన్నకు ప్రేమతో అంటున్నారు ఆలగడ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య గారు, కానీ కాదు. కడప జిల్లా నుంచి సుండుపల్లి మండలం నుంచి సుబ్బయ్య గారు ఆన్సర్ పెట్టారు. బాలకృష్ణ గారి సినిమా ఏదో అయ్యుంటుంది అంటున్నారా, కాదండి. ఉదయగిరి నుంచి అనూష డానియల్ మెసేజ్ చేశారు, ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో ఉంది అనుకుంటున్నాను అంటున్నారు. ఓకే అండి, ఇట్స్ ఓకే, కానీ ఆ ఫిల్మ్ అయితే కాదు. లత గారు ఉయ్యూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి పెట్టారు మెసేజ్, కానీ రాంగ్ అండి. మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహమను జైనుద్దీన్ పెట్టారు మెసేజ్ నాన్నకు ప్రేమతో అంటూ, కానీ రాంగ్ ఆన్సర్. పెడన నుంచి నరసన్న శివగంగ, అందరూ నాన్నకు ప్రేమతోనే ఎక్కువగా పెడుతున్నారు, మీరు కూడా నాన్నకు ప్రేమతో అన్నారు కానీ కాదు. నెక్స్ట్ దారిపినేని సాయికృష్ణ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన, పడిపడి లేచే మనసు మూవీ అంటున్నారా, కాదు. ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి, బిజినెస్ సినిమా అయి ఉంటుందండి అంటున్నారా, బిజినెస్ మ్యానా, కాదు కాదు. దస్తగిరి సంధ్యాగారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్. దోర్నాల బాలాజీ గారు వనస్థలిపురం హైదరాబాద్ నుంచి రాంగ్ ఆన్సర్. దాసరిపాలెం నుండి పోలు శివదాసిరెడ్డి గారు, తిరుపతమ్మ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్. నాగమణి గారు అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మెసేజ్ ఎం మురహరి, యశోద జానకిరాజు, కానీ రాంగ్ అండి. సో కోనపరెడ్డి రమేష్ బాబు గారు మచిలీపట్నం నుంచి, కానీ రాంగ్ ఆన్సర్. క్లూ ఇవ్వనా? సో ఒక వ్యక్తి 100 సంవత్సరాలు, ఏంటి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, ఒక మనిషిని, యా ఒక మనిషిని 100 ఏళ్ళు మనం గుర్తుపెట్టుకోవడానికి, ఆ మనిషి 100 ఏళ్ళు బతకాల్సిన అవసరం లేదు, ఒక్కరోజు చాలు అని చెప్పేస్తూ ఒక హాస్పిటల్లో రాజీవ్ కనకాల గారు విక్రమ్ రాథోడ్ గురించి అత్తిలి సత్యబాబుతో చెప్తున్న డైలాగ్ అనమాట, అర్థమైందా? సో చాలా మంది నాన్నకు ప్రేమతో అంటున్నారు కానీ కాదు. రవితేజ గారి డైలాగ్ అని మాత్రం కొంతమంది బాగానే గెస్ట్ చేసేశారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి అనమాట, కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్. భీమునిపాడు నుంచి చిరంజీవి గారి సినిమా అంటున్నారా మీరు, కాదండి. నెక్స్ట్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. ఇక ఆ మెసేజ్లు అయితే వచ్చేస్తున్నాయి ఇప్పుడు. ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్ని చదివేశాను నేను, సో అందుకే రివీల్ చేసేశాను. ఎం నరేష్ మెర్సీ విజయ రోజా గారు కరెక్ట్ ఆన్సర్. జల్లా జయరామ్ గారు లెజెండ్ ఫిలిం అంటున్నారు కానీ కాదు. రంగారెడ్డి జిల్లా కేవీ రమణమూర్తి గారు, యా కరెక్ట్ ఆన్సర్. తర్వాత రంగారెడ్డి జిల్లా నుంచి శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి స్పందన టైలర్ స్పందన గారు, కృష్ణ సంతోష, రాంగ్ ఆన్సర్. రామలకోట నుంచి అబ్దుల్ మన్నాన్ మొబీన్ బేగం గారు దుబాయ్ బాషా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పంపించారు కానీ రాంగ్ అండి. మస్తాన్ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, రాంగ్ ఆన్సర్. ఒక్కడు ఫిలిం అంటున్నారు, మహేష్ బాబు గారు నటించిన ఫిలిం, సుభాషిణి గారు నెల్లూరు నుంచి, కానీ రాంగ్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. రాజోలి మండలం నుంచి చరణ్ అండ్ సౌమ్య మాదిగుండు రాజేష్ పంపించారు సమాధానం, కానీ రాంగ్ ఆన్సర్. ఆత్మగూరు నుంచి ఆరుశేషు గారు కరెక్ట్ ఆన్సర్. ఎస్ భీమేశ్వరరావు గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. కాదర్ వీరేష్ గారు ఫ్రమ్ రాజోలి మండలం, కరెక్ట్ ఆన్సర్. శ్రీను గారు ఫ్రమ్ ఐరాల, కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూలు, రాంగ్ ఆన్సర్. శోభారాణి గారు ఫ్రమ్ నున్నా, కరెక్ట్ ఆన్సర్. దోర్నాల బాలరాజు గారు హైదరాబాద్ వనస్థలిపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. గద్వాల జిల్లా నుంచి మెసేజ్ ఎం దేవి గారు, ఆ నలుగురు అంటున్నారు కానీ కాదు. చిలుక నారాయణ గారు అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ అండ్ రమేష్ గారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. ఊటుకూరు నారాయణపేట జిల్లా నుంచి అరుణ మోహన్జీ దివ్యబాయి, కరెక్ట్ ఆన్సర్. కొల్లిపారు నుంచి మౌలాలి గారు, కరెక్ట్ ఆన్సర్. కూనపరెడ్డి రమేష్ బాబు గారు, కరెక్ట్ ఆన్సర్. అనూష గారు, కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ఫ్రమ్ రొద్దుటూరు, కరెక్ట్ ఆన్సర్. ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు ఫ్రమ్ సుబ్బారెడ్డిపల్లి గ్రామం, కరెక్ట్ ఆన్సర్. గాయత్రి గారు ఫ్రమ్ తిరుపతి, కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూలు, కరెక్ట్ ఆన్సర్. కామతి శంకర్ ఫ్రమ్ రాజోలి, కరెక్ట్ ఆన్సర్. ఓకే బీవీ సుబ్బారావు గారు మార్కపూర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి యశోద జానకిరాజు, ఎం మురహరి, యశోద, కరెక్ట్ ఆన్సర్ అండి. కనకారావు గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి, కరెక్ట్ ఆన్సర్.

దుబాయ్ బాషా ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్. ఇక లాస్ట్ 2 మెసేజెస్ ఉన్నాయి. నరసన్న గారు, శివగంగ గారు పెడన నుంచి పంపించారు కరెక్ట్ గా. ఫాతిమా గారు, మస్తాన్ వలీ ఫాతిమా గారు మార్కపూర్ నుంచి, కానీ మీరు సమరసింహారెడ్డి అంటున్నారు, కాదండి. సో మొత్తానికి విక్రమ్ రాథోడ్ అని కూడా అన్నాను కదా, సో ఆన్సర్ ఏంటి అంటే విక్రమార్కుడు. రఘువీర్ సింగ్, సుగుణబాయి ఏలూరు నుంచి కూడా పంపించారు విక్రమార్కుడు అని చెప్పేసి కరెక్ట్ ఆన్సర్. సో వచ్చిన మెసేజెస్ అన్ని కూడా ఇవే అనమాట. ఓకే దెన్, సో ఫైనల్ గా మీ అందరి కోసం విక్రమార్కుడి నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. మరి ఈ డైలాగ్ వచ్చేసి విక్రమ్ సింగ్ రాథోడ్ గురించి చెప్పే డైలాగ్ అనమాట, అత్తిలి సత్యబాబుతో. ఓకే దెన్, మరి మీ అందరి కోసం విక్రమార్కుడి నుంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఇది వాళ్ళ మన సందేశం, అది వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
3: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
3: కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
3: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
5: SBI, ది బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
6: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
7: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
6: ఓ పాట కనులు తుడిస్తే
7: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
6: ఓ పాట మనసుకి హత్తుకుంటే
7: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
6: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
7: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
6: 101.3.

వివిధ్ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. ఉగ్రవాదం వ్యూహాత్మక సంపద కారాదని, ఉగ్ర వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలని, దీని విషయంలో ద్వంద్వ ప్రమాణాలకు అవకాశం ఉండకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కిర్గిజ్స్థాన్ రాజధాని బిష్కెక్ లో జరిగిన షాంఘై సహకార సంస్థ 26వ శిఖరాగ్ర సమావేశంలో ఉగ్రవాదాన్ని పెంచే పాకిస్తాన్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టమైన సందేశం ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పింఛన్లు పెంచామని, పేదలకు చేయూతనిస్తే ఏదైనా సాధించే సత్తా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఏర్పాటు చేసిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తాడేపల్లి మండలం కొల్లకొండలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఎన్హెచ్ఐఏ అధికారులతో సమీక్షా సమాపేశం నిర్వహించారు. గుంటూరు విజయవాడ ప్రాంతంలోని జాతీయ రహదారుల సమస్యలు, పెండింగ్ పనుల పురోగతిపై అధికారులతో మంత్రి చర్చించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన హడ్కో ఆర్థిక సాయంతో నెల్లూరు నగరంలో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ తాగునీటి పథకం పనులను త్వరలోనే పూర్తి చేస్తామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి

నారాయణ తెలిపారు. నెల్లూరు నియోజకవర్గ పరిధిలో 28 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డును, 20 లక్షల రూపాయల నిధులతో కొనుగోలు చేసిన 2 యూడీజీ జెట్టింగ్ వాహనాలను ఆయన ఈరోజు ప్రారంభించారు. రాష్టంలోని 13 జిల్లాల్లో కొత్త జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుతో పాటు రాష్టంలో మరో ఎయిమ్స్ ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన బడ్జెట్ సహాయం అందించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను ఎంపీ లింగమనేని రమేష్ కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి వినతిపత్రం సమర్పించారు. ఏపీఎస్ఆర్టీసీకి టికెట్ రిజర్వేషన్ చేసుకుంటే ప్రయాణికుల ఇంటి వద్దకే బస్సును పంపించే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు ఎన్టీఆర్ జిల్లా ప్రజా రవాణాధికారిని వి నీలిమ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సదుపాయం విజయవాడ నగర ప్రయాణికులకు మాత్రమే అందుబాటులో ఉంటుందన్నారు. రాష్ట పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. పోలీసు శాఖ ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ రాష్ట స్థాయి క్రీడా పోటీలు గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఏపీఎస్పీ ఆరో బెటాలియన్లో జరగనున్నాయి. ఈ రోజు సాయంత్రం డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈ క్రీడా పోటీలను ప్రారంభించనున్నారు. ఏలూరు జిల్లాలో 2,55,107 మంది పింఛన్దారులకు 112.49 కోట్ల రూపాయల ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు అందించామని రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. నూజివీడు నియోజకవర్గంలోని మండల కేంద్రమైన ఆగిరిపల్లి గ్రామంలో పింఛన్లను ఇంటింటికి వెళ్లి మంత్రి ఈరోజు పంపిణీ చేశారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: చూడగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

లిజనర్స్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఇక మనమైతే వచ్చేసాం వివిధ ప్రోగ్రామ్ లోకి. మరి వివిధలో ఈ రోజు థీమ్ ఏంటంటే లిరిసిస్ట్ స్పెషల్ సాంగ్స్ అనమాట. మరి ఏ రచయిత పాటల రచయిత, ఏ పాటల రచయిత సాంగ్స్ మనం ఇవాళ వినబోతున్నామో తెలుసా? కులశేఖర్ గారు. సో కులశేఖర్ గారు అందించిన మంచి మంచి సాంగ్స్ మీ అందరి కోసం. అమ్మాయి బాగుంది, ఆడవారి మాటలకు అద్దాల వేరులే, అవునన్నా కాదన్నా, బొమ్మరిల్లు, జమిని, ఇక ఘర్షణ, ఇలా చాలా మంచి మంచి బ్యూటిఫుల్ సాంగ్స్ ఆయన రాయడం జరిగింది. అమ్మాయి బాగుందిలో అమ్మాయి బాగుంది టైటిల్ సాంగ్ కులశేఖర్ గారు రచించగా ఎంఎం శ్రీలేఖ మ్యూజిక్ అందించారు, ఎస్పి చరణ్ గారు పాడారనమాట. సో ఫస్ట్ అయితే ఈ పాట మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను. వింటూ స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధ ఎందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
4: SBI, the bank to every Indian.

0: చుట్టూగా
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
1: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమైతే లిరిసిస్ట్ కులశేఖర్ గారి రచనలో వచ్చిన సాంగ్స్ అయితే వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. నేను మీ ఆర్జే తేజు. ఇక 4:26 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే మాత్రం. ఇక నెక్స్ట్ మీ అందరి కోసం ఘర్షణ ఫిలిం నుంచి కులశేఖర్ గారి రచనలో టిప్పు అండ్ శాలిని సింగ్ పాడిన పాట ప్లే చేస్తున్నాను. తర్వాత ఈ సాంగ్ తర్వాత మళ్ళీ హోలీ ఫిలిం నుంచి మీ అందరి కోసం కులశేఖర్ గారి రచనలో ఆర్బి పట్నాయక్ గారు పాడిన పాట ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
3: ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 4:50. ఇప్పుడు వెన్నెల స్పాన్సర్ ప్రోగ్రామ్ వింటారు.

0: ఇంట్లో పెద్దవాళ్ళున్నారా? వారితో మీరు రోజూ మాట్లాడుతున్నారా? పెద్దలను జాగ్రత్తగా చూసుకోవాలంటే ఎలా? తెలుసుకుందాం మన వెన్నెలా ప్రోగ్రామ్ లో ఈరోజు మీ ఆర్జే చేతంతో. సాధారణంగా చిన్నపిల్లలు పెద్దవాళ్లు ఒకటే అంటారు, ఎందుకంటే చిన్నపిల్లలకు ఏమి చెప్పినా తెలియదు, అర్థం కాదు. పెద్ద వయసు వారికి తెలిసినా చిన్నపిల్లల్లానే ప్రవర్తిస్తారు. ఇంట్లో పెద్ద వయసు వారుంటే వారిని జాగ్రత్తగా చూసుకోవడం కష్టమైన విషయమే. చంటి బిడ్డలను ఎంత ఓపికగా సాగుతామో ఈ పెద్ద పిల్లలను అంతకంటే ఎక్కువ ఓపికతో చూడాల్సిన అవసరం ఉంది. దీనిని సంరక్షించడం ఓ సవాలుతో కూడుకున్న వ్యవహారం. వారిని జాగ్రత్తగా చూసుకోవాలి అంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అవేమిటో ఇప్పుడు చూద్దాం మన వెన్నెలా ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1

ఇంట్లో ఏదైనా ఒక ముఖ్యమైన పని చేయాలనుకున్నప్పుడు ఇంట్లో ఉన్న పెద్దల సలహా తీసుకోండి. వారి సలహా ప్రకారం ఆ పని చేయడంలో ఏదైనా ఇబ్బంది ఉంటే వారితో చర్చించండి. ఎందుకంటే మనల్ని పెంచే క్రమంలో ఇటువంటి ఎన్నో విషయాలను వారు చూసుంటారు. అదీ కాకుండా మీరు సలహా అడిగితే మీరు వారికిస్తున్న గౌరవానికి మురిసిపోతారు. వారి మురిపం వారిని మరింత ఆరోగ్యంగా ఉంచుతుంది. పెద్ద వయసు వారికి మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. డాక్టర్ సమాచారం, ముఖ్యమైన ఫోన్ నంబర్స్ జాబితా లిస్ట్. అన్ని సందర్భాల్లోనూ మీరే ఇంట్లో ఉండటం సాధ్యం కాదు. మీరు లేని సమయంలో పెద్దవాళ్లకి ఏదైనా ఇబ్బంది తలెత్తితే ఏ డాక్టర్ కి ఫోన్ చేయాలో ఇంట్లో అందరికీ తెలుసుండాలి. అదేవిధంగా అత్యవసరమైన అన్ని నెంబర్లను రాసుంచుకోవాలి. అది అందరికీ తెలిసేలా ఉంచాలి. ఎప్పుడైనా అత్యవసరమైనప్పుడు ఆ నంబర్లు ఉపయోగపడతాయి. ఇంట్లో ఒంటరిగా ఉందామనే ఫీలింగ్ రానియకుండా వారికి చిన్న చిన్న పనులు అప్పగించండి. వారు ఆ పనుల్లో పడి కొంత సమయం గడిపేయగలుగుతారు. వారి పనుల్లో సహాయం కావాలా అని తరచూ అడగడం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు అలా అడిగితే వారి పట్ల మీరెంతో శ్రద్ధతో ఉన్న విషయం అర్థం చేసుకోగలుగుతారు. తద్వారా వారి మనసులో ఉత్సాహంగా ఉంటారు. శారీరక వ్యాయామం చాలా ప్రయోజనాలను అందిస్తుంది. అది మీ ప్రియమైన వ్యక్తిని చాలా సంవత్సరాలు మంచి స్థితిలో ఉంచుతుంది. ఇది ఆందోళన మరియు నిరాశను అరికట్టే అనుభూతి. మంచి హార్మోన్లను కూడా విడుదల చేస్తుంది. తోట పని చేయడానికి, కలిసి నడవడానికి, పెంపుడు జంతువులను జాగ్రత్తగా చూడటానికి ప్రోత్సహించండి. ఇది వారిని చురుగ్గా ఉండేలా చేస్తుంది. పెద్దవాళ్లు పిల్లలు తమని పట్టించుకోవడం లేదు అనే భ్రమలోకి వెళ్లిపోతూ ఉంటారు. అది వారి మానసిక స్థితిని దెబ్బతీస్తుంది. మనం ఎన్నో పనుల్లో పడి సాధారణంగా పెద్దలను గురించి పట్టించుకోము. అన్నీ ఇస్తున్నాం కదా అనుకుంటాం, కానీ వారు మీరు నోటి వెంట వచ్చే ఆత్మీయ మాటలను వినాలని అనుకుంటారు. అందుకే ఎంత బిజీగా ఉన్నా రోజులు ఒకసారైనా మీ ఇంట్లో ఉన్న మీ అతి ముఖ్యమైన పెద్దలతో కొద్దిసేపు మాట్లాడండి. ఇది మీ పెద్దల ఆరోగ్యాన్ని రెట్టింపు హుషారుగా ఉంచుతుంది. ముందే చెప్పినట్టుగా చిన్నపిల్లలు పెద్దవారు ఒకే విధంగా ఉంటారు. వారిని గౌరవంగా చూసుకోవడం మన బాధ్యత. ఇంట్లో 60 ఏళ్లు దాటిన వారుంటే వారి విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు, నాన్నమ్మ, తాతయ్య, అమ్మమ్మ, ఇలా ప్రతి ఇంట్లో దాదాపుగా వృద్ధాప్యంలో ఉన్నవారు తప్పక ఉంటారు. ఇంట్లో చిన్నపిల్లలున్నప్పుడు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగానే వృద్ధాప్యంలో ఉన్న వారి విషయంలో కూడా ఈ శ్రద్ధ అవసరం. వయసు మీద పడుతున్నప్పుడు జరిగే మార్పులను గుర్తించి వారి అవసరాలను బట్టి వారికి సంరక్షణ ఇవ్వాలి. మన దేశంలో మనిషి సగటు జీవితకాలం 68 సంవత్సరాలు. వృద్ధాప్యంలో ఉన్నవారు శారీరకంగా, మానసికంగా చాలా సమస్యలు ఎదుర్కొంటారు. వారికి అండగా నిలిచి వారితో చక్కటి అనుబంధాన్ని ఏర్పరచుకుంటే వారు ఆత్మీయతకు నోచుకున్న వారవుతారు. మీరు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కూడా ఈ ఆప్యాయత అవసరమవుతుంది. వృద్ధాప్యంలో కలిగే శారీరక, మానసిక మార్పులే ఇవి. శారీరక మార్పుల్లో ముఖ్యంగా చర్మం ముడతలు పడుంటుంది. పొడివారి తరచూ చర్మ సంబంధిత వ్యాధులు వస్తూ ఉంటాయి. శరీరం బలహీనమవుతుంది. కంటి చూపు తగ్గుతుంది. చెవులు సరిగ్గా వినపడవు. జీర్ణశక్తి తగ్గుతుంది. మతిమరుపు పెరుగుతుంది. ఆలోచన శక్తి తగ్గుతుంది. దంత సమస్యలు ఏర్పడతాయి. బరువు తగ్గుతారు. వంగి నడవాల్సి వస్తుంది. చేతుల్లో వణుకు ప్రారంభమవుతుంది. మాట తడబడవచ్చు. వయసును బట్టి తరచూ మూత్ర విసర్జన చేయాల్సి రావచ్చు. మానసిక సమస్యలు కూడా ఏర్పడతాయి. ఖాళీగా ఉండడం వల్ల ప్రశాంతత కోల్పోవచ్చు. డిప్రెషన్ కి లోన్ కావచ్చు. ఒంటరితనానికి లోన్ కావచ్చు. ఇతరులపై ఆధారపడాల్సి రావచ్చు. మద్యానికి అలవాటు పడవచ్చు. వృద్ధాప్యంలో ఎముకలు బలహీనంగా ఉంటాయి. పడితే విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల వారికి ఇలాంటి సమస్యలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో టాయిలెట్స్ దగ్గర నుంచి స్టార్ట్ కావాలి. వెస్టర్న్ టాయిలెట్ యూజ్ చేయాలి పెద్దవాళ్ళు. వాష్రూమ్ లో కాలు జారి పడిపోయే పరిస్థితి ఉండకూడదు. సాధ్యమైతే చిన్న చిన్న వ్యాయామాలు లేదంటే ఖాళీ నడకలు అలవాటు చేయాలి. యోగా, మెడిటేషన్ వంటివి ప్రోత్సహించాలి. మతిమరుపు వల్ల అన్ని విషయాలు మర్చిపోతూ ఉంటారు. వారికి ఔషధాలు, నిత్యావసరాలు అందేలా చూడాలి. ఇందుకోసం ఓ షెడ్యూల్ ని అందరికీ కనిపించేలా వాల్ పోస్టర్ రూపంలో అతికించాలి. అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యల విషయంలో అశ్రద్ధ చూపకుండా వైద్యులను సంప్రదించాలి. కంటి చూపు మరింత దెబ్బతినకుండా ఎప్పటికప్పుడు వైద్యుణ్ణి సంప్రదించాలి. వినికిడి సమస్యలున్నా, బీపీ, షుగర్ వంటి అనారోగ్యాలున్నా నిర్లక్ష్యం చేయరాదు. దగ్గరుండి వైద్యుల వద్దకు తీసుకెళ్లాలి. సౌకర్యవంతమైన వాతావరణంలో ఉండేలా చూడాలి. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా, వింటర్లో చలి నుంచి రక్షణ లభించేలా

0: చూడాలి. ఆయా కాలాలు పండుగలకు అనుగుణంగా నూతన వస్త్రాలు సమకూర్చాలి. ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దయ్యాక అజీర్ణ సమస్యలు తరచుగా వస్తుంటాయి. పీచు పదార్థాలు కలిగిన ఆహార పదార్థాలు, ముఖ్యంగా ఫ్రూట్స్ ఇవ్వాలి. మద్యపానం, ధూమపానం మానేసేలా చూడాలి. కుటుంబ సభ్యులంతా వీరికి తగిన సమయం కేటాయించి ఆప్యాయంగా మాట్లాడితే వారు మానసికంగా దృఢంగా ఉంటారు. వారికి తగిన గౌరవం, మర్యాద ఇవ్వాలి. వృత్తి జీవితంలో చాలా అలసిపోయి ఉంటారు. ప్రస్తుతం ఖాళీగా ఉంటే వారికి తగిన పుస్తకాలు సమకూర్చాలి. పర్యాటకంపై ఆసక్తి ఉంటే అందుకు తగిన ప్రోత్సాహం ఇవ్వాలి. చిన్న చిన్న వ్యాపారాలపై ఆసక్తి ఉంటే ఆ దిశగా ప్రోత్సహించాలి. గార్డెనింగ్, పెట్స్ వంటి వాటిపై ఆసక్తి ఉంటే వాటిని సమకూర్చాలి. హాబీస్ ని ఎన్కరేజ్ చేయాలి. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ దట్ లవ్లీ ఇన్ఫర్మేషన్ అబౌట్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఎల్డర్లీ కేర్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ వెన్నెలా ప్రోగ్రామ్. మరో ప్రోగ్రామ్ లో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 09515227039. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: లైఫ్ ఇజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా.
4: ఇంతవరకు మీరు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి విన్నారు. ఇప్పుడు మా స్టూడియో క్లాక్లో సమయం 5:14. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5, 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు.

0: ముందుగా వాణిజ్య ప్రకటనలు విందాం.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: అమ్మలారా, అయ్యలారా, సోదర సోదరిమల్లారా, నూటిలో ఒక్క మాట వినండహో. కేవలం డబ్బు పంపడానికే QR స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.

0: అంటోంది క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.
1: ఈనాటి వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో తిరుపతి రాష్ట్రలోని జనశిక్షణ్ సంస్థాన్లో పనిచేస్తున్నటువంటి శిక్షకులు ఇంకా శిక్షణ పొందుతున్న వారి అభిప్రాయాలతో కూర్చున్న కార్యక్రమం ఇప్పుడు విందాం. వేగంగా మారుతున్న నేటి ప్రపంచంలో విద్యతో పాటు నైపుణ్యం కూడా యువతకు అత్యవసరం. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం, పరిశ్రమల అవసరాలు, ఉపాధి అవకాశాలకు అనుగుణంగా యువతలో వృత్తి నైపుణ్యాలను పెంపొందించడం దేశ ఆర్థికాభివృద్ధికి కీలకం. ఉద్యోగం కోసం ఎదురుచూడటమే కాకుండా నైపుణ్యాలను సాధించి స్వయం ఉపాధి పొందుతూ ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగడం నేటి యువత ముందున్న ప్రధాన లక్ష్యం. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో జనశిక్షణ సంస్థాన్ కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా స్థానిక అవసరాలకు అనుగుణంగా వృత్తి శిక్షణ అందించడం జనశిక్షణ సంస్థాన్ యొక్క ప్రత్యేకత. మన తిరుపతి రాస్ బిల్డింగ్లో ఉన్న జనశిక్షణ సంస్థాన్ కుట్టుపని, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీ అండ్ వెల్నెస్, హస్తకళలు, కంప్యూటర్ ఇలాంటి రంగాల్లో శిక్షణ అందిస్తూ అభ్యర్థుల్లో ఉపాధి పొందే సామర్థ్యంతో పాటు స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబన, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఒక నైపుణ్యాన్ని నేర్చుకునే ప్రతి విద్యార్థి వెనుక ఆ నైపుణ్యాన్ని నేర్పించే ఒక శిక్షకుడు ఉంటారు. శిక్షణార్థుల్లో ప్రతిభను గుర్తించి ఆచరణాత్మక నైపుణ్యాలను అందించి ఉద్యోగం లేదా స్వయం ఉపాధి వైపు వారిని నడిపించడంలో శిక్షకుల పాత్ర ఎంతో కీలకం. ఈ శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్న శిక్షకులు ఎదుర్కొంటున్న అనుభవాలు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వస్తున్న మార్పులు, శిక్షణార్థుల్లో కనిపిస్తున్నటువంటి ఆసక్తి, దీని గురించి ఇప్పుడు వారి మాటల్లోనూ తెలుసుకుందాం.
2: నమస్కారం అండి, నా పేరు ప్రియా. నేను ఇక్కడ తిరుపతి జేఎస్ఎస్ ట్రైనింగ్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఇక్కడ ఆర్యా వర్క్ ప్లస్ హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ కింద ట్రైనింగ్ ఇస్తున్నానండి. ఈ ట్రైనింగ్ కోర్సులో వచ్చి 80 డేస్ కోర్సు ఉంటుంది, అలాగే కొన్ని 40 డేస్ కోర్సెస్ కానీ ఉంటున్నాయి. దీంట్లో మినిమం 20 మెంబర్స్ ని తీసుకుంటున్నాము. ఏజ్ లిమిట్స్ వచ్చి 18 నుంచి 45 బిలో ఏజ్ ఉండే వాళ్ళని, 10th బేస్ చదువుకున్న వాళ్ళని తీసుకుని ఇక్కడ ట్రైన్ చేస్తున్నామండి. ఇక్కడ ట్రైన్ అనేది 3 అవర్స్ ఉంటుంది. అర్లీ మార్నింగ్ 10 నుంచి 1 o'clock వరకు ఒక బ్యాచ్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ వచ్చి 2 to 5 వరకు ఒక సెక్షన్ ఉంటుంది. ఇక్కడ మీకు బేసిక్ తెలియాలని ఏమీ లేదు. 0 knowledge ఉన్నా గానీ ఇక్కడ మేము బేసిక్ నుంచి మీకు అడ్వాన్స్ లెవెల్ వరకు క్లాసెస్ చెప్తున్నాము. ఇక్కడికి వచ్చే వాళ్ళు చాలా మంది భయపడి, మేడం మేము వచ్చిన కొత్తలేనే, ఒక 10 డేస్కే ఆ స్టిచ్ మేము వేయలేమేమో మేడం, మేము ఆ వర్క్ వేయలేము, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం మేడం అని చాలా మంది ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ఇప్పుడు అలా ఉన్న వాళ్ళందరూ ఒక 15 డేస్కే బాగా గ్యాదర్ అయ్యి, మేడం మేము ఫస్ట్ లో ఉన్నంత ఇదిగా లేకున్నా ఇప్పుడు బాగా వేయగలుగుతున్నాం మేడం, మేము బాగా ప్రాక్టీస్ చేసి బ్లౌజెస్ వేస్తున్నాం అని చెప్పినప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే ఇక్కడ జనశిక్షణ సంస్థ మెటీరియల్స్ మేమే ప్రొవైడ్ చేస్తాము. ఆ మెటీరియల్స్ కానీ మాకు సకాలంలోనే అందుబాటు చేసి సార్ వాళ్ళు కానీ బాగా ప్రోత్సాహం చేసి ఇవ్వడం కానీ చెప్పియడం అన్ని బాగుంటున్నాయి. మేము క్లాసెస్ కండక్ట్ చేసినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండి చాలా మంది మిడిల్ డ్రాప్ అయ్యే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని మేము చాలా మోటివేట్ చేసి మళ్ళీ క్లాసెస్కి రప్పించుకోవడం, వాళ్ళు వచ్చి బాగా నేర్చుకుని ఇప్పుడు వాళ్ళు ఒక స్టేజ్లో ఉండి మాకు చెప్తుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. అలాగ చాలా మంది ట్రైన్ అయ్యి ఇక్కడికి క్లాసెస్కి జాయిన్ అవుతున్నారండి. ఇలా మారుతూ అందరూ వచ్చి క్లాసెస్ ఉన్నాయని చాలా మందికి తెలియదు ఇక్కడ క్లాసెస్ జరుగుతున్నాయని. ఇక్కడ స్కిల్ ఇండియా తరపున ఇది జనశిక్షణ సంస్థ ద్వారా ఫ్రీగా కోర్సెస్ జరుగుతుందండి. ఈ రికార్డ్ విన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఫ్రీగా ఇక్కడ కోర్సెస్ చెప్పిస్తున్నామని తెలియజేస్తున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారని ఈ విధంగా తెలియజేస్తున్నాం.
3: నమస్తే అండి, నా పేరు సుహాసిని. రాజ్ బిల్డింగ్ ద్వారా, జనశిక్షణ సంస్థాన్ ద్వారా నేను ఇక్కడ బ్యూటిషియన్ ట్రైనర్ గా ఉన్నాను. 2001 లో నేను ఇక్కడ నేర్చుకున్నా. ఇక్కడ నాకు బయట వాళ్ళు చెప్పడం వల్ల నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ నేర్చుకోవడం, సార్ వాళ్ళు కూడా బాగా ఎంకరేజ్ చేశారు. ఫస్ట్ నేను చాలా వరకు భయపడ్డాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత 3 months కోర్స్ అప్పుడు నేను నేర్చుకున్నా. దాని తర్వాత బయట వెళ్ళి జస్ట్ రెంట్ దగ్గర చిన్న పార్లర్ రన్ చేసుకుంటూ ఇది సరిపోదని ఇంకొంచెం ఎక్స్ట్రా క్లాస్ నేర్చుకోలేనసని బెంగళూరుకి వెళ్ళి కోర్స్ తీసుకున్నాను. కోర్స్ కంప్లీట్ అవ్వగానే విత్ ఇన్ 1 డే

0: మేలోనే సార్ వాళ్ళు కాల్ చేశారు, ఈ మరి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారా అమ్మానేసి అని. సో నాకు ఇక్కడికి రావడం, నేను ఇక్కడికి వచ్చి ట్రైనర్ గా, నేను ఇక్కడ నేర్చుకుని ఇక్కడికి వచ్చి ట్రైనర్ గా ఇవ్వడం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ ఫ్రీ కోర్స్ అండి, అప్పట్లో 3 మంత్స్ ఉండింది, ఇప్పుడు 40 డేస్ కోర్సు, అడ్వాన్స్ కోర్స్ ఇది. ప్రతి ఒక్కరు 20 మెంబర్స్ బ్యాచ్ కి ఒక మార్నింగ్ 10 to 1, 2 to 5 ఉంటుంది. ఏ ఒక్కరు వచ్చినా నేర్చుకుని వెళ్ళిన తర్వాత వేస్ట్ అయితే ఏం లేదండి. అక్కడికి వెళ్ళి హోమ్ సర్వీసెస్ ఎక్కువ చేస్తారు. పర్ మంత్ లో ఎట్ట కాదన్న 5 or 6 thousand ఇంట్లో ఉండుకునే అమౌంట్ సంపాదించుకోగలుగుతారు. వెళ్లిన వాళ్ళు ఏ ఒక్కరిని బయట వదలట్ల. ఇప్పుడు నేను వచ్చి 16 బ్యాచెస్ లో ప్రతి ఒక్కరు నాకు టచ్ లోనే ఉన్నారు. ఎక్కడికన్నా పోవాలన్నా, ఏదైనా డౌట్ ఉన్నా వెంటనే కాల్ చేస్తారు, మేడం ఏంటి అనేసి అని. సో చెప్తాం వాళ్ళకి, ఇప్పటికీ కూడా మా మీద అభిమానం ఉంది. సో వాళ్ళకి ఏ డౌట్ ఉన్నా మేము చెప్తాము. అది కాకుండా ఏదైనా ఈవెంట్స్ ఏమన్నా ఉంటే, మెహందీ డిజైన్స్ ఈవెంట్స్ వెళ్లాలన్నా పంపిస్తాం మేము. మేము చేస్తాం చెప్పండి అంటే మేమే తీసుకెళ్తాము. ఇక్కడ నేర్చుకున్న వాళ్ళతో అక్కడితో వదిలేదండి. ఇక్కడ నేర్చుకున్న తర్వాత అడ్వాన్స్ క్లాస్ బయట నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. అడ్వాన్స్ క్లాస్ బ్యూటీ మేకప్ ద్వారా అన్ని, ఇప్పుడు ఒక్కొక్కరు 18 or 30 thousand కూడా రీచ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మీకు ఎవరికన్నా నేర్చుకోవాలనుకుంటే తిరుపతి రాసి బిల్డింగ్ దగ్గర జనశిక్షణ సంస్థాన్ ద్వారా ఇక్కడ ఫ్రీ కోర్స్ నేర్పిస్తారు. ప్రోడక్ట్ కూడా ఇక్కడ సగం ఇస్తారు, కొంత భాగం ఇక్కడ ఇస్తారు, మిగతా వాళ్ళు వేసుకొని తీసుకోవాల్సి వస్తుంది అందరు కలిసి. అది నేను తెలియజేయాలనుకుంటున్నాను. స్కిల్ ఇండియా మిషన్ భాగంలో జనశిక్షణ సంస్థాన్ ద్వారా ఇక్కడ ఫ్రీ కోర్సు ఇస్తున్నారు రాసి బిల్డింగ్ దగ్గర. థ్యాంక్ యూ.
1: నా పేరు ద్రాక్షాయిని, నేను ఇక్కడ జేఎస్ఎస్ లోనే ట్రైనింగ్ తీసుకున్నాను. 25 ఇయర్స్ నుంచి మీకు ఇక్కడ నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. చాలా 100 బ్యాచ్లకు పైన ట్రైనింగ్ ఇచ్చాను. టైలరింగ్, నెక్స్ట్ ఫ్యాషన్ డిజైనింగ్, జూట్ బ్యాగ్స్, నెక్స్ట్ వచ్చి హ్యాండ్ ఎంబ్రాయిడరీ, వీటన్నిటి తరపున మీకు ట్రైనింగ్ ఇచ్చున్నాను. చాలా బ్యాచెస్ ఇచ్చాను. చాలా మంది కూడా ఇక్కడ వచ్చే పీపుల్స్ అన్ని కూడా పూర్ పీపుల్స్ ఉంటారమ్మా చాలా వరకు కూడా. అదొకటి. ఇంకొకటి ఏమంటే, ఇక్కడ మీకు అమౌంట్ అనేది ఏది ఉండదు, ఫ్రీ కోచింగ్ మా ఇక్కడ. నేను ఇక్కడ నేర్చుకుని ఇక్కడే ట్రైనర్ గా జాయిన్ అయ్యాను. తర్వాత ఏమంటే, ఫ్రీ కోర్స్ అనేది, ఫ్రీ అనేది ఏమి చెప్పరు కదా అనేది కొన్ని ఆలోచనలు ఉంటాయి కొంతమందికి, కానీ అవన్నీ ఏమి ఉండదమ్మా. మొత్తం అయితే ప్రతి ఒక్కరికి అన్ని చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడున్న స్టాఫ్ మొత్తం కూడా మాకు బాగా సపోర్ట్ ఇస్తారు. ఇక్కడ మొత్తం మనము ఆడవాళ్ల సంస్థ, ఇది ఆడవాళ్లే ఉంటారు కాబట్టి మనకి ఏ ఇబ్బంది లేకుండా ఉంటది. కొంతమందికి ఇంటి దగ్గర బయట పంపించాలంటే భయపడుతూ ఉంటారు, కానీ ఇక్కడ రాస్ లో జేఎస్ఎస్ అంటే జనశిక్షణ సంస్థలో మీకు అలాంటి భయాలు ఏమి ఉండదు. లేదా ఫ్రీగా నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్క ట్రైనర్ కూడా మీకు అన్ని ట్రైనింగ్ లో బాగా ఇస్తా ఉంటారు. తర్వాత వచ్చి ఇక్కడ మనకి ఫ్రీగా కూడా కొన్ని మెటీరియల్స్ ఇస్తారమ్మా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు. ఇక్కడ మనకి స్కిల్ ఇండియా ద్వారా మనకి ఇక్కడ కోచింగ్స్ అయితే జరుగుతున్నాయమ్మా. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సర్టిఫికేట్ వస్తుంది మీకు, దీని వల్ల బ్యాంక్ లోన్స్ వస్తాయి. తర్వాత వచ్చి షాప్స్ పెట్టుకోవాలనుకున్నా, మీరు ఇంటి దగ్గర చేయాలనుకున్నా కూడా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి ఇప్పుడు చెప్పడం ఏమంటే, ప్రతి ఒక్కరు కూడా ఆల్ ఇండియా రేడియో ద్వారా వింటున్నారు, విన్న వాళ్ళకందరికీ కూడా మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడ ఫ్రీ కోచింగ్స్ అయితే జరుగుతాయి. ఆర్య వర్క్, తర్వాత హ్యాండ్ ఎంబ్రాయిడరీ, బ్యూటీషియన్, టైలరింగ్, తర్వాత వచ్చి మీకు జూట్ బ్యాగ్స్, వీటన్ని వీటి మీద మీకు ట్రైనింగ్ అయితే జరుగుతూ ఉంటది. జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం.
2: మరి కార్యక్రమంలో ఇప్పుడు ప్రస్తుతం శిక్షణ పొందుతున్న యువత వారి అభిప్రాయాలను తెలుసుకుందాం. వారు ఎందుకు ఈ కోర్సును ఎంచుకున్నారు? శిక్షణ పూర్తయ్యాక వారి లక్ష్యం ఏమిటి? ఉద్యోగమా లేక సొంతంగా వ్యాపారం ప్రారంభించడమా? వారి కలలు ఆశయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
3: నా పేరు దీపిక, నేను తిరుపతి నుంచి వస్తున్నాను. ఓటేరు మేము ఉండేది. నాకు ఇక్కడ చేరడానికి మెయిన్ రీజన్ ఇంటి దగ్గర ఒక అక్క ఇక్కడి నుంచి నేర్చుకుని ఒక పార్లర్ పెట్టుకునింది. మెయిన్ అక్క నుంచే నేను ఇన్స్పైర్ అయ్యాను ఇక్కడ. ఎందుకంటే ఆ అక్క వాళ్ళ హస్బెండ్ చనిపోయారు. ఆ అక్క సొంతంగా అక్క ఇక్కడ నేర్చుకుని వచ్చి వాళ్ళిద్దరు పిల్లల్ని పెట్టుకుని అక్క సొంతంగా పార్లర్ పెట్టుకునింది. అది ఎంత గ్రేట్ అని నాకు అనిపించింది. మనం కూడా అలా చేయాలి కదా. ఇంకా నాకు నా ఫ్యామిలీ బాగా సపోర్ట్ చేశారు, ఇక్కడ వెళ్ళి నేర్చుకో బాగా నేర్పిస్తారు అని చెప్పేసి. సో అక్క ద్వారా నాకు ఇక్కడ ఇదంతా నేర్పిస్తారు అని స్టార్టింగ్ లో తెలిసింది. సో ఇక్కడ వచ్చి నేమ్ ఇచ్చి వెళ్ళాను. ఇచ్చిన తర్వాత నాకు కాల్ వచ్చింది. కాల్ వచ్చిన తర్వాత మేడం కాల్ చేశారు, ఇలా జేఎస్ఎస్ ద్వారా ఇలా నేర్పిస్తున్నారు, మీరు నేమ్ రాసి వెళ్ళారు కదా, వస్తారా అనేసి అడిగారు. సరే అని వచ్చి నేమ్ ఇచ్చేసి వెళ్ళాము. కాల్ చేశారు, ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యాము. జాయిన్ అయిన తర్వాత స్టార్టింగ్ కుట్టు చైన్ స్టిచ్ తోనే స్టార్ట్ అయ్యింది. చాలా భయం వేసింది. మా మేడం ఎక్కడ మమ్మల్ని డిమోటివేట్ చేయనే చేయలేదు. లేదు మీరు చేస్తారు, మీకు వస్తుంది, చేస్తా ఉంటే వస్తుంది అని

ఎప్పుడు చెప్తా అనింది. అలా చైన్ స్టిచ్ చాలా కష్టంగా నేర్చుకున్నాం మేము. అలాంటిది ఇప్పుడు నేను ఒక బ్లౌజ్ మీద వేస్తా అంటే నాకే చాలా ప్రౌడ్ గా ఉంది. అప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో ఇంత భయపడ్డా నేనే, ఇప్పుడు

0: చేస్తున్నారో మేము కూడా వాళ్ళని అంత రెస్పెక్టివ్ గానే చూస్తాం. మా ఫ్యామిలీ అయితే ఎలా అయితే మమ్మల్ని సపోర్ట్ చేసి ఇక్కడ పంపించారో అలాగే మా మేడం వాళ్ళు కూడా మాకు అలానే సపోర్ట్ చేస్తూ ఎలాంటి ఫీజు లేకుండా మేము ఇక్కడ నేర్చుకుంటా ఉన్నాము. ఇంకా 10 డేస్ లో మా కోర్స్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ 10 డేస్ లోనే బ్లౌజ్ అంతా కంప్లీట్ చేశాము. ఇక్కడ మెటీరియల్స్ కూడా వీళ్ళే మాకు కొన్ని ప్రొవైడ్ చేశారు. మేం కొనుక్కోవాల్సింది కూడా అంత ఎక్కువ బడ్జెట్ ఏం కాదు, అండర్ బడ్జెట్ లోనే వస్తుంది. మేం అఫోర్డ్ చేసి మేము కొనుక్కొని చేయగలమంత ఇదిలోనే ఉంటుంది. ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే ఇక్కడ రాజ్ బిల్డింగ్ 3rd ఫ్లోర్ లో JSS సంస్థ ద్వారా వచ్చి నేర్చుకోవచ్చు. స్కిల్ ఇండియా మిషన్ ద్వారా నేర్పిస్తున్నారు ఫ్రీగా.
1: మై సెల్ఫ్ వేదవతి, నేను ఇక్కడ బ్యూటిషియన్ నేర్చుకోవడానికి వచ్చాను JSS లో. స్పెషల్ థ్యాంక్స్ టు స్కిల్ ఇండియా, ఎందుకంటే స్కిల్ ఇండియా ద్వారా నేను చాలా కోర్సెస్ అనేది ఎక్కడ ప్రతి చోట వింటున్నాను. ఆ స్కిల్ ఇండియా వాళ్ళు ఇక్కడ JSS వాళ్ళతో మాట్లాడి ఇలాంటి ఫ్రీ కోర్సెస్ ని చేస్తున్నందుకు వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్. నేను MBA రీసెంట్ గా కంప్లీట్ చేసి ఇంట్లో ఖాళీగా ఉన్నాను. నాకు ఇక్కడ బ్యూటిషియన్ కోర్స్ జాయిన్ అవ్వమని JSS మేడం చెప్పారు. నేను ఫస్ట్ ఫ్రీయే కదా, ఏం నేర్పిస్తారులే అనేసి నేను నెగ్లెక్ట్ చేశాను. తర్వాత ఆంటీ ఏం లేదమ్మా బాగా నేర్పిస్తారు వెళ్లి చూడు అని చెప్పారు. తర్వాత నేను వచ్చాను. ఇక్కడ వచ్చాక మేడం ఎంతగానో ఫ్రెండ్లీగా అందరికి చాలా నీట్ గా బాగా నేర్పిస్తున్నారు. బయట మనం అమౌంట్ పే చేసి కూడా సరిగ్గా చెప్పలేని సిచ్యువేషన్ లో ఉన్నాం ఇప్పుడు. ఇక్కడ 40 డేస్ అనగానే ఏం చెప్తారులే ఏం చేస్తారులే అని చూశాను. కానీ 40 డేస్ కన్నా కూడా ముందుగానే బాగా నేర్పిస్తున్నారు. ఇక్కడ వాళ్ళు కాస్మెటిక్స్ కూడా వాళ్లే కొన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా బాగుంది ఇది, ఎందుకంటే ప్రతి ఒక్క అమ్మాయి బయటకెళ్లి సంపాదించలేనప్పుడు ఇటువంటి కోర్స్ ని JSS వాళ్ళు పెట్టారు. ప్రతి ఒక్క ఆడపిల్ల చేతిలో ఏదో ఒక ఓన్ బిజినెస్ ఉండాలి, వాళ్ళ ఓన్ ఎర్నింగ్స్ ఉండాలి అని చెప్పి ఇటువంటి ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేసి ఆడవాళ్లు బయట వచ్చి కూడా నేర్చుకుని వాళ్ళంతకు ఓన్ స్టార్ట్అప్ బిజినెస్ చేస్తున్నారు. కాబట్టి ఇది చాలా బాగుంది, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. నేను కూడా ఎవరికైనా చెప్పాలంటే స్కిల్ ఇండియా ద్వారా JSS లో ఇలాంటివి కోర్స్ అనేది నేర్పిస్తున్నారు, ప్రతి ఒక్కరికి ఇది యూజబుల్ అని చెప్తాను. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి, రాజ్ సంస్థకు చాలా థ్యాంక్ యూ.
2: నా పేరు వచ్చి అనిత, నేను చెర్లోపల్లి నుంచి వస్తున్నాను. డిగ్రీ చేసి కంప్లీట్ అయిపోయి ఇంట్లో ఉన్నాను. పిల్లల కారణం వల్ల ఎక్కడ బయటకు వెళ్ళలేకపోతున్నాను. ఏదన్నా బయటకు వెళ్ళి చేయాలంటే పిల్లలతో ఇబ్బంది, చిన్న చిన్న పిల్లలు. నాకు తెలిసింది ఫస్ట్ స్టార్టింగ్ టైలరింగ్ ఒకటే తెలుసు, మిగతా ఏ కోర్సెస్ నాకు తెలీదు. సరే అని చెప్పేసి ఇక్కడికి వచ్చి రాసేటప్పుడు చూసాము చాలా ఆరి వర్క్ అండ్ ప్లస్ బ్యూటిషియన్ క్లాసెస్ కూడా ఉన్నాయనేసి. ఏదైనా సరే మనకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంటే బెస్ట్ కదా, ఏది లేకుండా జాబ్ లెస్ లేకోకుండా చదువుకొని ఇంట్లో ఉండడం అనిపించి ఇంకా రాసాము. టైలరింగ్ క్లాసెస్ రాలేదు, కాకపోతే ఆర్య వర్క్ క్లాసెస్ వచ్చాయి. నాకు చాలా భయం ఎక్కువ, భయం ఎక్కువ ఉండడం వల్ల త్వరగా ఏది నేర్చుకోలేకపోతాను. మేడం భయం ఉన్నప్పుడు చాలా మోటివ్ చేశారు ప్రియా మేడం, మీకు నేర్చుకోగలుగుతారు, ఇక్కడే స్టాప్ అయిపోతే మళ్ళీ లైఫ్ లో ఇంకా కొంచెం ఇంకా చాలా టఫ్ ఉంటుంది కదా, వేలో మాకు బాగా నేర్పించారు. ఎప్పుడు అంటే మేము స్లో ఉన్నప్పుడు మీరు ఎందుకు చేయలేకున్నారని అప్పుడు దండించడము, అటు ఇటు మమ్మల్ని ఎక్కడా గాని ఇది క్లాస్ కదా ఫ్రీగా చెప్తున్నాం కదా అని కాకుండా మాకు టైం టు టైం క్లాసెస్ తీసుకోవడం గానీ, మాకు ఈ రోజు నేర్చుకున్న వరకు నెక్స్ట్ డేకి ఇంకా ఇంప్రూవ్మెంట్, మేము దాంట్లో ఏం నేర్చుకున్నాం ఏమి, సరే చెప్పేశాం కదా అలా కూర్చొని ఉండకపోకుండా మేము ఎలా చేస్తున్నాము, ఎలా దాన్ని మేము ఇంకా కొత్తగా ఏం చేయగలుగుతున్నామని మేడం ప్రతి కార్డ్ దగ్గరికి వచ్చి ప్రతి మెంబర్ని చెక్ చేసి వెళ్లడం గాని దండించడం గాని. ఎందుకంటే ఫ్రీగా అంటే చాలా మంది ఇంటి దగ్గర మేము ఫ్రీగా నేర్చుకునేదానికి వెళ్తున్నాము అంటే చాలా మంది మాకు చెప్పింది ఏంటంటే ఫ్రీగానా, ఆడేం చెప్తారు టైం వేస్ట్, ఊరికి దానికాటికి ఎంతో అంత డబ్బులు పెట్టి బయట నేర్చుకోవచ్చు కదా అని చెప్పి అన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ప్రౌడ్గా ప్రతి ఒక్కరికి చెప్పుకోగలుగుతాము. JSS అంది రాస్ బిల్డింగ్ లో చాలా మంచి టీచర్స్ ఉన్నారు, చాలా మంచిగా టీచ్ చేస్తున్నారు, అట్మాస్ఫియర్ బాగుంటుంది. మనకు అక్కడ ఉన్న సార్ వాళ్ళు గాని మేడం వాళ్ళు గాని ప్రతి ఒక్కరు మనకి నెక్స్ట్ ఇక్కడ అయిపోయిన తర్వాత కూడా మనం నెక్స్ట్ ఏం చేయాలా, మనకి ఏ విధంగా ప్లేస్మెంట్, ఇక్కడతో ఆగిపోకుండా నెక్స్ట్ మనం ఏదైనా మనకు మనకంటూ మనకు ఓన్ గా ఉండాలనేది సార్ వాళ్ళు గానీ ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ అవి ఇవి కండక్ట్ చేస్తూనే ఉంటారు. వాటి వల్ల మేము ఇక్కడతో ఉండిపోకుండా నెక్స్ట్ ఇంకేదన్నా చేయాలనేది మాకు మోటివ్ పెరిగింది. అదంతా మేడం వాళ్ళకు సార్ వాళ్ళకు మేము కృతజ్ఞులై ఉంటాము. కేంద్ర ప్రభుత్వం, స్కిల్ ఇండియా, JSS తరపున రాస్ బిల్డింగ్ లో ఇవి నేర్చుకున్న వీళ్ళందరికీ మేము కృతజ్ఞతమై ఉంటాము. థ్యాంక్ యూ.
3: అందరికీ నమస్కారం, నా పేరు హాస్ని, నేను తిరుపతి నుంచి వస్తున్నాను. నేను 10th చదువుకునింది,

0: ఈ రాస ఆఫీస్ నాకు ఎలా తెలిసిందంటే, మా ఇంటి పక్కన ఒక అక్క ఉండేది, అక్క ఇక్కడ నేర్చుకునింది, నేర్చుకుని వచ్చి నాకు చెప్పింది. కానీ నాకు ఫస్ట్లో అంత ఇంట్రెస్ట్ లేదు, ఏం చెప్తారులే గవర్నమెంట్ అదంతా 40 రోజులకి ఏం చెప్పిస్తారులే అనేసి నేను అంత కేర్లెస్గా తీసుకున్నా. కానీ అక్క పదే పదే చెప్పింది, వెళ్ళి అక్కడే నేర్చుకో, చాలా బాగా చెప్తారు, చాలా బాగా చెప్తారు అని అనేసి ఒకరోజు వచ్చి అడ్మిషన్ ఇచ్చేసి వెళ్ళిపోయాను. మళ్ళీ కాల్ చేసి సుహాసిని మేడమే నన్ను రామ్మా చెప్పారు. వచ్చాను, వచ్చి 2 డేస్ నాకు అంతగా సెట్ కాలేదని అనిపించింది. కానీ మేడం చెప్పంగా అన్ని విధాలుగా ఈ 40 డేస్ నేను ఎలా నేర్చుకున్నాను అంటే, మేడం ఎఫర్ట్ పెట్టినారు కాబట్టి మేము బాగా మైండ్లో ఎక్కించుకొని అవన్నీ మేము 40 డేస్లో ఈ కోర్స్ కంప్లీట్ చేసినాము. ఈ 1 వీక్ ఇంకా అయిపోతుందంటే చాలా బాధగా ఉంది, ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నామా మనం అనేసి. ఈ ఆఫీస్ ఎందుకు అంటే, ఈ గవర్నమెంట్ అంటే మేము బయట అమౌంట్ కట్టిన వాళ్ళు ఎంతో మంది చూసినాము. ఫోన్ చేసి మేము పోకపోతే ఈరోజు లీవ్ మేము చెప్తేస్తే సరేలే అని, లీవ్ అంటే ఓకే అనేస్తారు. కానీ ఇక్కడ ఈరోజు లీవ్ అంటే కానీ ఒప్పుకోరు. ఫోన్ చేసి 10 మినిట్స్ లేట్ అయినా ఫోన్ చేసి మెసేజ్ పెడతారు, రండి మా రండి మా అనేసి. అంత ఇది ఉంది.
1: అందరికీ నమస్కారం, నా పేరు శ్రీలక్ష్మి, నేను ఎంఆర్పల్లి నుంచి వస్తాను. ఇక్కడ ఫస్ట్ రాస్లో టైలరింగ్ నేర్పిస్తారు అన్న విషయం మా చెల్లి ఇక్కడ రాస్లో ఆల్రెడీ బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకుందండి, తన ద్వారే నాకు తెలిసింది. నేను టైలరింగ్ నేర్చుకోవాలి అన్న థాట్లో ఉన్నాను, అప్పుడు తను చెప్పింది ఇక్కడ నేర్పిస్తారు, బాగా నేర్పిస్తారు, వెళ్ళు ఒకసారి చూడు అని చెప్పింది. మా చెల్లె మేడంతో మాట్లాడిందండి, మాట్లాడి నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. మేడం మళ్ళీ అప్లికేషన్ రాసిన తర్వాత డే 1 భయపడుతూనే వచ్చాను, ఎలా ఉంటుందో ఏంటో అనేసి భయపడుతూ వచ్చాను. అయితే ఇక్కడ నేను అనుకున్న దానికంటే చాలా డిఫరెంట్ గా ఉందండి, చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. వచ్చినప్పటి నుంచి వెళ్లేటంత వరకు చాలా హ్యాపీగా చాలా ఫ్రీగా నేర్పిస్తున్నారు వర్క్ ఇక్కడ. మనము ఏదైనా నేర్చుకున్నాము అంటే మనకి చాలా యూజ్ ఉంటుంది, ఇది ఇంత యూజ్ అవుతుంది అని మా మేడం చాలా బాగా చెప్తారు. మా మేడం పేరు ద్రాక్షాయిని మేడం. తను ఎలా పేపర్ కటింగ్ దగ్గర నుంచి క్లాత్ కటింగ్ దగ్గర నుంచి ఎలా కట్ చేయాలి, ఎలా 1/2 ఇంచ్ డౌన్ అయితే ఏమవుతుంది, 1/2 ఇంచ్ ఎక్కువైతే ఏమవుతుంది, చాలా టిప్స్, చాలా రకాల టిప్స్ నేర్పిస్తూ మాకు నేర్పిస్తారండి. అది చాలా మాకు ఉపయోగపడుతుంది. ఫస్ట్ పేపర్ కటింగ్ చేయటానికే చాలా భయం వేసేది, అలాంటిది ఇప్పుడు మేము మా డ్రెస్సులు మేమే కుట్టుకొని వేసుకోగలుగుతున్నాము. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. టిప్స్ తో పాటు చెప్పడం వల్ల మాకు చాలా బెనిఫిట్ అయింది, మేము ఎంత ఈజీగా ఇప్పుడు కుట్టగలుగుతున్నాము అనేది మేడం చెప్పే టిప్స్ ద్వారానే జరుగుతోంది. ఎవరైనా సరే ఇక్కడ ఏదైనా నేర్చుకోవాలి, ఏదైనా ఉండాలి అంటే ఇది ది బెస్ట్ అని నేను చెప్తానండి. ఎందుకంటే నేను కూడా అంత ఉపయోగం పొందాను కాబట్టి చెప్తున్నాను. ఇక్కడికి ఏదైనా ఎవరైనా ఇప్పుడు మనకి ఇంట్లో ఉండి ఖాళీగా కూర్చోవడం కంటే మనం ఏదో ఒకటి మన చేతిలో ఏదో ఒక వర్క్ పెట్టుకుని మనకంటూ మనం సంపాదించుకోవడం అనేది చాలా మంచి విషయం. అది ఎప్పుడైనా సరే సెల్ఫ్ సంపాదన అనేది ప్రతి ఒక్కరికి అవసరము, మనలో ఉన్న కాన్ఫిడెంట్ ని పెంచుతుంది అలా మనం సెల్ఫ్ గా సంపాదించుకోవడం వల్ల. కాబట్టే నేను ఇలా నేర్చుకోవాలనుకున్నాను, వచ్చాను, నేర్చుకున్నాను, చాలా హ్యాపీగా ఉంది. ఈ 80 డేస్ కోర్స్ లో ఎక్కడా కూడా 80 డేస్ అప్పుడే అయిపోయాయా అన్నట్టుగా అనిపించింది, అంత కన్వీనియంట్ గా చెప్పారండి మా మేడం గారు. ఫస్ట్ జూట్ బ్యాగ్స్ తో స్టార్ట్ చేశామండి, జూట్ బ్యాగ్స్ అంతా మెటీరియల్ అంతా రాసి వాళ్ళే ప్రొవైడ్ చేశారు. మిషన్స్ కూడా చాలా ఉన్నాయండి, 20 మెంబర్స్ బ్యాచ్ లో 10-15 మిషన్స్ ఉన్నాయి. ఇక్కడే నేర్చుకొని ఇక్కడే కటింగ్ చేసి ఇక్కడే కుట్టుకొని వెళ్తున్నాము. ఈ అవకాశం కల్పించిన రాస్ వాళ్ళకి, జనశిక్షణ్ వాళ్ళకి, స్కిల్ ఇండియా వాళ్ళకి చాలా ధన్యవాదాలండి.
2: అందరికీ నమస్తే, నా పేరు సుమాంజలి, నేను ఇక్కడ రాస్ ఆఫీస్ లో ట్రైనింగ్ నేర్చుకుంటున్నాను. ఇక్కడ రాస్ ఆఫీస్ లో బ్యూటిషియన్ కోర్సు ఎలా స్టార్ట్ అయింది, ఎవరు నేర్పిస్తున్నారు అనేది నాకు ఇక్కడ, నేను రాస్ ఆఫీస్ లో ఒక డోకరా సంఘంలో నేను జాయిన్ అయి ఉన్నాను. మా మేడం లావణ్య మేడం ద్వారా నాకు ఇది తెలియడం జరిగింది. దాని తర్వాత నేను వచ్చి సరే నేను నేర్చుకోవాలి, ఎందుకంటే అంత గొప్పగా చెప్పారు మేడం, మాకు అన్ని ఆపర్చునిటీస్ ఉంది, ఎంతో మంది నిరుద్యోగులకి అక్కడ ఉద్యోగం దొరికింది, చాలా మంది చదువు లేని వారు కానీ చదువుకొని నిరుద్యోగంగా ఉన్న వారికి అందరికీ కూడా ఇక్కడ ఈ రాస్ సంస్థ ద్వారా ఎంతో మందికి ఉద్యోగం దొరికింది. వాళ్ళు ఎన్ని అంటే ఇక్కడ బ్యూటిషియన్ కోర్స్ ఉన్నాయి, టైలరింగ్ కోర్స్ ఉన్నాయి, ఇంకా ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటని కాదండి, చాలా వరకు. ఇదైతే మనకు అందరికి ఎంతో మందికి యూజ్ఫుల్ గా ఉండే ఒక సంస్థ. ఇక్కడికి వచ్చి అప్లికేషన్ ఫిలప్ చేసినప్పుడు 20 డేస్ కంతా మాకు కాల్ వచ్చింది. కాల్ వచ్చిన తర్వాత మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇది మాది 14th బ్యాచ్ కంప్లీట్ అయిపోయి 15th బ్యాచ్ జరుగుతుందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మా మేడం సుహాసిని మేడం సో స్వీట్ అండి, నిజంగా చాలా బాగా చెప్తున్నారు. ఎంత బాగా అంటే దానికి ట్రైనింగ్ నుంచి బేసిక్ వరకు ఎలా ఉండాలి, ఇది ఎలా చేయాలి అంటే ఎంత క్లారిటీగా, ఎంత చదువుకోని వాళ్ళకైనా అది అర్థం అవుతుందండి. ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అసలు దీనికి క్వాలిఫికేషన్ అవసరం లేదండి, మీ యొక్క టాలెంట్ ఇది. ఈ యొక్క స్కిల్ ఇండియా జనశిక్షణ సంస్థ ద్వారా

0: హౌస్ ఆఫీస్ లో ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి, మీరందరూ వచ్చి దీన్ని యూజ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ వచ్చి ఎవరు ఖాళీగా ఉండకుండా మీ యొక్క టాలెంట్ కు తగిన వర్క్ ఏదో ఒకటి ఎంచుకుని మీరందరూ కూడా మాలాగే ఎదగాలని మేము ఆశిస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ మేము జాయిన్ అయిన తర్వాత 30 డేస్ అయిందండి, 1 మంత్ కంప్లీట్ అయింది. ఇంకొక 10 డేస్ మా కోర్స్ ఉంది, దాని తర్వాత సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చాలా అంటే చాలా సెక్యూరిటీస్ ఉందండి, ఎవరికి ఎటువంటి ప్రాబ్లం లేదు. మాకు ఒక రూమ్ సపరేట్ గా ఇచ్చారు, అక్కడికి ఎవరు రారు, ఓన్లీ లేడీస్ మాత్రమే ఉంటారు. మాకు ట్రైనింగ్ ఇచ్చే టీచరు ఇక్కడ, తర్వాత స్టూడెంట్స్ మాత్రమే అక్కడ ఉండడం జరుగుతుంది. మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఈ యొక్క జనశిక్షణ సంస్థానానికి మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. మీరందరూ వచ్చి జాయిన్ అయ్యి మీ మనకిచ్చిన ఈ గొప్ప ఆపర్చునిటీని ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవాలని తెలపడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.
1: వికసిత్ భారత్ అనే లక్ష్యం కేవలం దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం పెరగడం ద్వారా మాత్రమే సాధ్యం కాదు. ప్రతి యువకుడి చేతిలో ఒక నైపుణ్యం, ప్రతి కుటుంబానికి ఒక స్థిరమైన ఆదాయ మార్గం, ప్రతి గ్రామంలో ఉపాధి అవకాశాలు ఏర్పడినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. నేటి యువత సంపాదించే డిగ్రీతో పాటు తన రంగంలో ప్రత్యేక నైపుణ్యాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని, కమ్యూనికేషన్ సామర్థ్యాన్ని, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాన్ని కూడా పెంపొందించుకోవాలి. నైపుణ్యం యువతకు ఉద్యోగాన్ని మాత్రమే ఇవ్వదండి, ఆత్మవిశ్వాసాన్ని, స్వావలంబనను, సృజనాత్మకతను, నాయకత్వాన్ని అందిస్తుంది. ప్రతి యువకుడు కనీసం ఒక ఉపాధి కల్పించే నైపుణ్యాన్ని సాధిస్తే అది ఒక వ్యక్తి జీవితాన్ని కాదు, ఒక కుటుంబాన్ని, ఒక సమాజాన్ని, చివరకు దేశ ఆర్థిక శక్తిని మార్చగలదు. ఈ దిశగా దేశ యువత కృషి చేయాలని ఆశిస్తూ నమస్కారం. ఇంతవరకు వనితా లోకస్త్రీల కార్యక్రమంలో తిరుపతి రాసులోని జనశిక్షణ్ సంస్థానంలో పనిచేస్తున్నటువంటి శిక్షకులు, ఇంకా శిక్షణ పొందుతున్నటువంటి వారి అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం ఇంతవరకు విన్నారు. ఈ కార్యక్రమం వ్యాఖ్యానం శ్రీమతి జే నిర్మల, కార్యక్రమ సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
3: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్. మోఖాన మోటిమల గజ్జా బొబ్బలా
4: నాకు
2: అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
3: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
5: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. GRT జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
3: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
6: కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఓ పాటను.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు గాని ఆయా గవర్నమెంట్ విభాగాలను గాని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఆధ్వర్యంలోని ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డ్ ప్రతిభావంతులైన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల నుండి సైంటిస్ట్ లేదా ఇంజనీరింగ్ సైంటిస్ట్ సి పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. పోస్టులు ఖాళీల వివరాల విషయానికొస్తే ఎలక్ట్రానిక్స్ పోస్ట్ కోడ్ BE001, సైంటిస్ట్ లేదా ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ పోస్టుకు 99 ఖాళీలున్నాయి. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో BE లేదా BTech లేదా సమానమైన డిగ్రీ చేసి ఉండాలి. మొత్తం అర్హతలో కనీసం 65% మార్కులు లేదా 10కి గాను 6.84 CGPA ఉండాలి. మరో పోస్టు వివరాలు మెకానికల్ పోస్ట్ కోడ్ BE002, సైంటిస్ట్ లేదా ఇంజనీర్ మెకానికల్ పోస్టుకు 52 ఖాళీలు ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్లో BE లేదా BTech లేదా సమానమైన డిగ్రీతో కనీసం 65% మార్కులు లేదా 10కి గాను 6.84 CGPA ఉండుండాలి. మరో పోస్టు వివరాలు కంప్యూటర్ సైన్స్ పోస్ట్ కోడ్ BE003, సైంటిస్ట్ లేదా ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ పోస్టుకు 22 ఖాళీలున్నాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో BE లేదా BTech లేదా సమానమైన డిగ్రీతో కనీసం 65% మార్కులు సాధించి ఉండాలి లేదా 10కి గాను 6.84 CGPA తప్పనిసరిగా ఉండాలి. ఇవి కాకుండా PRLలో ఒక్కొక్కటి చెప్పున పోస్ట్ కోడ్ BE001A పోస్ట్ కోడ్తో ఎలక్ట్రానిక్స్ విభాగంలో, BE002A పోస్ట్ కోడ్తో మెకానికల్ విభాగంలో, BE003A పోస్ట్ కోడ్తో కంప్యూటర్ సైన్స్ విభాగంలో పోస్టులున్నాయి. ఈ మూడు పోస్టులకు కూడా సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో కనీసం 65% మార్కులు లేదా 10కి గాను 6.84 CGPA అవసరం. ఈ విధంగా నోటిఫికేషన్లో మొత్తం 175 ఖాళీలు ప్రకటించారు. ఖాళీల సంఖ్య తాత్కాలికమైనదని, అవసరాన్ని బట్టి పెంచడం లేదా తగ్గించడం జరగవచ్చని ఇస్రో స్పష్టం చేస్తుంది. విద్యార్హత విషయానికొస్తే అభ్యర్థులు తమ BE లేదా BTech కోర్సును విశ్వవిద్యాలయం నిర్దేశించిన వ్యవధిలోనే పూర్తి చేసి ఉండాలి. సంబంధిత ప్రధాన విభాగాల కింద ఆమోదయోగ్యమైన అలైడ్ డిసిప్లిన్స్ వివరాలు ఇస్రో విడుదల చేసిన FAQలో ఉంటాయి. వయోపరిమితి విషయానికొస్తే 16 సెప్టెంబర్ 2026 నాటికి గరిష్ట వయస్సు 28 సంవత్సరాలను మించకూడదు. కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న సివిలియన్ ఉద్యోగులు, మాజీ సైనికులు, బెంచ్ మార్క్ డిసెబిలిటీస్ కలిగిన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. PWBD రిజర్వేషన్ పొందేందుకు సంబంధిత దివ్యాంగత కనీసం 40% ఉండాలి. నిర్దేశిత ఫార్మాట్లో కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కనీసం 3 సభ్యుల మెడికల్ బోర్డు జారీ చేసిన డిజేబిలిటీ సర్టిఫికెట్ను ఇంటర్వ్యూ సమయంలో సమర్పించాల్సింటుంది. చేతితో జారీ చేసిన పాత డిజేబిలిటీ సర్టిఫికెట్ ఉంటే ధృవీకరణకు ముందు UDID పోర్టల్లో డిజిటలైజ్ చేసుకొనుండాలి. గుర్తించిన PWBD కేటగిరీల్లో తగిన అభ్యర్థి అందుబాటులో లేకపోతే 5 PWBD కేటగిరీల మధ్య ఖాళీలను పరస్పరం మార్చి భర్తీ చేసే అవకాశముంది. అందువల్ల అన్ని PWBD కేటగిరీల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో సూచించారు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 27 ఆగస్టు 2

0: 2026న ప్రారంభమై 16 సెప్టెంబర్ రాత్రి 11:55 వరకు కొనసాగుతుంది. దరఖాస్తులు ఆన్లైన్లో మాత్రమే స్వీకరిస్తారు. అర్హత కలిగిన నేషనల్ కెరియర్ సర్వీస్ పోర్టల్లో నమోదైన అభ్యర్థులు నిర్దేశిత విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు పూర్తయిన తర్వాత లభించే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నంబర్ను భద్రంగా ఉంచుకోవాలి. దరఖాస్తులో సరైన ఇమెయిల్ ఐడి ఇవ్వడం తప్పనిసరి. రిటర్న్ టెస్ట్ లేదా సిబిటీ, ఇంకా ఇంటర్వ్యూకు సంబంధించిన హాల్ టికెట్ లేదా కాల్ లెటర్ ఇమెయిల్ ద్వారానే పంపిస్తారు. దరఖాస్తు ఫీజు వివరాలకొస్తే ప్రతి పోస్టుకు 250 రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అయితే ప్రారంభంలో అందరూ అభ్యర్థులు 750 రూపాయల ప్రాసెసింగ్ ఫీజును చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడి, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు వర్తించే నిబంధనల ప్రకారం ప్రాసెసింగ్ ఫీ పూర్తిగా రిఫండ్ అవుతుంది. ఇతర అభ్యర్థులకు 250 రూపాయల అప్లికేషన్ ఫీజు మినహాయించి 500 రూపాయలు తిరిగి చెల్లిస్తారు. అయితే ఇందుకోసం అభ్యర్థి రిటర్న్ టెస్ట్ లేదా సిబిటీకు తప్పకుండా హాజరు కావాలి. పరీక్షకు హాజరు కాకపోతే రిఫండ్ ఉండదు. ఫీజును భారత్ కోష్ ఈ పేమెంట్ గేట్వే ద్వారా మాత్రమే ఆన్లైన్లో చెల్లించాలి. ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ లేదా డొమెస్టిక్ డెబిట్ కార్డు ద్వారా కూడా చెల్లించవచ్చు. అయితే ఆన్లైన్ దరఖాస్తు సమయంలో స్పష్టమైన స్కాన్ కాపీలు, చిత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇటీవలి కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను జేపీజీ లేదా జేపీఈజీలో నిర్దేశిత ప్రమాణంలో అప్లోడ్ చేయాలి. ఎస్సీఎస్టీ, పీడబ్ల్యూబీడి, ఎక్స్ సర్వీస్ మెన్ వంటి వర్గాలకు వర్తించే ధృవపత్రాలను కూడా అవసరమైన సందర్భంలో అప్లోడ్ చేయాలి. అర్హత, వయసు, కేటగిరీ, ఎన్ఓసి తదితర అసలు పత్రాలను అవసరమైనప్పుడు సమర్పించడానికి అభ్యర్థులు సిద్ధంగా ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ విషయానికొస్తే రిటర్న్ టెస్ట్ సిబిటీ విధానంలో కండక్ట్ చేస్తారు. ఇస్రో సైంటిస్ట్ ఇంజనీర్ ఎస్సీ నియామకానికి ముఖ్యమైన తేదీల విషయానికొస్తే ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ 27 ఆగస్టు 2026, ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీ 16 సెప్టెంబర్ 2026. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ఇంకా మరిన్ని వివరాల కోసం www.isro.gov.in వెబ్సైట్ను సంప్రదించండి.
1: ఉద్యోగ సమాచారం విన్నారు.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: క్రీడా ప్రపంచం, క్రీడా బార్ ఆకాశవాణి తిరుపతి కేంద్రం వివిధ క్రీడల సమాహారం క్రీడా ప్రపంచంకు స్వాగతం. ఇప్పుడు కొన్ని క్రీడా విశేషాలు చూద్దాం. దుబాయ్ వేదికగా జరుగుతున్న మహిళల ఆసియా కప్ T20 తొలిపోరులో భారత జట్టు భారీ స్కోర్ చేసింది. పసికూన థాయిలాండ్ బౌలర్లను ఉతికేసిన ఓపెనర్ షఫాలి వర్మ అర్ధశతకంతో చెలరేగగా T20లో ఆరంగ్రేటం ప్రతీకా రావెల్ మెరిసింది. అయితే థాయ్ బౌలర్లు మిడిల్ ఆర్డర్ను దెబ్బతీశారు. దాంతో టీమిండియా ఆలౌట్ అంచున నిలిచింది. అయితే క్రాంతి గౌడ్ 15 రన్నులతో నాటౌట్, శ్రీచరణి 6 రన్నులతో నాటౌట్లు చివరిగా దాకా నిలబడి పరువు కాపాడారు. ఫలితంగా ప్రత్యర్థికి 160 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది హర్మన్ ప్రీత్ సేనా. భారత్ నిర్దేశించిన 160 పరుగుల ఛేదనలో థాయ్ 16.1 ఓవర్లలో 65 రన్స్కే ఆలౌటై 94 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. నానాపాత్ 41,

0: మినహా మిగిలిన బ్యాటర్లందరూ తేలిపోయారు. భారత బౌలర్లలో దీప్తి, నందిని తలా 3 వికెట్లు తీయగా శ్రీచరణి 2 వికెట్లు పడగొట్టింది. సీజన్ 4 గ్రాండ్ స్లమ్ యుఎస్ ఓపెన్లో ఇటలీ అమ్మాయి జాస్మిన్ ఫౌలిని శుభారంభం చేసింది. ఆదివారం లూయిస్ ఆర్మీ స్ట్రాంగ్ స్టేడియంలో చెలరేగిన మహిళల సింగిల్స్ తొలిపోరులో ఫౌలిని 6-3, 3-6, 6-4తో వెరోనికా ఎర్జావిక్ను ఓడించింది. మరో పోర్లో 2 సార్లు గ్రాండ్ స్లమ్ ఛాంపియన్ బార్బరా క్రెజికోవాకు మొదటి రౌండ్లోనే షాక్ తగిలింది. అన్సీడెడ్ కమిల్లా రఖిమోవా 7-6, 6-2తో క్రెజికోవాను ఓడించి 2 రౌండ్కు దూసుకెళ్లింది. పురుషుల టెన్నిస్ చరిత్రలోనే అత్యధికంగా 24 గ్రాండ్ స్లమ్స్ నెగ్గిన సెర్బియా దిగ్గజం నివాకా జోకోవిచ్ యుఎస్ ఓపెన్ తొలి రౌండ్లోనే అనూహ్యంగా ఓడిపోయాడు. ఆర్థర్ ఆషీస్ స్టేడియంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన పురుషుల సింగిల్స్ ఫస్ట్ రౌండ్లో అర్జెంటీనాకు చెందిన 25 ఏళ్ల అన్సీడెడ్ ప్లేయర్ మరియానో నవోనే 7-6, 5-7, 4-6, 6-2, 6-1తో 4 సీడ్ 39 ఏళ్ల నొవాక్ను ఓడించి అతిపెద్ద సంచలనం సృష్టించాడు. జోకోవిచ్ తొలి రౌండ్లో ఓడడం అతిపెద్ద సంచలనంగా మారిన మిగతా సీడెడ్ ప్లేయర్లు అరీనా సబలెంక, డానిడ్ మెద్విదేవ్, జెసికా పెగుల, స్వితోలినా మార్తా కోస్టిక్ శుభారంభం చేశారు. మహిళల సింగిల్స్ తొలిపోరులో టాప్ సీడెడ్ సబలెంక 6-2, 6-4తో ఒసోరియాను ఓడించింది. 3 సీడ్ అమెరికన్ పెగుల 6-3, 6-2తో రూస్ను, 9 సీడ్లో స్వితోలినా 6-1, 6-2తో సియారాను చిత్తుగా చేయగా 11 సీడ్ కోస్టిక్ 6-4, 6-1తో స్మార్ట్ హంటర్ను ఓడించింది. కానీ వీనస్ విలియమ్స్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. పురుషుల్లో 7 సీడ్ రష్యా స్టార్ట్ మెద్వేదేవ్ 6-4, 6-2, 6-4తో హ్యూగో గాస్టన్ను, 20వ సీడ్లో లోకల్ ప్లేయర్ టామీ పాల్ 6-7, 6-1, 6-3, 6-3తో కోల్మాన్ వాంగ్ను ఓడించారు. సీజన్ 4 గ్రాండ్ స్లమ్ యుఎస్ ఓపెన్లో ఇటలీ అమ్మాయి జాస్మిన్ ఫౌలిని శుభారంభం చేసింది. ఆదివారం లూయిస్ ఆర్మీ స్ట్రాంగ్ స్టేడియంలో జరిగిన మహిళల సింగిల్స్ తొలిపోరులో ఫౌలిని 6-3, 3-6, 6-4తో వెరోనికా ఎర్జోవిక్ను ఓడించింది. మరో పోర్లో 2 సార్లు గ్రాండ్ స్లమ్ ఛాంపియన్ బార్బరా క్రెజినికోవా మొదటి రౌండ్లోనే షాక్ తగిలింది. అన్సీడెడ్ కమిల్లా రఖిమోవా 7-6, 6-2తో క్రెజికోవాను ఓడించి 2 రౌండ్కు దూసుకెళ్లింది.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian.
0: శ్రోతలు, వివిధ క్రీడల సమాహారం, క్రీడా ప్రపంచంలో కొన్ని క్రీడా విశేషాలను వింటున్నారు. శ్రీలంకతో జరిగిన 2వ టెస్టు మ్యాచ్ చివరి రోజు ఉత్కంఠగా సాగి చివరగా డ్రాగా ముగిసింది. తొలి టెస్టులో విజయం సాధించిన భారత జట్టు ఈ డ్రాతో 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ను 1-0 తేడాతో తమ సొంతం చేసుకుంది. 5వ రోజు శ్రీలంక బ్యాటర్లు వికెట్ పడకుండా తీవ్రంగా పోరాడడంతో మ్యాచ్ సమంగా ముగిసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దేవదత్ పడిక్కల్ 117, ధ్రువ్ జొరెల్ 115 నాటౌట్. బాధితాయుతమైన శతకాలతో చెలరేగగా రిషబ్ పంత్ 63 పరుగుల వేగవంతమైన అర్ధ సెంచరీతో జట్టుకు భారీ స్కోర్ అందించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక జట్టును భారత బౌలర్లు నిశితమైన బౌలింగ్తో 290 పరుగులకే పరిమితం చేశారు. శ్రీలంక బ్యాటర్ల సోనాల్ దినుషా శతకంతో

రాణించినప్పటికీ భారత్కు 213 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిపత్యం లభించింది. దీంతో భారత కెప్టెన్ శ్రీలంకను ఫాలాన్ ఆడాల్సిందిగా ఆదేశించాడు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక ఓటమి నుంచి తప్పించుకునేందుకు అత్యంత ఆచితూచి ఆడింది. సోనాల్ దినుషా 133 నాటౌట్, పాసింది సూర్యబెండ 92 గట్టి పట్టుదలతో బ్యాటింగ్ చేసి మ్యాచ్ను డ్రా వైపు నడిపించారు. చివరి రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక రెండో ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 429 పరుగులు సాధించింది. ఇప్పుడు విందాం హరేరామ్ చిత్రం నుండి రంజిత్ సునీత సారథి పాడిన సీతారామశాస్త్రి గీతానికి సంగీతం మిక్కిజే మేయర్.

పాట విన్నారు. వివిధ క్రీడల సమాహారం క్రీడా ప్రపంచంలో మరికొన్ని క్రీడా విశేషాలను ఇప్పుడు చూద్దాం. సాకర్ మాంత్రికుడు ఫుట్బాల్లో 2 దశాబ్దాలుగా తనదైన ఆటతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన అర్జెంటీనా దిగ్గజం లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ ఆట ముగిసింది. రిటైర్మెంట్ ఊహాగానాల వేళ సోమవారం అతడు జాతీయ జట్టుకు వీడ్కోల్ పలికాడు. రికార్డు స్థాయిలో 6 ప్రపంచకప్పులు ఆడిన మెస్సీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇటీవల ఫిఫా వరల్డ్ కప్లో తన జట్టును ఫైనల్ చేర్చిన మెస్సీ టైటిల్ పోరు ముగిశాకే తన నిర్ణయాన్ని ప్రకటిద్దామని అనుకున్న సరైన సందర్భం కోసం ఇన్నాళ్లు వేచి చూశానని పోస్టులో పేర్కొన్నాడు. ఫైనల్ ముగిశాక చాలా రోజులు ఆలోచించాక ఇన్ని రోజులకు జాతీయ జట్టుకు వీడ్కోలు చెబుతున్నట్లు ప్రకటించాడు. భారత యంగ్ షట్లర్ 132వ ర్యాంకర్ తన్వీ పత్రి ఇండోనేషియాలో జరిగిన పోంటియానక్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్లో సంచలన విజయంతో టైటిల్ను కైవసం చేసుకున్నారు. వరుసగా 2 రోజుల్లో ప్రపంచ టాప్ 100లో ఉన్న 2 క్రీడాకారిణులు మట్టి కరిపించి ఆ ఘనత సాధించారు. శనివారం జరిగిన సెమీఫైనల్లో టోర్నీ టాప్ సీడ్ ప్రపంచ 51వ ర్యాంకర్ కెనడాకు చెందిన రేచెల్ చాన్ను 21-19 తేడాతో తన్వి వరుస సెట్లతో చిత్తు చేశారు. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో ప్రపంచ 82వ ర్యాంకర్ దక్షిణ కొరియాకు చెందిన కిమీ మిస్సన్ పై పూర్తి ఆధిపత్యం చెలాయించారు. కేవలం 32 నిమిషాల్లోనే 21-5, 21-6 తేడాతో ప్రత్యర్థిని ఓడించి విజేతగా నిలిచారు. గత వారం జరిగిన ఆంటికా సింగపూర్ ఛాలెంజ్లో రన్నర్అప్గా నిలిచిన తన్వి ఈ విజయంతో ఈ సీజన్లో తన మొదటి టైటిల్ను ఖాతాలో వేసుకున్నారు. భారత బ్యాడ్మింటన్ భవిష్యత్తు ఆశాకిరణంగా ఎదుగుతున్న తన్వి ప్రతి ప్రదర్శనపై క్రీడా వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

0: మహిళల హాకీ ప్రపంచకప్ను అర్జెంటీనా జట్టు అద్భుత ప్రదర్శనతో కైవసం చేసుకుంది. నెదర్లాండ్స్లోని ఆమ్స్టీల్ వీన్ వేదికగా జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్లో ఆదిత్య నెదర్లాండ్స్ను షూటౌట్ ద్వారా 3-1 తేడాతో మట్టి కర్పించి విశ్వవిజేతగా నిలిచింది. నిర్ణీత సమయం ముగిసే సమయానికి ఇరు జట్లు చెరో గోల్తో సమంగా నిలవడంతో మ్యాచ్ ఫలితం కోసం పెనాల్టీ షూటౌట్ను ఆశ్రయించాల్సి వచ్చింది. మ్యాచ్ మొదటి అర్థంలో ఇరు జట్లు హోరాహోరీగా తలబడ్డాయి. ఆట 30 నిమిషంలో నెదర్లాండ్స్ క్రీడాకారిణి యుబి జాన్సన్ అద్భుతమైన గోల్ చేసి జట్టును ఆతిథ్యంలోకి తీసుకెళ్లారు. ఆ తర్వాత మ్యాచ్పై పట్టు కోల్పోవడంతో ద్వితీయ అర్థంలో అర్జెంటీనా గట్టిగా పుంజుకుంది. 54వ నిమిషంలో అర్జెంటీనాకు లభించిన పెనాల్టీ కార్నర్ను మారియో గ్రానైట్ సద్వినియోగం చేసుకుని అద్భుతమైన గోల్తో స్కోర్ను సమం చేయడంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. విజేతను తేల్చేందుకు నిర్వహించిన షూటౌట్లో అర్జెంటీనా క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. అర్జెంటీనా తరపున విక్టోరియా గ్రానిట్, బ్రిసా మరియు సోఫియా కైరో అప్రమత్తంగా వ్యవహరించి గోల్స్ సాధించారు. మరోవైపు నెదర్లాండ్స్ జట్టులో కేవలం మారిన్ మాత్రమే గోల్ చేయగలిగింది. దీంతో షూటౌట్లో 3-1 తేడాతో నెగ్గిన అర్జెంటీనాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. భారత యువ గ్రాండ్ మాస్టర్ రమేష్ బాబు ప్రజ్ఞానంద అంతర్జాతీయ చెస్ రంగంలో సరికొత్త చరిత్రను లిఖించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్లో అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచి ఈ టైటిల్ను గెలుచుకున్న తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించారు. తుది సంభ్రమంలో అమెరికాకు చెందిన దిగ్గజ ఆటగాడు ఫ్యాబియానో కరువానాపై 15-3 తేడాతో ప్రజ్ఞానంద సంచలన విజయం సాధించారు. ప్రపంచ స్థాయి దిగ్గజాలు పాల్గొన్న ఈ టోర్నీలో ప్రజ్ఞానంద చూపిన చాకచక్యం విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా భారత చెస్ రంగం ప్రపంచ వేదికగా సరికొత్త గౌరవాన్ని తెచ్చిపెట్టింది. ఈ ఫైనల్ పోర్లో ప్రజ్ఞానంద కనపరిచిన పోరాట పటిమ అభిమానులకు విశేషంగా ఆకట్టుకుంది. నిర్ణయాత్మకమైన చివరి రోజు ఒకానొక దశలో 3-9 వెనుకబడినప్పటికీ తీవ్ర ఒత్తిడిని అధిగమించి ర్యాపిడ్ లెగ్ గేమ్లలో ఊహించని రీతిలో అద్భుతంగా పుంజుకున్నారు. వరుస విజయాలతో ప్రత్యర్థి కరువానాను కోలుకోలేని దెబ్బతీసి విజయాన్ని నమోదు చేశాడు. స్వదేశంలో పాకిస్తాన్తో జరుగుతున్న 3 మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా మరో మ్యాచ్ మిగిలుండగానే ఇంగ్లాండ్ 2-0 సిరీస్ను దక్కించుకుంది. లార్డ్స్లో ఆదివారం ముగిసిన 2 టెస్టులో ఆదిత్య జట్టు నిర్దేశించిన 389 పరుగుల రికార్డు ఛేదనలో పాక్ 51 పరుగుల ఓవర్లకు 194 రన్స్తో చేతులెత్తేసి 194 పరుగుల భారీ ఓటమిని మూటగట్టుకుంది. చేజింగ్లో 14 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన ఆ జట్టు సౌద్ షకీల్ 97 పరుగుల సహాయంతో గట్టెక్కించే ప్రయత్నం చేసిన మిగిలిన బ్యాటర్లు తేలిపోయారు. మలేషియాలోని సెరంబాన్ వేదికగా జరుగుతున్న తువాంకు ముహ్రిస్ ట్రోఫీ 2026 పురుషుల సింగిల్స్ టైటిల్ను భారత స్టార్ స్క్వాష్ ప్లేయర్ అభయ్ సింగ్ కైవసం చేసుకున్నారు. పీఎస్ఏ ఛాలెంజర్ టూర్ 15 టోర్నీలో టాప్ సీడ్లో బరిలోకి దిగిన అభయ్ సింగ్ ఫైనల్లో హాంకాంగ్కు చెందిన 3rd సీడ్ హెన్రీ ల్యాంగ్పై 3-2 తేడాతో హోరాహోరీగా పోరాడి విజయం సాధించారు. 27 ఏళ్ల అభయ్ సింగ్కు ఇది 13వ పీఎస్ఏ టూర్ టైటిల్. ఈ ఏడాదిలో మార్చిలో జరిగిన ఇండియన్ ఓపెన్ తర్వాత ఇది ఆయనకు 2వ టైటిల్. అభయ్ సింగ్ ఈ టోర్నీని గెలవడం ఇది 3వసారి. గతంలో 2022-2024లో కూడా ఈ టైటిల్ను కైవసం చేసుకున్నారు. ప్రస్తుతం ప్రపంచ 24వ ర్యాంకులో ఉన్న అభయ్ భారత్ నుండి అత్యుత్తమ ర్యాంకు ఉన్న పురుషుల స్క్వాష్ క్రీడాకారుడు.
1: ఎల్ఐసి వారి బీమా లక్ష్మి మహిళలకు ఆకర్షణీయమైన ప్లాన్. చిన్నపాటి పొదుపుతో పెద్ద ప్రయోజనం పొందండి. మెచ్యూరిటీ బీమా మొత్తంతో పాటు గ్యారంటీడ్ ఎడిషన్ కూడా, అలాగే మనీ బ్యాక్ పాలసీ ప్రయోజనాలతో. మరిన్ని వివరాలకు ఎల్ఐసి ఇండియా .in విజిట్ చేయండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
3: SBI, the bank to every Indian.
0: మరికొన్ని క్రీడా విశేషాలు తెలుసుకుందాం. ఆసియా జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ లో భారత యంగ్ గ్రాండ్ మాస్టర్లు తమ ప్రతిభను చాటుతూ డబుల్ ధమాకా సృష్టించారు. ఓపెన్ బాలికల క్లాసికల్ విభాగాల్లో భారత క్రీడాకారులు మయాంగ్ చక్రవర్తి, ప్రతీతి బోర్డ్లోయ్ అద్భుత ప్రదర్శనతో టైటిల్ సొంతం చేసుకుని స్వర్ణ పథకాలను కైవసం చేసుకున్నారు. బుధవారం జరిగిన క్లాసికల్

0: చివరి 9వ రౌండ్ను మయాంక్ చక్రవర్తి తెలివిగా డ్రా చేసుకున్నాడు. మొత్తం 7.5 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి ఓపెన్ విభాగంలో విజేతగా నిలిచాడు. బాలికల క్లాసికల్ విభాగంలో భారత క్రీడాకారిణి ప్రతిథి బోర్డులో కూడా ఆఖరి రౌండును డ్రాగా ముగించింది. టోర్నీ అంతటా నిలకడైన ఆటతీరు కనబరిచిన ఆమె 7.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని పసిరి పథకం దక్కించుకుంది. ఈ టోర్నీలో పాల్గొన్న తెలుగు క్రీడాకారులు శరణ్య అద్వైతులు అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు. తీవ్ర పోటీ నెలకొన్న వారి వారి విభాగాల్లో ఇద్దరూ ఆరో స్థానంలో ముగించి నిరాశపరిచారు.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
0: ఒడిశాలో జరిగిన 52వ జూనియర్ నేషనల్ అక్వాటిక్ ఛాంపియన్షిప్ లో తెలంగాణ స్విమ్మర్ శ్రీనిత్య సాగి స్వర్ణంతో సత్తా చాటింది. మహిళల 200 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ ఈవెంట్తో ఫైనల్లో నిత్య 2:24.59 సెకండ్ల లక్ష్యాన్ని పూర్తి చేసుకుని పసిరి పిలుచుకుంది. ఈ పోటీలో కర్ణాటక స్విమ్మర్లు ప్రియాన్సి మీనాక్షి వరుసగా రజత కాంసాలు సాధించారు. పురుషుల 200 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ తో తెలంగాణ కుర్రాడు సుహాన్ ప్రీతం మైలారి కాసిం నెగ్గాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ భారత డబుల్స్ పుల్లెల గాయత్రి ట్రీసా జాలి అసాధారణ ఆట కాంస్య పతకం లభించింది.
2: ఇంతవరకు క్రీడా ప్రపంచం క్రీడా విశేషాలు విన్నారు.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసార విశేషాలు.

ఈ పూట రేపు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఈ సాయంత్రం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ నుండి, 6:30 ఈ రోజు సాయంత్రం జాతీయ పోషకాహార వారోత్సవాల సందర్భంగా కొన్ని వివరాలు, ఆ తర్వాత భక్తి కుసుమాలు భక్తిగీతాలు ఉంటాయి. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. కిసాన్ వాణి వ్యవసాయ ధరల కార్యక్రమం ఈ రోజు రాత్రి 7:15 ఇందులో ప్రస్తుత పరిస్థితుల్లో చేపలు మరియు రొయ్యల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త శ్రీ జె యశ్వంత్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 7:45 వికసిత భారత కార్యక్రమం సమర్పణ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:00 చిత్రకుసుమాలు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి తిరిగి 8:40 చిత్రకుసుమాలు ఉంటాయి. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ నుంచి, 9:30 ఆపాత మధురాలు, 10:00 హరికథ కాలక్షేపం విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈ పూట ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారాలు తెలుసుకుందాం. రేపు ఉదయం 5:53 మా ప్రభాత ప్రసారం ప్రారంభం. 6:00 ప్రభాత్ గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి, 6:10 భక్తిరంజని భక్తి గీతాలు, 6:30 సూక్తి ముక్తావళి వ్యాఖ్యానం శ్రీ ఈమని రామకృష్ణ శాస్త్రి, 6:35 పొలం కబుర్లు, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. ప్రభాత రేఖల కార్యక్రమంలో రేపు

0: ఉదయం 7:15 చరిత్రలో ఈరోజు, ఆ తర్వాత వైద్య విజ్ఞానం, నేత్రదానం ప్రాముఖ్యత గురించి డాక్టర్ పిఏఎస్ చలపతి రెడ్డి, వీరితో పరిచయ కార్యక్రమం వింటాం. పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్. 7:45 ఉదయరాగం సినిమా పాటలు, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి, 8:30 విజయనగరం జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఆల్బం ప్రత్యేక చిత్రసీమ రేపు ఉదయం 8:35 సమర్పణ శ్రీమతి జే నిర్మల. 9:00 వాట్సాప్ చిత్రమంజరి, వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు. 10:00 ఖేలో ఇండియా సంవాద్పై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి. అనంతరం విజయవాడ కేంద్రం నుంచే వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక 12:05 రేపు మధ్యాహ్నం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి, ఆ తర్వాత వివిధ భారతి కార్యక్రమాలు వినవచ్చు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. వార్తల అనంతరం తిరిగి వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి. 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 వివిధ భారతి కార్యక్రమాలు. ఆంగ్లంలో వార్తలు 3:05 ఢిల్లీ నుండి. అనంతరం వివిధ భారతి కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయి. 5:00 వనితా లోకం కార్యక్రమంలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. మహిళా శ్రోతలు మాత్రమే టెలిఫోన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం ఉంటుంది. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత వికసిత భారతం. 6:05 ఆంగ్లంలో వార్తలు రేపు సాయంత్రం. 6:30 ప్రపంచ కొబ్బరి దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు, ఆ తర్వాత అన్నమయ్య పదమంజరి భక్తి గీతాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు రేపు రాత్రి హైదరాబాద్ కేంద్రం నుంచి. పలిసిమల కార్యక్రమంలో 7:15 ఉద్యాన పంటల సస్యరక్షణలో మరి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వి శ్రీలత గారితో, ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్, వీరితో పరిచయ కార్యక్రమం. 7:45 వికసిత భారతం సమర్పణ విశాఖపట్నం కేంద్రం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:00 చిత్రకుసుమాలు, 8:30 జాతీయ వార్తలు తెలుగులో విజయవాడ కేంద్రం నుంచి, ఆ తర్వాత చిత్రకుసుమాలు కొనసాగుతాయి. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ నుండి. 9:30 నాటిక, 10:00 రాగం తానం పల్లవి రెండు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ఉంటాయి. రాత్రి 10:45 ఆపాత మధురాలు. ప్రసార విశేషాలు విన్నారు. సమయం 6:05.
1: గుడ్ ఈవినింగ్, దిస్ ఇస్ ఆకాశవాణి, ది న్యూస్ రెడ్ బై సాయిరా ముజ్తబా. Prime Minister Narendra Modi has called upon member countries of Shanghai Cooperation Organization or SCO to dismantle the entire ecosystem of terrorist financing, recruitment, radicalization and safe havens. Addressing the 26th SCO summit in Bishkek today, the Prime Minister said there can be no place for double standards on terrorism. The leaders of the member states also signed the Bishkek Declaration on the 25th anniversary of the organization, following the summit in Kyrgyzstan today. Mr. Modi expressed concern over the ongoing conflicts in different parts of the world. He said wars and conflicts are not a solution to any problem and all disputes should be resolved through dialogue and diplomacy. Mr. Modi said India had proposed the Shanghai Cooperation Organization Civilization Dialogue Forum last year. He expressed happiness that its first session will be held in India this year. Our correspondent reports, India's priorities have found prominent place in the SCO Bishkek Declaration. More from our correspondent.
2: The declaration reaffirmed the idea of one earth, one family, one future for developing dialogue. The declaration also stressed greater scientific, technical and innovative cooperation through active participation of young people, including the SCO Young Scientist Forum, an Indian initiative. Leaders welcomed the SCO Civilization Dialogue Forum to be held in India this year and noted India's initiative of the SCO Young Authors Conclave. Vikalp Shukla, Akashwani News, Bishkek.
1: Prime Minister Modi has left for New Delhi after concluding his successful visit to Kyrgyzstan. The Supreme Court today ordered the closure of FIRs registered across the country over student protests related to the NEET paper leak issue held from 20th to 25th of July. The court directed that the cases should not be pursued or investigated and must be treated as closed for all purposes. The top court also quashed the FIRs related to student protest mentioned in applications filed by the Centre, Delhi Police, Bihar, West Bengal, Maharashtra and Assam. It extended the order across the country. The Apex Court has, however, allowed the Delhi police to pursue one FIR against 2,873 individuals who were present at Jantar Mantar protest as they had serious criminal antecedents. The bench recorded the statement of Solicitor General Tushar Mehta, who represented the centre. He set up policy to provide compensation to the families of students who died by suicide following the cancellation of NEET UG 2026 will be formulated within 3 months. The bench also recorded a statement by the Cockroach Janata Party or CJP announcing the withdrawal of its proposed protest march in Delhi on the 5th of this month. CJP spokesperson Saurav Das told the bench that the decision was taken in view of steps initiated by the centre to withdraw cases registered against the protesters. The government today welcomed the decision announced by the CJP to call off the protest scheduled for Saturday the 5th. Talking to media in New Delhi, Union Minister Jagat Prakash Nadda assured that the cases registered against the protesting students would be withdrawn and that no harsh action would be taken against them in the future. The government has said that the country has adequate availability of onion and it has begun a calibrated and targeted release of buffer stocks through Kanda Express and road transport to ensure moderation of seasonal price pressures. The Consumer Affairs, Food and Public Distribution Ministry said that retail intervention efforts have expanded significantly across 19 cities, supported by the dispatch of over 30 trucks to ensure widespread availability. The ministry has informed that 2 Kanda Express consignments have been dispatched from Nashik as part of this initiative. The government has reduced the stock holding limit for sugar dealers from 4,000 quintals to 2,000 quintals, effective from the 15th of this month till the 30th of November this year. The new stock limit is aimed at curbing hoarding and speculative trading, protect consumer interest by ensuring adequate availability and price stability. And the Indian Institute of Mass Communication, IIMC, today conferred its first ever postgraduate degrees on IIS officer trainees, marking a historic milestone as a deemed university. The officer trainees were awarded MA in Public Communication and Governance. And that is the end of this news bulletin.
3: My bank is always with me. By the time I wake up, it's already taking care of my deposits. When the customers keep me busy, it takes care of the cash counter. Even in the middle of the night, it wakes me up to say, "Madam, we have received the payment from Lakshmi Fruit Store." With a Jan Dhan bank account, I have insurance, pension, DBT, all banking services right at my fingertips.
4: In 12 years, 59 crore Jan Dhan accounts have been opened, of which 56% are held by women. 12 years of PM Jan Dhan Yojana. More savings, more opportunities.

0: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. వికసిత్ భారత లక్ష్య సాధనలో యువత కీలక పాత్ర పోషించాలని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. రాష్టంలో ప్రజలందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు రావాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను ముఖ్యమంత్రి రేపు ఉత్తరాంధ్రకు విడుదల చేయనున్నారు. రాష్టంలో ఎస్ఐఆర్ గడువును ఈ నెల 10వ తేదీ వరకు పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట శాఖ అధ్యకులు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ విజయవాడలో ఈరోజు జరిగిన ఐఆర్సీఎస్ 2024-25 వార్షిక సర్వసభ్య సమాపేశంలో వివిధ జిల్లాల కలెక్టర్లకు రెడ్క్రాస్ అవార్డులను అందజేశారు. పలు మానవతా సేవా కార్యక్రమాలను చేపట్టేందుకు వనరులను సమీకరించడంలో సహకారం అందించినందుకు గాను బాపట్ల, కృష్ణా, నెల్లూరు, కాకినాడ, పశ్చిమ గోదావరి, నంద్యాల, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లను గవర్నర్ అభినందించారు. ఈ సందర్భంగా అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ ఈ 7 జిల్లాల పరిధిలో 3 ఏళ్లుగా 850,00,000 రూపాయలతో మీ ఇంటికి మీ డాక్టర్ పథకం కింద 5 లక్షల కుటుంబాలను దత్తత తీసుకుని రెడ్క్రాస్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. భారతదేశం 100 సంవత్సరాలు

0: రాష్ట్రాల స్వాతంత్ర్య ఉత్సవాలను జరుపుకునే సమయానికి వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర 2047ను నిర్మించడంలో యువత కీలక పాత్ర పోషించాలని గవర్నర్ సూచిస్తూ
1: ద రెడ్ క్రాస్ మూవ్మెంట్ టు ఎవ్రీ పంచాయతీ

0: provided blood units by Red Cross at free of cost.
1: పేదల ఆర్థిక పరిపుష్టి కోసమే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఆయన ఈరోజు పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వృద్దులు, వితంతువులు, దివ్యాంగులు, వివిధ కేటగిరీల వారికి పెన్షన్లను పెంచి ఇస్తున్నామన్నారు. 73,507 కోట్ల రూపాయలను పెన్షన్ల రూపంలో పేదలకిచ్చామని, అభివృద్దితో పాటు సంక్షేమమూ ముఖ్యమనే ఉద్దేశంతోనే పెన్షన్లను అందిస్తున్నామని చెప్పారు. సంక్షేమం, అభివృద్ది, సుపరిపాలనను అందిస్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు. గడిచిన 2 ఏళ్లలో 150,000 కోట్ల రూపాయలను సంక్షేమం కోసం ఖర్చు చేశామని, పేదలను ఆర్థిక సాధికారత దిశగా తీసుకువెళ్తున్నామని వివరించారు. రాష్టంలో అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు రావాలన్నదే తమ ఆకాంక్ష అని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ,
2: వడ్డర్లకు మైనింగ్ లీజుల్లో రిజర్వేషన్ పెట్టాను, గీత కార్మికులు ఎక్సైజ్ షాపుల్లో రిజర్వేషన్లు పెట్టాను, మత్స్యకారులు వేట విరామంలో 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నాం, చేనేతలకు సబ్సిడీలు ఇచ్చాం, గురుకులాల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ పెడుతున్నాం, అందరికీ అందుబాటులో ఉన్నాం. ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలు చేయాలో చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని, ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా తయారు చేయాలని ప్రయత్నం.
1: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు రేపు విడుదల చేయనున్నారు. అనకాపల్లి జిల్లా పాయకురావుపేట వద్ద ఆయన రెగ్యులేటర్ ఆన్ చేసి గోదావరి జలాలకు జలహారతి ఇచ్చి స్వాగతం పలుకనున్నారు. దీని ద్వారా 4 జిల్లాల్లోని వివిధ ఆయకట్టు పరిధిలో మొత్తం 287,320 ఎకరాలకు సాగునీరు, 523,000 మందికి తాగునీరు లభిస్తుందని మొగల్తూరులో ఈరోజు జరిగిన సభలో ముఖ్యమంత్రి వెల్లడించారు. ఏలేరు, పంప, తాండవ, వరాహ, శారదా నదులను దాటుకుంటూ ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్ర వైపుగా వెళ్తాయని, క్లిష్టమైన భౌగోళిక ప్రాంతాలను అధిగమిస్తూ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ నిర్మాణం జరిగిందని చెప్పారు. కృష్ణా, గోదావరి, వంశధార నదులను అనుసంధానం చేస్తామని, భవిష్యత్తులో గోదావరి, కావేరి నదులను అనుసంధానం చేసి దక్షిణ భారతదేశంలో నీటి సమస్య లేకుండా చేస్తామని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్టంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ గడువును ఈ నెల 10వ తేదీ వరకు పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అలాగే క్లెయిమ్స్ అభ్యంతరాల పరిష్కారానికి 5వ తేదీ వరకు అవకాశం ఇచ్చింది. 9వ తేదీన తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. రాష్టంలోని ప్రతి పేద కుటుంబానికి అండగా నిలవడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ముఖ్యమంత్రితో కలిసి ఆయన ఈరోజు పంపిణీ చేశారు. అనంతరం మొగల్తూరులో జరిగిన సభలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట అభివృద్ది, పేదల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. మహిళల ఆర్థిక సామాజిక సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తూ దీపం పథకం కింద 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించడం, ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం వంటి నిర్ణయాలు మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. చేనేత, కొల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలు సహా అర్హులైన అన్ని వర్గాలకు పింఛన్లు అందిస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తోందని శ్రీనివాస వర్మ వివరించారు. సమగ్ర ఆర్థికాభివృద్ది కోసం ప్రభుత్వం, పారిశ్రామిక వర్గాలు సమన్వయంతో ముందడుగు వేయాలని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. చెన్నైలో ఈరోజు జరిగిన దక్షిణ భారతదేశ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సికి 116వ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2047 వికసిత భారత లక్ష్యాలు ఎంఎస్ఎంఈల బలోపేతంతోనే సాధ్యమన్నారు. రాష్టంలో ఎంఎస్ఎంఈల పురోగతికి అనుకూల వాతావరణం ఉందన్న మంత్రి, వీటికోసం పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేశామని, ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నామని చెప్పారు. ఇండియా ఈయూ ఒప్పందం, ఎన్ఆర్ఐల సహకారంతో స్థానిక పరిశ్రమలకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించిందని మంత్రి వివరించారు. పౌరులకు ప్రభుత్వం అందించాల్సిన సేవలన్నీ ఎలాంటి అంతరాయం లేకుండా ఆన్లైన్లోనే అందుబాటులో ఉండేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ అన్నారు. ప్రభుత్వం కొత్తగా రూపొందిస్తున్న AP1 మొబైల్ అప్లికేషన్ యాప్ వినియోగంపై అధికారులకు అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన 2 రోజుల కార్యశాలను అమరావతిలో ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ సేవలను ప్రజలు తామున్న చోటు నుంచే పొందేలా చేయాలన్నదే ప్రభుత్వ ఆశయమన్నారు. ప్రజలకు ఒక మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆర్టీజీఎస్ AP1 అనే మొబైల్ యాప్ను తీసుకొస్తోందని, ప్రజలు తమ

0: కావాల్సిన అన్ని సేవలను సులభంగా పొందేలా దీనిని రూపొందించామని చెప్పారు. ఏపీ వన్ యాప్ ద్వారా ప్రజలు ప్రభుత్వ సేవలను వినియోగించుకునేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రెవెన్యూ శాఖలో పెద్ద ఎత్తున సంస్కరణలు అమలు చేస్తోందని ఆ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు గ్రామంలో ఆయన ఈరోజు 22A విమోచన స్పూర్తి సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ చొరవ గ్రామ ప్రజల సంకల్పంతో వట్టిచెరుకూరు గ్రామంలో 120 ఏళ్ల భూ సమస్యకు పరిష్కారం లభించిందన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువత కీలక పాత్ర పోషించాలని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. రాష్టంలో ప్రజలందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు రావాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను ముఖ్యమంత్రి రేపు ఉత్తరాంధ్రకు విడుదల చేయనున్నారు. రాష్టంలో ఎస్ఐఆర్ గడువును ఈ నెల 10వ తేదీ వరకు పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: मेरी बैंक हमेशा मेरे साथ चलती है. सुबह उठती हूँ तो पैसे जमा कर आती है. कस्टमर ज्यादा हो जाते हैं तो पूरा गल्ला संभाल लेती है. आधी रात को भी उठा के बताती है कि मैडम लक्ष्मी फल भंडार का पेमेंट आ गया है. जनधन बैंक खाता क्या मिला मुझे तो उंगलियों के छोर पर बीमा पेंशन DBT सारी बैंकिंग सुविधाएं मिल गई है.
2: 12 साल में 59 करोड़ जनधन खाते खुले जिसमें 56% खाते तो सिर्फ महिलाओं के हैं. पीएम जनधन योजना के 12 साल ज्यादा बचत ज्यादा काम.
3: आकाशवाणी संप्रति वार्ताः श्रूयन्ताम्. प्रवाचकः जतिन शर्मा. आदौ मुख्य वार्ताः. प्रधानमन्त्रिणा मोदिना 26वें SCO शिखरसम्मेलनं सम्बोधितम्. आतंकवादविषये द्विमुखी मापदण्डं समापयितुं च विहितम् आह्वानम्. उत्तररेलवे मण्डलस्य मुरादाबादविभागे अवशिष्टे 12.7 शत किलोमीटर्मिते रेलमार्गे कवचेति 14.0 प्रणाल्यै भारतीयरेलवेविभागेन 70.1 शत कोटिरूप्यकाणि अनुमोदितानि. नेपालदेशे व्यापक विनाशानन्तरं जलाप्लावेन मृतानां संख्या 87.9% सम्प्राप्ता. आकाशवाण्याः FM गोल्ड वाहिनी अद्य स्वकीयां रौप्य जयन्तीं आचरति. अपि च भारतीय ऋतु विभागेन छत्तीसगढ़ राज्याय रक्तवर्ण परा संचेतना निस्सारिता. श्वह्यावत् झारखण्ड ओडिशा पूर्वोत्तर भारतस्य भागेषु प्रबल वृष्टेश्च वर्तते संभावना. अथ वार्ताः विशदीकृत्य. प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना अद्य किर्गिज गणराज्यस्य राजधान्यां बिश्केक नगरे आयोजितस्य शंघाई सहकार संघटनस्य राष्ट्राध्यक्षाणां परिषदः 26वें उपवेशने भागं निर्व्यूढम्. शिखरसम्मेलनं सम्बोधयन् प्रधानमन्त्री सर्वेभ्यः सदस्य देशेभ्यः आह्वानम् अकरोत् यत् ते आतंकवादस्य वित्तपोषणं नियुक्ति प्रक्रियां चरमपंथी प्रचारं सुरक्षित आश्रय स्थानानि संपूर्णतया विनाशयेयुः. सः अवदत् यत् आतंकवादस्य द्विमुखी मानकानां कृते किमपि स्थानं नास्ति. विश्वस्य विभिन्नेषु भागेषु विद्यमानानां संघर्षाणां विषये श्रीमोदी चिन्तामपि प्रकटितवान्. विश्वस्य विविध भागेषु प्रचलत्सु संघर्षेषु चिन्तां प्रकटयन् श्रीमोदी न्यवेदयत् यत् युद्धानि संघर्षाश्च कस्यापि समस्यायाः समाधानं नैव वर्तते. सर्वे विवादाः संभाषणमाध्यमेन कूटनीत्या च समाधेयाः. प्रधानमन्त्री अवदत् यत् भारतम् आपणं योजयितुं व्यापारं सौकर्ययुतं कर्तुं विकासस्य नूतनान् मार्गान् उद्घाटयितुं च सर्वान् प्रयत्नान् समर्थयति. परञ्च एतादृशाः प्रयत्नाः सर्वेषां देशानां सार्वात्म्यस्य प्रादेशिक अखण्डतायाश्च पूर्णतया सम्मानं कुर्वन्ति इति सः अवधानं दत्तवान्. श्रीमोदी अवदत् यत् भारतं गतवर्षे शंघाई सहकार संघटन सभ्यता संवाद मञ्चस्य प्रस्तावम् अकरोत्. अस्मिन् वर्षे तस्य प्रथमं सत्रं भारते भविष्यति अतः सः हर्षं प्रकटितवान्. प्रधानमन्त्री श्रीमोदी किर्गिस्तान देशस्य द्विदिवसीय यात्रां परिसमाप्य अद्य अपराह्ने बिश्केक

0: इशू सुर्खियों में स्पॉटलाइट, मनी मैटर्स, मार्केट मंत्र, स्पोर्ट्स स्कैन अथ च कंट्री वाइड इत्यादयः अतीव लोकप्रियाः सन्ति। अनेनैव सह आज सवेरे परिक्रमा च पत्रिका शैल्यां वार्ताः समसामयिक विषयान् विश्लेषणं च श्रोतृन् प्रति प्रापयन्ति, येन सूचना मनोरंजनयोः आकर्षणं स्पष्टतया परिलक्ष्यते। इयं वाहिनी आकाशवाण्याः अधिकृत सजीव प्रसारण सेवायाम् अथ च ऑल इंडिया रेडियो लाइव इति चलदूरभाष अनुप्रयोगे उपलभ्यते, येन भारतस्य विश्वस्य च श्रोतारः यत्र कुत्रापि यस्मिन् कस्मिन्नपि समये कार्यक्रमाणां रसास्वादनं कर्तुं शक्नुवन्ति। भारत ऋतु विभागेन छत्तीसगढ़ राज्ये प्रतिदिनं अत्यधिक वृष्ट्यै रक्तवर्णपरा पूर्व संचेतना प्रदत्ता अस्ति। हिमाचल प्रदेशे, बिहारे, मध्य प्रदेशे, उत्तर प्रदेशे, झारखण्डे, ओडिशा प्रदेशे, उत्तराखण्डे, पूर्वोत्तर भारतस्य केषुचित् भागेषु च श्वः यावत् प्रचण्ड वृष्टिः भवितुमर्हति। सम्पूर्णे झारखण्ड राज्ये प्रचण्ड वृष्टिः प्रचलति, येन राज्यस्य अनेकेषु भागेषु जलाप्लावनस्य आशंका वर्तते। ऋतुविभागेन अनेकेषां मण्डलानां कृते नारंगवर्णीया, पीतवर्णीया च संचेतना प्रसारिता। अग्रिमासु चतुर्विंशतिहोरासु संभाव्यस्य आकस्मिक जलाप्लावनस्य च सूचना प्रदत्ता अस्ति। रांची नगरस्थितस्य ऋतुविभागस्यानुसारम् अद्य झारखण्डराज्यस्य अधिकांशभागेषु मध्यमतः प्रचण्ड वृष्ट्या सह मेघगर्जनस्य च संभावना अस्ति। इति वार्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఇప్పుడు విందాం జాతీయ పోషకాహార వారోత్సవాల సందర్భంగా కొన్ని వివరాలు, అనంతరం భక్తి కుసుమాలు కార్యక్రమంలో కొన్ని భక్తి గీతాలు విందాం. ముందుగా ఈ వాణిజ్య ప్రకటన.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
3: SBI, the bank to every Indian.
1: ఇప్పుడు విందాం జాతీయ పోషకాహార వారోత్సవాల సందర్భంగా కొన్ని వివరాలు. మనిషి ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే సరైన పోషకాలు అవసరం. కుల, మత, లింగ, వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారికి శిశువుల నుంచి వృద్ధుల దాకా పోషకాహారం చాలా కీలకం. పోషకాహారంపై శ్రద్ధ పెట్టకపోతే జీవితం అతలాకుతలమవుతుంది, అనేక వ్యాధులకు మూలంగా మారిపోతుంది. అందుకే ఆరోగ్యమైన జీవనశైలి, శరీరానికి పోషకాహారం ఆవశ్యకత గురించి ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో భారత ప్రభుత్వ మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం జాతీయ పోషకాహార వారోత్సవాన్ని పాటిస్తారు. సెప్టెంబర్ 1 నుండి 7 వరకు జాతీయ పోషకాహార వారోత్సవాన్ని నిర్వహిస్తారు. ముఖ్యమైన పోషకాల గురించి కొన్ని తెలుసుకుందాం. విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు, కొవ్వులు, నీరు, కార్బోహైడ్రేట్లు, ఇవన్నీ శరీరానికి కావలసిన పోషకాలు. ముఖ్యంగా పిల్లల్లో ఈ పోషకాల ప్రాముఖ్యత పాత్ర చాలా ఉంది. వారి మానసిక, శారీరక ఎదుగుదలకు, వికాసానికి, ఎముకల బలానికి చాలా అవసరం. పోషకాహారం లోపంతో శారీరక బలహీనత ఏర్పడి అనేక రోగాలు కారణమవుతుంది. రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడి వైరస్ల దాడి చేస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారం మనిషి జీవితకాలాన్ని పెంచుతుంది. చివరగా, రోజంతా పుష్కలంగా నీరు త్రాగాలి. చక్కెర, ఉప్పు వాడకాన్ని నియంత్రించాలి. కూల్ డ్రింక్లు, అనారోగ్యకరమైన కొవ్వులు, అధికంగా ఉండే ప్రాసెస్ చేసిన ఫాస్ట్ ఫుడ్లకు దూరంగా ఉండాలి. టీ, కాఫీలను పరిమితం చేసుకోవాలి. మీరింతవరకు జాతీయ పోషకాహార వారోత్సవాల సందర్భంగా కొన్ని వివరాలు విన్నారు. ఇప్పుడు విందాం భక్తి కుసుమాలు కార్యక్రమంలో భక్తి గీతాలను విందాం.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: శ్రోతలు 103.2, 107.5 మెగాహెడ్స్ పై భక్తి కుసుమాలు కార్యక్రమంలో భక్తి గీతాలు వింటున్నారు. ఇప్పుడు విందాం.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: మీరు వింటున్నారు 103.2 107.5 మెగాహెడ్స్ పై భక్తి కుసుమాలు కార్యక్రమంలో భక్తి గీతాలు వింటున్నారు. ఇప్పుడు విందాం మరో భక్తి గీతాన్ని.

శ్రోతలింతవరకు భక్తి కుసుమాలు కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 7:04. మరి కాసేపట్లో వాణిజ్య ప్రకటనల అనంతరం తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి బాంధవీలత. ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం, నియామకాలు, తీవ్రవాద విస్తరణ, సురక్షిత స్థావరాలను పూర్తిగా నిర్మూలించాలని ఎస్సీఓ సభ్యదేశాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. 6 దశాబ్దాలకు పైగా పాఠ్యపుస్తకాలు, అభ్యాస సామగ్రి, పాఠ్యాంశాల రూపకల్పన ద్వారా భారతీయ విద్యా వ్యవస్థలో ఎన్సీఈఆర్టీ కీలక పాత్ర పోషించిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రశంసించారు. ఈ నెల 5న చేపట్టాల్సిన నిరసనను ఉపసంహరించుకుంటున్నట్టు సీజేపీ ప్రకటించిన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాగతించింది. దేశంలో ఉల్లిపాయల నిల్వలు తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయని, వ్యాపారుల వద్ద పంచదార స్టాక్ పరిమితిని 2,000 క్వింటాళ్లకు తగ్గిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కిర్గిజ్ రిపబ్లిక్ రాజధాని బిష్కేక్ లో జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొని ప్రసంగించారు. ఉగ్రవాదానికి ఆర్థిక సాయం, నియామకాలు, తీవ్రవాద విస్తరణ, సురక్షిత స్థావరాలను పూర్తిగా నిర్మూలించాలని ఎస్సీఓ సభ్యదేశాలకు ఆయన పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై పోరులో ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలకు చోటుండకూడదని, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్దాలు, సంఘర్షణలు దేనికీ పరిష్కారం కావని, చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే వివాదాలు పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. ప్రాంతీయ అనుసంధానత, వర్తక వాణిజ్యాలకు భారత్ మద్దతిస్తుందని, అయితే ఇది అన్ని దేశాల సార్వభౌమత్వానికి, ప్రాంతీయ సమగ్రతకు కట్టుబడి ఉండాలని అన్నారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ 66వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ 6 దశాబ్దాలకు పైగా పాఠ్యపుస్తకాలు, అభ్యాస సామగ్రి, పాఠ్యాంశాల రూపకల్పన ద్వారా భారతీయ విద్యా వ్యవస్థలో ఎన్సీఈఆర్టీ కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు. జాతీయ విద్యా విధానం 2020 ఆధారంగా సమగ్ర వికాసం, సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచనలు, అనుభవపూర్వక అభ్యాసానికి పెద్దపీట వేస్తూ నూతన పాఠ్యపుస్తకాలను రూపొందిస్తున్నట్టు తెలిపారు. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఉన్న 22 భాషలతో పాటు 93 గిరిజన భాషలతో కలిపి మొత్తం 121 భారతీయ భాషల్లో 1 నుండి 8వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలను సవరించి అందుబాటులోకి తెస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. భారతీయ సాంప్రదాయ పరిజ్ఞానాన్ని ఈ పాఠ్యాంశాల్లో విలీనం చేసినట్టు చెప్పారు.

0: విద్యారంగంలో ఏఐ డిజిటల్ లిటరసీ పెరుగుతున్న నేపథ్యంలో పరిశోధన వ్యవస్థను సాంకేతికతను మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ భారతదేశం 7.8% జీడీపీ వృద్ది రేటును నమోదు చేసిందని బీజేపీ సీనియర్ నాయకుడు ఎంపీ రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. న్యూఢిల్లీలో విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రపంచవ్యాప్త సంకోభాలు, యుద్దాలు, ఆర్థిక సవాళ్ల మధ్య కూడా నమోదైన ఈ గణాంకాలు ప్రపంచంతో పోలిస్తే భారత్ ఎంత బలంగా ఉందో చాటి చెబుతున్నాయన్నారు. లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భారత ఆర్థిక వ్యవస్థ ఒక నిర్జీవమైన వ్యవస్థ అని చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ రవిశంకర్ ప్రసాద్, రాహుల్ గాంధీకి ఆర్థిక నిర్వహణ, ఆర్థిక అభివృద్దిపై ఎటువంటి కనీస అవగాహన లేదని ఆరోపించారు.
1: జనవరి ఫిబ్రవరి మే పూరా గల్ఫ్ క్రైసిస్ షురు హువా థా, తేల్ కి సమస్యా, సప్లై చైన్ కి సమస్యా థీ, దునియా మే అనిశ్చితా థీ, దేర్ వాస్ గ్లోబల్ అన్సర్టెన్టీ అస్ వెల్. ఉస్కే బావజూద్ భారత్ కి ఎకానమీ 7.8% ఆయి హై.
0: వాతావరణ మార్పులు, జీవ వైవిధ్య క్షీణత, కాలుష్యం, వనరుల కొరత వంటి పర్యావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు సమగ్ర సమన్వయ పరిష్కారాలు అవసరమని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 4వ ఇండో జర్మన్ ఎన్విరాన్మెంట్ ఫోరం ప్రారంభ సమాపేశంలో మాట్లాడుతూ మంత్రి, వాతావరణ స్థితిస్థాపకత, వనరుల సమర్థవంతమైన వినియోగం, సుస్థిర అభివృద్దికి రెండు దేశాల మధ్య మరింత సహకారం అవసరమన్నారు. పర్యావరణ పరిరక్షణ, ఆర్థికాభివృద్ది ఒకదానికొకటి పోటీపడేవి కావని భారత్ నిరూపించిందని, నిర్ణయించిన లక్ష్యాలను భారత్ గడువు కంటే ముందే పూర్తి చేస్తోందని వెల్లడించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలల పరిరక్షణ, వివేకవంతమైన వినియోగంపై భారత్, జర్మనీల మధ్య ఒక ఉమ్మడి ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈ నెల 5న చేపట్టవలసిన నిరసనను ఉపసంహరించుకుంటున్నట్టు సీజేపీ ప్రకటించిన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాగతించింది. న్యూఢిల్లీలో ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా, ఆందోళన బాటపట్టిన విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటామని, భవిష్యత్తులో వారిపై ఎటువంటి కఠినమైన చర్యలు తీసుకోబోమని హామీ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట ప్రభుత్వాలతో కేంద్రం సంప్రదింపులు జరిపిందని, ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నామని ఆయన తెలిపారు. యువత పురోగతి, వికాసమే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.
2: హమే ఛాత్రో భవిష్య కో ధ్యాన్ మే రఖతే హువే ఆశ్వాసన్ దియా థా కి ప్రదర్శనకారీ ఛాత్రో పర్ దర్జ్ కియే గయే మామలే వాపస్ లియే జాయేంగే. ఉసీ క్రమ్ మే హమే భారతీయ జనతా పార్టీ శాసిత ప్రదేశో మే జో సర్కారే థీ ఉన్సే భీ చర్చా కీ థీ ఔర్ హమ్ ఉస్ ఆశ్వాసన్ కో పూరా కర్నే జా రహే హైం.
0: ఒడిశాలోని గంజాం, గజపతి జిల్లాలకు చెందిన కళాకారుల బృందంతో రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు రాష్టపతి భవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముర్ము, విద్య వ్యక్తిగత ప్రగతికే కాకుండా సమాజ వికాసానికి అత్యంత కీలకమైందని చెప్పారు. నాణ్యమైన విద్యను అభ్యసించడంతో పాటు ఆధునిక నైపుణ్యాలను పెంపొందించుకునేలా యువతను ప్రోత్సహించాలని కళాకారులకు సూచించారు. తమ సంపన్న సాంస్కృతిక వారసత్వం, సాంప్రదాయ మూలాలను వీడకుండానే ఆధునిక అభివృద్దిని ఆహ్వానించాలని ముర్ము పిలుపునిచ్చారు. దేశంలో ఉల్లిపాయల నిల్వలు తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. రాబోయే పండుగల సీజన్లో ధరలు పెరగకుండా అదుపులో ఉంచేందుకు కందా ఎక్స్ప్రెస్ రైళ్లు, రోడ్డు రవాణా ద్వారా బఫర్ నిల్వలను విడతల వారీగా మార్కెట్లోకి విడుదల చేయడం ప్రారంభించినట్టు పేర్కొంది. వినియోగదారులకు తక్కువ ధరలకే ఉల్లిపాయలు అందుబాటులోకి తెచ్చేందుకు 19 ప్రధాన నగరాల్లో రిటైల్ విక్రయాలను విస్తరించడంతో పాటు 30కి పైగా ట్రక్కుల ద్వారా సరఫరాను వేగవంతం చేశారు. రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న ప్రభుత్వం దాదాపు 3400 మంది రైతులకు సకాలంలో 210 కోట్ల రూపాయల చెల్లింపులను నేరుగా జరిపినట్టు వెల్లడించింది. సరుకు రవాణా, పంపిణీలో ఎటువంటి అక్రమాలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. దేశంలో పంచదార నిల్వల అక్రమ రవాణా,

కృత్రిమ కొరత సృష్టించడం, ఊహాజనిత వ్యాపారాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపారుల వద్ద పంచదార స్టాక్ పరిమితిని 4,000 క్వింటాళ్ల నుండి 2,000 క్వింటాళ్లకు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నిబంధన ఈ నెల 15వ తేదీ నుండి నవంబర్ 30వ

0: ఇంపు ఇచ్చినట్టు వినియోగదారుల వ్యవహారాలు ఆహార ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పురోగతిపై సమీకా సమాపేశం నిర్వహించారు. ఎంపిక చేసిన 100 జిల్లాల్లో పథకం అమలును వేగవంతం చేయడం, వివిధ పథకాల సమన్వయం, జిల్లాల పనితీరు మెరుగుపరచడం, రైతులకు ప్రత్యక్ష లబ్ది చేకూరేలా చూడడంపై ఈ సమీక్షలో ప్రధానంగా దృష్టి సారించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం, నియామకాలు, తీవ్రవాద విస్తరణ, సురక్షిత స్థావరాలను పూర్తిగా నిర్మూలించాలని ఎస్సీఓ సభ్య దేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 6 దశాబ్దాలకు పైగా పాఠ్య పుస్తకాలు, అభ్యాస సామగ్రి, పాఠ్యాంశాల రూపకల్పన ద్వారా భారతీయ విద్యా వ్యవస్థలో ఎన్సీఈఆర్టీ కీలక పాత్ర పోషించిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రశంసించారు. ఈ నెల 5న చేపట్టవలసిన నిరసనను ఉపసంహరించుకుంటున్నట్టు సీజేపీ ప్రకటించిన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాగతించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి
2: కిసాన్ వాణి.

0: ఈనాటి కిసాన్వాణి కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో చేపలు మరియు రొయ్యల పెంపకంలో జాగ్రత్తలు ఈ అంశం గురించి కృష్ణాజిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జె యశ్వంత్ కుమార్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీనన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్ అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితమవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, ప్రస్తుత పరిస్థితుల్లో చేపలు మరియు రొయ్యల పెంపకంలో జాగ్రత్తలు. ఈ అంశం గురించి కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జె యశ్వంత్ కుమార్ గారితో పరిచయం.
3: యశ్వంత్ కుమార్ గారు నమస్కారం అండి.
4: నమస్కారం అండి.
3: సార్, మీరు కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రంలో మత్స్య శాస్త్రవేత్తగా ఉన్నారు కదండి. సార్, ఇప్పుడు చూసుకున్నట్లయితే మత్స్యకార రైతులు అంటే మార్కెట్ పరిస్థితులు అంత అసహజనకంగా లేవని అంటున్నారు. కొంత మేత గురించి కూడా ఆందోళన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనం మరొక విపత్కర పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం, ఎల్నినో అని. ఇటీవల కాలంలో చాలా మంది శాస్త్రవేత్తలు దీని గురించి మాట్లాడుతూ ఉన్నాం. మనం కిసాన్ వాణి కార్యక్రమం ద్వారా రైతు సోదరులకు వివరించే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో ఈ ఎల్నినో మత్స్యకారులు మత్స్య రైతుల యొక్క వారి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? ఆక్వా అంటే మనకు రొయ్యలు కావచ్చు, చేపలు కావచ్చు, వీటి మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది? ఈ విషయాలన్నీ మాట్లాడుకుందాం సార్. ఎల్నినో అంటే ఏమిటి, ఇది ఎందుకు ముఖ్యమైనది మాట్లాడుకునే ముందు ఒకసారి మన రాష్ట్రంలో మత్స్య రైతుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి వివరించే ప్రయత్నం చేయండి.
4: అలాగే సార్, ఇప్పుడు మనకి మన రాష్ట్రంలో చేపల రైతులు కానివ్వండి, రొయ్యల రైతులు కానివ్వండి, ఎవరైతే ఉన్నారో మార్కెట్ పరంగా కొన్ని ఒడిదుడుకులనేది కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. ఇందులో ముఖ్యంగా ఏంటంటే మేత ఖర్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వాటి ముడి సరుకులు ఏవైతే ఉన్నాయో, అది ఫిష్ మీల్ కానివ్వండి, మొక్కజొన్న కానివ్వండి, ఏదైతే వాటిలో ఉపయోగించే ఏదైతే ముడి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి ధరలు ఎక్కువగా ఉన్నాయి. సో దానివల్ల కూడా మనకి ఈ ఫీడ్ కంపెనీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తంగా రేట్ అనేది ఎక్కువగా పెంచడం జరిగింది. ఎందుకంటే టన్నుకి ఇప్పుడు 10,000 పెరిగింది ఏది రొయ్యల పెంపకందారులకి. సో ఈ మధ్య కాలంలో కూడా మన గవర్నమెంట్ కానివ్వండి, మత్స్య రైత సంఘాలతో సమావేశం అవడం జరిగింది. దానిలో భాగంగా కూడా కొంచెం కేజీ ఫీడ్కి 2 రూపీస్ 3 రూపీస్ తగ్గింది.

0: ఇచ్చే విధంగా కూడా మనకి ప్రయత్నాలు అనేది సూచించడం జరిగింది. సో అయినా కూడా ఈ మార్కెట్ ఒడిదుడుకులు కూడా ఉండటం వల్ల ఒక అప్ అండ్ డౌన్, అంటే మార్కెట్ ఒక్కోసారి రేటు పెరుగుతుంది అలానే ఒక్కోసారి తగ్గుతుందండి. ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులకు ఏంటంటే 100 కౌంటు ఇంచుమించు మనకి 250-260 ఎక్కువగా ఉంటేనే మనకి కొంతవరకు మనకి రైతుకి గిట్టుబాటు అవుతుందండి. కానీ ఈ మధ్య కాలంలో ఏంటంటే కొంచెం అంటే దళారులు కానివ్వండి లేదంటే కొనుక్కునే వాళ్ళు కానివ్వండి కొంతవరకు వాళ్ళు మార్కెట్ పరంగా కొంచెం ఏదో ఒక కారణం చూపి మనకు రైతులకి కొంచెం ఏదో 210-220 అలా కూడా మార్కెట్ అనేది కొంచెం డౌన్ లో ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే రైతులకు ఏదైతే పెట్టిన పెట్టుబడి అనేది కొంచెం మనకి రావటం కూడా కష్టంగా ఉంటుందండి. దానితో పాటు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇళ్లలో కూడా కొంతవరకు కొంత ప్రభావం అనేది మనకి చూపిస్తుందండి. అది మత్స్యకారులకు కానివ్వండి, ఏదైతే సముద్ర వనరుల మీద ఉపయోగపడే వనరుల మీద ఆధారపడి ఎవరైతే ఉన్నారో మత్స్యకారులు వాళ్ళు, అలానే తీర ప్రాంతంలో చేసే ఆక రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కొంతవరకు మనకి ఈ ఎల్నినో ప్రభావం అనేది చూపిస్తా ఉందండి.
1: యశ్వంత్ కుమార్ గారు, మనం ఎల్నినో వరకు వచ్చాం కాబట్టి అసలు ఎల్నినో అంటే ఏంటి, ఈ మత్స్యకారులకి ఆక్వా రైతులకి ఇది ఎందుకు ప్రాముఖ్యత సంతరించుకుంది ఒకసారి చెప్పండి.
0: ఎల్నినో అనేది ముఖ్యంగా పసిఫిక్ మహాసముద్రం మరియు మధ్య తూర్పు ప్రాంతాల్లో సముద్ర ఉపరితలాలు సాధారణం కంటే ఎక్కువగా వేడెక్కే వాతావరణ సంఘటన అని దాన్ని మనం ఎల్నినో అంటాం. సో దీని ప్రభావం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉంది. అటు అగ్రికల్చర్ వ్యవసాయ పరంగా కానివ్వండి, అలానే మత్స్యరంగం పరంగా కానివ్వండి, ఉద్యాన రంగం పరంగా కానివ్వండి, అన్ని రంగాల మీద మనం ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుందండి. దీనివల్ల ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షాలు కురవటం, మరికొన్ని ప్రాంతాల్లో ఏంటంటే కరువు పరిస్థితులు అనేవి ఏర్పడతా ఉంటాయి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మన రాష్ట్రంలో కూడా వర్షాలు లేకపోవటం, సో దాని ద్వారా కూడా కొంత నీటి వనరులు అనేవి తగ్గిపోవటం జరుగుతుందండి.
1: ఆంధ్రప్రదేశ్ లో దీని ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం ఉందండి? మరి ముఖ్యంగా చూసుకుంటే మన ప్రాంత మత్స్యకారులపై ఏ విధంగా ఉంటుంది?
0: మనకేంటి అంటే సార్, ఇక్కడ ఎల్నినో ప్రభావంతో ఈ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత పెరగటం వల్ల కూడా దాంట్లో ఉండే పోషకాలు ఏవైతే ఉండో అధికంగా ఉండే లోతైన నీరు పైకి వచ్చే ప్రక్రియని మనం అప్వెల్లింగ్ అంటాం. అంటే పోషకాలు కరిగిపోవటం, అందుబాటులో ఉండటం ప్రక్రియనే మనం అప్వెల్లింగ్ అంటాం. సో అది ఆ ప్రొసీజర్ ని మనం ఇక్కడ తగ్గే అవకాశం అనేది ఉంటుందండి. సో అందువల్ల ఏంటంటే ఫలితంగా మనకి లవణాలు కానివ్వండి, వృక్ష ప్లవకాలు కానివ్వండి, ఏదైతే మన ఆహారం లభ్యత అనేది తగ్గిపోతుంది. సో దీంతో ఏంటంటే మనకి ఎక్కువ మంచి ఏదైతే చేపలు ఏవైతే ఉన్నాయంటే, అంటే వాణిజ్యపరంగా ముఖ్యమైన చేపలు ఉంటాయి ఏవైతే, అయ్యి ఆయిల్ సార్డెన్ అని, అంటే ఇండియన్ ఆయిల్ సార్డెన్ అని, ఇండియన్ మెకరేల్ వంటి వాణిజ్యపరమైన ముఖ్యమైన చేపలు ఏంటంటే అనుకూలమైన నీటి పరిస్థితుల కోసం మనం ఇతర ప్రాంతాలకు కానివ్వండి మైగ్రేషన్, అంటే వలస పోవటం కానివ్వండి, అదే లోతైన సముద్ర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో సముద్రంలోకి వెళ్లి మనం పట్టుబడి చేసుకోవటం, వాటిల్లో ఏంటంటే కొంచెం ఎక్కువ టైం కలగటము, మనకి మత్స్య సంపద తక్కువ దొరకటము అనేది దానివల్ల కూడా కొంత నష్టం అనేది జరుగుతూ ఉంటుంది మత్స్యకారులకి.
1: ఎల్నినో అనేది తీర ప్రాంత రొయ్యల సాగు మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది సార్?
0: ఇక్కడ మాకు ముఖ్యంగా సార్ తీర ప్రాంతాల్లో ఎక్కువగా రొయ్యల పెంపకం అనేది రైతులు చాలా మంది ఎక్కువగా చేపడటం జరుగుతుంది సార్. దీనివల్ల ఏంటంటే మనకి ఎల్నినో ప్రభావం వల్ల దీర్ఘకాలిక వేడి మరియు అధిక లవణీయత ఉండటం ద్వారా సడన్ గా ఒక అకస్మాత్తుగా ఏంటంటే ఒకసారి మనకి భారీ వర్షాలు అనేవి కురుస్తా ఉన్నాయి. ఇటువంటి టైంలో ఏంటంటే మనకి లవణీయత ఏదైతే ఉంది, సెలినిటీ అనేది మనకి అకస్మాత్తుగా తగ్గిపోవటం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే చేపలపై కానివ్వండి, రొయ్యలపై కానివ్వండి, ఏదైతే ఉందో ఒత్తిడి అనేది ఏర్పడుతుంది. అంటే సడన్ గా ఈ నీటి నాణ్యత ప్రమాణాలు అనేది కొంచెం ప్రభావితం లోనవుతా ఉంటాయి. అందువల్ల ఏంటంటే దాని పెరుగుదల పరంగా కానివ్వండి, ఆరోగ్య పరంగా కానివ్వండి, అలానే వ్యాధి నిరోధక శక్తి కూడా ప్రతికూలపై మనకి ప్రతికూల ప్రభావం అనేది చూపిస్తుంది. సో దీని ద్వారా ఏంటంటే మనం ప్రజెంట్ నీటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షించడం అనేది చాలా ముఖ్యం.
1: అయితే ఈ రొయ్యల చెరువుల్లో నీటి ఉష్ణోగ్రత అనేది చాలా ఇంపార్టెంట్ కదా సార్? ఇప్పుడు మీరు చెప్తూ ఉన్నారు, దీన్ని బట్టి చూస్తే ఈ నీటి ఉష్ణోగ్రత వాటికి సరైన అటువంటి ఉష్ణోగ్రతని మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు, ఎంత ఉంటే అవి బాగా పెరుగుతాయి?
0: రొయ్యలకు సాధారణంగా ఏంటంటే సార్ మనకి పెంపకానికి 28-30 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య మనకి నీటి ఉష్ణోగ్రత అనేది అనుకూలంగా ఉంటుంది. సో వీటిలో ఏంటంటే ముఖ్యంగా ఉష్ణోగ్రత ఏంటంటే మనకి జీవక్రియల మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఎప్పుడైనా ఎక్కువ ఆప్టిమం టెంపరేచర్ ఉన్నప్పుడు ఏంటంటే సక్రమంగా మన జీవక్రియల వేగం అనేది మామూలుగా ఉంటుంది. దాంట్లో నీటి నాణ్యత పరంగా కానివ్వండి, కొన్ని పారామీటర్స్ అనుకూలంగా ఉండటం, వీటితో పాటు మేత తీసుకునే విధానం కానివ్వండి, అంతా బాగానే ఉంటుంది. ఎప్పుడైతే నీటి ఉష్ణోగ్రత మారటం ఎక్కువగా ఉండటం వల్ల ఏంటంటే శారీరక మెటబాలిజం ఎక్కువగా అవటం, వ్యాధి నిరోధక శక్తిపై ఏంటంటే ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుందండి.
1: ఇటువంటి పరిస్థితుల్లో ఏదైతే అధిక ఉష్ణోగ్రతలు మనం గమనించినప్పుడు ఈ చేపల రొయ్యల్ని ఏ విధంగా రక్షించుకోవాలి సోదరులు?
0: మనకి చెరువులో కానివ్వండి, ఏ చెరువు అయినా చూసుకోండి సార్, మనకు చేపల చెరువు కానివ్వండి, రొయ్యల చెరువు కానివ్వండి, కంపల్సరిగా 2.5 మీటర్ లోతు వరకు ఉండేటట్టు చూసుకోవాలి. అంటే చెరువు లోతు 2.5 మీటర్ ఉండాలి, దానిలో మనం 2 మీటర్ల నీటి మట్టం అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. దాని ద్వారా ఏంటంటే మనకి నీటి ఉష్ణోగ్రత ఏదైతే మనం ఇందాక చెప్పిన విధంగా 28-32 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య మనం దాన్ని మెయింటైన్

0: చేస్తూ ఉన్నాం. అది ఎప్పుడైతే నీటి లోతు అనేది ఎప్పుడైతే తగ్గిపోతుందో, నీటి లోతు తగ్గిపోయినప్పుడు అంటే ఉష్ణోగ్రత ఎక్కువగా ప్రవహించడం ద్వారా మన కింద అడుగు భాగం కూడా పాచ్ అనేది అంటే ఆల్గాల్ బ్లూమ్ అంటాం, అది తయారవడం జరుగుతుంది. దాని ద్వారా కూడా మనకి రొయ్యల మూమెంట్ అంటే రొయ్యల అటు ఇటు కదలటానికి కానివ్వండి కదలకి కానివ్వండి వాటికి అడ్డుపడటం ఏర్పడటం జరుగుతుంది. వాటితో పాటు కొంత మేత వినియోగం కూడా కొంచెం కష్టం అవుతుంది, మేత వినియోగించుకోవడం కూడా. సో అందువల్ల ఏంటంటే కంపల్సరీగా 2 మీటర్ల నీటి లోతు అనేది కంపల్సరీగా మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి.
1: సార్, అలాగే మనకు రొయ్యల చెరువుల్లో ముఖ్యంగా చేపల చెరువుల్లో కూడా డిజాల్వ్డ్ ఆక్సిజన్, కరిగిన ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో చాలా ఇంపార్టెంట్. ఒక్కోసారి ఈ డిజాల్వ్డ్ ఆక్సిజన్ డిఓ తగ్గిపోయినప్పుడు రొయ్యలు చేపలు మనకు తీరాన్ని కొట్టుకొచ్చేసి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది కదా, ఎందుకని ఈ డిఓ ఇంత ముఖ్యం?
0: మనకి ఆక్సిజన్ ఎలాగైతే ముఖ్యమో సార్, మనకి చేపలు నీటిలో నివసించే ఏదైతే జీవజాతులు ఏవైతే ఉన్నాయో అంటే చేపలు కానివ్వండి రొయ్యలు కానివ్వండి వాటి శ్వాసక్రియ కానివ్వండి వాటి పెరుగుదల కానివ్వండి ఆరోగ్యానికి కంపల్సరిగా నీటిలో కరిగిన ప్రాణవాయువు అనేది చాలా ముఖ్యం. సో సాధ్యమైనంత వరకు మనకు ఏంటంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్ ప్రాణవాయువు అంటే 5 కంటే ఎక్కువ ఉండేటట్టు చూసుకుంటా ఉండాలి సార్. అదే విధంగా మనకు తక్కువ ఉన్నట్లయితే 2 నుంచి 5 మధ్య ఉన్నట్లయితే చేపలు కానివ్వండి రొయ్యల పెరుగుదల అనేది కొంచెం తగ్గిపోవటము, దాంట్లో కొంతవరకు ఒత్తిడికి లోనవ్వటము, వ్యాధి నిరోధక శక్తికి తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దీని ద్వారా కూడా మనకి అంటే మేత వినియోగం కూడా తగ్గుతుందండి, అంటే కంపల్సరిగా చనిపోవడం అనడానికి ఆస్కారం ఉంటుంది.
1: ఇది ఎలా గుర్తించాలి సార్, చెరువులో ఆక్సిజన్ తగ్గింది అని రైతు సోదరులకు ఎలా తెలుస్తుంది, ఎలా గుర్తించాలి?
0: సార్ ముఖ్యంగా ఇక్కడ ఆక్సిజన్ అనేది పగటి పూట వృక్షప్లవకాలు కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ అనేది ఉత్పత్తి చేస్తాయి, అంటే పగటి పూట ఎండగా ఉన్నప్పుడు మనకి ఆక్సిజన్ అనేది లభ్యత అనేది ఎక్కువ బాగా ఉంటుంది. ఇది ఎక్కువగా ఏంటంటే ముఖ్యంగా తెల్లవారుజాము కానివ్వండి నైట్ పూట రాత్రిపూట కొంత ఆక్సిజన్ అనేది ఉత్పత్తి అనేది తగ్గుతుంది కాబట్టి అప్పుడు మనకి ఈ లోటు అనేది కనబడతా ఉంటుంది. ముఖ్యంగా ఈ రొయ్యల చెరువులు కానివ్వండి చేపల చెరువులు కానివ్వండి తెల్లవారుజామున అంటే అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున 4-5 గంటల వరకు ఆ టైంలోనే ఎక్కువగా మనకి ఉత్పత్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఆ టైంలో ఏంటంటే మనకి చేపలు కానీ రొయ్యలు కానీ నీటి ఉపరితలానికి వచ్చి నోరు తెరిచి గాలి పీల్చుకోవటం కానివ్వండి లేదంటే గట్లు అమ్మటి వారమ్మటి రావటం కానివ్వండి ఈ లక్షణాలు అనేవి మనం చూస్తూ ఉంటాం. సో అందువల్ల ఏంటంటే ప్రతి రైతు కూడా మనకు తెల్లవారుజామున సమయంలో చెరువు గట్లమ్మటి చుట్టూ ఒకసారి పరీక్షించినట్లయితే ఇటువంటి ఏమైనా రొయ్యలు కానివ్వండి చేపలు కానివ్వండి ఇటువంటి ఏమైనా అంచులకు వచ్చినాయా లేదా ఎలా ఉంది ఏంటనే పరీక్షించుకొని దాన్ని ఆక్సిజన్ లోటు అని ఉంటే చూసుకుని దాని తగ్గట్టు మనం చర్యలు అనేవి చేపట్టడం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
1: ఈ లోటు ఉంటే ఉంది అనుకోండి గమనించినప్పుడు రైతు సోదరులు వెంటనే ఏం చేయాలంటారు?
0: ముందుగా సార్ మనకి వచ్చినమ్మంటే తాత్కాలికంగా ఇమీడియట్ గా తీసుకోవడానికి అంటే చర్యలు ఎలాగా ఉంటాయంటే రసాయనిక మందులు అనేవి కొన్ని అందుబాటులో ఉంటాయి, అంటే ఆక్సిజన్ టాబ్లెట్స్, అలానే కాల్షియం ఆక్సైడ్ అని చెప్పనండి, అలానే హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇలాంటి రసాయనిక మందులు ఏవైతే ఉన్నాయో ఆక్సిజన్ ఉత్పత్తి చేసేవి ఉన్నాయి. వీటిని మనం తాత్కాలికంగా ఆ టైంలో మనకి అంటే ముందు మోర్టాలిటీ అనేది రాకుండా ఉండడానికి కంపల్సరీగా ఇవి తాత్కాలికంగా టెంపరీగా మనం వాడుకోవడానికి ఆస్కారం ఉంది. సో తర్వాత ఏంటంటే మనకి మేత యాజమాన్యం, ఎప్పుడైతే వాతావరణ డీఓ ప్రాబ్లం వచ్చినప్పుడు కానివ్వండి వాటి మేత వినియోగం అనేది చాలా తగ్గిపోతుందండి. మేత వినియోగం తగ్గించాలి మనం వాడటం, అలానే ఎరువుల వినియోగం కూడా మనం ఆపివేయాలి. అవసరమైతే తాజా నీటితో మనం ప్రవేశపెట్టాలి, ఎందుకంటే అలాగనే మనకు ఉన్న పంపులు కానివ్వండి దేనికి ఏరేటర్ల ద్వారా అంటే నీటి పంకాలంటాం వీటి ద్వారా మనకి తిరుపుడినట్లయితే నీటిలో ఆక్సిజన్ అనేది తయారవుతా ఉంటుంది. సో దీని ముఖ్యంగా ఏంటంటే అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు మనకి ముఖ్యంగా ఏరేషన్ చేయడం ఉపయోగకరంగా ఉంటుందండి. సో మనకు ఇందాక చెప్పినట్టు మనకి ప్రతిరోజు తెల్లవారుజామున చేపలు కానివ్వండి రొయ్యలు కానివ్వండి వాటి ప్రవర్తనను గమనించడం చాలా ముఖ్యం
1: సార్. అలాగే అమోనియా అనేది బాగా విషపూరితం, ఇది కూడా ప్రమాదం అని చెప్తూ ఉంటారు రొయ్యలకి చేపలకి. ఇది ఎందుకని ప్రమాదం, అలాగే దీని విషపూరితాన్ని ఎలా తగ్గించవచ్చు?
0: ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అమ్మోనియా అంటే చాలా విషపూరిత నీటి నాణ్యత ప్రమాణంలో ఒకటి ముఖ్యమైనది చెప్పుకోదలుచుకున్నది అమ్మోనియా సార్. వీటిలో ఏంటంటే నీటిలో మొత్తం అమ్మోనియా ప్రధానంగా 2 రూపాలు ఉంటుంది, ఒకటి NH3 అని NH4+ రూపాలు ఉంటుంది. వీటిలో అయనీకరణం చెందని ఏదైతే ఉందో NH3 అంటాము దాన్ని మనం బాగా విషపూరితపడింది. సో అటు చేపలకి రొయ్యలకి చాలా నష్టం అనేది చేస్తూ ఉంటుంది. సో ఇదేంటంటే నీటి pH మరియు ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఏంటంటే వీటి అయనీకరణం చెందని విషపూరిత శాతం ఏదైతే ఉందో పెరుగుతుందండి. కాబట్టి అధిక ఉష్ణోగ్రత సమయంలో ఏదైతే ఉందో, అంటే సంబర సీజన్లో కానివ్వండి, ఎండాకాలంలో కానివ్వండి, అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఏంటంటే అమ్మోనియా ఎంత ఉందనేది మనం కంపల్సరీగా దాని రేంజ్ ఆప్టిమం రేంజ్ లో ఉందా లేదండి, ఎంతవరకు ఉందనేది చెక్ చేసుకుని ప్రత్యేక శ్రద్ధ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇంకోటి ఏంటంటే అధికంగా సేంద్రియ ఎరువులు కానివ్వండి వాడకుండా ఉండాలి, అవసరమైనంత వరకే మేత వినియోగం అనేది జరగాలి. సో ఎప్పుడైతే ఎక్కువ మేత వినియోగం జరిగినప్పుడు ఏంటంటే ఎక్కువగా సేంద్రియ పదార్థం రూపంలో కింద అడుగున పేరుకు

0: పోవడం జరుగుతుంది. పేరుకొని పోయినప్పుడు కంటిన్యూగా అమ్మోనియా శాతం అనేది పెరుగుతూ ఉంటుందండి. సో దీని ద్వారా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
1: సార్, యశ్వంత్ కుమార్ గారు, ముఖ్యంగా మనకు ఎల్నినో పరిస్థితుల్లో రైస్ సోదరుల్లో మేత యాజమాన్యం ఏ విధంగా చేపట్టుకోవాలో ఒకసారి వివరించండి సార్.
0: మేత యాజమాన్యం ఎలా ఉంటుందో సార్, మనకి ఈ సమయంలో అంటే ఒక్కొక్కసారిగా సడన్ గా టెంపరేచర్ తగ్గిపోవటము, ఒక్కసారిగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే పగటిపూట ఉష్ణోగ్రతలు బాగానే ఉంటుంది, సడన్ గా మళ్ళీ నైట్ వచ్చేసేసరికి సడన్ గా భారీ వర్షాలు అనేది కురుస్తూ ఉన్నాయి. సో ఇటువంటి సమయాలు ఏంటి, ఒక్కసారికి ఇందాక చెప్పినట్టు ఆక్సిజన్ అనేది ఎమ్మటే తగ్గిపోతూ ఉంటుంది. సో వీటితో పాటు మనకి మేత యాజమాన్యం కూడా చాలా చేపట్టాలి. ఎలాగంటే మనకి మేత వినియోగం టెంపరేచర్ ఉష్ణోగ్రత తగ్గే కొద్దీ మేత వినియోగం కూడా తగ్గుతుందండి. సో ఎటువంటి ఎప్పుడైనా కూడా మనకి నీటి నాణ్యత ప్రమాణాల్లో ఉష్ణోగ్రత కానివ్వండి, అలానే నాణ్యతలో ఎటువంటి మార్పులు ఏమైనా వచ్చినప్పుడు కానివ్వండి, ఉదాహరణకి మనకి అమ్మోనియా ఉన్నప్పుడు లేదంటే ఆక్సిజన్ తగ్గినప్పుడు కానివ్వండి, ఈ వాతావరణం సడన్ గా నీటి ఉష్ణోగ్రత తగ్గినప్పుడు మేత వినియోగం కూడా తగ్గించాలి. ఎటువంటి మేత అనేది ఎక్కువగా వాడకూడదు. ఇలా మిగిలిపోయిన మేత అంటే ఎక్కువగా వాడినప్పుడు ఏంటంటే మిగిలిపోయిన మేత ఏదైతే ఉందో అది సేంద్రీయ పదార్థం రూపంలో మనం మార్పు చెంది అమ్మోనియా కానివ్వండి, అలానే నైట్రైట్ మరియు ఆక్సిజన్ లోపం వంటి సమస్యలు దారి చేయవచ్చు. సో అందువల్ల ఏంటంటే రొయ్యలు కానివ్వండి చేపల ప్రవర్తనను గమనించి అవసరమైన మోతాదులోనే మనం మేత అనేది ఇచ్చుకో ఉంటా ఉండాలి. ఇలా ఆహారాన్ని సమర్థవంతంగా నియంత్రించి వినియోగించడం కూడా ముఖ్యమండి. దీని లక్ష్యాలు ఎలా, ఎందుకు వల్ల మనం మేత యాజమాన్యం చేపట్టాలని చెప్పుకున్నట్లయితే, ఆహారం అనేది గరిష్టంగా వినియోగింపబడేలా చేయడం మెయిన్. అంటే మనం వేస్టేజ్ అయినా చేయకూడదు. సో వాటి వ్యర్థాలని తగ్గించాలి. దీనితో పాటు పర్యావరణంపై తక్కువ ప్రభావం కలిగించేలా మనం చూసుకోవాలి. దీని ద్వారా మనం మేత యాజమాన్యం ఎప్పుడైతే చేపడతామో ఉత్తమ ఎఫ్సీఆర్ అంటే ఫీడ్ కన్వర్షన్ రేషియో అంటాం, ఈ ఎఫ్సీఆర్ ను ఉత్తమంగా మనం సాధించగలుగుతాం. ఇది మేత యాజమాన్యం చేపట్టడం ద్వారా కూడా మెరుగైన నీటి నాణ్యత మరియు మట్టి నాణ్యతను కూడా మనం పెంపొందించిన వారం అవుతాం. సో వీటితో కూడా మనకు లాస్ట్ చివరగా మనకి రొయ్యలకి గరిష్ట వృద్ధి అంటే పెరుదల రేటు కానివ్వండి, చివరగా ఉత్పత్తి అనేది సాధించిన వారం అవుతాం. సో దీని ద్వారా మెయిన్ కల్చర్ లో రొయ్యల కల్చర్ కానివ్వండి చేపల పెంపకంలో కానివ్వండి ముఖ్యంగా 60% వరకు మనకి మేత మీదే ఖర్చు అవుతుందండి. సో ఎప్పుడైతే మనం మేత యాజమాన్యం ఎప్పుడైతే చేపడతామో దాని ద్వారా మనకి ఆటోమేటిక్ గా మనకు ఆర్థికంగా లాభాలు అనేవి మిగులుతాం
1: సార్. అలాగే ఈ రొయ్యల చెరువుల్లో చేపల చెరువుల్లో ప్రోబయాటిక్స్ అంటే ఏంటి, వాటి ఉపయోగం ఏ విధంగా ఉంటుంది చెప్పండి.
0: ఇది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనకి రొయ్యల చెరువుల్లో యాంటీబయాటిక్స్ అనేవి బ్యానడ్, అంటే అసలు యాంటీబయాటిక్స్ అనేవి వాడకూడదు రొయ్యల చెరువుల్లో. ఎందువల్ల యాంటీబయాటిక్స్ వాడినందువల్ల ఏంటంటే మనకి రాష్ట్రంలో నుంచి ఎక్కువ భాగం ఇంచుమించు ఎక్కువ భాగం ప్రొడక్షన్ అనేది అదర్ కంట్రీస్ వేరే దేశాలకు అనేది ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే యాంటీబయాటిక్స్ ఉన్నప్పుడు ఏంటంటే కంపల్సరీగా మనకి ఆ కంటైనర్లు అనేవి వెనక్కి రావడం జరుగుతూ ఉంటుంది. సో మనకి ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ అనేది పడతా ఉంటుంది. సో దీన్ని నిర్మూలించాలంటే కంపల్సరీగా మనకు మనకి యాంటీబయాటిక్స్ బదులు రొయ్యల చెరువుల్లో ప్రోబయాటిక్స్ అనేది వాడకం అంత శ్రేయస్కరం. ప్రోబయాటిక్స్ అనేది మంచి లాభదాయక బ్యాక్టీరియా అండి. సో ఇది వ్యాధిజనక బ్యాక్టీరియాల ప్రభావాన్ని తగ్గించడం కోసం వాడతారు. సో కొన్ని ఏంటంటే మేత ద్వారా ఇచ్చే ప్రోబయాటిక్స్ ఉంటాయి, అవి ఏంటంటే ఉదాహరణకి లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అంటాం. ఇవేంటంటే ఆహార నాళంలోని వ్యాధికారక బ్యాక్టీరియాల ప్రభావాన్ని తగ్గించి మంచిగా గ్రోత్ పెరుగుదలని పెంపొందించేలా చేస్తుంది, అలానే జీర్ణక్రియకు సహకరిస్తుంది. సో అలానే నేల మీద కూడా వాడే ప్రోబయాటిక్స్ కూడా కొన్ని జాతులు ఉన్నాయండి, బ్యాసిలస్ జాతులు, అలానే నైట్రోసోమోనాస్, నైట్రోబ్యాక్టర్, రోడోకోకస్ వంటి జాతులు ఉన్నాయండి. ఈ జాతులు ఉన్న ప్రోబయాటిక్స్ మనం వాడుకుంటా ఉండాలి. సో ఇందాక మీరు చెప్పినట్టు అమ్మోనియా, నైట్రైట్ వంటి విషపు వాయువులు ఏవైతే చెరువులోనికి విడుదల చేయకుండా సేంద్రీయ పదార్థాలు విచ్ఛిన్నం చేసే పనిని ఏవైతే ఉన్నాయో, మనకు నైట్రోసోమోనాస్ కానివ్వండి, నైట్రోబ్యాక్టర్ కానివ్వండి, ఈ రోడోకోకస్ బ్యాక్టీరియాలు వాటి పని తీరు పనిచేస్తూ ఉంటాయి. సో వీటితో కూడా మనకు హైడ్రోజన్ సల్ఫైడ్ కూడా ఒక విస్ఫూర్తం అనేది ఒక నీటి నాణ్యత ప్రమాణం అండి. దీన్ని కూడా మనం ఏర్పడకుండా చేయకుండా ఉండడానికి మనకు రోడోకోకస్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో మనకి దాన్ని ఏర్పడకుండా తోడ్పడుతుందండి. సో అందువల్ల ఏంటంటే ప్రోబయాటిక్స్ వాడకుండా ద్వారా వ్యాధుల వ్యాప్తిని మనం అరికట్టవచ్చు.
1: సార్, అయితే ఎల్నినో సమయంలో మత్స్యకారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పండి.
0: ఇప్పుడున్న పరిస్థితుల్లో సార్, సడన్ గా ఇప్పుడు కొంతమంది వాతావరణం బాగున్నప్పుడు ఈ మధ్య కాలంలో కూడా సముద్రంలోకి వెళ్తున్నారు. వెళ్లిన సందర్భాల్లో ఈ ఒక్కసారిగా వర్షాలు కొంచెం వాయుగుండాలు ఏర్పడడం ద్వారా ఈ మధ్య కాలం కొంత మత్స్యకారులు కూడా కొంచెం చనిపోవడం జరిగింది. సో ఇటువంటి సమయాలు ఏంటంటే మనం ఏదైతే వాళ్ళు మత్స్యకార డిపార్ట్మెంట్ ద్వారా వచ్చే సలహాల సూచనలను కంపల్సరీగా పాటించాలి సార్. వాతావరణ పరిసూచనలు మరియు చేపల లభ్యత మార్పులు నిరంతరం అనేది గమనించాలి. అంటే చేపలు ఎక్కడెక్కడ మనకి లభ్యత ఎక్కువ ఉంది అటువంటి మనం చూసుకొని ఆ ప్లేస్ లో మనం వెళ్ళి ఎక్కడ లభిస్తున్నాయి గమనించి మనం ఆ శాస్త్రీయ సలహా అనుగుణంగా ఏంటంటే చేపల వేట ప్రణాళికలు అనేది మనం మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో సముద్రంలో వాతావరణం ప్రతికూలంగా ఉంటే భద్రత కూడా అత్యంత ప్రాధాన్యత అనేది మనకి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్.
1: సంత్ కుమార్ గారు, చివరిగా మత్స్యకారులకి అలా

0: అలాగే చేపలు రొయ్యల రైతులకి కొన్ని సూచనలు చేయమంటే ఏం చెప్తారు మీరు ఇటువంటి పరిస్థితుల్లో?
1: సో చివరిగా ఏంటంటే, మనకి వాతావరణ మార్పులను మనం పవిత్రంగా నియంత్రించలేకపోయినా వాటి ప్రభావాన్ని ఏంటంటే శాస్త్రీయ యాజమాన్య పద్ధతిలో తగ్గించవచ్చు. ఇక్కడ సముద్ర పరిస్థితులను నిరంతరం గమనించడం, వాతావరణ హెచ్చరికలను పాటించడం, చెరువుల్లో నీటి నాణ్యతను క్రమం తప్పకుండా పరీక్షించడం, అలానే సరైన మేత మరియు ఏరేషన్ నిర్వహణ పాటించడం చాలా ముఖ్యం. సో ఇటువంటి సమస్య తలెత్తినప్పుడు ఆలస్యం చేయకుండా మత్స్యశాఖ కానివ్వండి, ఈ ఆక్వాకల్చర్ నిపుణులు ఎవరైతే ఉన్నారో కానివ్వండి, శాస్త్రవేత్త సలహాలు అనేవి తీసుకుంటా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చివరగా ఏంటంటే, మనకి వాతావరణాన్ని గమనించండి, నీటి నాణ్యతను పరీక్షించండి, సరైన సమయంలో సరైన యాజమాన్య చర్యలు చేపట్టండి అనేది ప్రతి మత్స్యకారుడు ఆక్వా రైతు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన సందేశం అండి.
0: ధన్యవాదాలండి యశ్వంత్ కుమార్ గారు. రైతు సోదరులు, ముఖ్యంగా ఎవరైతే మత్స్యకార రైతులు ఉన్నారో, ఆక్వా రైతులు ఉన్నారో, ఈ ఎల్నినో ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, దాని నుండి రైతు సోదరులు ఎటువంటి జాగ్రత్తలు వహించాలో చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలు సార్.
2: ప్రస్తుత పరిస్థితుల్లో చేపలు మరియు రొయ్యల పెంపకంలో జాగ్రత్తలు, ఈ అంశం గురించి కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జె యశ్వంత్ కుమార్ గారితో పరిచయం మీదింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. కార్యక్రమంలో ఇప్పుడొక జానపద గేయం.

0: జానపద గేయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు
1: ఆయిల్ పాములో సర్పిలాకార తెల్లదోమ నివారణకు జీవ నియంత్రణ విధానం గురించి తెలుసుకుందాం. భారతదేశంలో 6.2 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఈ పంట సాగు చేపడుతోంది. ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాలు ఆయిల్ పామ్ సాగులో అగ్రస్థానంలో ఉన్నాయి. అయితే ఇటీవల సర్పిలాకార తెల్లదోమ తీవ్రత పెరగటం వల్ల ఈ పంట దిగుబడిపై ప్రభావం పడుతోంది. సర్పిలాకార తెల్లదోమ ఒక పెరుగుతున్న ముప్పుగా మారుతోంది. ప్రపంచీకరణ, వాణిజ్య కార్యకలాపాల పెరుగుదలతో దేశాల మధ్య ఉన్న భౌగోళిక అడ్డంకులు తగ్గిపోయాయి. దీని ఫలితంగా ఒక ప్రాంతానికి చెందిన కీటకాలు ఇతర ప్రాంతాలకు సులభంగా ప్రవేశించి రైతులకు భారీ ఆర్థిక నష్టాలను కలుగజేస్తున్నాయి. అటువంటి ముఖ్యమైన కీలకాలలో సర్పిలాకార తెల్లదోమ ఒకటి. ఇది భారతదేశంలో 2016లో తమిళనాడులో మొట్టమొదట గుర్తించబడింది. తరువాత దేశవ్యాప్తంగా వ్యాపించి ఆయిల్ పామ్, కొబ్బరి, జామ, సీతాఫలం వంటి తోట పంటలపై తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుంది. స్థానికేతర చీడ కావడం, సహజ శత్రువులు తక్కువగా ఉండటం వల్ల ఈ తెల్లదోమ వేగంగా విస్తరిస్తోంది. అలాగే తీవ్ర నష్టాన్ని కూడా కలుగజేస్తోంది. సర్పిలాకార తెల్లదోమ చాలా చిన్న పరిమాణంలో ఉండే కీటకం. ఈ తెల్లదోమ తల్లి పిల్ల పురుగులు ఆయిల్ పామ్ ఆకు అడుగు భాగంలో ఉండి రసాన్ని పీలుస్తాయి. ఉత్పత్తి మందగిస్తుంది. దీనివల్ల మొక్క బలహీనమై క్రమంగా పెరుగుదల, ఉత్పత్తి మందగిస్తాయి. అదేవిధంగా ఈ కీటకం విడుదల చేసే తేనె వంటి జిగట పదార్థం కింద ఆకులపై పేరుకుని వాటిపై నల్లటి మసిమంగు శిలీంద్రం పెరుగుతుంది. ఈ నల్లటి పొర కిరణజన్య సంయోగ క్రియను దెబ్బతీస్తుంది. ఈ విధంగా ఈ తెల్లదోమ మొక్కను ప్రత్యక్షంగా అలాగే పరోక్షంగా కూడా నష్టపరుస్తుంది. ఈ యొక్క శిలీంద్రానికి సహజ నియంత్రణ పరిమితులు అలాగే ప్రత్యామ్నాయ అవసరం ఎంతైనా ఉంది. సర్పిలాకార తెల్లదోమ వంటి స్థానికేతర పురుగులను నియంత్రించడం కోసం ఏ విధమైన పురుగు మందులు వాడకూడదు. పురుగు మందులు వాడటం వల్ల తోటలోని సహజంగా ఉండే మిత్ర పురుగులు చనిపోతాయి. అయితే తెల్లదోమను ఆశించే శత్రువులు అలాగే పరాన్న జీవులను గుర్తించినప్పటికీ అవి పూర్తిస్థాయిలో నియంత్రణను అందించడానికి సరిపడే సంఖ్యలో ఉండవు. అయితే నష్ట తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తెల్లదోమను నియంత్రించడం ఎంతైనా అవసరం. ఈ పరిస్థితుల్లో వాడవలసిన నియంత్రణ పద్ధతులు పర్యావరణ హితమైనదిగా అలాగే దీర్ఘకాలిక ఫలితాలు అందించేటట్లుగా ఉండాలి. ఈ తరుణంలో ICAR భారతీయ ఆయిల్ పామ్ పరిశోధన సంస్థ పెదవేగివారు సర్పిలాకార తెల్లదోమ తీవ్రంగా వ్యాప్తి చెందిన ఆయిల్ పామ్ తోటల్లో పరిశోధనలు నిర్వహించి ఆస్పర్జిల్లస్ SP R55 అనే శక్తివంతమైన కీటక సంహార శిలీంద్రాన్ని గుర్తించారు. క్షేత్రస్థాయి పరిశోధనలో ఇది సర్పిలాకార తెల్లదోమను సమర్థవంతంగా నియంత్రించగల జీవ నియంత్రణ సాధనంగా నిరూపితమైంది. ఆస్పర్జిల్లస్ SP R55 శిలీంద్రం స్థానికంగా లభించిన శాస్త్రీయ పరిష్కారం గురించి మనం చూసుకున్నట్లయితే, ఆస్పర్జిల్లస్ SP R55 శిలీంద్రం తెల్లదోమ పిల్ల అలాగే తల్లిపురుగు దశల్లో వాటికి వేగంగా వ్యాధిని కలగజేసి వాటిని సంహరించగలదు. క్షేత్రస్థాయిలో 2 సంవత్సరాల పరిశోధనలో ఈ శిలీంద్రం 15 రోజుల్లో 94% కంటే ఎక్కువ తెల్లదోమ నివారణను సాధించింది.
0: ఆయిల్ పామ్లో సర్పిలాకార తెల్లదోమ నివారణకు జీవ నియంత్రణ విధానం గురించి మీరింతవరకు విన్నారు. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: पुतला बोल रहा है,
3: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
2: मतलब
3: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी.

0: తక్కువ వడ్డీకి లోను కావాలా? అదిను యాప్ ద్వారా చిక్కుకున్నాడు.
1: తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ శీర్షికన మిషన్ వాత్సల్య పథకం వివరాలు. ఈ అంశం గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాలల సంరక్షణ సమితి సభ్యులు అడ్వకేట్ శ్రీ కట్టుపల్లి అంబేద్కర్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కోలిపాక శంకర్రావు.
4: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో మిషన్ వాత్సల్య పథకం వివరాల గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాలల సంరక్షణ సమితి సభ్యులు అడ్వకేట్ శ్రీ కట్టుపల్లి అంబేద్కర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు.
5: ఆకాశవాణి శ్రోతలకి స్వాగతం. బాలల సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఎన్నో రకాల పథకాలు అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. బాల్య వ్యవస్థలోనే వారికి గనక మనం చేయుతనందిస్తే భవిష్యత్తు చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ప్రభుత్వాలు ఎన్ని రకాల పథకాలు తీసుకువచ్చినా కూడాను ఇప్పటికీ కూడా కొన్ని రకాల వ్యవస్థల్లో ఈ బాల్య వ్యవస్థ అట్టడిగిపోతుంది. మరి అలాంటి విషయాన్ని మనం అధిరోహించేందుకు కేంద్ర ప్రభుత్వం మిషన్ వాత్సల్య అనే పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ మిషన్ వాత్సల్య పథకం యొక్క అమలు తీరును పర్యవేక్షిస్తున్నారు జిల్లా బాలల సంక్షేమ సమితి సభ్యులు అడ్వకేట్ అయినటువంటి శ్రీ కట్టుపల్లి అంబేద్కర్ గారు. ఈ మిషన్ వాత్సల్య ముఖ్యంగా బాలలకి వారి సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగుతూ ఉన్నారు. వారిని సాధారణంగా ఆకాశవాణి తన స్టూడియోస్ కి ఆహ్వానించింది. నమస్కారం అండి అంబేద్కర్ గారు.
6: నమస్కారం సార్.
5: కేంద్ర ప్రభుత్వం మనకు ప్రవేశపెట్టినటువంటి ఈ మిషన్ వాత్సల్య అసలు ఎందుచేత ఇది ప్రజల్లోకి తీసుకురాబడింది?
6: ఈ మిషన్ వాత్సల్య అనే పథకము మన భారతదేశం మొత్తంలో అంటే కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రాలలో అన్నింటిలో కూడాను 1/4/2022 అంటే April 1, 2022 నుండి అమలు చేయడం జరుగుతుంది సార్. ఈ మిషన్ వాత్సల్య పథకంలో అప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ పరిధిలోను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోను ఉన్న అనేక బాలల అభివృద్ది సంక్షేమ పథకాలను ఏకీకృతం చేసి ఈ విధానాన్ని అమలు పరచడం జరిగింది. దీనిలో కేంద్ర ప్రభుత్వం 60% వాటాను, రాష్ట్ర ప్రభుత్వం 40% వాటాను తమ బాధ్యతాయుతమైన ఖర్చుగా ఇవ్వడంతో ఈ పథకం యొక్క తీర్థనలు మొదలవడం జరుగుతూ ఉంది.
5: సార్, ఇక్కడ ఒక విషయాన్ని, ఇప్పుడు ఈ మిషన్ వాత్సల్యలో అనేక అంశాలు క్రోడీకరించి ఏకీకృతం చేశారంటున్నారు, అసలు బాల సంక్షేమం అంటే దాంట్లో ఏమేమి వస్తాయి?
6: బాలల సంక్షేమంలో అంటే మొదలుగా మనం చూసుకుంటే మన దేశంలో ఒక జనాభా సదల నుండి అంటే అంగన్వాడీ కేంద్రాల నుండి మొదలుపెట్టుకుని 18 సంవత్సరాల వయసున్న పిల్లలందరూ కూడాను బాలలుగా పేర్కొనబడడం జరుగుతుంది. అంటే ఒక పిండము మొదలైన దశ నుండి కూడాను 18 సంవత్సరాల నిండినంత వరకు కూడాను బాలబాలికలందరూ కూడాను బాలల కిందకే గణించడం జరుగుతుంది. సో ఇందులో మిషన్ వాత్సల్య యొక్క ముఖ్య లక్షణం ఏ విధమైన ఇబ్బంది అంటే ఒకవేళ ఆ యొక్క పిల్లల యొక్క తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయినా లేక తల్లి లేక తండ్రి ఎవరన్నా కోల్పోయినా సంరక్షకులు సరైన స్థితిలో లేకపోయినా లేకపోతే ఆ కుటుంబం ఏమన్నా విచ్ఛిన్నమైనా లేక దీర్ఘకాలిక వ్యాధులు రోగాలకు ఆ కుటుంబ పెద్దలు బారిన పడినా లేక ఆ పిల్లలు ఏ విధమైన మానసిక లేక ఆరోగ్య సమస్యలకులోనైనా ఈ పిల్లలందరినీ కూడాను ప్రభుత్వం దృష్టిలో వీళ్ళు ప్రత్యేక శ్రద్ద అవసరమైన పిల్లలు అంటే సిఎన్సిపి పిల్లలుగా చైల్డ్ కేర్ నీడ్ అండ్ ప్రొటెక్షన్ పిల్లలుగా గుర్తించడం జరుగుతుంది. ఆ విధమైన పిల్లలకి సంఘంలో ఉండే పిల్లలకు అందే అన్ని సౌకర్యాలు కొన్ని సందర్భాల్లో అందకపోవచ్చును. అలాంటి అసౌకర్యమైన పరిస్థితులు ఏ ఒక్క బాబుకి పాపకి ఈ దేశంలో ఉండకుండా ఉండడానికే చాలా ప్రత్యేక శ్రద్ధతో

0: మిషన్ వాత్సల్య అనే పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనిలో ఆ విధమైన లోటుపాట్లు ఎలాంటివి ఉన్నా సరే అవన్నీ కూడా ప్రభుత్వం పరిధిలోనే అవి పరిష్కరించబడి ఆ పిల్లలకు మామూలుగా తల్లిదండ్రులు లేకపోతే సంపూర్ణ ఆరోగ్యకర వాతావరణం కలిగిన కుటుంబంలోని పిల్లల ఎదుగుదలకు ఏవైతే అంశాలు ఉపయోగపడతాయో అలాంటి అంశాలన్నింటినీ కూడాను ప్రభుత్వం సహకారంతో దీనిలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుందండి.
1: అంటే ఇక్కడ జిల్లా బాల సంక్షేమ సమితి ద్వారా ఇలాంటి పిల్లలను మీరు ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసిన తర్వాత వారికి షెల్టర్ ఇవ్వడము, విద్యా సౌకర్యాలు కల్పించడము, ఉపాధి కల్పించడం అనేది ఏమైనా చేస్తుంటారా?
0: తప్పకుండా సార్. జీవో నెంబర్ MS-47 ని బేస్ చేసుకుని మన దగ్గర ఉన్న రెసిడెన్షియల్ ప్యాటర్న్స్ అంటే గురుకులాలు ఉంటాయి సార్, అవి వర్గాల వారిగా జనరల్ గురుకులాలు ఉంటాయి సార్, వాటన్నిటిలోనూ ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటుగా బాలికలకు ప్రత్యేకంగా KGBVలు ఉంటాయి సార్, అన్నిట్లో కూడాను ఈ పిల్లలకి అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే 15 సంవత్సరాల నుండి 10th క్లాస్ పాస్ అయిన పిల్లలు ఎవరైతే ఉంటారో బాలికల వరకు వీళ్ళకి సపరేట్ గా ఒక పాలిటెక్నిక్ కాలేజీ ఉంది సార్, మా మహిళా శిక్షణ శాఖ పరిధిలో రాష్ట్రంలో, అది హైదరాబాద్ లో ఉంటుంది సార్. అక్కడ కూడా వీళ్ళని ఏ విధమైన ఎంట్రన్స్ టెస్ట్ లేకుండా కూడా వీళ్ళకి డిప్లొమా సీట్లు కూడా కేటాయించడం జరుగుతుంది. 6 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు మటుకు స్పెషల్ అడాప్షన్ ఏజెన్సీ ఉంటుంది సార్, దీన్ని శిశుగృహ అని అంటాము మనం తెలుగులో, దానిలో అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇవే కాకుండా పిల్లల్లో అంటే సాధారణమైన ఎదుగుదలలో కొంత వ్యత్యాసాన్ని ప్రదర్శించిన పిల్లల కోసం మహిళా శిక్షణక్షేమ శాఖ పరిధిలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా CCS సార్ అంటే చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి సార్, సో వాటిలలో వీళ్ళని కొంతకాలం ఉంచి వాళ్ళు అదే వయసు ఉన్న పిల్లల ఎదుగుదలకు సమానమైన ఎదుగుదల వాళ్లలో వచ్చేంత వరకు ఉంచి తిరిగి వాళ్ళని రెసిడెన్షియల్ స్కూల్స్ లో చేర్చడం లేకపోతే వాళ్ల కుటుంబాలను గుర్తించి వాళ్లకు అప్పచెప్పడం జరుగుతూ ఉంటుంది సార్.
1: అన్ని రకాలుగా సామాజికంగా తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉన్నారు, కాకపోతే వాళ్ళు దారిద్ర్యరేఖకి దిగువన ఉన్నారు. అలాంటి సందర్భాల్లో పిల్లలను సాకే ఆర్థిక వెసులుబాటు అనేది ఆ కుటుంబానికి లేనప్పుడు మీ బాలల సంక్షేమ సమితి ఈ మిషన్ వాత్సల్యలకి ఆ పిల్లలను తీసుకుంటారా?
0: మిషన్ వాత్సల్య పథకం ప్రత్యేకించి ఎవరైతే ఆర్ఫన్ గాని లేక సెమీ ఆర్ఫన్ గాని లేకపోతే ఇబ్బందికి లోనైన కుటుంబాలు అంటే డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్ నుండి పిల్లల వరకు ప్రత్యేకంగా కేటాయించబడిన పథకము. ఈ పథకంలో మీరు అన్నట్లుగా ఆ కుటుంబాన్ని సోషల్ ఎంక్వైరీ రిపోర్ట్ అని ఉంటుంది సార్, అది మా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ పరిధిలో 2 ప్రధాన విభాగాలు ఉంటాయి. ఒకటి 109 చైల్డ్ హెల్ప్ లైన్, వీళ్ళందరూ కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయి, కొన్ని టోల్ ఫ్రీ కాల్స్ రావడము లేకపోతే కొంత సోషల్ రెస్పాన్సిబిలిటీ కలిగిన వ్యక్తుల ద్వారా వచ్చిన కంప్లైంట్లను లేకపోతే విషయాలను బేస్ చేసుకుని మేము ఎంక్వైరీ చేసి ఆ పిల్లల్ని గుర్తించడం జరుగుతుంది. ఆ యొక్క పిల్లల యొక్క అర్హతలు వాళ్ళు మా దగ్గర ఉన్న పథకాలలో దేనికి వాళ్ళు ఎలిజిబిలిటీ అవుతారు అనేది మా దగ్గర DCP యూనిట్ అని ఉంటుంది సార్, సో దానిలో ప్రత్యేకించి ఈ విషయాల మీద పరిజ్ఞానం కలిగిన అధికారులు ఉంటారు, వాళ్ళు ఆ కుటుంబ పరిస్థితుల నేపథ్యాన్ని బంధువుల నేపథ్యాన్ని అంచనా వేసి మాకు వాళ్ళు ఆ రికార్డులను మాకు సబ్మిషన్ చేయడం జరుగుతుంది. వాటిని బేస్ చేసుకుని మిషన్ వాత్సల్యాల్లో వాళ్ళు ఏ విధానానికి వాళ్ళు అర్హులైతారో చూసి ఆ విధమైన సౌకర్యాలను అదనంగా ఆ CNCP పిల్లలు అంటాం సార్, ఆ పిల్లలకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిలో కేంద్ర ప్రభుత్వం నుండి మనకి ప్రతి నెల 4,000 రూపాయల స్పాన్సర్షిప్ ఆ పిల్లలకు అందజేయడం జరుగుతుంది సార్. ఇది మొదలుగా మేము 24 నెలలకి ఇవ్వడం జరుగుతుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఆ పిల్లల యొక్క కుటుంబ నేపథ్యాన్ని లేకపోతే ఆ పిల్లల యొక్క విద్యా ఆసక్తి తదితర అంశాలను బేరీజు వేసుకుని ఆ యొక్క స్పాన్సర్షిప్ ని పెంచడము లేక ఇంకా కొంతకాలం కొనసాగించడము ఇలాంటిది కూడాను జిల్లా బాలల సంక్షేమ సమితి ఆ యొక్క డిస్టిక్ మేజిస్ట్రేట్ కలెక్టర్ గారి అనుమతితో నిర్వహించడం జరుగుతుంది సార్. ఆ విధంగా వాళ్ళని సంపూర్ణ పరిపక్వత చెందిన వ్యక్తులుగా ఈ సంఘంలోకి తిరిగి ప్రవేశపెట్టడం జరుగుతుంది.
1: మనం ఈ బాలల సంక్షేమ సమితిలో ఈ పోస్టర్ కేర్, ఆఫ్టర్ కేర్ అనే పదాలు వాడుతూ ఉంటాం. అసలు పోస్టర్ కేర్ అంటే ఎవరు వస్తారు, ఆఫ్టర్ కేర్ అంటే ఏ విధంగా ఉండబోతుంది?
0: ఒక కుటుంబ నేపథ్యంలో ఆ సంరక్షణకు చెందనే పిల్లలు ఉండడానికి ఆసక్తి చూపించి ఆ పిల్లల్ని ఆ కుటుంబము చూసుకునే విధానంలో ఆరోగ్యకరమైన పరిస్థితి ఉన్నట్లయితే వాళ్ళని మేము పోస్టర్ కేర్ గా అంటే వాళ్ళకి కొంత ప్రభుత్వం నుండి ఆ పిల్లలకి ఎదుగుదలకు ఇంకా అదనంగా ఆ కుటుంబము వెచ్చించే ఖర్చులతో పాటుగా ప్రభుత్వం కొంత ప్రోత్సాహాన్ని ఇస్తుంది సార్. ఆ విధంగా అదే కుటుంబం అంటే అతని బంధువుల సమక్షంలోనే ఆ బాలుడు లేక బాలిక ఉన్నతికి ప్రభుత్వం చేయూతనిస్తుంది. ఈ విధమైన చేయూతని తదుపరి అతను ఆ కుటుంబం నుండి విద్యా ఇతర అవసరాల దృష్ట్యా వేరే ప్రాంతానికి వెళ్ళినా కూడాను ఆ ప్రభుత్వ పథకాలను అతనికి అందజేస్తూ ఆఫ్టర్ కేర్ ను కూడాను మహిళా శిక్షణక్షేమ శాఖ కొనసాగిస్తుంది సార్, జిల్లా బాల సంక్షేమ సమితి పరిధిలో. సో ఇది పోస్టర్ కేర్, ఆఫ్టర్ కేర్ కు సంబంధించిన అంశాలు సార్.
1: ముఖ్యంగా చూస్తే మీరు మైనర్ కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు బాలల సంక్షేమం కాబట్టి, ఆఫ్టర్ దట్ అంటే మేజారిటీ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మైనర్ నుంచి మేజర్ అయిన తర్వాత వారికి ఇంకా ప్రభుత్వం నుంచి సహకారం అవసరం ఉంది, వాళ్ళు ఇంకా లైఫ్ లో సెటిల్ కాలేదన్నప్పుడు మరి మేతరైన వాళ్ళకు ఉన్నటువంటి

0: వెసులుబాట్లు ఈ బాలల సంక్షేమ సమితి ద్వారా ఏదైతే ఉందో ఈ పథకాలను వారికి అందించే అవకాశం ఉంటుందా?
1: తప్పకుండా ఉంటుంది సార్. ఆ పిల్లలకి సరైన కుటుంబం లేని క్రమంలోను, లేక వాళ్ళు 18 సంవత్సరాల వయసు పైబడిన తర్వాత కూడాను వాళ్ళు ఏదైనా సాంకేతిక విద్య లేకపోతే సొంతగా తమ కాళ్ల మీద వాళ్ళు నిలబడడానికి ఇంకా కొంత సమయం పట్టే పరిస్థితులు ఉన్నప్పుడు తప్పకుండా బాలల సంక్షేమ సమితి 18 సంవత్సరాలు నిండిన పిల్లల విషయంలో కూడాను సరైన జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది. అది ఆ యొక్క ఉన్నతాధికారులకు ఆ నివేదికలను సమర్పించడం ద్వారా వాళ్ళకి అవసరమైన విద్య తదితర అవసరాలను, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచి వాళ్ల జీవితానికి ఒక ఉన్నతిని తీసుకురావడానికి చేతులు అందజేయడం జరుగుతుంది.
0: మరి ఇదంతా చెయ్యాలి అని అంటే మీకు జిల్లా వ్యాప్తంగా కమిటీలు అనేవి ఉండాలి, అలాగే మండల వారీగా కూడా కమిటీలు ఉండాలి, దీనికి ఒక నిజ నిర్ధారణ కమిటీ కూడా ఉండాలి, ఇవన్నీ కూడా ఉంటాయా?
1: ప్రస్తుతము అంటే ప్రభుత్వ పరిధిలో జిల్లా స్థాయిలోనే యంత్రాంగాలన్నీ కేంద్రీకృతమై ఉన్నాయి సార్. వీటిలో మొదలుగా మనకి చైల్డ్ హెల్ప్ లైన్ ఉంటుంది, వాళ్ళు ఈ విధమైన సమస్యలను గుర్తించడంలో చాలా ప్రభుత్వానికి ఉపయోగపడే టీం మెంబర్స్ ఉంటారు. దాని తర్వాత చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారి ఆదేశానుసారము డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ సరైన రికార్డులను వీళ్ళు పరిశీలించి వాళ్ళ యొక్క వాస్తవ పరిస్థితులను, హోమ్ ఎంక్వైరీ రిపోర్ట్లను, సోషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ఉంచి నిజమైన లబ్ధిదారుల ఎంపికకు వాళ్ళు సహాయం చేయడం జరుగుతుంది సార్. ఈ విధమైన లబ్ధిదారుల ఎంపికను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ పూర్తి చేసి దాన్ని జిల్లా కలెక్టర్ గారికి అందజేసి వాళ్ళందరికీ కూడాను ప్రభుత్వ పరిధిలో స్పాన్సర్షిప్ వచ్చే విధంగా చేయూతను అందించడం జరుగుతుంది సార్.
0: కొన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ జిల్లా కమిటీలో మీరు సభ్యులుగా ఉన్నారు, మరి మన ఉభయ జిల్లాల్లో ఇప్పటి వరకు ఇలాంటి క్వాలిటీస్ ఉన్నటువంటి బాలబాలికలు ఎంతమందిని మీరు గుర్తించారు, వారికి ఏ విధంగా సహకారాలు తీస్తున్నారు?
1: భద్రాద్రి జిల్లాలో ఇప్పటి వరకు ఈ స్కీమ్ మొదలైన దగ్గర నుండి అంటే 2022 April 1 నుండి మనం గుర్తించిన ఈ విధమైన పిల్లల సంఖ్య 307 సార్. ఇది కాకుండా ఇంకా మనకి కోవిడ్ టైంలో కూడాను ఆర్ఫన్స్ అయిన పిల్లలు ఎవరైతే తల్లిదండ్రులు ఇద్దరిని కోవిడ్ టైంలో, అది కోవిడ్ వల్ల అయి ఉండొచ్చు, ఇతర కారణాల అయి ఉండొచ్చు, ఆ సమయంలో కోల్పోయిన పిల్లల సంఖ్య 4 సార్. సో ఇప్పటి వరకు అనాథలు లేక సెమీ ఆర్ఫన్స్ అయిన పిల్లలు మొత్తంగా వచ్చేసరికి 307. ఈ 307 సంఖ్యకి మనము ఇప్పుడు మిషన్ వాత్సల్య నుండి స్పాన్సర్షిప్ అందజేయడం జరుగుతూ ఉంది సార్. ఇది కంటిన్యూషన్ గా జరిగే ప్రాసెస్. దీంతో పాటుగా ఆ కోవిడ్ టైంలో ఎవరైతే పిల్లలు తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయినారో వాళ్ళకి పీఎం కేర్స్ నుండి 10-10 లక్షలు వాళ్ళకి ఎఫ్డి చేయడంతో పాటుగా ప్రతి నెల ఈ మిషన్ వాత్సల్య స్పాన్సర్షిప్ 4,000 అందజేయడంతో పాటుగా ప్రతి సంవత్సరం వాళ్ళకి మళ్ళీ అదనంగా ఇంకొక 10,000 రూపాయలు స్కాలర్షిప్ రూపంలో, అంటే వాళ్ళ విద్యా అవసరాల నిమిత్తం స్కాలర్షిప్ రూపంలో కూడా అందజేయడం జరుగుతూ ఉంది సార్. ఈ విధంగా మొత్తంగా మన జిల్లా నుండి 311 మంది లబ్ధిదారులు ఇప్పటి వరకు మనకి మిషన్ వాత్సల్య పరిధిలో ఉన్నారు సార్. ఇదే సంఖ్యలో మనకి ఖమ్మం జిల్లా నుండి కూడాను ఉన్నారు సార్. మన రాష్ట్రం నుండి 4,000 పైచిలకు విద్యార్థులు ఈ మిషన్ వాత్సల్య పథకం కింద స్పాన్సర్షిప్ ని అందుకోవడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా వచ్చేసరికి ఇది 81,000 వరకు ఈ సంఖ్య ఉంది సార్. దీనిలో కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు అన్నిటికీ సంబంధించిన విద్యార్థులు ఉన్నారు సార్. ఎవరైతే ఆర్ఫన్స్ ఉన్నారో, సెమీ ఆర్ఫన్స్ ఉన్నారో, లేక కొంత డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్ ఉన్నారో, ఎవరైతే పేరెంట్స్ కొంచెం దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న పిల్లలు ఉన్నారో, లేదంటే ఆ పిల్లలే ఏదన్నా ఇబ్బందిని, ఆరోగ్యకరమైన సమస్యను, ఇతరత్ర సమస్యను ఎదుర్కొంటున్న పిల్లలు ఉన్నారో, లేదా పోక్సో విక్టిమ్స్ ఉన్నారో, వీళ్ళందరూ కూడాను ఈ మిషన్ వాత్సల్య నుండి ఈ స్పాన్సర్షిప్ కి ఎలిజిబిలిటీ ఉన్న పిల్లలుగా మేము గుర్తించడం జరుగుతుంది. వాళ్ళకి మేము స్పాన్సర్షిప్ ను అందజేయడం జరుగుతూ ఉంటుంది సార్.
0: రాబోయే కాలంలో గణాంకాల ప్రకారం ఈ నెంబర్ తగ్గించుకోవాలి, అంటే ఇలాంటి పరిస్థితి పిల్లలకు రాకూడదు అని అంటే సామాజికంగా ఎలాంటి మార్పులు రావాల్సి ఉంటుంది?
1: ఆ పిల్లల్ని చాలా తక్కువ వయసులోనే గుర్తించడం వల్ల ఆ యొక్క కుటుంబాల పోషణ ఇబ్బందుల్ని, లేకపోతే ఇతరత్ర సమస్యలను మనం గుర్తు పెరికి వాళ్ళని మనము సరెండర్ రూపంలో స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఆ పిల్లల్ని అప్పజెప్పే విధంగా మనం తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని ఎవరైతే ఈ దేశంలో నలుమూలల ఉన్న పిల్లలు లేని తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, సంతానం కావాల్సి అని కోరుకునే వాళ్ళు ఉన్నారో, వాళ్ళంతా కూడాను కారా అనే ఒక కేంద్ర సంస్థ ఉంటుంది సార్. అది మనకి దేశం మొత్తం కూడాను సెంట్రలైజ్డ్ గా మనకి అడాప్షన్ విషయాలన్నీ కూడా చూస్తూ ఉంటుంది. 0-6 ఇయర్స్ ఉండే పిల్లలు సాలో ఉంటారు సార్. Above 6 ఇయర్స్ నుండి Up to 18 ఇయర్స్ ఉన్న పిల్లలేమో సీసీఐలో ఉంటారు. వీళ్ళలో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో అడాప్షన్ కి, వాళ్ళని అడాప్షన్ పోల్ లో ఉంచి వాళ్ళని ఒక ఉన్నతమైన ఫ్యామిలీస్ కి, చక్కని ఆరోగ్యకరమైన కుటుంబాల చెంతకి చేర్చడానికి CWC అలాగే ప్రభుత్వ ఇతరత్ర యంత్రాంగాలన్నీ కూడాను సమిష్టి కృషి చేసి వాళ్ళకి నిండైన జీవితాన్ని ఇవ్వడానికి చేయూతను అందజేస్తూ ఉండడం జరుగుతుంది. ఆ విధంగా చూసుకుంటున్న క్రమంలో మనం ఈ విధమైన పిల్లలు ఎవరైతే CNCP పిల్లల సంఖ్య ఉందో వీటిని, ఈ సంఖ్యను మనం తగ్గించడానికి సాశక్తిలో ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది సార్.
0: ఇది మార్పు అనేది రావాలి.
1: ఎస్ సార్, మార్పు వస్తుంది సార్. ముఖ్యంగా మన భద్రాద్రి జిల్లా వచ్చేసరికి మన తెలంగాణలో గిరిజన ప్రాంతం ఉన్న జిల్లా అయింది సార్. మనదొకటి

0: ములుగుయిలా, మనము పక్క రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, ఎంపీ, ఒరిస్సా వీటితో కూడా మన బార్డర్ని షేర్ చేసుకోవడం వల్ల ఈ సిఎన్సిపి అంటే ఎవరైతే పిల్లలకి సంరక్షణ రక్షణ అవసరమైన పిల్లల దేశంలో ఈ యొక్క బార్డర్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికుల పిల్లలు అక్కడ జీవన విధానంలో ఏమన్నా ఇబ్బంది ఎదుర్కొన్న వాళ్ళు కూడా మన దగ్గర షెల్టర్ తీసుకుంటూ ఉన్నారు సార్. అలాంటి వాళ్ళు మన దగ్గర ఎక్కువ కాలం నివసించి ఉన్నా, మన దగ్గర వాళ్ళకి ఐడెంటిఫికేషన్ కార్డ్స్ కానీ ఇలాంటివి ఉన్నా కూడాను మన దగ్గరనే వాళ్ళకి అలాంటి సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతూ ఉంది.
1: ఈ మిషన్ వాత్సల్య ద్వారా మరి ఎంతో మంది కూడాను జీవితంలో స్థిరపడ్డారు. అలాగే వారు కూడా సమాజానికి సేవ అందిస్తూ వారి తోటి స్నేహితులకు కావచ్చు, కింది స్థాయి బాలబాలికలకు కావచ్చు.
2: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షిక విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు మా స్టూడియో క్లాక్ లో సమయం 8 గంటలు దాటి 40 సెకండ్లు. శ్రోతలు, ఇప్పుడు మనం వినబోతున్నాం చిత్రకుసుమాలు సినిమా పాటల కార్యక్రమం. పాటలు వినే ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
4: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
5: SBI, the bank to every Indian.

వింటున్న పాట వాన సినిమా కోసం కార్తిక్ పాడిన పాటది. సీతారామశాస్త్రి గీతానికి కమలాకర్ సంగీతం.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: తర్వాత ఉంగరాల రాంబాబు ఈ సినిమా కోసం చిన్మయ్ ధనంజయ్ పాడిన పాట అది. ఈ పాటకు అనంత్ శ్రీరామ్ గీతరచన, సంగీతం గిబ్రాన్.

0: మీరు HIV బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర AIDS నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

మీరు విన్న పాట సోలో బ్రతికే సో బెటర్. ఈ సినిమా నుంచి పాట విన్నారు కదా. ఈ పాటకు ఎస్ఎస్ తమన్ సంగీతం, కాసల శ్యామ్ గీత రచన, నక్కష్ షజీస్ ఈ పాట పాడారు. కార్యక్రమం తర్వాత ఈ పాట వినండి. వింటున్న ఈ పాట సెగా సినిమా నుంచి. బెన్నీ క్లింటన్ పాడారు ఈ పాటని.

0: కళాశాలకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

వింటున్న పాట ఆర్ రెహమాన్ పాడిన పాట మారియన్ సినిమా నుంచి. ఈ పాట వింటున్నారు చంద్రబోస్ గీతం, అది సంగీతం ఆర్ రెహమాన్.

0: లైగర్ సినిమా నుంచి పాట విన్నారు. చిత్రకుసుమాలు సినిమా పాటలు విన్నారు. ఇప్పుడు ఒక ప్రకటన విన్నాం.
1: కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 8:30 అవుతోంది. కాసేపట్లో ఇక తెలుగులో జాతీయ వార్తలు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. వివాదాలను చర్చలు దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో ఉద్ఘాటించారు. రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడమే వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ లక్ష్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. సాంకేతిక మార్పులకు అనుగుణంగా పాఠ్యాంశాలు కూడా అభివృద్ది చెందాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అభిప్రాయం వ్యక్తం చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్కు సంబంధించిన నిరసనల నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. యుద్దాలు సంఘర్షణలు ఏ సమస్యకు పరిష్కారం కాదని, అన్ని వివాదాలను చర్చలు దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ నగరంలో ఈరోజు జరిగిన షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ 26వ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో కొనసాగుతున్న సంఘర్షణల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, తీవ్రవాద భావజాల వ్యాప్తి, ఉగ్రవాద సురక్షిత స్థావరాలు వంటి మొత్తం వ్యవస్థను నిర్మూలించాలని ఆయన సభ్యదేశాలన్నింటికీ పిలుపునిచ్చారు. మార్కెట్లను అనుసంధానించేవి, వాణిజ్యాన్ని సులభతరం చేసేవి, అభివృద్దికి కొత్త మార్గాలను తెరిచే అన్ని ప్రయత్నాలకు భారత్ మద్దతునిస్తుందన్నారు. అయితే ఇటువంటి ప్రయత్నాలు అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను పూర్తిగా గౌరవించాలని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. శిఖరాగ్ర సమాపేశం అనంతరం ఎస్సీఓ వార్షికోత్సవం సందర్భంగా సభ్యదేశాల నాయకులు బిష్కెక్ ప్రకటనపై సంతకాలు చేశారు. భూమి ఉత్పాదకతను, రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడమే వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ లక్ష్యమని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజనలోని వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అభివృద్ది చెందిన భారతదేశం కరువు రహిత భారతదేశం అనే లక్ష్యాన్ని సాకారం చేయడంలో వాటర్ షెడ్ అభివృద్ది ముఖ్యమైన సాధనమన్నారు. ప్రాజెక్టుల వేగవంతమైన అమలును, క్షేత్రస్థాయిలో ఫలితాలను సాధించేలా చూడాలని రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన 2.0 పథకం కింద ఇప్పటివరకు సుమారు 53 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో 1000కి పైగా ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని కేంద్ర మంత్రి తెలియజేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్కు సంబంధించి నిరసనలు చేపట్టిన విద్యార్థులపై దేశవ్యాప్తంగా నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులను కొనసాగించరాదని, దర్యాప్తు చేయకూడదని, అన్ని విధాలుగా వాటిని మూసివేయాలని స్పష్టం చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులు, బీహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట, అస్సాం ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్లలో పేర్కొన్న విద్యార్థుల నిరసనలకు సంబంధించిన ఎఫ్ఐఆర్లను కూడా సుప్రీంకోర్టు రద్దు చేయడంతో పాటు ఈ ఆదేశాన్ని దేశవ్యాప్తంగా వర్తింపచేసింది. నిజాయితీగా నిరసనల్లో పాల్గొన్న విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ ఆదేశం జారీ చేసినట్లు కోర్టు పేర్కొంది. అయితే జంతర్మంతర్ నిరసనల్లో పాల్గొన్న 2873 మంది తీవ్రమైన నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై నమోదైన ఒక ఎఫ్ఐఆర్ను మాత్రం కొనసాగించడానికి ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. ఈ నెల 5వ తేదీన తలపెట్టిన నిరసనను విరమించాలన్న కాక్రోచ్ జనతా పార్టీ నిర్ణయాన్ని ప్రభుత్వం స్వాగతించింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా న్యూఢిల్లీలో ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటామని, భవిష్యత్తులో వారిపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోబోమని హామీ ఇచ్చారు. బీజేపీ పాలిత రాష్ట ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపిన తరువాతే తాము ఆ హామీని నెరవేరుస్తున్నామని స్పష్టం చేశారు. యువత పురోగతి, అభివృద్దికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని జేపీ నడ్డా స్పష్టం చేస్తూ,
1: భారత్ సర్కార్ కి ఓర్ సే హమ్నే ఛాత్రో కో భవిష్య కో ధ్యాన్ మే రఖతే హువే ఆశ్వాసన్ దియా థా కి ప్రదర్శనకారి ఛాత్రో పర్ దర్జ్ కియే గయే మామలే వాపస్ లియే జాయేంగే ఔర్ ఆగే ఉన్ పర్ కోయి భీ కఠోర్ కార్రవాయి నహీ హో. హమ్ ఉస్ ఆశ్వాసన్ కో పూరా కర్నే జా రహే హైన్. సీజేపీ కే ప్రవక్తా నే ప్రెస్ కాన్ఫరెన్స్ కర్కే 5 సితంబర్ కో ప్రస్తావిత విరోధ ప్రదర్శన్ కో వాపస్ లేనే కా జో నిర్ణయ లియా హై హమ్ ఉస్కా స్వాగత్ కర్తే హైన్. సర్కార్ కే లియే యువాఓ కి తరక్కీ ఔర్ ఉన్కా వికాస్ హీ హమారీ సబ్సే బడీ ప్రాథమికతా హై.
0: కాలం గడిచే కొద్దీ కృత్రిమ మేధ ఏఐ సమాజంలో మరింతగా కలిసిపోతోందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎన్సీఈఆర్టీ 66వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు అభ్యాసనం కోసం వారి దైనందిన కార్యకలాపాలలోనూ ఏఐని ఉపయోగిస్తున్నారని చెప్పారు. వేగవంతమైన సాంకేతిక మార్పులకు అనుగుణంగా పాఠ్య పుస్తకాలు, పాఠ్యాంశాలు కూడా అభివృద్ది చెందాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది యువ అభ్యాసకులు ఏఐని అర్థం చేసుకోవడానికి, దానిని ఆత్మవిశ్వాసంతో బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవడానికి సహాయపడుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. వాతావరణ మార్పులు, కాలుష్యం, వనరుల క్షీణత వంటి పర్యావరణ సవాళ్లకు సమగ్రమైన సహకార పరిష్కారాలు అవసరమని కేంద్ర పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 4వ ఇండో జర్మన్ పర్యావరణ ఫోరం ప్రారంభ సమావేశానికి ఆయన జర్మనీ మంత్రి కార్స్టన్ స్నైడర్తో కలిసి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా భూపేంద్ర యాదవ్ మాట్లాడుతూ, వాతావరణ మార్పులను తట్టుకోగల భవిష్యత్తును నిర్మించడంలో సహకారం అవసరమని స్పష్టం చేశారు. పర్యావరణ ఆశయం, ఆర్థిక అభివృద్ది అనేవి పరస్పరం పోటీ పడే లక్ష్యాలు కానవసరం లేదని భారతదేశ అభివృద్ది నిరూపించిందని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలల పరిరక్షణ, వినియోగంపై భారత్, జర్మనీ దేశాలు ఉమ్మడి ప్రకటనపై సంతకాలు చేశాయి. దేశ వార్షిక రక్షణ ఉత్పత్తి 2029 నాటికి 3 లక్షల కోట్లు, రక్షణ ఎగుమతులను 50,000 కోట్ల రూపాయలకు చేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ తెలిపారు. న్యూఢిల్లీలోని సెంటర్ ఫర్ జాయింట్ వార్ఫేర్ స్టడీస్ ఈరోజు నిర్వహించిన 2వ వార్షిక ట్రైడెంట్ లెక్చర్లో ఆయన మాట్లాడుతూ, దేశ రక్షణ ఉత్పత్తి సుమారు 178,000 కోట్ల రూపాయలకు చేరుకుందన్నారు. స్వదేశీ రక్షణ వ్యవస్థలు, ఉత్పత్తి సామర్థ్యాలపై దేశం ఎక్కువగా ఆధారపడుతూ రక్షణ రంగం పెద్ద పరివర్తనకు సాక్ష్యంగా నిలుస్తోందని చెప్పారు. 1947 తర్వాత తొలిసారిగా భారత్ స్వదేశీ వ్యవస్థను ఉపయోగించి ఆపరేషన్ సింధూర్ను చేపట్టిందని, ఇది దేశ రక్షణ స్వావలంబనకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. పశ్చిమాసియాలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న తరుణంలోనూ భారత్ 7.8% జీడీపీ వృద్ధిని నమోదు చేసిందని సంజయ్ సేత్ వెల్లడిస్తూ,
2: దేశ్ ఆజ్ 62 కరోడ్ ఐసే యువా ఔర్ జో ఎక్స్పర్ట్స్ బతా రహే హై 2029 మే అభీ కా జో భారత్ హై వో లగ్భగ్ 35 సాల్ కి ఇర్ద గిర్ద 62 కరోడ్ లోగ్ హై ఔర్ 2029 మే ఆధీ ఆబాదీ హమారీ లగ్భగ్ 25 సాల్ కి అగల్ బగల్ హోగీ. ఆపరేషన్ సింధూర్ కా జో పర్సెప్షన్ థా, అరే ఆపరేషన్ సింధూర్ హమ్నే 1947 కే బాద్ బహుత్ యుద్ధ లడే ఔర్ పహలా ఐసా రివెంజ్ థా, క్యా ఆప్ సబ్ తో గవా, పహలా ఐసా రివెంజ్ థా, యుద్ధ థా జో హమ్నే అప్నే ఇండిజినస్ సిస్టమ్ సే పాకిస్తాన్ కో నీ పిలా దియా. దిస్ దునియా ఇస్ లియా హత్ప్రభ హై.
0: నేపాల్ విషాద సమయంలో మానవతా సహాయం, సహాయక చర్యల్లో సశస్త్ర సీమాబల్ ఎస్ఎస్బి ప్రశంసనీయమైన పాత్ర పోషిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఎస్ఎస్బి పదవీ స్వీకార కార్యక్రమం సందర్భంగా ఆయన ఒక సందేశాన్ని విడుదల చేస్తూ, సంక్షోభ సమయాల్లో ఎస్ఎస్బి తీసుకునే వేగవంతమైన, సున్నితమైన చర్యలు దాని నినాదమైన సేవ, భద్రత, సౌభ్రాతృత్వాలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తాయని పేర్కొన్నారు. సరిహద్దుల్లో మోహరించిన ప్రతి ఎస్ఎస్బి జవాన్ దేశానికి అప్రమత్తమైన సంరక్షకుడని, విపత్తుల సమయంలో తొలి స్పందనకారుడని, భారతదేశ సద్భావనకు రాయిభారని ఆయన అభివర్ణించారు. తూర్పు మధ్య రైల్వే సమస్తిపూర్ డివిజన్ పరిధిలోని 21 స్టేషన్లలో ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ కోసం భారతీయ రైల్వే 233 కోట్ల రూపాయలను ఆమోదించింది. ఈ ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థ డివిజన్ అంతటా సిగ్నలింగ్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుందని, స్వదేశీ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ అమలును సులభతరం చేస్తుందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే ఉత్తర రైల్వే పరిధిలోని మొరాదాబాద్ డివిజన్లో 712 కిలోమీటర్ల మేర కవచ్ 4.0 కోసం రైల్వేశాఖ 170 కోట్ల రూపాయలను ఆమోదించింది. స్వదేశీ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ను అమలు చేయడం ద్వారా ఈ పనులు రైల్వే భద్రత, మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రభుత్వ అభివృద్ది పథకాలకు ఏ కులం కానీ, వర్గం కానీ దూరం కాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సమావేశ ఉత్సవంలో ఆయన మాట్లాడుతూ, డీ నోటిఫైడ్ గిరిజన వర్గాల కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వివాదాలను చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో ఉద్ఘాటించారు. రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడమే వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ లక్ష్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. సాంకేతిక మార్పులకు అనుగుణంగా పాఠ్యాంశాలు కూడా అభివృద్ది చెందాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అభిప్రాయం వ్యక్తం చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్కు సంబంధించిన నిరసనల నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం, వెల్కమ్ బ్యాక్ టు చిత్రకుసుమాలు. ఇప్పుడు మా స్టూడియో క్లాక్లో సమయం 8:40 దాటి 7 సెకండ్లు. శ్రోతలు, ఇప్పుడు ముందుగా ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.

విన్న పాట లెజెండ్ సినిమా కోసం ఎంఎల్ఆర్ కార్తికేయన్ పాడిన పాటది. రామజోగయ్య శాస్త్రి గీత రచనకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. కార్యక్రమాల తర్వాత శ్రీకృష్ణ పాడిన ఈ పాట విందాం. ఈ పాట కాళీచరణ్ సినిమా నుంచి. వనమాలి గీతానికి నందన్ రాజ్ సంగీతం.

మీరు వింటున్న పాట జోష్ సినిమాలోంచి. సందీప్ చౌదా అలాగే కునాల్ గంజుల్వాల్ పాడిన పాటది. ఈ పాటకు సీతారామ శాస్త్రి గీత రచన, సంగీతం సందీప్ చౌదా. తర్వాత ఈ పాట విందాం, దినకర్ చైత్ర పాడిన ఈ పాట.

విన్న పాట ఇట్స్ లవ్ మై స్టోరీ సినిమా నుంచి. దినకర్ చైత్ర పాడారు, సీరశ్రీ గీతం, సునీల్ కశ్యప్ సంగీతం. చివరిగా వినబోతున్న పాట కా సినిమా నుంచి, శరత్ సంతోష్ వీరు పాడిన పాటది.

చిత్రకుసుమాలు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 9 గంటలవుతోంది. ఇక కొంచెంసేపట్లో ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ నుంచి రిలే.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు మా స్టూడియో క్లాక్లో సమయం 9:30 దాటి 9 సెకండ్లు. ఇప్పుడు మధుర గీతాలు విందాం. ఆ పాత మధురాలు కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట రాణి రత్నప్రభ. ఈ సినిమా నుంచి పిబి శ్రీనివాస్, సుశీల వీరు ఆలపించిన ఈ పాట విందాం. ఆరుద్ర గీతానికి ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

విన్నపాట సంచారి సినిమా కోసం. పివి శ్రీనివాస్ జానకి పడిన పాటది. అనిశెట్టి గీతానికి సంగీతం సమకూర్చిన వారు జీకే వెంకటేష్.

విన్న పాట బట్టి విక్రమార్క సినిమా నుంచి ఘంటసాల సుశీల ఆలపించిన పాటది. అనిశెట్టి గీత రచన, పెడ్యాల సంగీతం. కార్యక్రమంలో తర్వాత మనం విందాం పాండవ వనవాసం సినిమా నుంచి ఘంటసాల సుశీల పాడారు ఆ పాటకు సముద్రల గీత రచన, ఘంటసాల సంగీతం.

విన్న పాట పెళ్లి కానుక. ఈ సినిమా నుంచి జిక్కి పాడారు. ఆత్రేయ గీతానికి ఏఎం రాజా సంగీతం. తర్వాత వినబోతున్నారు పాట రమాసుందరి సినిమా నుంచి పి సుశీల పాడిన శ్రీశ్రీ సాహిత్యం, సుశల దక్షిణామూర్తి సంగీతం.

ఇది విన్నా పాట. రాజమకుటం సినిమా నుంచి లీలా గారు ఆలపించారు దేవులపల్లి గీతానికి మాస్టర్ వేణు సంగీతం. చివరిగా వినబోతున్న పాట అన్నపూర్ణ సినిమా నుంచి ఘంటసాల జిక్కి పాడారు ఈ పాటని. ఈ పాటకు కొసరాజు గీతం, ఎస్ దక్షిణామూర్తి సంగీతం.

ఇంతవరకు మధుర గీతాలు ఆపాత మధురాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 10 గంటలు అవుతోంది. ఇక ప్రకటించిన కార్యక్రమం మరికొంచెం సేపట్లో. విజయవాడ కేంద్రం నుంచి రిలే.

గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. శుక్లం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే.

పద సారోజ మూలనే నోమి పద పమగరి గద పమగరి జని పద సరి గ పమగరి సరి గ ప పమగరి గ పద స రి గ పద స సరి గ పద స సరి గ పమగరి పద సారోజ మూలనే నోమి పాద పగరి గద పగరి గ పగరి స గరి సరి స రి సద సరి గ పద సద పగరి సద పగరి సరి గ పద రి గరి సద పద సద పగరి సరి గ గ పద స రోజ మూలనే నోమి పాప మరిగా గరి సని స గరి స

పదని పమరి గరిజ కరిజని పరిజని పమ.

మదీయ గురుదేవులైన ఏరుకాల రామాచార్యుల వారి పాదపద్మములకు నా నమస్కారాలు సమర్పించుకుంటూ ఆకాశవాణి శ్రోతలకు నా హృదయపూర్వక నమస్సుమాంజలు అర్పించుకుంటూ కథను ప్రారంభిస్తున్నాను. నేటి కథ ద్రౌపదీ కళ్యాణ సత్కథ. వినుడి.

పాంచాల దేశమునకు అధినాథుడైన ద్రుపదరాజు ఒకనాడు సకల శాస్త్ర కోవిధుడైన రాజ పౌరోహితును రప్పించి ఉచితాసనమిచ్చి కూర్చుండబెట్టి నమస్కరించి మౌనము దాల్చాడు. ద్రుపదరాజా, తమరేదో దీర్ఘాలోచనలో ఉన్నట్లున్నారు, నన్ను పిలిపించిన కారణమేమిటో తెలుసుకోవచ్చునా? పండితోత్తమ, నాలో ఎన్నో ఆశలు అణిగి ఉన్నాయి, చెబుతాను వినండి. ఈ

చక్రనందను నాకు దేవిగా దగిన పుత్రికను బడయా. యాజమునింద్రుని యాజకత్వమున వర కోకిలాదేవి నగా పుత్రకమేష్టి సల్పితి కరవాల కోదండ వర్మ కిరీటి దారుడగుచు.

అంతేగాక మా అమ్మాయికి పరిణయ సమయం ఆసన్నమైనది. నేను ఆశించిన అల్లుడు లేకపోయేగదా అని నా బాధ. ఎందుకంటే

కక్కయింటను వినంబడు లోక వదంతే. ఎందు దుర్వార పరక్రమ విక్రముడు పార్థుడు వాని కొసంగ గంటిని వారిజనేత్రిని ఎట్లు పెరవారి కొసంగుతు పుత్రి.

బ్రాహ్మణోత్తమ, ధనుర్విద్యాది పండితుడు మంచి అందగాడు అయిన అర్జునునికే నా పుత్రికినిచ్చి పెళ్లి చేయాలని శపథం చేశాను. కానీ పార్థుడు లేడు. అఖిల ధర్మ స్వరూపులైన పాండవులు తల్లి సమేతంగా లక్క ఇంటిలో దగ్ధమయ్యారని లోకమే చాటుతూ ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయి వేరెవరికిచ్చి పెళ్లి చేయడానికి నా మనస్సు అంగీకరించక బాధపడుతున్నాను స్వామి. ద్రుపదరాజా, శాస్త్రములలో ఉపశ్రుతి చాలా గొప్పది. ఉపశ్రుతి అనే శాస్త్రము చూచి చెబుతాను, కాస్త ఆగుము. ఉపశ్రుతి అనే శాస్త్రమును చూచి, ద్రుపదరాజా, పాండవులు మరణించలేదు, హాయిగా బ్రతికే ఉన్నారు. ద్రౌపదికి స్వయంవరమని అన్ని దేశాలకు పత్రికలు పంపండి. పాండవులు తప్పక వస్తారు, నీ శపథము నెరవేరును. వెంటనే ద్రుపదరాజు, శుభముహూర్తము నిర్ణయించి ద్రౌపది స్వయంవర పత్రికలు బ్రాహ్మణుల ద్వారా భటుల ద్వారా అన్ని దేశాలకు అందజేశాడు.

0: అందులో ఒక బ్రాహ్మణోత్తముడు ఏకచక్రపుర అగ్రహారమునకు వచ్చి బ్రాహ్మణ వేషములు ధరించి అగ్రహారములో నివసిస్తున్నటువంటి ఆ పాండవుల చేతికిచ్చాడు ఆ స్వయంవర వర్తమాన పత్రికను. ఆ విషయాన్ని తెలుసుకొని ధర్మపరులైన పాండవులు మారువేషములో ఉన్నారు గనుక వెంటనే వారి తల్లిని వెంటదీసుకొని,
1: పాండునందనులు మాతృ సఖితులై పాంచాల నగరమునకు, పాండునందనులు మాతృ సఖితులై పాంచాల

0: పాండవులు తల్లి సమేతంగా ఏకచక్రపుర అగ్రహారము వదలి స్వయంవరమునకు బయలుదేరి ఘోరారణ్యములో కొండలు గుట్టలు దాటుకుని నడక సాగిస్తుండగా దారి మధ్యలో వ్యాస భగవానుడు ప్రత్యక్షమయ్యాడు. పాండవులు భక్తితో వ్యాసుని పూజించారు. నాయనలారా,
1: పోయి రెండు పాంచాల నగరమున బోరి సుఖంబులు గలుగు, పోయి రెండు నాయనలార పరాత్పరు కృప చేసక

పాండునందనులారా, మీరు ధర్మానిష్ట గరిష్ఠులు గనుక పాంచాల నగరమునకు మీరు చేరిన వెంటనే భగవానుడైన శ్రీకృష్ణుని దయవలన మీకు కళ్యాణమగుగాక అని ఆశీర్వదించి వ్యాసుడు వెళ్ళిపోయాడు. పాండవులు అర్ధరాత్రిలో కూడా ప్రయాణము చేయుచుండగా అంగారపర్ణుడనే గంధర్వుడు సతీ సమేతుడై జలక్రీడలు ఆడవచ్చి పాండవుల రాకను గమనించి ఉగ్రుడై కళ్ళెర్రజేసి ఓరి గర్వాంధులైన మానవులారా, ఎవరా వచ్చున్నది?

రంగులు నాయము ఏగా వీరభోజ్యమి పుణ్యభూమిగా కుబేర సకుండనంగార పన్నుడను ఎవరా ఎవరా ఎవరా వచ్చునది వచ్చునది వచ్చునది ఓరి మానవాధములారా, ఎవరు రా మీరు? ఈ అర్ధరాత్రి వేళ ఎంత నిర్భయముగా సంచరిస్తున్నారు. అర్ధరాత్రి వేళ దివిజ యక్ష గంధర్వ రాక్షసులు సంహరించు వారికి యోగ్యమైనటువంటి సమయమని తెలియదా? లేక ప్రాణములపై ఆశ వదిలి వచ్చారా? ఈ భగీరథి పుణ్యభూములలో జలక్రీడలాడుటకు గాని విలాసయాత్రలు సాగించుటకు గాని ఈ అంగారపర్ణుడైన నాకు మాత్రమే అధికారం ఉన్నది. ప్రాణములపైన ఆశ కలిగిన వెంటనే ఈ వనభూమి వదిలి వెళ్లిపోండి. పార్థుడు కోపావేశ పరుడై తన చేత కొరవి గిరగిరందిప్పి కొనుచువానిపై దుమ్మికి తన చేత కొరవి గిరగిరందిప్పు వనిచువానిపై దుమ్మికి అనలోత్రమున వాని రథము గొల్చిన వాడు పటిల్ భూమి కూలియున్న అంగార పన్నుని కొప్పు పట్టుకొని వేగా కూలియున్న అంగార పన్నుని కొప్పు పట్టుకొని వేగా నేలపడలాగి ధర్మరాజు సాన్నిధ్యమునకును రాగా అర్జునుడు తన చేతనున్న కొరవిని గిరగిరమని త్రిప్పి అంగారపర్ణునిపై దుమికి సమరము సాగించి ఆగ్నేయాస్త్రము చేత వాని రథమును కాల్చి అంగారపర్ణుని కొప్పుబట్టుకుని ఈడ్చుకుని వచ్చి ధర్మరాజు పాదాల పైన పడవేశాడు. అంగారపర్ణుని భార్య కుంభీనసి తన భర్త దుస్థితిని చూచి కంట తడిబెట్టి ధర్మరాజు పాదాలపై పడి

కుంభీనసి హస్తములు జోడించి, మహానుభావ, నా భర్త మీ ఎడల తెలియక చేసిన తప్పును మన్నించి నాకు పతిభిక్షను ప్రసాదించమని వేడుకున్నది. ధర్మరాజు కుంభీనసి మాటలు విని అంగారపర్ణునికి బాగా బుద్ధి చెప్పి విడిచిపెట్టమన్నాడు అర్జునునితో. అన్నమాట పాలించాడు పార్థుడు. బుద్ధి తెచ్చుకున్నటువంటి అంగారపర్ణుడు అర్జునుని పాదాల పైనబడి

నింపుముని కోడితి సురరాజకుమారధీర కరుణింపుముని కోడితి సురరాజకుమారధీర పరమ మైత్రి నెలగదా

మహావీర, నీవు నాలో ఉన్న గర్వం అణచేయి, కన్నులు తెరపించావు. ఈనాటి నుండి మనం ప్రాణస్నేహితులుగా ఉందాము. ఇది మొదలుకొని నా పేరు చిత్రరథుడు అని పేరు మార్చుకుంటున్నాను. అంతే కాదు, మన స్నేహమునకు చిహ్నంగా నీ వద్ద ఉన్న పావకాస్త్రమును నాకిచ్చి నా వద్దనున్నటువంటి కామాస్యములను మీరు తీసుకొనుడు. పార్థుడు పావకాస్త్రాన్ని చిత్రరథునకిచ్చి నీ అశ్వములు నాకు కావలసినప్పుడు తీసుకుంటాను. మరి నా పేరుకు బదులుగా నేను పేరు మార్చుకున్నాను గనుక మరి మన స్నేహం కలకాలం ఉండాలంటే మరి కామాస్వములను వద్దన్నావు గనుక దౌమ్యుల వారు అనే బ్రాహ్మణోత్తముణ్ణి నా పేరు ఉండేటట్లుగా మీ వెంట పంపుతున్నాను. మంచిది నాయన అని చిత్రరథుడు వెళ్ళిపోగా ఆ దౌమ్యుల వారిని వెంట తీసుకుని ఆ రాత్రి అచ్చటిని నిద్రించి మరునాడు దౌమ్యుల వారితో పాటు పాండవులు కుంతీ సమేతులై కౌంపీళ్య నగరమునకు పోచుండా మార్గమధ్యమున ద్రౌపది స్వయంవరమునకు వెళుతున్న రాజాది రాజులందరూ బ్రాహ్మణ బృందములను చూస్తూ సాయం సమయానికి పాంచాల నగర దరిదాపులకు చేరుతూ ఆ నగరములో ఆ వినపడుతున్నటువంటి

0: నొనరించను ద్రుపదుడు కొనకెట్లు పరిణమి నొనరించను ద్రుపదుడు కొనకెట్లు పరిణమించు విని పిలుచు చున్నదే
1: పాంచాల నగరము చేరి నివసించడానికి చోటు దొరకక తుదకొక్క కుంభకారుని గృహముందు నివాసం ఏర్పరచుకున్నారు. ద్రుపదరాజు దృష్టద్యుమ్నుడు నిలబడి స్వయంవర సభామంటపంలోనికి వచ్చిన దుర్యోధన దుశ్శాసన కర్ణ శకుని భూరిశ్రవ సోమదత్తాదులను ఒక్కచోట కూర్చుండబెట్టారు. ఇంకొక చోట శ్రీకృష్ణ బలరామ కృతవర్మ శల్య సాత్యకాదులను కూర్చుండబెట్టారు. మరి ఒక చోట శిశుపాల సైంధవ జరాసంధ భగదత్త పౌండ్రక వాసుదేవులను కూర్చోబెట్టారు. ఒక్కచోట వేద వేదంగా ఇతిహాస మహాబ్రాహ్మణోత్తములైనటువంటి పండితులను కూర్చోబెట్టారు. అదే సమయమున పాండవులు చక్కగా బ్రాహ్మణ వేషమును దిద్దుకొని ఆ సభామంటపమునకు వచ్చి బ్రాహ్మణులు కూర్చున్నటువంటి వారి మధ్య భాగంలో కూర్చున్నారు పాండవులు. ఈ లోపల సర్వాలంకార శోభాయమానమై విరాజిల్లుతున్నటువంటి ఆ స్వయంవర మంటపంలోనికి ద్రౌపదిని చక్కగా అలంకరించుకొని చెలికెత్తెలంతా కూడా తీసుకుని వచ్చి ఆ సిగ్గుతెరల చాటున కూర్చుండబెట్టారామెను.

కర్ణుడు ద్రౌపది అందాన్ని చూస్తూ ఉండిపోయాడు. దుర్యోధనుడు మీసము దిప్పుతూ మీసాన్ని సవరించుకుంటున్నాడు. దుశ్శాసనుడు పళ్ళికలిస్తున్నాడు. జరాసంధుడు చంకలు కొడుతున్నాడు. అట్టి సమయంలో ద్రుపదుడు సభామధ్యములో నిలబడి

చూపెట్టి తోయ జాటి నిల్గొనుడు మీయు శక్తులిద్దరిని చూపెట్టి ప్రక్కనే ఉన్న విల్లును చేపట్టి బాణములు సంధించి తైల పాత్రలో కనపడుతున్న మత్స్యయంత్రపు ప్రతిబింబాన్ని పైకి చూడకుండా పైనున్న మత్స్యయంత్రాన్ని ఎవరైతే క్రింద పడగొట్టగలుగుతారో వారు నా కుమార్తె ద్రౌపదిని చేపట్టవచ్చునని చెప్పి గంటను మ్రోగించమని కార్యక్రమాన్ని ప్రారంభించవచ్చునని ఆజ్ఞాపించాడు ద్రుపదరాజు. వెంటనే రాకుమారులందరూ తామే ద్రౌపదిని దక్కించుకోవాలని ఆశపడి కొంతమంది రాకుమారులు బాణములు సంధించగా గురి తప్పి ప్రక్కకు పోవా సిగ్గుతో తల వంచుకొని పోవువారు కొందరు ఆకాశములో తిరుగుతున్న యంత్రాన్ని భూమిని చూచి కొట్టడం అసాధ్యమని కొందరు మేము పెళ్లి చూద్దామని వచ్చామని కొందరు కర్ణుని ముందు మనమెంత అనువారు కొందరు రాజులందరినీ అవమానించడానికే ఈ ద్రుపదుడు ఈ పని చేశాడు కాని యంత్రాన్ని భేదించడం సాధ్యము కాని పని అని కొందరు ద్రౌపదికి మగడు దొరకడు కాని ద్రుపదుడీమెను దేవతామందిరములో పెట్టి పూజించవలసిందే అనువారు కొందరు. ఇంతలో శిశుపాలుడు లేచి యంత్రమును కొట్టగా ఉద్దిగింజంత మేర ప్రమాణము తప్పిపోయినది. జరాసంధునికి గోధుమ గింజంత ప్రమాణములో తప్పిపోయినది. శల్యునికి పెసరు గింజంత మాత్రమున గురి తప్పింది. కర్ణునికి రోమమాత్రమున గురి తప్పినది. తక్కిన రాజులందరూ చల్లబడిపోయారు. ద్రుపదుడు మరలా పైకి లేచి

సూరమ్మణ్యుల ఔరామా బాల బ్రహ్మచారిణి కావలసింది, ఔరామా బాల బ్రహ్మచారిణి కావలసిందే లేరా.

0: ఈ సభలో సమావేశమైన రాకుమారులలో ఎవరో ఒక్కరు మత్స్యంత్రాన్ని భేదించి ద్రౌపదిని పరిణయమాడుతారని ఆశించాను, కాని అందరూ అసమర్థులైనారని ఇప్పుడు అనుకుంటున్నాను. నా కుమార్తెను బ్రహ్మచారిగా ఉంచుతారని అనుకోలేదు. మీసమున్న విలుకాడెవడైనా సరే ముందుకు రమ్మన్నాడు ద్రుపదుడు. భీముడు కోపముతో పైకి లేచాడు. అర్జునుడు భీముని శాంతపరుస్తూ ఉండగా శ్రీకృష్ణుడు పార్థుని గమనించాడు. ఈ లోపల బలరాముడు వాసుదేవుని గాంచి, కృష్ణ
1: చోచు చునూరుకుంటివే చోచు చునూరు.

కృష్ణ, ద్రుపదుడు నోటికొచ్చినట్లు వాగుతున్నాడు. మత్స్యయంత్రాన్ని తెగ నరుకుట నీకొక లెక్కయా? వెంటనే యంత్రాన్ని భేదించి ద్రౌపదిని చేపట్టుము అన్నా. అమంగళము శాంతించుగాక. మత్స్యయంత్రాన్ని తెగ నరుకుటకు వేరే ఒక్కడొచ్చి ఎప్పుడో కూర్చుని ఉన్నాడు. అటులనా? ఎవరా మహానుభావుడు? నీకు చూపిస్తాను చూడన్నా. కనుగొను మా సోదర అల్లదే కనవచ్చు భూసురా సంగమున. అగనుగొను అగనుగొను అగనుగొను మా సోదర అల్లదే కనవచ్చు భూసురా.

చనిపోయిరిల కయ్యంత ఎందని జనులు ఆడుకొనుట మాట ఏగా చని చనిపోయిరిల కయ్యంత ఎందని జనులు ఆడుకొనుట మాట ఏగా జనని సహితముగ పాండవు జనని సహితముగ బ్రతికి బయట సంచరించుచున్నారు విప్ర జనని సహితముగ సంచరించుచున్నారు.

0: అన్నా,
1: పాండవులు లక్క ఇంటిలో దగ్ధమైపోయారని ప్రజలందరూ అనుకుంటున్నారు కదా. వారు చావలేదు. తల్లి సమేతంగా బ్రతికి బయటపడి బ్రాహ్మణ వేషధారులై, అదిగో బ్రాహ్మణుల మధ్యలో ఆ పాండవులు ఐదుగురు కూర్చొని ఉన్నారు. గమనించు.
2: ధీరులకు క్షత్రియులకు కన్నీరుగా రా, ధీరులకు క్షత్రియులకు కన్నీరుగా రా, మించి పాంచాలి మించి.

जय पुंडरीक वरद गोविंद। अन्नय्या మన అర్జునుడిని విషమాత్రములో మత్స్యయంత్రాన్ని భేదించి ద్రుపదరాజు కోరిక తీర్చును, కాస్త ఓపిక పట్టుమన్నయ్యా. అంతలో బ్రాహ్మణుల మధ్యలో నుండి అర్జునుడు పైకి లేచి ధర్మరాజు వద్ద సెలవంది. యంత్రము కడకేగుచుండా చూచినటువంటి అంతఃపుర కాంతలు

ద్రౌపదికి తగినట్టి మగడే. ఏమే అట్లనెదవు, ఏ పుట్టలో నెట్టి పామున్నదో ఎవరికెరుక. క్షత్రియులంచు మిసాలు పెంచిరే కాని రాజులా వీరు ఉత్తరాజులే సుమే. ప్రాయమెంతైన శబాసు ఈతని సాహసము క్షత్రియ కుల.

0: సత్తులారా, ఈ అందగాడు మత్స్యంత్రాన్ని కొట్టినా సరే కొట్టకపోయినా సరే ద్రౌపదికి మాత్రం తగిన మగుడే అన్నారు కొందరు కాంతలు. మేము రాజులమని పెద్ద పెద్ద మీసాలు పెంచారే కాని వీరు రాజులు కాదు, ఉత్తరాజులే. మొత్తానికి ఈతని సాహసము క్షత్రియకుల గౌరవమును నిలిపేటట్లున్నది అని అంతఃపుర కాంతలందరూ కూడా గుసగుసా మాట్లాడుకుంటున్నంతలో పరమభక్తుడైనటువంటి అర్జునుడు, సర్వాంతర్యామైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను ఒక్కసారి ఎవ్వరికీ తెలియకుండగా ధ్యానం చేసుకుంటున్నాడు.
1: సమజవరగమన్నా సాదహృ సరసాబ్జ.

ృజసప్తస్వర వేదశిరోమ తృజసప్తస్వర మాదా కులదీప స్వీకృత.

గమదని సదని మదని సా గజని దని సని ద మగమదని సని ద మదని ద మగమ సగమదని సా మజవర గమదని సదని మదని సా గజని దని సని ద సత్సంది ద మని ద మగ సగ మదని సా మజవర గమదని సదని మదని సా నిస ని ద ని స ని ద మగ మదని సా గమ గజని దని సని ద గమద నిస ని ద ని స ని ద మగ మద మగ మగ మదని స ని ద గమ సాని ని సదని ని స మమదని ని స గమదని స గమ గజని ని సదని మమద స గమ ని స మగ దమని ద స ని సదని మదని స ని సదని మదని స

దాన్ని సని దమదని నిద మగ మద దమగ మగ సగ మదని సని దమదని నిద మగ మద దమగ మగ సగ మదని సని దమదని నిద ద ద ద మగ మగ సగ మదని గస సని నిద దమ మగ గస సగ మదని గస సని నిద దమ మగ గస సగ గమ గమ మద మద దని దని ని సని నిద నిద దమ దమ మగ మగ సగ గమ మద దని సని ద సని దమ సని దమ గమ సగ మద ని సని ద సని దమ సని దమ గమ సగ మద ని సని ద సని దమ సని దమ గమ సగ మద ని సని ద సని దమ గ సని దమ గ స గ మద ని సని ద సని దమ గ సని దమ గ స గ మద ని సని ద సని

శాబాష్ అని స్వామిని వేడుకొని రాజులందరూ ఆశ్చర్యపడేటట్లుగా, విల్లు మోపెట్టి శరము సంతించి విడిచిన యంత్రము దాకి, పిల్లు మోపెట్టి శరము సంతించి పిల్లుమని విరిగి పడినామెంతకు బీతిల్లి చెవి సోకి. బాణము సంధించి తైల పాత్రలో కనపడుతున్న మత్స్యయంత్రపు బింబమును చూచి కొట్టగా, పైన రైలాడుతున్న మత్స్యయంత్రము విరిగి నేలపడింది. రాజలోకమెల్ల దిగ్భ్రమము చెంది సిగ్గుపడి తలలు క్రింది కొంచుకున్నారు. ద్రౌపది మెల్లమెల్లగా అడుగులు విడి అర్జునుని మెడయందు పూలదండను అలంకరించినది. జాయ్ పుండరీకవనద గోవింద్. దుశ్శాసనుడు ఆశ్చర్యపడి, అన్నా సుయోధన, కర్ణుడంతటి వానికే మత్స్యయంత్రము కొట్టే శక్యము గాని ఈ యంత్రాన్ని ఈ అర్భకుడు అవలీలగా భేదించగదా? ఇంతకీ అసలు ఈ ద్రుపదుడు చేసిన పని ఇలా ఉన్నది. అంచేత మనం అందరం వెళ్లి ఆ ద్రుపదుని తప్పకుండా నిలదీయాలి. ఎప్పుడైతే ఆ ద్రుపదుని వీళ్ళందరూ దుర్యోధనాదులు నిలదీశారో, ద్రుపదుడు బాధపడుతూ, పొండవ మధ్యమునకు కన్నెనీయ కొండాడి తుదత్తుట్ట తుదకు పండితుడకు బ్రాహ్మణకి ఎవలసే ప్రారబ్ధమునా

నేనే బాధపడుతూ ఉన్నాను. నాపైకి మీరందరూ ఇలా ఒక్కుమ్మడిగా వస్తే నేనేమి చెయ్యుట అనునంతలో అర్జునుడు అడ్డుపడి, ఏమిటయ్యా మీరిలా మాట్లాడుతున్నారు? యంత్రమును కొట్టిన వాడికే పిల్లనిస్తానని ముందుగానే చెప్పాడు కదా, మరి అలాంటప్పుడు మీరెందుకు ఇలా ఆ రాజును ఇలా నిలదీస్తున్నారెందుకు అనునంతలో దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకుని, శిశుపాల, జరాసంధాది రాజులందరూ కూడా ఒక్క పెట్టును లేచి ఆ అర్జునుని మాటలు కూడా లెక్క చేయకుండా కెళ్ళెర్ర చేసి, ఓయి ద్రుపద పేర

చేసి తప్పు పేరంతిమా. సకల దారుణి సరుల రావించ సభలో నీ విటి పరాపవింతు కవిన దారుణి సరుల రావించ సభలో నీ

స్వయంవరమునకు వచ్చిన రాజాది రాజులందరినీ అవమానించడమే గాని నిండిన సభలో మా అందరి సమక్షంలో భిక్షమెత్తి జీవించు బాపనయ్యకు నీ కుమార్తెనిచ్చి పెళ్లి చేయనించి మమ్ములందరిని అవమానించపరచనించితివా. బ్రాహ్మణుల మీద నీకంత భక్తిభావం ఉన్నట్లయితే ప్రీతిగా పప్పు భోజనము పెట్టుట సాల్వల సంగుటో ధనవ్రాతము లగ్రా.

ఓ ఏ ద్రుపద, బ్రాహ్మణుల మీద నీకంత భక్తి భావం అంటే కడుపు నిండా భోజనం పెట్టు, దుష్యాల వల్ల కప్పి వారిని సన్మానించు, ధనధాన్య సంపదల అగ్రహారములిచ్చుకో. అంతేగాని చే మూర్ఖుడా, రాజులలో ఎవరికో ఒక్కరికి నీ కూతుర్నిచ్చే పరిణయము చెయ్యకున్నా నీ ప్రాణములు తీస్తాను. ఇంతలో దృష్టజ్ఞుడు ముందుకొచ్చి పైకి లేచి, ఓయి కర్ణ, దుర్యోధనాదులారా, మత్స్యయంత్రాన్ని కొట్టిన వాడు ద్రౌపదిని పెళ్లాడవచ్చునని స్వయంవరాన్ని ప్రకటించాము, కానీ రాజులు మాత్రమే ద్రౌపదిని పెళ్లాడవలయునని మేము ప్రకటించలేదు. ఇంత పౌరుషమున్నవారు మత్స్యయంత్రాన్ని కొట్టి ద్రౌపదిని మీరే చేపెట్టవచ్చును కదా. అసలు కర్ణ, నువ్వు ముందుకొచ్చావే, నువ్వు రాజువా, నీకెందుకింత పౌరుషము? నోరు మూసుకొని వచ్చిన దారి పట్టుము. సూతనందనా, తెలిసి కూడా తెలియనట్లు మాట్లాడుతున్నావు, వాగుతున్నావు, మంచిది కాదు. నీకు మత్స్యయంత్రాన్ని కొట్టిన వాడే ద్రౌపదిని పెళ్లాడవలయును గదా స్వయంవర నిర్ణయం. ఇచ్చట కులగోత్రాలను విమర్శించుటకు ఎవరికీ అధికారం లేదు. బ్రాహ్మణుడు నాలుగు వర్ణముల వారిని వివాహమాడుట అది పద్ధతి, ద్రౌపదుని తప్పే ఉన్నది. బ్రాహ్మణుడు మత్స్యయంత్రాన్ని కొట్టాడు, ద్రౌపదిని చేపట్టాడు, ఇకనైనా వాగుడు చాలించు సూతనందన. ఇలా అనేకమైనటువంటి దుర్యోధనాదులందరూ కూడా చేతగానేటువంటి మాటలు మాట్లాడుతున్నంతలో గోపాలుడా మాట విని, ధర్మాధర్మములు మాకు తెలుసును, ఎందుకిలా సాంప్రదాయాన్ని వదిలి మాట్లాడుతున్నారు, తెలిసి కూడా ఇలా మాట్లాడుట మంచిది కాదు అని ఆ కృష్ణుడు కూడా చెబుతున్నంతలో, ఏమిటి, బ్రాహ్మణుడు మత్స్యయంత్రాన్ని కొట్టినంత మాత్రమున ఈ రాజులందరూ ఇంత గొడవ చేస్తున్నారు అని ఒక్కమారు బ్రాహ్మణులకు కోపమొచ్చి బ్రాహ్మణులంతా లేచారంట ఈ రాజులపైకి. లే సుబ్బావదాని సోమావదాని, మూతి మీద గొట్టువాణ్ణి ముట్టుకున్న పాపను, మూతి మీద గొట్టువాణ్ణి ముట్టుకున్న పా, మునిగి గంగలో సహస్ర గాయత్రి జపించవ, మునిగి గంగలో సహస్ర గాయత్రి జపించవ, చూతురేమి లెమ్ము లెమ్ము సుబ్బావదాని చేతగాని వారమా సోమావద. ఆరింతట తాబెట్టు పద్యమల్లు రామశాస్త్రి, ఆరింతట తాబెట్టు ఊరి పంపకంబు చేయ మల్లు బట్లు ఈ రాత్రికి, పోరా దీక్షితుల మన పరశురాము ముఖ్యులను, పోరా దీక్షితుల మన పరశురాము ముఖ్యులు, వీరుల పిలుచుకురమ్ము వీణ గోవలచ్చజే, చూతువేమి లెమ్ము లెమ్ము లెమ్ము లెమ్ము.

బ్రాహ్మణులందరూ పట్టువస్త్రములు ముడివేసి ముందున్న వారిని మోదుతున్నారు. కొందరు దర్భాసనములతోను చిత్రాసనములతోను కసిదీరా రాజులపైన విసురుతున్నారు. కొందరు ముక్కు పొడిని తీసి ఎదుట కళ్లల్లోకి విసురుతున్నారు. కొందరు అద్దములలో కనపడుతున్న ప్రతిబింబమే శత్రువుని కొని అద్దాలు పగలగొట్టి తొడపాయసాలు పెడుతున్నారు. విజృంభిస్తున్న బ్రాహ్మణులను అర్జునుడు ఓదార్చి కర్ణుని మీద తడపడగా కర్ణుడు యుద్ధము చేస్తూ, బ్రాహ్మణులు మాకు దైవ సమానులు, ఎందుకంటే వాళ్లను మేము పూజిస్తాము కాబట్టి వాళ్లతో మేము యుద్ధము చేయము. అటులన బ్రాహ్మణులు ముందు ముందు ఎంత యుద్ధము చేసినటువంటి వారో నీకు తెలియదా? ఎందుకలా మాట్లాడుతున్నావు? పైగా అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ చాలా తప్పుగా ముందుకొస్తున్నావు. ఓయి సూతాదమ, నేను బ్రతికి ఉండగా ద్రౌపద రాజును తాకలేవు, ఆ ద్రౌపదిని కూడా తాకలేవు అంటూ ముందుకొచ్చి బాణములు పెళపెళారావములు కురిపిస్తున్నంతలో ఈ లోపల రాజులందరూ కూడా ముందు ముందు బ్రాహ్మణులకు తన కూతుళ్లను ఇచ్చినటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మూర్ఖుడా, ఇంతకైనా రథముతో అలి బ్రతికే సూతజాతికి రాజనీతి నీకేమి తెలియను అని కర్ణుని ఓడించి దుర్యోధను పైబడగా దుర్యోధనుడు బాణ పరాక్రమానికి ఆశ్చర్యపడి తల వెంట్రుకలు విరయబోసుకొని గద కిందికి దింపుకొని పారిపోతున్నాడు. ఇంతలో అనేకమైనటువంటి ఉడుదుడుకులలో సభాస్థలి అంతా కూడా నిశ్శబ్దమైనది. అర్జునుడు రాజుల పైకకు దూకి విలువిద్యను ప్రదర్శించి దుర్యోధనునితో పాటు రాజులందరి మీద సమరము సాగించి శరీరము తూట్లు పడినట్లు రక్తము కారునట్లు మోదుచుండ పార్థుని సహాయుడైన భీముడు మంటపములో ఒక స్తంభాన్ని ఓడబెరికి రాజకుమారుల శిరముపై పెళపెళారావులను మ్రోగించుచుండ భయపడి ఎచ్చటి వారక్కడ పలాయన మంత్రము పాటించారు. శిష్యుని దుస్థితిని గాంచి బలరాముడు నవ్వుకున్నాడు. అంతే కాదు, అనేకమైనటువంటి ఉడుదుడుకులతో పాండవులు ద్రౌపదిని తీసుకుని కుంభకారుని గృహము చేరి ముందుగా అర్జునుడు, అమ్మా ఒక్క పలమొక్కటి తెచ్చాను అని చెప్పగా, దీన్ని ఏమి చేయమందో అనగా, నాయనా పలము తెచ్చిన మీరైదుగురూ దీన్ని భుజించమని ఆ తల్లి మాట ఇచ్చింది. వెనక ఆ ద్రౌపదిని చూచి బాధపడింది. ఇంతలో శ్రీకృష్ణ బలరామ సాత్యకులు అక్కడికి అరుదించారు. వారు మాట్లాడుట విని ద్రుపదరాజు దృష్టజ్ఞ్మునులు కూడా అక్కడికి అరుదించారు. ఈ లోపల వాళ్ల మనసులో ఉన్నటువంటి అనుమాన పొరలు తొలగించడానికి అక్కడ వ్యాస భగవానుడు అక్కడికి విచ్చేసి, నాయనా మీ మనసులో ఉన్నటువంటి ఆ అనుమానము తొలగించడానికే నేను వచ్చి తిని. మొదట ఈ ద్రౌపది మౌద్గల్య మహాముని భార్య ఇంద్రసేన. ఆ భర్తకు సేవ చేసి ఆ జన్మ చాలించిన పిమ్మట రెండవసారి కాశీరాజ కూతురై నల్లాకిని అనే పేరుతో ఆ మహాతల్లి ఆ జీవితంలో తండ్రి పెళ్లి ఎంతకు చెయ్యకపోగా చివరిసారిగా భగవంతుడైనటువంటి పరమశివుని ప్రార్థించగా పరమశివుడు ప్రత్యక్ష

ఇష్టమై అమ్మా నీకేమి వరము కావలయునని అడుగగా పతిందేహి పతిందేహి పతిందేహి పతిందేహి పతిందేహి పతి అమ్మా చాలమ్మా, వచ్చే జన్మలో నీకు తప్పక నీ కోరిక తీరునుగాక అని పరమశివుడు ఆమెకు వరములిచ్చాడు. అంటే ఆ ఇంద్రసేనే, ఆ నల్లాహినే ఈ ద్రౌపది. కనుక ఈ జన్మలో పరమశివుడు చెప్పినట్లుగా ఆమెకు 5 మంది భర్తలు తప్పకుండా లభించవలసింది. ద్రుపదరాజా, నీ అనుమానం తీరినదా? ఇంకా చక్కగా ఆమెకు పెళ్లి జరిపించుము. అనంతలో ఆనంద పరవశుడైనటువంటి ద్రుపదుడు, అందులో బ్రాహ్మణ వేషాలతో ఉన్నటువంటి పాండవులను తెలుసుకొని చాలా సంతోషించి మంచి ముహూర్తము నిర్ణయించి సర్వాంతర్యామి శ్రీకృష్ణుని ఆధ్వర్యములో కళ్యాణ మహోత్సవమును అద్భుతముగా జరిపిన ద్రుపదుడు, జై ఇందిరారమణ గోవింద. పాండవులు, ద్రుపదుడు అందరూ కూడా సర్వంతర్యామి శ్రీకృష్ణ పరంధామునికి ఈ విధముగా మంగళహారతులిచున్నారు. పవమానాసుతుడు బట్టు పాదరవిందములకు నీ నామ రూపములకో నిత్య జయ మంగళం ప్రహ్లాద నరదాది భక్తులో పొగడుచు రాజీవ నయన త్యాగరాజ వినూతమై నీ నామ రూపములకో నిత్య జయ మంగళం. శ్రీరామాయ మంగళం, సీతామనోహరాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ.

0: ఇంతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి నాగరత్న భాగవతారిణి గారిచే ద్రౌపదీ కళ్యాణం హరికథ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం.

రేపటి ప్రసారంలో రేపు ఉదయం 7:15 ప్రభాత రెక్కల కార్యక్రమంలో వైద్య విజ్ఞానం ఉంటుంది. ఇందులో నేత్రదానం ప్రాముఖ్యత గురించి డాక్టర్ పిఏఎస్ చలపతి రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం మేము ప్రసారం చేస్తాం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు మా స్టూడియో క్లాక్లో సమయం 11 గంటలు. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. రేపు ఉదయం 5:53 107.5, 103.2 MHz పై రేపటి మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.